ఈరోజు క్రిస్మస్ వచ్చింది, ఎన్నెన్నో తెచ్చిపెట్టింది. కన్నీరు తుడిచి కలుషాలు బాపే బాలుడు జన్మించాడు. భువిలో ప్రజాళి, దివిలో దూతాళి, ఈ విశ్వమంతా గొంతెత్తి పాడిన ఆ మహిమాన్వితుడైన దేవునికి ఈ స్తుతి సరిపోదు. ఎందరో కవులు ఎన్నో గీతాలు రచించినా, మరెందరో గాయకులు గానం చేసినా ఆయన స్తుతించటానికి ఈ కళాలు ఈ గళాలు సరిపోవు. మనుజాళికి తాను అర్పణంగా చేసుకుని అభయమిచ్చి ఆదుకొని లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల దీనుడై దివి నుండి భూమికి దిగివచ్చిన వేళ మనకు క్రిస్మస్ పండుగ.

0: ప్రేమధార
1: ప్రేమధార
0: బైబిల్ అధ్యయన పాఠశాల
1: శ్రోతలకు స్వాగతం.
0: తెలుగు ప్రజలకు పరలోక వరంగా దేవుడు ప్రసాదించిన అపూర్వ కానుక ప్రేమధార. సమస్యలతో సతమతమవుతున్న వారికి సమాధానం,
1: అశాంతితో అలమటిస్తోన్న వారికి ప్రశాంతి.
0: ఆలకించండి ప్రేమధార.

ప్రియ శ్రోతలు, బావున్నారా? క్రీస్తునందు మన ప్రవర్తన పరివర్తనశీలమై దైవ స్వభావాన్ని సంతరించుకునే ప్రక్రియ. అది నిరంతరము కొనసాగే ఆంతరంగికమైన ఉద్యమం. మతాలు వెలిగించుకునే చిరుదీపాలు క్రీస్తు వెలుగులో వెలవెలపోతాయి. పరిశుద్ధాత్మ మనలో ఉండి ఈ పరివర్తనను నిర్వహిస్తున్నాడు. ఈ చైతన్యం మీలో ఉందా? దేవుని కృప మనలను రక్షించే కృప. మనకు నూతన జన్మనిచ్చి మనలను దినదినము నూతనపరిచేవాడు పరిశుద్ధాత్మ. ఎఫెసీ పత్రిక 2:8-10 మిమ్మలను నేటి పాఠానికి ఆహ్వానిస్తున్నాము. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. మరియు వాటియందు మనము నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయడానికి మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. తీతు పత్రిక 3:5 కూడా ఇదే మాట అంటోంది. మనము మన నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగచేయుట ద్వారా మనలను రక్షించాడు. శ్రోతలు, రండి ప్రార్థన చేసుకుందాము. ప్రేమమయ పరిశుద్ధ దేవ, మా పరమతండ్రి, నీ నామము మహోన్నతమైనది, నీ నామము శక్తిభరితమైనది. అట్టి నీ నామమును మేము ధరించుకొన్నామంటే అది కేవలము నీ కృపే. నీ బిడ్డలమైన మమ్ములను దినదినము కాచి కాపాడుతున్నావు. మమ్ములను నీ నీతి మార్గములో నడిపిస్తున్నావు. మమ్ములను నీ వాత్సల్యము చేత తృప్తిపరుస్తున్నావు. నిన్ను హృదయపూర్వకముగా స్తుతించి మహిమపరుస్తున్నాము. విమోచనాత్మకమైన నీ కృపలకై నీకు మేమెంతో కృతజ్ఞులం. మా శ్రోతలను, వారి కుటుంబములను, పిల్లలను ఆశీర్వదించండి. సంటి బిడ్డలను, వయోవృద్ధులను దర్శించండి. కుటుంబ సంబంధాలలో ప్రేమ సదవగాహన ప్రవర్తిల్లాలని ప్రార్థిస్తున్నాము. బిడ్డలకు ఆయురారోగ్యములు ప్రసాదించండి. వారి భవిష్యత్తును మీరే తీర్చిదిద్దండి. బాల్యదశ నుండి పిల్లలకు నీ వాక్యాన్ని అందించే సేవలో తల్లిదండ్రులకు శ్రద్ధాసక్తులు కలిగించండి. పిల్లలను ప్రేమతో క్రమశిక్షణలో పెంచడానికి తల్లిదండ్రులకు పరిశుద్ధాత్మ నడుపుదల నింపుదల ప్రసాదించండి. మా దేశమందలి క్రైస్తవ సంఘములను, అనుబంధిత సంస్థలను దీవించండి. అంకిత భావముతో సేవ చేయడానికి వారికి త్యాగశీలము అనుగ్రహించండి. మా దేశమును, దేశ ప్రభుత్వమును, ప్రజలను ఆశీర్వదించండి. ఆధ్యాత్మిక విలువలు, నైతిక బాధ్యతలు విస్మరించక ప్రజలు పరోపకార బుద్ధి గలవారై మెలుగునట్లు వారిని దీవించండి. నేటి వాక్య అధ్యయన ఆశీర్వాదములు మాకందరికి సమృద్ధిగా దయచేయమని, సైతానీయ దుష్టశక్తులను లయపరచుమని యేసుక్రీస్తు వారి మహానామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. శ్రోతలు, ఈ రోజున మనం దేవుని వాక్యమనే బైబిలు గ్రంథ విశిష్టతను, ఈ గ్రంథమును ఎలా పఠించాలో, ఈ గ్రంథమునకు మనం విధేయులమైతే ఎలాంటి దీవెనలు మనకు ప్రాప్తిస్తాయో ఇంతకు ముందు పాఠాలలో నేర్చుకున్నాము. క్రైస్తవ సంఘ సభ్యులలో బైబిలు అజ్ఞానం ప్రమాదకరం. బైబిలులోని సత్యాలు తెలియకపోవటం చేత క్రైస్తవ జీవితాలు విఫలమైపోతున్నాయి. దేవుని వాక్యానికి విధేయులు కండి. అందులోని పరమసత్యాలను సాధన చెయ్యండి. అప్పుడు మనకు సమస్తము సాధ్యమే అవుతుంది. నమ్మేవారికి అంతా సుసాధ్యమే అని ప్రభువు చెప్పాడు. లోకంలోని గ్రంథాలన్నిటిలోకి బైబిలు గ్రంథరాజ్యం. ఎన్నో ప్రతులు అమ్ముడుపోతున్నాయంటే దేవునికి స్తోత్రం. కాని బైబిలును శ్రద్ధగా పఠించేవారు కొద్దిమందే ఉన్నారు. వీరు అబద్ధ బోధకుల వలల్లో చిక్కుకుంటున్నారు. వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి. వాక్యమును గురించి నమ్మకమైన బోధకులు చెప్పింది కూడా వినాలి.
దాన్ని తిరిగి వాక్యంతో సరిపోల్చి చూసుకోవాలి. ఇతరులతో వాక్య సత్యాలను పంచుకుంటూ మన వాక్య జ్ఞానాన్ని పెంచుకుంటూ పోవాలి. సంఘ సహవాసం మానకూడదు. నీవేమీ బైబులు నిఘంటువు పుస్తకానివి కావు, మనిషివి. సహవాసం, గృహదర్శనం మానకూడదు. విశ్వాసులు ఒకరినొకరు తరచుగా సందర్శించుకుంటూ ఉండాలి. మనం విశ్వాసులం, విశ్వాస సాక్షులం, విశ్వసనీయులం. ఎంత గొప్ప బోధకుడైనా విశ్వాస బృందం నుండి తనను తాను వేరుపరచుకోకూడదు. తానే ఒక బైబులు విజ్ఞాన సర్వస్వమైనట్లు కనపరుచుకోకూడదు. నోటుబుక్కు నుండి నోటుబుక్కుకు నీ జ్ఞానం బదిలీ చేయటం కాదు. నీ నోటి మాట హృదయం నుంచి వస్తే అది ఇతరుల హృదయాలను తాకుతుంది. బైబిలును అభ్యసించి దానిని ఇతరులతో పంచుకోవాలి. అప్పుడే నీ బైబిలు జ్ఞానం సార్థకమవుతుంది, లేదా అది నిరర్ధకమవుతుంది. బైబిలు అనేక భాషల్లోకి అనువదించబడింది. మూల భాషలు మూడు: హీబ్రూ, అరామిక్, గ్రీకు. ఈ బైబిలు గ్రంథకర్త అయిన ప్రభు నీ గురించే చింతిస్తున్నాడు. ఆయన నీకోసం తన ప్రాణమిచ్చి రక్తదానం చేసిన ప్రేమమూర్తి యేసు. ఆయన మన ప్రియతమ నాయకుడు. నీ గురించి, నీ దేశాన్ని గురించి, నీ జాతిని గురించి ఆయన సంకల్ప ప్రణాళిక ఉంది. ఈయన నీ సృష్టికర్త అయిన పరమదేవుడు. నిన్నాయన ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయనే విశ్వమంతటినీ సృజించిన మహాదేవుడు. గ్రహాలు, ఉపగ్రహాలు, సూర్యచంద్ర నక్షత్రాదులు, ఆకాశ మహాకాశములు అంతా అన్నీ ఆయన సృష్టే. ఆయనను వ్యక్తిగతంగా కలుసుకోవడానికి, తెలుసుకోవడానికి ఉపకరించే ఏకైక గ్రంథం పరిశుద్ధ బైబులు. ఈ గ్రంథం నిన్ను దీవిస్తుంది, నీలో జీవిస్తుంది, నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తుంది, నీ జాతికి, దేశానికి నిన్నే ఆశీర్వాదంగా చేస్తుంది. ఈ గ్రంథంలో చెప్పబడిందంతా చేసి చూడు, అప్పుడు చెప్పు, ఇతరులకు నేర్పు. దేశానికి అభివృద్ధి, వ్యక్తులలో వికాసము, జాతీయ పురోగతి కలిగించడానికి దైవ సందేశమే ఈ పవిత్ర గ్రంథం. దరిద్రం పోవాలంటే, ఆధ్యాత్మిక సంపన్నత కలగాలంటే, ఆకలి తీరాలంటే, సమృద్ధి ఆహారం లభించాలంటే దేవుని వాక్యం నీలో ఉండాలి. రోగాలు పోవాలంటే దేవుని వాక్యమే సర్వశరీరానికి పరమౌషధం, ఆరోగ్యం. పాపం పోయి నీతిమత్వం కలగాలంటే దేవుని వాక్యమే నీలో ఆక్రియ జరిగించగలదు. పరిశుద్ధాత్మ దేవుని వాక్యం లేకుండా పనిచేయడు. పేరాశ, గర్వం పోవాలంటే, త్యాగశీలం అలవడాలంటే, ఆధ్యాత్మిక చింతన వినయశీలం పెంపారాలంటే బైబిల్ గ్రంథ పారాయణం, క్రమబద్ధమైన అధ్యయనం ఎంతైనా అవసరం, అగత్యం. దేవుని గ్రంథాన్ని మన ఇండ్లలో ప్రత్యేకంగా ఉంచాలి. ఇది పరమగ్రంథం, మానవ హేతుబుద్ధిని అధిగమించిన అతీత గ్రంథం. బైబిలులో దేవుని మాటలు, తలంపులు, సంకల్పము విశదీకరించబడ్డాయి. మానవతను రక్షించడానికి దేవుడు రూపొందించిన ప్రేమపూర్వక సంకల్ప ప్రణాళిక ఈ గ్రంథమంతటా వివరించబడింది. 4000 సంవత్సరాల క్రిందటి పుస్తకమే అయినా ఈ బైబిల్ గ్రంథానికి కాలదోషం పట్టదు. పాత నిబంధన, కొత్త నిబంధన ఈ రెండూ కలిసి బైబిల్ అయింది. యేసుప్రభు జన్మించకముందు దేవుడు ఇశ్రాయేలు జాతికి ఏమేమి చెప్పాడు, చేశాడు అనే విషయాలు పాత నిబంధనలో ఉన్నాయి. యేసు జన్మ వృత్తాంతం, ఆయన జీవితము, సేవ, ఆయన శిలువ మరణం, పునరుత్థానం, ఆరోహణం మొదలైన అంశాలు కొత్త నిబంధనలో ఉన్నాయి. యేసు రాయబారులు అనగా అపొస్తలులు చేసిన సేవ, వారి పత్రికలు కొత్త నిబంధనలో ఉన్నాయి. ఇవన్నీ మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతైనా తోడ్పడతాయి, ప్రోత్సహిస్తాయి, ప్రేరేపిస్తాయి. యేసుప్రభు పునరుత్థానుడైన తరువాత 50 సంవత్సరాల వ్యవధిలో అపొస్తలులు రాసిన పత్రికలు కొత్త నిబంధనలో సగానికి పైగా ఉన్నాయి. శ్రోతలు, మన విశ్వాసానికి రుజువు, సమర్థన బైబిలే.
తన విశ్వాసమే సరైంది అని విశ్వాసికి ఎలా తెలుసు? నాకిది సరైంది అనిపించబట్టి కాదు, నేను అనుకుంటున్నాను అని కాదు, క్రైస్తవులు లోకంలో అధిక సంఖ్యలో ఉన్నారని కాదు. మన విశ్వాసానికి రుజువు వీటన్నిటికీ అతీతమైనది. మతానికి అతీతమైన కారణం మనకుంది. మాది ప్రాచీన మతమంటే అది సరైన వాదం కాదు. ప్రాచీనమనే మాటకు మానవుల అర్థం పరిమితం. క్రీస్తు ప్రాచీనుల కంటే ప్రాచీనుడంటే సృష్టికి ముందే ఉన్న సృష్టికర్త అంటే మతానికి అర్థం కాదు. విశ్వాసివైన నీకు ఒకే ఆయుధం ఉంది, అదే పరిశుద్ధ బైబుల్, దేవుని వాక్యం. నీవేమీ లేదు, నీ బైబిల్ను చేతపట్టుకుని చెప్పగలగాలి, ఇదిగో ఇది చూడండి, నా విశ్వాసమునకు కర్తే ఈ బైబిలు గ్రంథకర్త, ఆయనే యేసుక్రీస్తు, ఆయనే నాకీ గ్రంథమిచ్చాడు. ఇది మతగ్రంథాల వంటిది కాదు. బైబిలులో ఏకవాక్యత ఉంది. ఇది సజీవ గ్రంథం, దైవ ప్రణీతం, పునీతం. ఇది ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేసిన దివ్య గ్రంథం. ఈ గ్రంథం చరిత్రాత్మకం, శాస్త్రీయం, ప్రవచనాత్మకం. ఇది నిర్దుష్టమైనది, లోపరహితమైన, సమగ్రమైన ఆధ్యాత్మిక గ్రంథం, మానవ జీవితాన్ని పరివర్తన చెందించే పరమగ్రంథం. దానికి నేనే సజీవ సాక్షిని. ప్రియశ్రోతలు, దేవుని యొక్క బైబిలును, బైబిలు యొక్క దేవుణ్ణి మానవ బుద్ధితో విశ్లేషించడం అసాధ్యం. విశ్వాసమే ఏకైక మార్గం. హెబ్రీ పత్రిక 11:1-6 వరకు ఏమంటోంది? విశ్వాసమనేది నిరీక్షింపబడే వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనడానికి రుజువు అయి ఉన్నది. దానిని బట్టే పెద్దలు సాక్ష్యం పొందారు. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవని, అందును బట్టి దృశ్యమైనది కనపడే పదార్థములచే నిర్మింపబడలేదని విశ్వాసము చేత గ్రహించుకుంటున్నాము. విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. దేవుడతని అర్పణలను గూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందాడు. అతడు మృతి నుండి కూడా అదే విశ్వాసము ద్వారా మాట్లాడుతున్నాడు. విశ్వాసమును బట్టి హనోకు మరణమును రుచి చూడకుండునట్లు కొనిపోబడ్డాడు. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండేవాడని సాక్ష్యము పొందాడు. కాగా దేవుడతణ్ణి కొనిపోయాడు గనుక అతడు కనపడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండడము అసాధ్యం. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తనను వెదికేవారికి ఫలము దయచేస్తాడని నమ్మాలిగదా. అవును శ్రోతలు, దేవుడు మనకు ఈ పరలోకపు వాచక పుస్తకం ఇచ్చాడు. ఇది ఎంతో గొప్ప ఈవి. మన విశ్వాసానికి ఇది ప్రమాణగ్రంథం. యోహాను సువార్త 20:31 బైబిలు గ్రంథం యొక్క ఫలశ్రుతి చెప్పబడింది. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లు ఇది రాయబడింది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. 2 పేతురు 1:3-4 తన మహిమను బట్టి, గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వానిని గూర్చిన అనుభవజ్ఞానమూలముగా ఆయన దైవశక్తి జీవమునకు భక్తికి కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేస్తూ ఉన్నందున, దేవుని గూర్చినట్టి, మన ప్రభువైన యేసును గూర్చినట్టి అనుభవ జ్ఞానము వలన మీకు కృపా సమాధానము విస్తరించునుగాక. మరో విశేషం మా శ్రోతలు గమనించాలి. దేవుని వాక్యమంటే దేవుని నోటి మాట, ఆయన వాక్యమంటే ఆత్మా జీవము. యోహాను సువార్త 6:63 ప్రభు అన్నాడు, ఆత్మయే జీవింపచేస్తున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మా జీవము అయి ఉన్నవి, అనగా దేవుని మాటలు జీవమును ఉత్పత్తి చేస్తాయి. ఆయన మాటలు సృజనాత్మకమైనవి. కీర్తనలు 33
6:9 యెహోవా వాక్కుచేత ఆకాశములు కలిగాయి, ఆయన నోటి ఊపిరిచేత వాటి సర్వసమూహము కలిగాయి. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారమే జరిగింది. ఆయన ఆజ్ఞాపించగానే కార్యము స్థిరపరచబడింది. దేవుని వాక్యము

ఆహారం. 1 కొరింథీ 3:1-2 పౌలు అంటున్నాడు, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుష్యులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోయాను. శరీర సంబంధులైన మనుష్యులే అని, క్రీస్తునందు పసిబిడ్డలే అని మీతో మాట్లాడవలసి వచ్చింది. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మలను పెంచాను గాని అన్నముతో కాదు. దేవుని బిడ్డలు ఆత్మయందు ఎదగాలంటే వాక్య భోజనం తింటూ ఉండాలి. ఎఫెసీ పత్రిక 4:12-15 వరకు దేవుని బిడ్డల ఎదుగుదల క్రమం వివరించబడింది. పౌలన్నాడు, మనమందరము విశ్వాసము విషయములో దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములో ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులమయ్యే వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమయ్యే వరకు ఆయన ఈలాగు నియమించాడు. శ్రోతలు వింటున్నారా, దేవుని వాక్యం ఒక విత్తనం, బీజం. అది మన యందు ఫలించాలని దేవుని చిత్తం. 2 కొరింథీ 9:10 పౌలు ఇదే మాట అన్నాడు, విత్తేవానికి విత్తనమును, తినటానికి ఆహారమును దయచేసే దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయములో పూర్ణౌదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందిస్తాడు. చూచారా, దేవుని వాక్య బీజం ఎంత పనిచేస్తుందో ఊహించలేము. దేవుని వాక్యమనే ఆత్మఖడ్గము మన సర్వాంగ కవచములోనిది. ఎఫెసీ పత్రిక 6:17 నడుమునకు సత్యమనే దట్టి, ఇది దేవుని వాక్యమే. దేవుని వాక్యమే ఆత్మఖడ్గం కూడా. వాక్య సత్యముతో సైతాను దెబ్బను కాచుకోగలము, వాక్య ఖడ్గముతో సైతానును కొట్టగలము. ఒకే వాక్యము 2 విధాల పనిచేస్తుంది. హెబ్రీ పత్రిక 4:12 చెప్పినట్లు, దేవుని వాక్యము సజీవమై 2 అంశులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించే మట్టుకు దూరుతూ హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధిస్తున్నది. వాక్య ఖడ్గముతో యేసుప్రభు సైతాను శోధనలను జయించాడు. అదే వాక్యం ఈ రోజున మనకు గొప్ప ఆయుధమై విజయానికి సాధనమవుతోంది. దేవుని వాక్యమును గూర్చిన మరో పరమరహస్యమున్నది. వాక్యము మన ప్రార్థనకు గొప్ప ప్రేరక శక్తి. యోహాను సువార్త 15:7 ప్రభువే స్వయంగా అన్నాడు, నాయందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుంది. అనగా ఏదైనా అడగడానికి మీకు అధికారము, హక్కు ఉంటాయి. దేవుని వాక్యం మనలో సమృద్ధిగా లేకపోతే దేవుణ్ణి ఏదైనా అడిగే హక్కును కోల్పోతాము. దేవుని వాక్యము విని దానికి విధేయులైన వారు మంచి గట్టి పునాది మీద తమ నివాస గృహమును నిర్మించుకున్నవారే. మత్తయి సువార్త 7:24-25 ప్రభు అన్నాడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేసే ప్రతివాడు బండమీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుణ్ణి పోలి ఉంటాడు. వాన కురిసింది, వరదలు వచ్చాయి, గాలి వీచి ఆ ఇంటి మీద కొట్టింది, గాని దాని పునాది బండమీద వేయబడింది గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుకమీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుణ్ణి పోలి ఉంటాడు. వాన కురిసింది, వరదలొచ్చాయి, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టింది, అప్పుడది కూలబడింది. దేవుని వాక్యం మనలో పటిష్టమైన పునాది బలం. మన పరిస్థితులు ఎంత ప్రతికూలమైనా మనం స్థిరంగా నిలబడి ఉండగలం. ప్రియశ్రోతలు, దేవుని వాక్యమంతటా 12 గొప్ప చరిత్రాత్మక సంఘటనలు పేర్కొనబడినవి. 1, క్రీస్తు యొక్క 2వ రాకడ. ప్రకటన గ్రంథం 19:2. 2, సంఘం ఎత్తబడుతుంది. 1 తెస్సలోనికి 4:3. 3, పరిశుద్ధాత్మ అవరోహణం.

0: అనగా రాకడ. అపొస్తల కార్యములు 2:4 క్రీస్తు ఆరోహణం. మత్తయి సువార్త 28:5 క్రీస్తు శిలువ మరణం. మత్తయి సువార్త 27:6 క్రీస్తు జన్మ. లూకా సువార్త 2:7 నూతన నిబంధన గ్రంథం ముగింపు. ప్రకటన 22:8 పాత నిబంధన గ్రంథం ముగింపు. మలాకీ 4:9 సంఘం ఆరంభం. అపొస్తలుల కార్యములు 2:10 ఇశ్రాయేలు జాతి ఆవిర్భావం. ఆదికాండం 12:11 మానవ సృష్టి. ఆదికాండం 1:2-12 లోక సృష్టి. ఆదికాండం 1:1. ప్రియశ్రోతలు, ఈ బైబిలు గ్రంథ విశిష్టత ఎంత చెప్పుకున్నా తనివి తీరదు. దేవుని వాక్యాన్ని క్రమబద్ధంగా అధ్యయనం చేయటంలో పట్టుదల, దీక్ష ఎంతో అవసరం. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి నీవేమీ పండితుడివై ఉండనక్కర్లేదు. దేవుని వాక్యాన్ని ప్రేమించినవారు దాన్ని అధ్యయనం చేసి తీరతారు. తద్వారా తమ జీవితాలలో దేవుని చిత్తమేదో ఎరిగినవారై ధన్యజీవితాలను గడిపారు. దేవుణ్ణి గురించి, యేసుక్రీస్తును గురించి, రక్షణను గురించి సంపూర్ణ జ్ఞానం కలిగి ఉండాలి. అంతకంటే మనిషి కోరదగిందేముంది? బైబిలులో ఏ భాగం చదివినా మొదటి ప్రశ్న, ఇది ఎవరు రాశారు, రచయిత ఎవరు? దేవుడు వాడుకున్న ఈ రచయితను గురించి ముందు తెలుసుకోవాలి. 2, ఇది ఎవరికి రాయబడింది? ఇది ఎంతో ముఖ్యమైన ప్రశ్న. ఈ 2 జవాబులు గ్రంథారంభంలోనే దొరుకుతాయి. 3, ఇది ఎక్కడ రాయబడింది? సొలొమోను సామెతల గ్రంథము రాజభవనంలో రాశాడు. పౌలు తన పత్రికలను చెరసాల నుండి రాశాడు. ఈ సంగతి తెలుసుకోవాలంటే గ్రంథమంతా చదివి పరిశోధించాల్సి ఉంటుంది. 4, ఇది ఎప్పుడు రాయబడింది? అప్పటి కాల పరిస్థితులు ఎలాంటివి? క్రీస్తు పూర్వమా, క్రీస్తు తరువాత? అది శాంతి సమయమా లేక యుద్ధకాలమా? అప్పుడు పరిపాలించిన రాజెవరు? మొదలైన వివరాలు సేకరించాలి. 5, దేన్ని గురించి ఇది రాయబడింది? ఏ అంశం? ఆదికాండం మొదలుకొని ఎస్తేరు గ్రంథం వరకు దేవుని ప్రజల చరిత్ర, ధర్మశాస్త్ర విధులు. కొత్త నిబంధనలో అపొస్తలుల కార్యముల గ్రంథంలో సంఘ ఆవిర్భావం, సంఘ విస్తరణ వివరాలు ఇందులో ఉన్నాయి. కీర్తనల గ్రంథంలో హీబ్రూ కవిత ఉంది, పాటలున్నాయి. బైబిలులోని ప్రతి గ్రంథం ఒక ముఖ్య సందేశం గలది. అది సంక్షిప్తంగా తెలుసుకుని ఉండాలి. అప్పుడే బైబిలు అధ్యయనం అర్థవంతమవుతుంది. 6, ఎందుకిది రాయబడింది? ఇది ఒక చరిత్ర సంఘటన లేక ఇది స్తుతి పాఠమా? ఏదైనా సమస్యకు పరిష్కారమంతా రాయబడిందా లేక ఒక సత్య సిద్ధాంతం నేర్పడానికి రాయబడిందా? ఈ గ్రంథ రచనలోని ఉద్దేశ్యమేమిటి? ఇక 7, ఈ వాక్య భాగంలో నాకు వ్యక్తిగతంగా ఏ సందేశమున్నది? ఇది అన్నిటికంటే ప్రాముఖ్యమైన ప్రశ్న. ఈ వాక్య భాగం ద్వారా నేను ప్రభువుకు ఇంకా సన్నిహితం కావడానికి ఏ సందేశమున్నది అని అన్వేషించాలి. ఆ వాక్యాన్ని నీ వ్యక్తిగత జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చెయ్యాలి. పరిశుద్ధాత్మ నీకు సహాయం చేస్తాడు. అన్వయం కాని బైబిలు వల్ల ఆధ్యాత్మిక ప్రయోజనం ఉండదని మా శ్రోతలకు మనవి చేస్తున్నాము. నీ హృదయములోకి, మనసులోకి తీసుకోవాలి. ఆ వాక్యము నీ మనస్సులో, హృదయంలో వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగుతుంది. వాక్యము మానవ హృదయంలో పరివర్తన కలిగిస్తుంది. దేవుని వాక్యం ఒక గని. తవ్విన కొద్దీ అమూల్యమైన వజ్రాలు దొరుకుతాయి. వాక్యం మనల్ను సూటిగా దేవుని హృదయంలోకి తీసుకువెడుతుంది. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.
1: ప్రేమధార బైబిల్ అధ్యయన పాఠశాలలో ఇంతవరకు ఎన్నెన్నో వినూత్న సత్యాలను మీరు విన్నారు. మీరు విన్న విషయాలను గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలని ఆశిస్తే ఈ రోజే మాకు వ్రాయండి లేదా ఫోన్ చేయండి. మరియు మీ ప్రార్థన అవసరతలను, సలహాలను, సందేహాలను వెంటనే మాకు తెలియపరచగలరు. మా అడ్రస్: ప్రేమధార, TWR, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్లు 93999952570, మరొక నంబర్ 93999952580. మా ఇమెయిల్ ఐడి teluguttb@radio882.com.
2: మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, అప్పుడవన్నీ మీకు అనుగ్రహింపబడును. మత్తయి 6:13. మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, అప్పుడవన్నీ మీకు అనుగ్రహింపబడును. మత్తయి 6:13.

0: క్రీస్తునందు ప్రేమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా యెహోషువ గ్రంథము 5-6 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. ఇందులో గిల్గాలు యందు జరిగిన సున్నతి పస్కా పండుగ ఆచారాన్ని గురించి, ఎరికో పతనాన్ని గురించి వివరించబడినట్లుగా చూస్తాం. ఇశ్రాయేలులకు సున్నతి చేయమని దేవుడు యెహోషువకు ఆజ్ఞాపించాడు. ప్రభువు ఇలా ఆజ్ఞాపించడానికి గల కారణం అక్కడ ఉన్నవారిలో అందరికీ సున్నతి చేయబడి ఉండలేదు. అదేవిధంగా యెహోషువ యెహోవా సేనాధిపతిని ఎదుర్కొన్న అనుభవాన్ని గురించి చూస్తాం. ఇక 6 అధ్యాయంలో ఎరికో గోడలు కూలిపోవడం గురించి ఉంటుంది. ఇశ్రాయేలీలు అక్కడికి చేరుకోవడంతో ఆందోళనకు గురైన ఎరికో ప్రజలు ఎరికో కోట గోడలు మూసివేశారు. యెహోషువ తన ఆయుధాలను పట్టుకొని 6 రోజులు పట్టణం చుట్టూ తిరగమని ప్రభువు చెప్పాడు. 7 యాజకులు పొట్టేలు కొమ్ముల భాకాలను మందసం ఎదుట మోయాలని సూచించబడింది. 7 యాజకులు తమ కొమ్ములు ఊదుతూ పట్టణం చుట్టూ తిరిగారు. అలా చేసినప్పుడు ఆ గోడలు కూలిపోతాయని దేవుడు అతనికి చెప్పాడు. ఇక అక్కడ జరిగిన వృత్తాంతాన్ని నేటి పాఠంలో మనము శ్రద్ధగా తెలుసుకుందామా?
1: ప్రియ శ్రోతలు, ఈరోజు మనం యెహోషువ గ్రంథం 5-6 అధ్యాయాలు వినబోతున్నాము. 5 అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు తమ జాతీయ సంస్కారమైన సున్నతిని ఆచరించారు. మన్నా సరఫరా ఆగిపోయింది. నాటి నుండి వారు అక్కడి భూమి పంటే తిన్నారు. యెహోవా దూత యెహోషువకు కనిపించాడు. ఈ దర్శనం యెహోషువకు సమయోచితమైన సహాయం. వివరాలు వినండి. కనానీయ రాజులు ఇశ్రాయేలు ప్రజల విజయమును గురించిన వార్తలు విన్నారు. వారి గుండెలు చెదిరిపోయాయి. అమోరీ రాజులు కూడా ఇశ్రాయేలు వారు యొర్దాను నదిని దాటిన వైనం విన్నారు. వారికి ధైర్యముడిగింది. అమోరీయులకు కనానీయులకు ఇది పిడుగులాంటి వార్త. అకస్మాత్తుగా ఇశ్రాయేలీయులు రావటంతో వారు భయంతో అట్టిట్టయిపోయారు. ఆ సమయంలో దేవుడు యెహోషువకు ఆజ్ఞాపించాడు, రాతి కత్తులతో ఇశ్రాయేలీయులకు సున్నతి చేయించు. అలాగే యెహోషువ సున్నతిగిరి అనే చోట ఇశ్రాయేలీయులకు సున్నతి సంస్కారం జరిగించాడు. ఈజిప్టు నుండి బయలుదేరిన వారందరిలో యుద్ధ సన్నద్ధులైన పురుషులందరూ అరణ్యంలో చనిపోయారు. అరణ్య మార్గంలో పుట్టిన వారెవరూ అంతవరకు సున్నతి పొంది ఉండలేదు. 40 వారు సంచరించారు. అయితే మిగిలిన వారు, అనగా చనిపోయిన వారి కుమారులకు సున్నతి జరిగి ఉండలేదు. అందుచేత వారు తమ శిబిరాలలో అలాగే నిలిచిపోయారు. యెహోవా అన్నాడు, నేడు నేను ఈజిప్టు అవమానము మీ మీద ఉండకుండా దొర్లించి వేశాను అని యెహోషువతో అన్నాడు. అందుచేత ఆ చోటికి నేటి వరకు గిల్గాలు అనే పేరు వచ్చింది. అబ్రహామీయ నిబంధనకు సున్నతి గుర్తు. కనాను దేశం వీరికి వాగ్దత్త భూమి. ఈ కొత్త తరం సున్నతి సంస్కారాన్ని నిర్లక్ష్యం చేశారు. దేవుని ఆజ్ఞ మేరకు యెహోషువ వారికి సున్నతి చేయించాడు. ఈ విధంగా ఈజిప్టు నింద వారి నుంచి దొర్లిపోయింది. గిల్గాలు అంటే గాలు గాలు. దొర్లిపోయింది దొర్లిపోయింది అని 2 అన్నట్లు. యెహోషువ 5:10 నుండి ఆ నెల 14 సాయంకాలం యెరికో మైదానంలో వారు పస్కాను ఆచరించారు. ఆ మర్నాడు వారు ఆదేశపు పంటనే తిన్నారు. ఆ రోజే వారు పొంగక వేయించిన భక్ష్యాలను తిన్నారు. అప్పుడే మన్నా ఆగిపోయింది. కనాను భూమి పంట తిన్నారు. అది వసంత ఋతువు, కడవరి వర్షాలు కురిసే సమయం. ఇశ్రాయేలీయులు అప్పుడే సున్నతి సంస్కారం పొందారు. వెంటనే పస్కా పండుగ జరుపుకున్నారు. వాగ్దత్త భూమి, అది నిబంధన భూమి. ఆ నిబంధన ఇదిగో ఇప్పుడే నెరవేరింది. శ్రోతలు వింటున్నారా? మన పాత స్వభావం మంచిది కాదు. ప్రాచీన పురుషుడు ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను స్వతంత్రించుకోలేడు, అనుభవించలేడు. గలతీ పత్రిక 5:17 శరీరము ఆత్మకు, ఆత్మ శరీరానికి విరోధంగా అపేక్షిస్తాయి. పాత కొత్త స్వభావాల మధ్య పోరాటం ఉంది. సున్నతి సంస్కారం ఇదే సత్యాన్ని వ్యక్తం చేస్తోంది. మన్నా యేసుక్రీస్తుకు సంకేతం. యోహాను సువార్త 6:49-51 యేసు ప్రభు అన్నాడు, మీ పితరులు మన్నా తిన్నారు, అయినా చనిపోయారు. ఈ మన్నాను తినేవాడు చావడు. ఇది పరలోకము నుండి దిగివచ్చిన ఆహారం. నేనే జీవాహారమును. ఈ ఆహారము మిమ్మలను బ్రతికిస్తుంది, జీవప్రదమైన ఆహారం. ఆధ్యాత్మిక మన్నా యేసుక్రీస్తే. యెహోషువ 5:13 ఒక గంభీరమైన దృశ్యం మనం చూస్తాము. ఎరికో ప్రాంతంలో యెహోషువ కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకుని ఒకడు ఎదట నిలిచి ఉన్నాడు. యెహోషువ అతణ్ణి ప్రశ్నించాడు, నీవు మా పక్షమున ఉన్నావా లేక మా విరోధుల పక్షాన ఉన్నావా? అతడన్నాడు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను. వెంటనే యెహోషువ నేలమట్టుకు సాగిలపడి నమస్కరించాడు. నా ఏలినవాడా, సెలవీయండి అన్నాడు. అతడన్నాడు, నీవు నిలిచి ఉన్న ఈ స్థలం పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయి. వెంటనే యెహోషువ చెప్పులు విడిచాడు. సోదరీ సోదరులారా, వింటున్నారా? యెహోషువకు ఇది సేవార్థమైన పిలుపు. ఆ పిలుపునకు అతడు ప్రత్యేకించబడుతున్నాడు. మండుతున్న పొద వద్ద ఇలాగే దేవుడు మోషేను సేవార్థమైన పిలుపునకు ప్రత్యేకించాడు. యెహోషువ ఈ అనుభవంలో విరిగి నలిగిన హృదయం గలవాడయ్యాడు. కత్తి దూసి నిలిచిన ఆ వ్యక్తి ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తే. యెహోషువ ఈ యుద్ధం నాది, నీవు నిమిత్తమాత్రుడవు అని చూపటానికి ఆయన కత్తి చేత పట్టుకుని కనిపించాడు. దేవునికి లోబడితేనే కాని యెహోషువ శత్రువును జయించలేడు. ఎరికోపై విజయం ఎలా కలిగింది? దేవునికి, యేసుక్రీస్తుకు, అనగా సైన్యములకు అధిపతి అయిన యెహోవాకు లోబడినప్పుడే విజయం. అమోరీయులు, కనానీయులు అక్కడ ఉన్నారు. వారిని జయించాలి, ఓడించాలి. ఇశ్రాయేలు దేవుడు తన నిబంధనను వారికి జ్ఞాపకం చేశాడు. సున్నతి సంస్కారాన్ని వారు జరిగించారు. సున్నతి నిబంధన సంకేతం. అది అబ్రహామీయ నిబంధన. ఆదికాండం 17:13 సున్నతి నిబంధన దేవుడు తన ప్రజలపై వేసిన ఆమోద ముద్ర, ఆధ్యాత్మిక ముద్ర. గిల్గాలు ఎరికో పట్టణానికి 3.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. అప్పటి నుండి గిల్గాలు వారికి కేంద్ర పట్టణమైంది. యెహోషువ సేవ కొరకై ప్రత్యేకించబడిన స్థలమది. మునుపు సౌలురాజుకు అక్కడే పట్టాభిషేకం జరిగింది. ఇప్పుడు వీరు స్వతంత్ర జాతి. ప్రశాంతంగా వీరు పస్కాను ఆచరించారు. ఇప్పుడు ఇక్కడ మరణదూత లేడు, భయం లేదు. ఇప్పుడు మన్నాతో పనిలేదు. హాయిగా సేద్యం చేసుకుని వాగ్దత్త భూమి పంటనే తింటారు. విశ్వాసం ఉండాలి, దానితో పాటు క్రియలు కూడా కావాలి కదా. దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి. సోదరీ సోదరులారా, వింటున్నారా? యేసు మోషే కంటే శ్రేష్ఠుడు, అహరోను కంటే శ్రేష్ఠుడు, యెహోషువ కంటే శ్రేష్ఠుడు. అందరూ యేసుక్రీస్తుకు లోబడాల్సిందే. రూపాంతరపు కొండమీద దేవుని స్వరం ఏమన్నది? ఇడుగో నా ప్రియకుమారుడు, ఈయన మాట మీరు వినాలి. యెహోషువ యేసుప్రభు ఎదుట సాగిలపడి మృక్కుతున్నాడు. యెహోషువకు కనిపించిన ఈ సేనాపతి అంతకుముందు ఇశ్రాయేలును ఈజిప్టు నుండి నడిపించినవాడే. యెహోషువ యేసును ఆరాధించాడు. ప్రియశ్రోత, నీవు ఈ యేసును వ్యక్తిగత రక్షకుడుగా, ప్రభువుగా ఎరుగుదువా? సరే, రండి, ఇప్పుడు మనం యెహోషువ గ్రంథం 6:1 వెడదాము. ఈ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు ఎరికో పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటారు. వీరు యొర్దాను నది దాటి వచ్చారు. పాలుతేనెలు ప్రవహించే దేశంలోకి ప్రవేశించారు. రాతికత్తులతో సున్నతి సంస్కారం జరిగించారు. కత్తి దేవుని వాక్యానికి సంకేతం. ఇది ఆత్మ ఖడ్గం. యెహోషువా సేనాపతి, అతని పైన యేసుక్రీస్తు సర్వసేనాపతి. ఇప్పుడు వారు ఎరికోను ముట్టడించారు. రెండు పట్టణాలున్నాయి, ఎరికో, హాయి. ఈ రెండిటినీ పట్టుకున్నారంటే వాగ్దత్త భూమి కేంద్రాన్ని జయించినట్లే. అక్కడ్నుంచి వారు దక్షిణానికి తరలి వెళ్తారు.

0: యెహోషువ 6వ అధ్యాయం వివరాలు. అప్పుడు ఎరికో పట్టణ ద్వారం గట్టిగా మూయబడి ఉంది. దేవుడన్నాడు, ఈ పట్టణాన్ని పూర్తిగా నీకు అప్పగిస్తున్నాను. మీరు యుద్ధసన్నద్ధులై పట్టణాన్ని ఆవరించి దాని చుట్టూ తిరగాలి. 6 దినాలు అలా చేస్తూ రావాలి. 7గురు యాజకులు బూరలు పట్టుకొని ముందుగా నడవాలి. 7వ రోజున మీరు 7 మారులు పట్టణం చుట్టూ తిరుగుతూ ఉండగా ఆ యాజకులు బూరలు ఊదాలి. ఆగకుండా ఆ కొమ్ములతో వారు ధ్వని చేస్తూ ఉండగా మీరు బూరల ధ్వని విన్నప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వెయ్యాలి. అప్పుడు ఆ పట్టణ ప్రాకారం కూలుతుంది. ఇదే మాటను యెహోషువ వారికి ఆజ్ఞాపించాడు. వారు బూరలు ఊదుతూ ఉండగా యెహోవా నిబంధన మందసం వారి వెంట నడిచింది. యెహోషువ ఆజ్ఞాపించాడు, నేను చెప్పే వరకు మీరు కేకలు వెయ్యకూడదు. ఈ విధంగా యెహోవా మందసం ఆ పట్టణమును చుట్టుకొని 1 మారు దాని చుట్టూ తిరిగిన తరువాత వారు శిబిరములో చొచ్చి రాత్రి అక్కడే గడిపారు. ఇశ్రాయేలీయులు ఎరికోను ముట్టడించారు. ఇది అకస్మాత్తుగా జరిగింది. ఇంత త్వరగా వీరు వచ్చి పడతారని స్థానిక ప్రజలు అనుకోలేదు. యుద్ధం మొదలైంది. ఇశ్రాయేలు సైన్యం వచ్చి పడింది. ఇశ్రాయేలీయుల పద్ధతి స్థానికులకు అర్థం కాలేదు. ఇదేమిటి, వీరు పట్టణం చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నారు, ఆయుధాలు లేవు, గుర్రాలు లేవు, సైన్యం అసలే లేదు. యెహోషువ 6వ అధ్యాయం 12వ వచనం, ఉదయమున యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందసమును ఎత్తుకొని మోశారు. 6 దినాలు వారు అలాగే చేశారు. ఎరికో పట్టణ సైన్యానికి ఇదంతా అయోమయంగా ఉంది. 7వ దినమున వారు 7 మార్లు పట్టణం చుట్టూ తిరిగారు. అప్పుడు యెహోషువ ఆజ్ఞాపించాడు, కేకలు వెయ్యండి, యెహోవా ఈ పట్టణాన్ని మీకు అప్పగిస్తున్నాడు. ఈ పట్టణము, దీనిలో ఉన్న యావత్తు యెహోవా వలన శపించబడింది. రాహాబు అనే వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టింది గనుక ఆమె ఇంట ఉన్న వారందరూ మాత్రమే బతుకుతారు. శపించబడిన దానిలో కొంచెమైనా మీరు తీసుకుంటే మీరు శాపగ్రస్తులవుతారు. శపించబడిన దాన్ని మీరు ముట్టకూడదు. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేశారు. వారు ఆర్భాటంగా కేకలు పెట్టగా ప్రాకారం కూలింది. ఎరికో గోడలు కూలిపోయాయి. సోదరీ సోదరులారా, వింటున్నారా? ఈ ఘన విజయం ఇశ్రాయేలీయుల విశ్వాసమే. లోకమును జయించే విజయం మన విశ్వాసమే. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 30వ వచనం. ఈ చరిత్రాత్మక సంఘటనకు ఇది ఒక గొప్ప వ్యాఖ్యానం. విశ్వాసమును బట్టి 7 దినములు ప్రదక్షిణము చేయబడిన తరువాత ఎరికో గోడలు కూలాయి. ఎరికో లోకానికి సాదృశ్యం. యెహోషువ ఎలా జయించగలిగాడు? అతని విజయ రహస్యమేది? దేవుడే అతని పక్షాన యుద్ధం చేశాడు. ఇప్పుడు ఎరికో పట్టణం ఇశ్రాయేలు ప్రజలకు స్వాధీనమైంది. యెహోషువ 6వ అధ్యాయం 21వ వచనం. వారు పురుషులనేమి, స్త్రీలనేమి, పిన్నలను, పెద్దలను, అందరినీ, ఎద్దులను, గొర్రెలను, గాడిదలను, ఆ పట్టణములోని సమస్తమును కత్తివాత సంహరించారు. అయితే రాహాబును, ఆమె తల్లిదండ్రులను, సహోదరులను, ఆమెకు కలిగిన వారందరినీ వెలుపలికి తెచ్చారు. వారిని ఇశ్రాయేలు శిబిరము బయట ఉంచారు. వేగులవారి వాగ్దానాన్ని వారు ఈ విధంగా నెరవేర్చారు. వెండి, బంగారు, ఇత్తడి పాత్రలను, ఇనుప పాత్రలను మాత్రమే యెహోవా మందిరంలో ధనాగారంలో ఉంచారు. ప్రియ సోదరీ సోదరులారా, 1 రాజులు 16వ అధ్యాయంలో ఎరికో పట్టణం పునర్నిర్మించబడినట్లు చెప్పబడింది. అలా చేయకూడదు. యెహోషువ 6వ అధ్యాయం 26వ వచనం, ఎవడు ఎరికో పట్టణాన్ని కట్టించపూనుకుంటాడో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడవుతాడు. వాడు దాని పునాది వేస్తే వాని జ్యేష్ఠపుత్రుడు చస్తాడు. దాని తలుపులను నిలువనెత్తగా వాని కనిష్ట కుమారుడు చస్తాడు. 1 రాజులు 16:34 హీయేలు అనేవాడు ఎరికో పట్టణం కట్టించాడు. దానికి పునాది వేసినందుకు అతని పెద్ద కొడుకు అబీరాము చనిపోయాడు. దాని తలుపులెత్తినప్పుడు అతని చిన్న కొడుకు సేరూబు చనిపోయాడు. దేవుని మాటకు తిరుగులేదు. ప్రియ శ్రోతలు వింటున్నారా, ఎరికో పట్టణం చాలా ప్రాచీనమైనది. యెహోషువా పుట్టకముందే ఎన్నో శతాబ్దాల కిందటే నిర్మించబడిన నగరమది. పురాతన నగరం. కోటగోడలు 25 అడుగుల ఎత్తు, 20 అడుగుల మందం. కోట బురుజు నుండి చూస్తే ఎంతో దూరాన ఉన్న శత్రు సైన్యాలు కనిపిస్తాయి. ఎరికో పట్టణ సైన్యం చాలా పెద్దది. కనాను దేశంలో ఇశ్రాయేలీయులు ఎరికోను వశం చేసుకుని ఘన విజయం సాధించారు. యెహోవా యుద్ధశూరుడు. దేవుని మహిమ కనాను దేశమంతటా ప్రచురమైంది. యెహోవా ఎదుట స్థానిక దేవతలందరూ ఓడిపోయినట్లే. శత్రువు ఓడిపోయాడు అని యెహోషువా ముందుగానే చెప్పాడు. అది విశ్వాసమే. అదే అతని విజయం. 1 యోహాను 3:8 అపవాది క్రియలను లయపరచడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. సైతాను ఓడిపోయిన శత్రువు. సైతానును మనము జయించలేమా? క్రీస్తు శక్తితో, ఆత్మబలంతో శోధనలను జయించగలం. సైతానును ఓడించగలం. యుద్ధాయుధాలు లేకుండానే ఇశ్రాయేలీయులు దిగ్విజయం సాధించారు. యెహోవాయే వారి పక్షాన పోరాడి గెలిచాడు. ఈ సందర్భంలో సైనికులను నడిపించింది యాజకులు. దేవుడు పెట్టిన విశ్వాస పరీక్షలో యెహోషువా గెలిచాడు. ఈ యుద్ధం కేవలం ఆధ్యాత్మికం. దేవుని యుద్ధోపకరణాలు ఆత్మసంబంధమైనవి. దేవుని జ్ఞానాన్ని ప్రశ్నించగలవాడెవడు? ఆయన చెప్పింది చేసేవారికే విజయం. ఎరికోకు సంబంధించింది అంతా నాశనం చెయ్యాలి. దేవుడు ఎందుకు ఈ విధంగా శాసించాడు? దానికి కారణముంది. కనానీయులు పలువిధాల పాపాలకు పెట్టింది పేరు. ఎరికో వారి పాపాలకు కూడలి స్థానం. దాన్ని తొలగిస్తేనే కాని తన ప్రజలైన ఇశ్రాయేలుకు క్షేమముండదు. దేవుడు ఈ కొరుకుడు పుండును శస్త్రచికిత్స చేసి తొలగిస్తున్నాడు. అంతా సర్వనాశనమైన రాహాబు, ఆమె కుటుంబం క్షేమంగా ఉన్నారు. రాహాబుకు రక్షించే విశ్వాసము, జీవించే విశ్వాసము ఉంది. దేవునికి తన ప్రజలలో కావలసింది పరిశుద్ధత. స్వార్థాపేక్ష క్రైస్తవ విశ్వాసాన్ని పాడుచేస్తుంది, పరిశుద్ధతను కలుషితం చేస్తుంది. మన జీవితంలో కూడా ఏ వస్తువు కానీ, ఏ అనుభవం కానీ అపవిత్రతకు చిహ్నమై ఉంటే దాన్ని తొలగించాలి. కనపడకుండా దాన్ని చెరిపేసేయాలి. రాహాబు విశ్వాసం దేవుని విశ్వసనీయతపై ఆధారపడి ఉంది. దేవుడు ఆడిన మాట తప్పడు. ఎరికో పాత ఊరు. దాన్నెవరూ మరమ్మతు చెయ్యకూడదు. లూకాసువార్త 19వ అధ్యాయంలో ఎరికో పట్టణంలో జక్కయ్య ఒక సుంకపు గుత్తదారుడు. అతణ్ణి యేసు రక్షించాడు. ఎరికో మార్గంలో దొంగలు కొట్టిన ఇశ్రాయేలీయుణ్ణి పరామర్శించి సమరయుడు మంచి సమరయుడని పేరుగాంచాడు. ఈ అధ్యాయంలో చివరి వచనం, యెహోవా యెహోషువాకు తోడుగా ఉన్నాడు. కనాను దేశమందున్న 11 జాతులలో అతని పేరు గొప్పగా ప్రచురమైంది. సోదరుడా, సోదరి, రక్షించబడాలని నీకున్న ఆశ కంటే నిన్ను రక్షించాలని దేవునికి ఎక్కువ ఆశ ఉంది. మరి నీవు రక్షించబడ్డావా లేదా? పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.
1: గిల్గాలు అను పేరునకు అర్థం ఏమిటి? గిల్గాలు అను పేరుకు అర్థం ఏమిటి? 1, బోర్ల పడుట. 2, నిటారుగా నిలబడుట. 3, దొరలింపబడుట. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399999 5250.
2: ప్రియులారా, ఇంతవరకు మనము యెహోషువ గ్రంథము 5-6 అధ్యాయాలను ధ్యానించుకున్నాం. ఇందులో గిల్గాలు యందు జరిగిన సున్నతి సంస్కారము, పస్కా పండుగ ఆచారాన్ని గురించి గమనించాం. ఇస్రాయేలీలకు సున్నతి చేయమని దేవుడు యెహోషువకు ఆజ్ఞాపించాడు. సున్నతి అబ్రహాము నిబంధనకు గుర్తుగా ఉంటున్నది. ఐగుప్తు పాపపు నింద దొర్లిపోవడానికి ఈ నిబంధనను వారికి దేవుడు గుర్తు చేశాడు. ఐగుప్తు అనే మన పాత స్వభావం మంచిది కాదు. ప్రాచీన పురుషుడు ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను స్వతంత్రించుకోలేడు, అనుభవించలేడు. కాబట్టి మనకు ఆధ్యాత్మిక సున్నతి అనేది ఎంతో ముఖ్యమనేది మనము గ్రహించాలి. అదేవిధంగా యెహోషువ యెహోవా సేనాధిపతిని ఎదుర్కొన్న ఒక గంభీరమైన అనుభవం ద్వారా విరిగి నలిగిన హృదయాన్ని కలిగినట్టుగా గమనించాం. దేవునికి లోబడితేనే కానీ మనము శత్రువును జయించలేం. ఇక 6వ అధ్యాయంలో ఎరికో గోడలు కూలిపోవడం గురించి విన్నాం. యెహోషువ తన ఆయుధాలను పట్టుకొని 6 రోజులు ఎరికో పట్టణం చుట్టూ తిరగమని ప్రభువు చెప్పాడు. 7వ రోజున యాజకులు బూరలు ఊదాలని, అప్పుడు అందరూ కేకలు వేయాలని, అలా చేసినప్పుడు ఆ గోడలు కూలిపోతాయని దేవుడు చెప్పాడు. దేవుని సూచనలను అనుసరించడం, ప్రభువు ఆజ్ఞను యెహోషువ పాటించడం చేశాడు. ఎరికో పట్టణం ఇశ్రాయేలీలకు అప్పగించబడింది. ఆ పట్టణంపై జరిగిన దాడిలో రాహాబను వేశ్య, ఆమె కుటుంబం మాత్రమే ప్రాణాలను దక్కించుకున్నారు. పట్టణాన్ని దోచుకోవద్దని యెహోషువ వారిని హెచ్చరించాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, రాహాబు తన విశ్వాసాన్ని బట్టి రక్షించబడింది. నీవు నేను కూడా కేవలము యేసునందు విశ్వాసం ద్వారా మాత్రమే రక్షించబడగలం. అటు కృప దేవుడు మీకు దయచేయనుగాక. దైవాశీస్సులు.
1: ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.

0: ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయెను అనే మాట పరిశుద్ధ లేఖనంలో మనం చూస్తున్నాం. ఉద్యానవనము ఇంగ్లీష్లో గార్డెన్ అన్నారు, తోట. పరిశుద్ధ లేఖనాల్లో చాలా సందర్భాల్లో ఉద్యానవనము అనే మాట మనం గమనించవచ్చు. ఉద్యానవనాన్ని కొత్త నిబంధనలో సంఘానికి పోల్చారు. తోట అనే మాట మీరు ఎక్కడైనా పాత నిబంధన గ్రంథంలో చూస్తే అది ఇస్రాయేలు జనాంగానికి ఉపయోగించబడిన పదము. ఇస్రాయేలు జనాంగాన్ని పోల్చడానికి లేదంటే ఇస్రాయేలు జనాంగాన్ని ఉదహరించడానికి రాయబడిన మాట పాత నిబంధనలో మనం చూస్తాం. అదే నూతన నిబంధనలో తోట ఉద్యానవనము అని గనక సంబోధించబడితే దాని అర్థం మనం ఎలా తీసుకుంటామంటే దేవుని రక్తం ద్వారా కడగబడిన సంఘము, యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా కొనబడిన సంఘము ఏదైతే ఉందో అది ఉద్యానవనమునకు తోటకు పోల్చబడింది. చాలాసార్లు మనం వింటున్నాం ఉద్యానవనానికి ఆ తర్వాత అరణ్యానికి చాలా వ్యత్యాసం ఉంది, చాలా తేడాలు ఉన్నాయి. అరణ్యము లోకానికి పోల్చబడింది, ఉద్యానవనము సంఘానికి పోల్చబడింది. ప్రియులరా, ఉద్యానవనము సంఘానికి పోల్చబడినప్పుడు ఈరోజున నేను కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఆ బైబిల్లో రాయబడిన మూడు రకాలైన తోటల గురించి మీతో మాట్లాడాలని నేను కోరుతున్నాను. ఐ వుడ్ లైక్ టు గివ్ యూ ఇన్సైట్స్ ఫ్రమ్ త్రీ గార్డెన్స్ రిటన్ ఇన్ ద బైబుల్. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మూడు ఉద్యానవనాల గురించి, మూడు తోటల గురించి, వాటిలో జరిగిన సంభవాల గురించి మీతో మాట్లాడిన సందేశాన్ని ముగింపులో తీసుకొస్తాను. జాగ్రత్త, మనం గమనిస్తే మీరందరూ అనుకున్నట్టుగానే మొదటి గార్డెన్, ఈడెన్ గార్డెన్, ఏదెను తోట. ప్రియులరా, దాదాపుగా తోట అనే పదం వచ్చిందంటే ఏదెను గురించి మాట్లాడుకోకుండా మనం ఉండలేం. ఎందుకోసమంటే దట్ గార్డెన్ వాజ్ ప్లాంటెడ్ బై ఆల్మైటీ గాడ్. దేవుని చేత ఏదెను తోట, ఏదెను వనము ఏర్పాటు చేయబడింది. అయితే ఏదెను తోటలో జరిగిన విషయం ఏంటంటే దట్ గార్డెన్ వాజ్ స్పాయిల్డ్ బై సిన్. పాపం చేయడం ద్వారా ఏదెను తోట పాడు చేయబడింది, లేదా ఏదెను తోటను దేవుడు మరుగు చేయాల్సిన ఆవశ్యకత వచ్చింది. ఎందుకోసమంటే ఆదాము అవ్వలు చేసిన పాపాన్ని బట్టి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆదాము అవ్వల్ని దేవుడు సృష్టించి ఒక అద్భుతమైన తోటను నాటి దానిలో ఉంచిన తర్వాత ఈ తోటను కాయండి, దాన్ని సేద్యపరచండి అని ఆదాము అవ్వలకి దేవుడు ఆజ్ఞ జారీ చేశాడు. ఆ తర్వాత ద సాడెస్ట్ థింగ్ రిటన్ ఇన్ చాప్టర్ 3 మూడవ అధ్యాయంలో, బహుశా నేను అనుకుంటాను మొత్తం బైబిల్ అంతట్లో కూడా అత్యంత విషాదకరమైన విచారకరమైన చాప్టర్ అంటూ ఏదైనా ఉంది అంటే జెనసిస్ చాప్టర్ 3 మూడవ అధ్యాయమే. ఎందుకోసమంటే పాప ప్రారంభం అక్కడ మనకు కనబడుతూ ఉంది. దేవుడు సృష్టిని చేసినప్పుడు భయం లేదు మనిషిలో, దేవుడు మనిషిని చేసినప్పుడు మనిషిలో ఆందోళన లేదు, కలవరం లేదు, ప్రశ్న లేదు. కానీ మూడో అధ్యాయంలో దాదాపుగా అన్నీ వచ్చేసాయి. కారణం అంటే తెలుసా, ఆదాము అవ్వలు తమకిచ్చిన బాధ్యతను విస్మరించినందువలన అపవాది లోపలికి ప్రవేశించాడు. ఏదైనా తోటలోకి వచ్చి ఏదైతే చేయాలనుకున్నాడో సమస్తం కూడా చేశాడు. ప్రియులరా, దేవుడు ఏదైనా ఒక మాట చెప్పగానే కౌంటర్ ఫీట్గా అంటే ఆ మాటకు వ్యతిరేకంగా మరొక మాట అపవాది తీసుకొచ్చేస్తున్నాడు. ప్రభునందు ప్రియులరా, దేవుడు చెప్పిన ప్రతి మాటకు కూడా కౌంటర్ ఫీట్గా అపవాది కూడా మరొక మాట తీసుకొస్తాడు. ఎప్పుడైనా కానీ ఆనాడు ఆదాము అవ్వల జీవితంలో మాత్రమే కాదు, ఈనాడు నీ జీవితంలో కూడా దేవుడు ఎప్పుడు కూడా ఒక మాట నీతో మాట్లాడుతుంటే అపవాది వెంటనే మరొక మాట నీతో మాట్లాడుతుంటాడు. ఏ మాటకు లోబడాలి అనేది నీ మీద ఆధారపడి ఉంది. దేవుడు మాట్లాడుతున్న మాటలు సత్యమైనవి, ఆయన మాటలు ఎప్పుడు కూడా నిష్కళంకమైనవి. వాటిలో మోసం కానీ, నిన్ను వంచే అనుభవాలు కానీ, లేదా నిన్ను నష్టపరిచే మాటలు కానీ దేవుడు ఒక్కడు కూడా మాట్లాడడు. ఆయన ఏది చెప్పినా, ఒకవేళ ఆజ్ఞాపించినా, ఒకవేళ హెచ్చరిక చేసినా, అవన్నీ నీకు ప్రయోజనకరమైనవే, నీకు ఉపయోగకరమైన తప్ప నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేసే ఒక్క మాటైనా దేవుడు నీతో మాట్లాడడు. అయితే అపవాది వెంటనే అబద్ధాన్ని తీసుకొస్తాడు. ఈ అబద్ధం ఎలా ఉంటుందంటే ఇట్ విల్ గివ్ యూ ఎ సూతింగ్ ఎఫెక్ట్ టు యూ. నీకు ఎంత హాయిగా అనిపిస్తుంది అంటే, ఎంత చక్కగా అనిపిస్తుంది అంటే, తలనొప్పి వస్తున్నప్పుడు ఎవరైనా ఆ ఏంటి ఆ నవరత్న ఆయిల్ వేసి చక్కగా మసాజ్ చేస్తా ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది, అలా ఉంటుంది అనమాట అపవాది మాటలు. దేవుని మాటలు కొన్నిసార్లు కఠినంగా ఉంటాయి. అందును బట్టి చెబుతున్నాడు మరలా, గాడ్ విల్ హర్ట్ యూ బై టెలింగ్ ద ట్రూత్. దేవుడు సత్యం చెప్పి నిన్ను ఒకవేళ హర్ట్ చేయడానికి అని ఇష్టపడతాడు, కానీ అబద్ధం చెప్పి మాత్రం నేను కంఫర్ట్ చేయడం అనే వాస్తవాన్ని గుర్తించాలి. గాడ్ విల్ నాట్ టెల్ యువర్ లై
1: టు కంఫర్ట్ యు. నిన్ను ఆదరించడానికో లేకపోతే నిన్ను ఒక విధమైన ఆహ్లాదపరచడానికో దేవుడు అన్నాడు అబద్ధం చెప్పేవాడు కాదు ఆయన, సత్యం చెప్పి నిన్ను బాధపరచడానికైనా ఆయన వెనుకాడ్డగానే అబద్ధం చెప్పి మాత్రం నేను ఆదరించడు అనే వాస్తవాన్ని గుర్తించాలి. కానీ అపవాది మాటలు ఎలా ఉంటాయంటే ప్రియులరా, మన కళ్ళ ముందే ఓ గొప్ప ఆవిష్కరణ చేసేస్తూ ఉంటాడు, జరగని విషయాలను కూడా చెప్పేస్తూ ఉంటాడు. ఆనాడు అవ్వ దగ్గరకు వచ్చి జరిగిన విషయం అదే, అవమ్మా ఈ పండు తినుదినమున మీరు దేవుళ్ళగా అయిపోతారు, నీ కన్నులు తెరవబడతాయి, మంచి చెడ్డలు యోచించే శక్తి మీకు వస్తుంది, ఇంకా మీకు దేవునికి పెద్ద తేడా ఉండదని అపవాది తనలో ఉన్న నైజాన్ని అవ్వ హృదయంలో నాటుతూ వచ్చాడు. నిజమే, ఎవరి మనసులో ఏముంటుందో అదే ఇతరుల్లో నాటుతూ ఉంటారని అపవాది రుజువు చేశాడు. వాడి హృదయం నిండా గర్వం, వాడి హృదయం నిండా అహంభావం. అసలు వాస్తవానికి అపవాది పరలోకం నుండి గెంటివేయబడడానికి కారణం కూడా అదే, మహోన్నతునితో సమానునిగా చేసుకుంటాను అన్నాడట. బాగా పాటలు పాడుతున్నాడు కదా అని చెప్పి వేకుచుక్క తేజో నక్షత్రమా అని పేరు పెట్టాడు దేవుడు. ఒక మంచి బిరుదు టైటిల్ ఇవ్వగానే ఇంక ఈయన అనుకున్నాడు వేకువచుక్క తేజో నక్షత్రం అని నాకు పేరు పెట్టాడు కనుక ఇక నేను మామూలు దూతులతో సమానం కాదు, నేను మహోన్నతునితో సమానం అయిపోతానని, సింహాసనం ఎత్తు పెంచాలని ఆలోచన చేస్తున్నాడట మనసులో. ప్రిల్లల దేవుడు చోటు ఇవ్వలేదు, పైనుండి గెంటి వేశాడు. అప్పుడు అది ఏ గర్వంతో అయితే గెంటివేయబడ్డాడో అదే గర్వాన్ని ప్రజల గుండెల్లో నాడుతున్నాడు. నీకేం తక్కువ, నువ్వు దేవుడితో సమానం, నీకేం తక్కువ నువ్వు మందిరానికి వెళ్ళడానికి, నీకేం తక్కువ అక్కడ కూర్చొని 2 గంటలు ఆ మాటలు వినడానికి, నీకేం తెలియదని వింటావు అక్కడ అని అపవాది ఎప్పుడు మనిషి స్థాయిని దేవునితో సమానునిగా చేశాలని చూస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, మానవుడు గుర్తుపెట్టుకోలేకపోయే ఒక విషయం, మానవుడు దేవునితో సమానం అవడం ఏంటి? దేవుడు అన్నాడు నా పోలికలో నా రూపంలో నేను చేశాను అనగా జాగ్రత్త వినండి, ఈ ప్రపంచాన్ని ఆలోచన చేస్తే దేవుడిది ప్రప్రథమైన స్థానము. ఆయన మించిన వారు కానీ కనీసం ఆయనకు సమానం లేని వారు కానీ ఎవరూ భూమి మీద లేరు. ఆ తర్వాత స్థానం ఎవరిదో తెలుసా? ఆయన రూపంలో చేయబడిన నీది నాదే. గట్టిగా చెప్పులు కొట్టి వేశానని మైపరచండి. God has given a wonderful opportunity to be called as his children. ఆయన బిడ్డలుగా పిలవడను మనము దేవుని తర్వాత స్థాయిలో ఉన్నాం. ఆ తర్వాత దేవదూతలు మన తర్వాత స్థానం. అంటే మీరు అనొచ్చు దేవదూతల కంటే వాణిని కొంచెం తక్కువగా చేసేటివి అని బైబిల్లో ఉంది కదా అని మీరు అనొచ్చేమో. వాస్తవానికి దేవుడు సృష్టించినప్పుడు మన స్థాయి దేవదూతల కంటే ఎక్కువే. అయితే పాపం చేయడం ద్వారా మొత్తం అందరినీ పక్క జరిపేసి కిందకెళ్ళి కూర్చున్నాం మనం. ఎందుకొస్తే తెలుసా? దేవునికి విరోధమైన పాపం చేయడం ద్వారా. సృష్టి కంటే దేవదూతల కంటే దిగజారిపోయిన స్థితిలో మానవుడు వెళ్ళిపోవడానికి కారణం మనిషి చేస్తున్న పాపమే. దేవుని తర్వాత స్థానం నీదే. అపవాదం అన్నాడు నువ్వు దేవుళ్ళగా అయిపోతావు, నీ కన్నులు తెరవబడతాయి, అంతా బాగుంటుంది అనగానే అవ్వ ఆదాము వారిలో ఉన్న యూనిటీ ఎంత గొప్పదో చూడండి. అవ్వగారు ముందు తినేసిన తర్వాత పట్టుకెళ్ళి ఆదాము గారికి ఇస్తే ఆయన కూడా మారు మాట్లాడకుండా ఏం చేశాడు? తినేసాడు. అపవాది సత్యానికి విరోధమైన భావాన్ని వారి గుండెల్లో నాటాడు. జాగ్రత్తగా వినండి, ఏ విషయమైనా నీ జీవితంలో జరుగుతున్నప్పుడు 3 రకాల ప్రేరేపణలు నీకు వస్తూ ఉంటాయి. 1, ద ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్, మొదటి దేవుని ప్రేరేపణ. అది ఎప్పుడు కూడా మంచిదే, నీకు మంచి చేయాలని కోరుకునేదే. 2, సాతాను ప్రేరేపణ, అపవాది కొన్నిసార్లు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు దేవునికి వ్యతిరేకంగా నేను నడవాలని. 3, లోక ప్రేరేపణ, లోకస్తులు కూడా నేను వెనకొకలాగాలని ప్రయత్నం చేస్తుంటారు. ఈ 3 మాటలు ఏ మాట వింటున్నావు? ఈ 3 మాటలు ఏ మాట వినాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు ఆలోచన చేయి. అపవాది ప్రియులరా, మనిషిని శోధించినప్పుడు, మనిషిని వేధించినప్పుడు, పాపపు దిశగా తీసుకువెళ్ళినప్పుడు ఆదాము అవ్వలు తమ దేవుణ్ణి మరచి, దేవుని మంచితనాన్ని మరచి, ఆయనలో ఉన్న గొప్పతనాన్ని విడిచిపెట్టి, ఆయనలో ఉన్న శ్రేష్టమైన అనుభవాలను విడిచిపెట్టి అపవాది చెప్పిన మాటకు లోబడి దేవునికి దూరం అయిపోయిన సందర్భంలో మనం ఉన్నాం. ఏ డిలైట్ఫుల్ ప్లేస్ వాస్ టర్న్డ్ యాజ్ ఎ ప్లేస్ ఆఫ్ సిన్. దేవుడు చేసిన రమ్యమైన స్థలము పాపపు కేంద్రంగా ఆదాము అవ్వలు మార్చేశారు. ప్రభునందు ప్రియులరా, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని నిలబెట్టుకుంటున్నావా? ఇది నా ప్రశ్న. దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు నీకు ఇస్తున్నాడు, ఎంతో ఉన్నతమైన స్థాయిని సామర్థ్యాన్ని ప్రభువు నీకు ఇస్తున్నాడు. దాన్ని నిలబెట్టుకునే మనసు నీలో ఉందా? చాలామంది ఆశీర్వాదాల కోసం ప్రార్థన చేస్తారు, మంచిదే. అయితే ఆశీర్వదించబడిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడానికి మాత్రం ప్రయత్నాలు ఏమి చేయరు. వెన్ గాడ్ గివ్స్ యూ ఎ బ్లెస్సింగ్, ప్లీజ్ స్టే దేర్, ప్లీజ్ సస్టైన్ దట్ బ్లెస్సింగ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఆ ఆశీర్వాదాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. అయితే ఈ రోజుల్లో చాలామంది తమ దీవెన నిలబెట్టుకోలేకపోతున్నారు, తమకిచ్చిన ఆధిక్యతను నిలబెట్టుకోలేకపోతున్నారు, తమకిచ్చిన ఆధిక్యతలు పారద్రోలుతున్నారు. అదనబడి కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది. ప్రపంచంలో చాలామంది ఆశీర్వాదం కోసం అరులు చేస్తున్నారు, కానీ ఎంతమంది నిజంగా ఆశీర్వాదాన్ని నిలబెట్టుకోగలుగుతున్నారు, ఎంతమంది దానిలో ఉండగలుగుతున్నారంటే చాలా కొద్దిమందే. దేవునికి దూరం అయిపోతున్నారు చాలామంది. దేవుడు ఆశీర్వించగలది, దేవుని దూరం అయిపోవాలి కొంతమంది. ఆదాము అవ్వల జీవితంలో జరిగిన కార్యం అదే. ఎప్పుడైతే ఈడెన్ గార్డెన్ పాపం ద్వారా భయంకర పరిస్థితులు నెట్టివేయబడిందో, జాగ్రత్తగా వినండి ప్రియులారా, దేవుని కృప అడుగడుగున మనిషి మీద ఉందని చెప్పడానికి అదే అధ్యాయంలో దేవుడు ఒక రక్షణ ప్రణాళిక సిద్ధం చేశాడు. ఆదికాండం 3:21 మనం చదువుతున్నాం. దేవుడనే యెహోవా
2: ఆదామునకును
1: అతని భార్యకును
2: చర్మపు చొక్కాయలను
1: చేయించి
2: వారికి
1: తొడిగించెను.
2: అప్పుడు
1: చాలండి, చర్మపు చొక్కాయలు తొడిగించెను, వారికి చేయించి తొడిగించాను అనే మాట బైబిల్లో మనం చూస్తున్నాం. అంటే ఒక మాటలో చెప్పాలంటే ప్రభువే మొట్టమొదటి టైలర్ అనమాట. ఆయన చక్కగా టైలరింగ్ చేశాడు, ఆదామవ్వలకు వస్త్రాలు కుట్టించి ఇచ్చాడట. వాస్తవానికి ఆదామవ్వలు పాపం చేయడానికి ముందు వారు మహిమతో కప్పబడ్డారు. దే వర్ కవర్డ్ విత్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమ వారిని కప్పి ఉంది. అయితే ఎప్పుడైతే దేవునికి విరోధమైన తప్పును చేశారో, పాపం చేశారో, మొట్టమొదటిగా వారు గుర్తించారట తాము దిగంబరులను గుర్తించి చెట్ల చాటను దాక్కోవడం ప్రారంభించారు. ప్రభు వచ్చాడు, ఒక ప్రశ్న అడిగాడు, ఆదామా ఎక్కడున్నావు అన్నాడు. ఎవరు తెలిసా తెలియదు దేవుడికి ఆదామా ఎక్కడున్నాడో లేదో, అన్నీ తెలుసు. మరి తెలిసినా ఎందుకు దేవుడు కొన్నిసార్లు ప్రశ్నలు అడుగుతున్నాడు? దేవుడు ఎందుకు మనల్ని ప్రశ్నిస్తూ ఉంటాడు? వై గాడ్ క్వశ్చన్స్ అస్? దేవుడు ఎందుకు మనల్ని ప్రశ్నిస్తూ ఉంటాడంటే, జాగ్రత్తగా గమనించండి, ప్రతి ప్రశ్న ఆయన వైపు తిరగడానికి ఒక అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు. ప్రతి క్వశ్చన్, దేవుడు అడిగే ప్రతి ప్రశ్న వెనుక ఆయన వైపు తిరగడానికి ఒక అవకాశం దాగి ఉంటుందనే వాస్తవాన్ని గుర్తించాడు. బైబిల్లో చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, గెహాజీ ఎక్కడికి వెళ్ళి వచ్చావు అన్నాడు. ఎవరన్నారు ఆ మాట? ఎలీషా అడిగాడు. ఎలీషాకు తెలీదా గెహాజీ ఎక్కడికి వెళ్ళాడో? నా ఆత్మ నీతో కూడా రాలేదా అని మాట్లాడిన దావీదునుడు, గెహాజీ ఎక్కడికెక్కడ వెళ్ళాడో, ఏం తెచ్చుకున్నాడో, ఎక్కడెక్కడ పెట్టాడో అవన్నీ తెలుసు. అయినా మరల ఎందుకు అడిగాడు గెహాజీ ఎక్కడికి వెళ్ళావంటే, అయ్యా తప్పు అయిపోయింది, నన్ను క్షమించు అని ఎలీషా పాదాల మీద పడ్డానికి అవకాశం ఇస్తే గెహాజీ అన్ఫార్చునేట్లీ అవకాశాన్ని కూడా సద్వినియోగపరచుకోలేదు. దేవుని శాపాన్ని కూడా తెచ్చుకున్నాడు. ప్రియులారా, బైబిల్లో చాలా విషయాలు రాయబడ్డాలా. దేవుడు అడిగే ప్రతి ప్రశ్న వెనకాల ఒక అవకాశం, అన్ ఆపర్చునిటీ అనేది ఉంది. దేవుడు కొన్నిసార్లు ప్రశ్న అడుగుతున్నాడు, ఆదామా ఎక్కడున్నావు? ఆ టైంలో ప్రభు పాదాల దగ్గర పడుంటే ఆదాము చరిత్ర వేరేగా ఉండేది. కానీ తప్పును మరొకళ్ళ మీద నెట్టేశాడు. తప్పు చేయడానికి కారణాలు ఏంటో రకరకాల ఎక్స్ప్లెనేషన్లు ఇచ్చాడు, తన మాత్రం కన్ఫెషన్లకు రాలేదు, పశ్చాత్తాపంలోకి రాలేదు, ఒప్పుకోలేదు. అందును బట్టి ఆదాము శాపానికి గురైనట్టుగా బైబిల్లో ఉంది. అంజురపు ఆకులు కచ్చడాలు తమ యొక్క దిశ మూలన కప్పడానికి కట్టుకున్న ఆదాము అవ్వలను దేవుడు అలా చూడలేక, దేవుడు అలా విడిచిపెట్టలేక, ఒక గొర్రె పిల్లను వధించి, ఏదైనా తోటలో ఒక గొర్రె పిల్లను వధించి ప్రక్షాళ నిమిత్తం వారి యొక్క సిగ్గును కప్పడానికి, వారి అవమానాన్ని కప్పడానికి దేవుడు చర్మపు చొక్కాయలు ఇచ్చాడు అనే వాస్తవాన్ని గుర్తిస్తే కల్వరి సిలువ యొక్క అనుభవం ఆదికాండం 3 మనం చూస్తున్నాం. ఎక్కడైతే పాపం విస్తరించిందో అక్కడ దేవుని కృప విస్తరించిందని బైబిల్లో రాయబడిన రీతిగా పాపము ద్వారా భయంకర పరిస్థితులను నెట్టివేయబడిన ఆదాము అవ్వలను అలా విడిచిపెట్టేయకుండా దేవుడు వారికి సిగ్గును అవమానాన్ని కప్పి ఒక గొర్రె పిల్లను వధించి వారికి రక్షణ ప్రణాళికలో భాగంగా ప్రిల్లర వారిని ఏదైనా తోట నుంచి బయటికి పంపించేశాడు. ఎందుకు ఈ మాటలు చెబుతున్నా తెలుసా? కొన్నిసార్లు మనం చేసే పొరపాట్లు, కొన్నిసార్లు మనం చేసే పాపాలు, మనం చేసే ఆచార సంబంధమైన క్రియలు మన యొక్క సిగ్గును, మన అవమానాన్ని, దేవుని పట్ల ఉన్న మన అపరాధ భావాన్ని కప్పలేవు. కానీ గొర్రెపిల్ల రక్తము, గొర్రెపిల్ల చర్మం మాత్రమే మన యొక్క జీవితంలో మన ప్రతి పాపాన్ని కప్పి ఉంచేది అనే వాస్తవాన్ని గుర్తించాలి. ఏ గార్డెన్ స్పాయిల్డ్ బై సిన్ ఇన్ ఏడెన్, ఏదైనా తోటలో ప్రియులారా ఆ తోట పాపం ద్వారా మలినం చేయబడి కళంకం చేయబడినప్పుడు దేవుడు తన కృప ద్వారా మరొకసారి వారికి చర్మపు చొక్కాయలను అనుగ్రహించాడు. రెండవ తోటను మీకు పరిచయం చేయాలని కోరుతున్నాను. యోహాను సువార్త 18 దగ్గరికి రండి. లెట్స్ కమ్ టు ద గాస్పుల్ ఆఫ్ జాన్ చాప్టర్ 18. అందులో ఏముంది? యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కిద్రోను వాగు దాటిపోయాను, అక్కడ ఒక తోట ఉండెను. ఆ మాట అండర్లైన్ చేసుకోండి, అక్కడ ఒక తోట ఉంది. ఏ గార్డెన్ ఇస్ దేర్. దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను అనే మాట మనం చూస్తున్నాం ప్రియులారా. అక్కడ ఒక తోట ఉంది. ఇక్కడ రాయబడిన తోట పేరు ఏంటంటే గెత్సెమనే. 26 కూడా మనం చదివితే అక్కడ ఈ మాట చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం ప్రియులారా.
2: ఎవని చెవి తెగ నరికెను.
1: పేతురు ఎవని చెవి తెగ నరికెను.
2: వాని బంధువునకు,
1: వాని బంధువు
2: బంధువును ప్రధాన యాజకుని,
1: ప్రధాన యాజకుని దాసుల్లో ఒకడును.
2: నీవు
1: ఆ తోటలో
2: అతనితో కూడా,
1: అతనితో కూడా ఉండగా
2: నేను చూడలేదా,
1: నేను చూడలేదా. చాలు, నీవు ఆ తోటలో అతనితో కూడా ఉండగా నేను చూడలేదా. పేతురుతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఆ పేతురు యేసు ప్రభు తెలియదని పరిగెడుతున్నప్పుడు నీవు ఆ తోటలో ఉన్నావు కదా అన్నాడు. ఏంటి ఆ తోట అంటే గెత్సెమనే తోట. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ మరణానికి ముందు ఆయన గెత్సెమనే తోటకు వెళ్ళినట్టుగా, అక్కడ ప్రార్థించినట్టుగా దైవ లేఖనాల్లో స్పష్టంగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఆ తర్వాత లూకా సువార్త 22వ అధ్యాయం దగ్గరికి రండి. లూకా సువార్త 22:39 చదువుతున్నాం. Luke chapter 2:39. తరువాత ఆయన బయలుదేరి తన వాడుకు చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా
2: శిష్యులను
1: కూడా ఆయన వెంట వెళ్ళారు. యేసు ప్రభుకి ఒక వాడుక ఉందట. ఏంట వాడుక చెప్పండి? ఒలీవల కొండకు వెళ్ళాడు అని బైబిల్లో రాయబడింది. వాడుక అనగా అలవాటు. మనకు కూడా చాలా అలవాట్లు ఉంటాయి, చాలా వాడుకలు ఉంటాయి. ప్రతిరోజు చేసేదాన్ని అలవాటు అంటారు, వాడుక అంటారు. కొంతమంది ఏదైనా చెప్పి సారీ అండి అలవాటులో పొరపాటు అయిపోయింది అంటారు చాలా మంది కదా. లేదంటే ఈ తప్పుదోవలకు వెళ్ళి అలవాటులో పొరపాటుగా వచ్చేసానండి ఇక్కడికి అంటే. కొంతమందికి రోజు కొన్ని అలవాట్లు ఉంటాయి. ఏంటి అలవాట్లు? ఉదయాన్నే లేచిన తర్వాత ఎక్సర్సైజ్ చేయడం కొంతమందికి అలవాటు. చక్కగా గ్రౌండ్కో లేదంటే పార్క్కో వెళ్ళి చక్కగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు, అది వారికి అలవాటు. స్త్రీలకు కొన్ని అలవాట్లు ఉంటాయనుకోండి, మళ్ళీ ఎక్కువ చెప్పకూడదు. ఏంటి అలవాట్లు? భర్త మీద కేకలేయడం కొంతమందికి అలవాటు, రోజు అలవాటే. కాఫీ ఇచ్చినట్టుగా రోజు ఏం చేస్తుంటారు, వాళ్ళ మీద కేకలు వేస్తూ ఉంటారు. లేదంటే కొంతమంది సీరియల్ చూడడం అలవాటు. మీటింగ్లు పెట్టినా రారా టైంలో, మీటింగ్లు ఉంటే అది అయిపోయిన తర్వాత వస్తానండి ప్రసంగం కొంచెం ఆబ్జెక్ట్ అని అంటారు. వీడి కోసం ప్రసంగం ఆపాలట, ఎప్పుడు దాకా వచ్చేదాకా. మరి వచ్చిన వాళ్ళ సంగతి ఏంటి? మరి కొంతమంది టీవీ సీరియల్ అలవాటుగా చూస్తూ ఉంటారు. కొంతమంది యవనస్తులు ఉంటారు, వారికి ఏంటి అలవాట్లు? కొంతమంది రాగానే కొంతమంది కొట్టి మాట్లాడతారు వాళ్ళు, అది వాళ్ళకి అలవాటు. వాళ్ళు ఎంతటి వారా, పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ ఏంటి పరిస్థితి వాళ్ళకి తెలీదు, రాగానే ఏంట్రా అంటారు వాళ్ళు, అది అలవాటు అనమాట వాళ్ళకి. కొంతమంది రకరకాల అలవాట్లు. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది యేసుక్రీస్తు ప్రభుకి ఒక వాడుకుందట. బైబిల్లో కూడా కొంతమంది మంచి వాడుకలు ఉన్నాయి. దావీదుకు ఒడిసెలు తిప్పడం ఏంటట అలవాటు. రోజు కూడా తన దగ్గర స్లింగ్లో రాళ్ళు పెట్టి చక్కగా నేర్చుకుంటున్నాడు, అలవాటుగా ఉన్న అలవాటు. ఒక రోజున ఉపయోగపడిందా లేదా? గొల్యాతును కొట్టడానికి ఆ స్లింగ్ ఉపయోగపడింది. తన అలవాటే ఒక రోజున ఆశీర్వాదాన్ని తీసుకొచ్చింది. యేసుక్రీస్తు ప్రభు కూడా ఒక వాడుక ఉందట. ఏంటా వాడుక అంటే ఆయన వాడుకు చొప్పున ఒలీవల కొండకు వెళ్ళాడు. ఆయన అనుభవం ఎలాంటిది అంటే ఆ పై అధ్యాయంలో మనం చూస్తాం. చూడండి, లూకాస్ సువార్త 21:37 మనం చదివితే యేసు ప్రభు చేసే అనుదిన దినచర్య అక్కడ రాయబడింది.
2: ఆయన
1: ప్రతిదినము, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఒక్కరోజు కూడా గ్యాప్ లేదట. ప్రతి దినము అని బైబిల్ సెలవిచ్చిందంటే ఇంక అందులో వేరే ఆలోచన కూడా లేదు. ప్రతి దినము, ఎవ్రీ డే.
2: పగటి యందు దేవాలయములో బోధించుచు,
1: పగటి యందు దేవాలయములో బోధించుచు,
2: రాత్రివేళ
1: ఒలీవల కొండకు వెళ్ళుచు,
2: కాలము గడుపుచుండెను
1: ప్రజలందరూ ఆయన మాట వినుటకు
2: దేవాలయములో ఆయన యొద్దకు,
1: దేవాలయములో ఆయన దగ్గరకు
2: పెందలకడ వచ్చుచుండెను.
1: ఎప్పుడు వచ్చారంటండి? రేపు వచ్చే ఆదివారం ఆరాధన 5 గంటలకు అన్నాం అనుకోండి, ఎంతమంది వస్తారు ఇక్కడ? చాలా సంతోషం. ఒక ఇద్దరు చేతులు ఎత్తారు. కొంతమంది ఎత్తమా వద్దా అని చూస్తూ ఉన్నారు, ఎందుకంటే కమిట్ అయిపోయామంటే మళ్ళీ రాలపోతే కష్టం. అందును బట్టి ఎందుకు ఇలాంటివని. 5 గంటలకు ఆరాధన అంటే మనం రాలేం కదా. అయితే యేసుక్రీస్తు ప్రభు ఉన్న కాలంలో ప్రజలందరూ ఆయన మాటలు వినడానికి ఎప్పుడు వచ్చారట? పెందల కడ వచ్చారు. వైద్యులు కూడా చెబుతారు, శాస్త్రం కూడా చెబుతుంది, పెందల కడ ఏవైతే నీ మనసులో పడతాయో అవి రోజంతా నీ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తావుటేట. అంటే ఆ ఫస్ట్ అవర్లో నువ్వు దేనికైతే చోటిస్తావో ఆ రెస్ట్ ఆఫ్ ది అవర్స్ అన్ని కూడా ఆ మాటలే, ఆ ఫిలాసఫీ, ఆ తత్వము నిన్ను ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఉదయాన్నే లేకుండా సినిమా పాటలు అన్నావు అనుకో, రోజంతా అలాగుంటుంది పరిస్థితి అంతా కూడా. నీకు ఎవరు పాడినట్టు వినబడతా ఉంటాయి. ఎక్కడ చూసినా అవే కోయిలు కూడా అవే పాడుతున్నట్టు అనిపిస్తూ ఉంటాయి. ఎందుకోసం ఉంటే ఫస్ట్ అవర్లోనే నువ్వు వాటిని ఇంప్యూట్ చేసావు కనుక. అదే దేవుని వాక్యాన్ని చదువు ఉదయాన్నే లేచి, ఆ రోజంతా ఆ విజయం నీదే. కొంతమంది ఏమండి ఆఫీస్కి వెళ్తున్నారా, కొంచెం బైబిల్ చదువుకుని వెళ్ళండి. నేను ఇప్పుడు చదువుకోను, ఇప్పుడు టైం లేదు కదా. నేను సాయంకాలం వచ్చిన తర్వాత నువ్వు కాఫీ ఇస్తావు కదా, కాఫీ తాగిన తర్వాత డిన్నర్ పెడతావు కదా, డిన్నర్ చేసిన తర్వాత అప్పుడు నేను చక్కగా నా గదిలోనికి వెళ్ళి
3: బైబిల్ తెరిచి 10 అధ్యాయాలు చదువుకుంటాను అంటాడు. భారతి అంత జగ చెబితే అప్పుడు వెంటనే వచ్చి అబ్బాయి మీరు సూపర్ అండి అని వెళ్ళరండి నేను పంపించగానే అయ్యగారు అన్ని బాగానే చేస్తారు చెప్పినాయండి కానీ బైబిల్ మాత్రం చదవడు. రాత్రి వస్తాడు 5 గంటలకి కాఫీ తాగేస్తాడు, కాసేపు కూర్చుంటాడు, పిల్లలతో వాళ్ళతో మాట్లాడతాడు, భోజనం శుభ్రంగా తింటాడు, ఆ తర్వాత గదిలోకి వెళ్ళగానే ఏమండి బైబిల్ చదువుకుంటున్నారా అనేటప్పటికి నిద్రపోతాడు మంచం మీద పడుకొని. ఆ చదివేది ఏదో ముందే చదువుకుంటే ఆ రోజంతా నీకు విజయం వచ్చేదిగా. పెందలక్కడన వారు దేవుని మాటలు వినడానికి వచ్చారన్నా రండి పెందలక్కడ దేవుని కార్యాల్లో పాల్గొనండి. యేసు క్రీస్తు ప్రభు మాటలు వినాలి. ఆయనకున్న వాడుక ఏంటి అంటే ఆయన ప్రతిదినము దేవాలయంలో బోధించచ్చు లేదా బయట స్థలాల్లో ఆయన దేవుని రాజ్యాన్ని గురించి బోధిస్తూ ప్రతి రాత్రి ఎక్కడికి వెళ్ళేవాడట ఆయన ఒలీవల కొండ. ఒలీవల కొండ క్రింద గెత్సెమన తోట ఉంది. యేసు ప్రభు ఆ తోటనే తన నివాసంగా మార్చేసుకున్నాడు. ఆయన ఆ తోటను నివాసంగా మార్చుకున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు అనగా ఆ తోటలో ఆయన రాత్రంతా ఏం చేశాడట ఆయన ప్రార్థన విజ్ఞాపన. ఆయన ఒక గొప్ప మాదిరి మనందరికీ ఇంచి వెళ్ళాడు. రాత్రంతా ప్రార్థన చేయడం, ప్రార్థన ద్వారా శక్తిని పొందడం, ప్రార్థన ద్వారా దేవుని నడిపింపును పొందడం యేసు ప్రభు అలవాటు చేసుకున్నాడు. కనుకనే ఏ గార్డెన్ శాంక్టిఫైడ్ బై ది ప్రేయర్ ఆఫ్ జీసస్ యేసు క్రీస్తు ప్రభు ప్రార్థన ద్వారా ఆ తోట పావనపరచబడింది. ఆ తోట

0: సరిగా చూసుకోలేదు. కానీ ఈ తోటను యేసుక్రీస్తు ప్రభు ప్రతి రాత్రి దర్శించి అక్కడ ప్రజలందరికీ ఒక మంచి పాఠాన్ని నేర్పించాడు. ఆయన దేవునికి తన్ను తాను సబ్మిట్ చేసుకోవడం అంటే ఏంటో నేర్పించా.
1: ఇంతవరకు దేవుని వాక్యాన్ని మీరు విన్నారు, దేవుడు మీతో మాట్లాడి ఉన్నాడని నేను అనుకుంటున్నాను. మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థించాలని కోరుతున్నాను. మీరు ఎక్కడున్నప్పటికీ కూడా విశ్వాసంతో ఈ ప్రార్థనలు ఏకీవించండి, భక్తి శ్రద్ధలతో ఈ ప్రార్థనలో పాల్గొనండి. ప్రభు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తారు. ఎందుకోసమంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన గొప్పవాడు, నమ్మదగిన వాడు, కనుక మీ జీవితాల్లో అద్భుతాలు చేయని సామర్థ్యం కలిగిన వాడు. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా తండ్రి, ఎంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు, నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచావు, అందరిని బట్టి నీకు స్తోత్రాలు. ఈ కార్యక్రమాన్ని ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో వారందరి జీవితాల్లో నీకున్న ప్రణాళికలను బట్టి నీకు స్తోత్రాలు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో మా పట్ల నీకున్న ప్రణాళికలు కూడా అంతే ఉన్నతమైనవన్నీ వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభు, ఉన్నతమైన నీ ప్రణాళికలు ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి. అపవాదిక ప్రతి తంత్రాన్ని, దురాత్మిక ప్రతి కార్యాన్ని యేసు నామములో బంధిస్తున్నాను ప్రభు. నూతన కార్యములు మా ప్రియులు చూచినట్లు నీవే గొప్ప కార్యాలు జరిగించండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో స్వస్థతనివ్వండి, విడుదల లేని వారికి విడుదల ప్రసాదించండి. నిరాశ నిస్పృహలో శాంతి సమాధానం లేక ఎవరైతే ఉన్నారో ఇప్పుడే నీ సమాధానపు ఆత్మ వారి మీద కృమరించమని వేడుకుంటున్నాను. శాపగ్రస్తమైన అనుభవాల్లో నరకప్రాయంగా మారిపోయిన కుటుంబాలను ఎవరైతే కలిగి ఉన్నారో యేసు నామములో వారిని ఆశీర్వాద పదను నడిపించమని కోరుతున్నాం ప్రభు. ఎవరైతే నీ సన్నిధి నుండి ఒక అద్భుతమైన మేలు కోసం ప్రార్థన చేస్తున్నారో, ఒక కార్యం జరగాలని పట్టుదలగా ప్రార్థన చేస్తున్నారో, యేసు నామంలో వారి గొప్ప విజయాన్ని మీరు చేకూర్చండి. అన్ని విషయాల్లో మీరు తోడుగుండండి. నీ ప్రజల పక్షాన నీకున్న ప్రతి మంచి ఆలోచన బట్టి నీకు స్తోత్రాలు. ఘనత మహిమ నీకే చెల్లిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన మా ప్రియులను ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించండి. కోట్లాది మంది నీ వాక్యాన్ని వినడానికి వారి ఇచ్చిన సహకారాన్ని మీరు గుర్తించి నూరంతల ప్రతిఫలం వరకు దయచేసి నా మన మహిమపరచుకునండి. మేము ఎక్కడున్నా నీ మహిమార్థం వాడబడినట్లు మీరే సహాయం చేయండి. కుటుంబాలను ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. యవనస్తులను మీరే మార్చి నూతనమైన విధానాల్లో వారిని మీరే స్థిరపరచమని కోరుతున్నాను. ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకునుచున్నాం తండ్రి, ఆమేన్.
2: మీ ప్రార్థన అవసరతలకు మరియు కానుకల పంపుటకు మా చిరునామా జాన్ వెస్లీ అంతర్జాతీయ పరిచర్యలు 57-2-11 మల్లికార్జున నగర్, రాజమండ్రి 533105. మా ఫోన్ నంబర్లు 900-333-555 మరియు 961-1188. మా వెబ్సైట్ www.johnwesley.com.
3: ఎంత తవ్వినను అందులో నుంచి ట్రెషర్స్ వస్తూనే ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని చూడ్డానికి ముందు ఈ ప్రోడిగల్ సన్ స్టోరీ మీరు చాలాసార్లు వినే ఉంటారు. గత కార్యక్రమం చూస్తే ఇది మీకు అర్థమవుతుంది. వెల్కమ్ టు ది సీక్రెట్స్ ఆఫ్ ది పారబుల్స్.

0: లెట్స్ వెల్కమ్ బ్రదర్ ఎండి జగన్. బ్రదర్, కార్యక్రమానికి స్వాగతం. లాస్ట్ ప్రోగ్రాంలో మనం చిన్న కుమారుని గురించి చూసాం. ఏం అడగాలి, ఎలా అడగాలి, అడిగితే దేవుడు ఎలా ఇస్తున్నాడు, దీని గురించి, ఫాదర్స్ హార్ట్ని గురించి చాలా డీటెయిల్స్ను మీరు ఫిల్ చేశారు. చిన్న కుమారుని గురించి చూశాం. తండ్రికి ఇద్దరు కుమారులు. ఒకడు విల్ఫుల్గా అడిగి సొత్తిమ్మని అడిగాడు, తండ్రిచ్చాడు, వెళ్ళాడు, ఖర్చు చేశాడు, మారు మనస్సు పొందాడు, ఓకే, తిరిగొచ్చాడు. ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్లో చూసేది పెద్ద కుమారుడు. ఈ పెద్ద కుమారుడు గురించి చాలామంది ప్రసంగించినట్టు నాకు తెలియదు. అయితే కొద్దిమంది ఉన్నారు, అయితే చాలా డీటెయిల్గా టచ్ చేయడం లేదు మనం. అయితే ఈ పెద్ద కుమారుడు ఆయనతో పాటే ఉన్నాడు, న్యాయంగా పనిచేస్తున్నాడు, తండ్రికి కావలసినవన్నీ సమకూరుస్తున్నాడు. ఇతడు హీరోనా విలనా?
1: పోయిన ఎపిసోడ్లో మనం అలాగే ముగించాము, హీరోనా విలనా అని చెప్పి. ఇప్పుడు మనము అది ఒక బేస్ నుండి చూసినట్లయితే అది బాగుంటుంది. లుక్ 15 పూర్తిగా చదివినట్లయితే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనము ఏం చూడబోతున్నామంటే, ఈ కనబడకుండా పోయిన గొర్రే చిన్న కుమారుడు, అతడే ఇస్రాయిల్. ఇదే ఒక కాంటెక్స్ట్గా మనం చూసాం. ఇప్పుడు కనబడకుండా పోయిన నాణెం ఉంది కదండి, ఇంటిలో కనబడని నాణెం,
0: అవును,
1: అదే ఈ పెద్ద కుమారుడు. తను ఇంటిలోనే కనబడలేదు, ఇతను బయట కనబడకుండా పోయాడు. గొర్రె వెళ్ళిపోయింది, ఇస్రాయిలీలు బయటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇంట్లోనే కనపడకుండా పోయిన గ్రూప్ ఉంది, అది ఎవరంటే, ఇల్లంటే ఎప్పుడు దేవుని యొక్క ఇల్లే. మనం బైబిల్ నుండి

0: చూస్తున్నాం. లోన కనబడకుండా పోయింది ఎవరిని చూసినట్లయితే విశ్వాసి.
1: కూడానే ఉన్నాడు.
0: అవును, కూడానే ఉంటాడు.
1: రెగ్యులర్ గా వస్తున్నాడు.
0: తను చర్చిలోనే ఉంటాడు. తను ఎక్కడికే పోడు. ఇప్పుడు ఆ కాయిన్ కూడా కనపడకుండా పోయింది కదా.
1: అవును,
0: ఇంట్లోనే ఉండింది కదా.
1: బయటికి వెళ్ళి
0: బయటికి ఎక్కడికి పోలేదు.
1: చాలా కరెక్ట్
0: కరెక్ట్ గా ఉంది. ఇదే క్రొత్త నిబంధన సంఘం, న్యూ టెస్టమెంట్ చర్చ్. అదొచ్చి లా అంటే ధర్మశాస్త్ర సంఘం. ఎవరు? ఇస్రాయేలీలు. ఇది మనము క్రొత్త నిబంధన సంఘం. ఇందులో ఏంటి సమస్య అని చూసినట్లయితే, వీళ్లకి ఇప్పుడు మీరు చిన్న కుమారుడు ఆస్తిని తీసుకెళ్లాడు తీసుకెళ్లాడనే కదా అందరు చెప్తున్నారు. మీరు ఆ వాక్యం చదవండి, లూక్ 15 చూడండి, 12వ వచనము. మీరు 12 చదవండి ఒకసారి విందాం.
1: 12 ఎలా ఉంది అంటే, ద యంగర్ ఆఫ్ దెమ్ సేడ్ టు హిస్ ఫాదర్, ఫాదర్ గివ్ మీ ది షేర్ ఆఫ్ ది ప్రాపర్టీ దట్ ఫాల్స్ టు మీ, సో హీ డివైడెడ్ హిస్ వెల్త్ బిట్వీన్ దెమ్.
0: డివైడెడ్ ద ప్రాపర్టీ
1: బిట్వీన్ దెమ్.
0: ఇద్దరికి ఇవ్వబడింది.
1: ఓ, సో వేరు చేసినప్పుడే
0: తీసుకుని వెళ్ళాడంటే ఇతను తీసుకోకుండా పోలేదు.
1: అవును, పంచినప్పుడు ఇతనికి
0: తను తీసుకుని వెళ్ళిపోయాడు. తను తీసుకుని ఉన్నాడు.
1: ఇతను షేర్ వద్దని చెప్పలేదు.
0: షేర్ అంతా వద్దని చెప్పలేదే. డాడీ తనే అడుగుతున్నాడు, మీరు తనకు వేరుగా ఇచ్చేయండి.
1: నేను నీతో కూడా ఉన్నాను,
0: నేనే మీతో కూడా ఉంటున్నానని తను చెప్పలేదు.
1: అవును, అతనికి ఇచ్చినప్పుడు నాకు ఏమైనా హుషారుగా అడిగాడు.
0: అడగలేదు, అయితే దొరికింది తీసి పెట్టుకున్నాడు,
1: భద్రంగా ఉంచుకున్నాడు.
0: ఇద్దరికి షేర్ వేరు చేసి ఇవ్వబడింది.
1: ఓకే.
0: అప్పుడు దేవుడు స్వాతంత్ర నియమము ధర్మశాస్త్రం అనేది కాదు, అందరికీ ప్రభువు తన యొక్క ఆశీర్వాదాన్ని పంచే ఇచ్చాడు.
1: ఆయన కరెక్ట్గా
0: తండ్రి తన పనిని ఎంతో సరిగ్గా చేస్తున్నాడు. ఈ చోట మీరు బాగా గమనించండి, ఇస్రాయేలీలకు ధర్మశాస్త్రం ఇచ్చేప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నేను నీకు ఈ బ్లెస్సింగ్ ఇస్తాను, అయితే నీతో వచ్చి చేరే అన్యజనులకు ఒకే నియమం అంటాడు.
1: ఈక్వల్
0: ఈక్వల్. నీవతని వేరేలా చూడద్దు. నన్ను అంగీకరించి తను నీ యొద్దకొస్తే అతనికి నీకు ఒకే నియమం అంటాడు.
1: ట్రీట్ చేయమన్నాడు.
0: ఇప్పుడు చూడండి, రాహాబు లోనికి వచ్చింది.
1: అవును,
0: ఒక ప్రొసీజర్. వారందరూ లోనికి వచ్చారు. ఆ తర్వాత జీనియాలజీలో వచ్చారు.
1: అవును.
0: తర్వాత మోయాబు స్త్రీ. ఎవరు? రూతు వస్తుంది. వారికి అదియే. ఎవరు కూడా ఆమె ఇస్రాయేల్కి చెందిన ఆమె కాదని బహిష్కరించలేదు. ఇస్రాయేలీయుల నియమం ధర్మశాస్త్రం ఏంటి? అందరికీ ఒకే ఈక్వల్.
1: ఇంకా చెప్పాలంటే అబ్రహాము కూడా బయట నుంచి వచ్చినవాడే కదా.
0: అబ్రహాము ఆ విధంగా. సరే, ఇస్సాకు ఎవరు? ఇస్సాకు అక్కడికి వచ్చినవాడు, బట్ ఇస్రాయేలీయుడు కాదు.
1: అవునవునవును.
0: ఇస్రాయేలులో పుట్టిన ఒక హెబ్రియుడు. ప్రాపర్ ఇస్రాయేలీయుడు ఎవరు తెలుసా? జాకబే. తనే ఫస్ట్ ఇస్రాయేల్. ఇంకా యూదులంటే ఎక్కడి నుండి చెప్పబడుతున్నారు? యాకోబు యొక్క 4వ కుమారుడు యూదా. దాదాపు లోకం ఏర్పడి 2500 సంవత్సరాల తర్వాత జరిగే సంభవం ఇది. అది అలాగుంది. అప్పుడు ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే, గాడ్ ఇస్రాయేల్కి ఏమి ఇస్తున్నాడో అదే మనకి కూడా ఇస్తున్నాడు.
1: ఈక్వల్
0: ఈక్వల్. ఇప్పుడు మనకేం చెప్పబడుతుందని చూసినట్లయితే, నీకివ్వబడిన ఈ ఆశీర్వాదమును నీతో కూడా వచ్చి చేరే అన్యునికి నీకు ఒకే నియమం అంటున్నాడు. ఇప్పుడు మనకి చెప్పేప్పుడు ఏం చెప్తున్నాడు? వాళ్ళకి చెప్పబడింది నీతో చేరిన వారికి ఒకే నియమం అంటున్నాడు. మనతో చెప్పేప్పుడు ఏమంటున్నాడు? యూదుడు లేడు, గ్రీకు లేడు, మనమందరం ఒకటే అంటున్నాడు. ఈ యొక్క మనోస్థితి ఎవరి దగ్గర లేదు? ఇప్పుడు పెద్దవాని దగ్గర
1: లేదు.
0: పెద్దవానికి ఏం ఆలోచన? అతనికి అన్నీ ఇవ్వబడ్డాయి, అతను వెళ్ళిపోయాడే, అతనెందుకు తిరిగి ఇంట్లో చేర్చాలి? తన ఆస్తిని పాడు చేసుకున్నాడు, వేస్ట్ చేశాడు. సరే, తండ్రి తన ఆస్తిని భాగించి ఇచ్చాడు. సరేనా? ఇప్పుడు చిన్న కుమారుడు వచ్చాడు కదా, వచ్చిన వానికి తన వాటా నుండి ఏదైనా ఇచ్చాడా? మరి అక్కడ తండ్రి తను సంపాదించిన ఒక గొర్రెను వధించాడు. ఆయన తన వస్త్రాన్ని కప్పాడు, తన ఉంగరాన్నేశాడు, అది ఆయనగా ఇచ్చింది. దానికెందుకు నీకు కోపం? ఈరోజు మనలో ఉండేటువంటి ఒక స్వభావంలో ఒకటి ఏంటని అడిగినట్లయితే, దేవుడు ఇంకొకరిని ఆశీర్వదిస్తే వీరికి ఈర్ష. అదేలా దేవుడు అడుగుతున్నాడు, నేను ధారాళముగా దయచేవాడనో నీవు పిడికిలు బిగించుకోవచ్చా? ఈరోజు మనలో ఎందుకు ఈ స్వభావం వస్తుంది అంటే, ఆ స్వాతంత్ర నియమములో ఉన్న మనకి ఇస్రాయేలీయులను అంటే కరెక్ట్గా లా ప్రకారం అంటే న్యూ టెస్టమెంట్ బైబిల్ ప్రకారంగా జీవించేవారు ఇస్రాయేలీయులను ఒప్పుకోరు. రోమన్స్లో అలాగుండేరు ఆరంభంలో. అందువల్ల పౌలు రోమకు రాసేప్పుడు చెప్తున్నాడు, మీరెందుకు వారిని అసహించుకుంటున్నారు? వారినెందుకు చేర్చడం లేదు? వారి వల్లే మనకింత కూడా లభించింది. ఇస్రాయేలును అసహించుకోవద్దు, వారికై ప్రార్థించండి అని చెప్తున్నాడు. చిన్న కుమారుని చేర్చుకోమంటున్నాడు. ఈరోజు మనం అంగీకరించడానికి తయారుగా లేము. సరే, మనం ఇప్పుడు ఇస్రాయేలీలను తీసుకోవద్దు. ఇలా చూద్దాం మనం. ఇప్పుడు మన చర్చిలో నుండి ఒకడు బ్యాక్స్లైడ్ అయిపోయాడు, వెనక్కి విడిపోయాడు, తను తిరిగి వస్తున్నాడు. ఆర్ వి రెడీ టు అక్సెప్ట్ హిమ్ అగైన్ యాజ్ ఆఫ్ ద సేమ్ పొజిషన్ అగైన్?
1: ఇప్పుడున్న ప్రాక్టికల్గా చెప్పాలంటే, వాడు వెళ్ళాడు, తిరిగి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాడు.
0: ఇప్పుడు మనం అతన్ని తెగతెంపులు చేసుకోవాలనే ఉంటాం. ఎందుకంటే అతను వచ్చాడు, అవును, అంతా పాడు చేసుకుని వెళ్ళాడు.
1: ఎందుకు మాట్లాడుతున్నారు అంటాం.
0: తిరిగి అతను ఎందుకు చర్చిలో చేర్చారు? అది వదిలేయండి. చర్చిలో ఒక పోస్టింగ్ ఇచ్చేస్తామో మనం?
1: నాకు ఒక పాస్టర్ చెప్పింది జ్ఞాపకం ఉంది. అదేమంటే, ఒక పాస్టర్ ఒక చిన్న తప్పు చేశాడంటే దేవుడు క్షమిస్తాడు, అయితే ప్రజలు క్షమించరట. అదేంటంటే ఆయన చెప్పిన స్టేట్మెంట్ అంత వాస్తవంగా
0: 100% కూడా నిజం. దేవుడు మన్నించడం మాత్రమే కాదు మరిచిపోతాడు.
1: అయితే వీళ్ళు
0: మీరైతే క్షమించరు, మరిచిపోను, మరిచిపోరు. అదే నేను ఒకసారి ఊరిని విన్నాను. డేవిడ్ దగ్గర మీకు కొరత ఏమై ఉన్నదని అడిగా. డేవిడ్ దగ్గర మీకు ఇష్టపడని ఒక కొరత ఏంటని అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క
1: రీజన్
0: చెప్తూ ఉన్నారు. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు దావీదును గురించి చెప్పేప్పుడు ఉరియా యొక్క భార్య నిమిత్తమైన కార్యము తప్ప ఆయన మరేది కూడా తన దగ్గర చూడలేదు అని ఉంటుంది.
1: క్లీన్గా ఒక
0: స్టేట్మెంట్ ఒకటి ఇచ్చేశాడు,
1: స్పష్టంగా ఉన్నాడు.
0: తనిక దేనిని గూర్చి కూడా జ్ఞాపకం చేసుకోలే దావీదును గూర్చి. ఇదియే దేవుని యొక్క స్వభావం. తన కుమారుడు వచ్చినప్పుడు తన గత పాపాన్ని గుచ్చి గుచ్చి గుచ్చి గుచ్చి నువ్వు ఈ పాపం చేశావు, నువ్విక్కడి నుండి వచ్చావు, తను మారుమనసు పొందొచ్చాడు. అదే నేనిప్పుడు చెప్తా. ఒకడు మనసు మారి వేదనతో వస్తున్నాడు కదా, అతని తిరిగి ఆదరించడమే క్రైస్తవ్యం తప్ప అతని తిరిగి తిరిగి గుచ్చి గాయపరిచేది క్రైస్తవ్యం కాదు. ఒకడు నేరస్తుడని తెలిస్తే ఆ నేరాన్ని మూయడం క్రైస్తవ్యం. నగ్నాన్ని మూయడమే కదా క్రైస్తవ్యం.
1: నోహ విషయంలో చూస్తాం,
0: నోవా దగ్గర చూస్తున్నామే. దేవుని చూడండి, ఆదాము దిగంబరిని అని చెప్పిన వెంటనే ఆయన అడుగుతున్నాడు. దిగంబరివని చెప్పింది ఎవరని అడిగి పండు తిన్నాడు, దేవుని నుండి దూరం వెళ్ళాడు, చెట్టు వెనక వెళ్ళి దాక్కున్నాడు, అన్ని పనులు చేశాడు. అయితే వాక్యం చెప్తుంది దేవుడు వారికి చర్మపు చొక్కాయిలను చేయించాడు. పాపం చేశానయ్యా, దీనికి నన్ను ఏం చేయమంటావు? సరి, నాకు మీతో మాట్లాడుతున్నప్పుడు నాకు జ్ఞాపకం వస్తుంది ఒక జరిగిన సంభవము. అది ఇది నా మిస్టేక్గా కూడా ఉండవచ్చు, మేబీ ఉండొచ్చు, నా మిస్టేకే అనుకోండి, నేనిక్కడ అది చెప్పడంలో తప్పులేదు. అంటే ఒక అమ్మాయి తన తండ్రిని ఏమార్చి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. అంటే తల్లిదండ్రులు ఆ అమ్మాయిని ఎంతో గారాభంగా పెంచారు. అలా పెంచినప్పుడు ఆ అమ్మాయి ఏం చేసిందంటే వారికి చెప్పకుండా అలా వెళ్ళిపోయింది. వెళ్ళి అలా తను రాంగ్ పర్సన్ని సెలెక్ట్ చేసి పెళ్లి చేసుకుంది. జీవితం దుర్భరం అయిపోయింది. ఎంత దూరానికి అలాగే వెళ్ళిందంటే తిండికి కష్టపడే స్థాయికి
1: వెళ్ళిపోయింది,
0: ఆ స్టేజ్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ యొక్క ఒకరోజు ఆ అమ్మాయి ఒక కొట్లో పనిచేస్తుంది. ఆ తండ్రి చూసేశాడు. చూసిన వెంటనే ఎంతో ఏడ్చాడు. ఏడ్చి ముగించి ఇంటికి తీసుకొచ్చేశాడు. తీసుకునొచ్చి ఇది ఒకరోజు నాతో షేర్ చేసి చెప్పాడు, ఈ విధంగా మరి కుమార్తె ఈ విధంగా అయిపోయింది, నా మనసులో కలిగింది ఆ అమ్మాయి తప్పు చేసింది, దేవుని వదిలిపోయింది, తను దానికే అనుభవిస్తుంది, తిరిగెందుకు తీసుకొచ్చారు?
1: ఒక పార్ట్ అది
0: నాలోని పార్ట్ చెప్తుంది, తిరిగెందుకు తీసుకొచ్చారు?
1: ద ఫ్లెష్ హ్యూమన్,
0: తను చేసిన తప్పుకు తను అనుభవించని,
1: కరెక్ట్, న్యాయంగా ఉంది అడగడానికి,
0: ఇది వినడానికి కరెక్టే కదా,
1: వరల్డ్ వైస్ కరెక్ట్.
0: తండ్రిని ఏమార్చి పోయినందుకు ఇదే ఒక తగిన దండన, పనిష్మెంట్ అన్నది నా యొక్క హృదయం. అది సరికూడా, నేను తప్పని చెప్పడం లేదు, కరెక్ట్. అయితే ఒక తండ్రి హృదయం ఎలాగుంటుంది? అదొచ్చి ఒక బైబిల్ టీచర్ యొక్క హృదయం. ఒక తండ్రి హృదయం ఎలాగుంటుంది తెలుసా? తప్పు చేస్తే సరి అయిపోయింది, క్షమాపణ అడిగి తిరిగొచ్చింది, అది నా కూతురు, హౌ కెన్ ఐ లీవ్ హర్. ఇదియే తండ్రి యొక్క హృదయం. అక్కడ తండ్రి చిన్న కుమారుడు వచ్చినప్పుడు ఎందుకు పెద్దవాడు అంగీకరించలేకపోతున్నాడంటే తనకతడు సహోదరుడు కాని అతనికి కుమారుడు. ఈ యొక్క డిఫరెన్స్ ఎప్పుడు మారుతుందో? మనమందరం తండ్రి హృదయానికి మారుతామో ఆ రోజు మీరు క్రైస్తవ సువార్త చెప్పక్కర్లేదు, ఉజ్జీవము తనంతటి అదే వస్తుంది. ఈ యొక్క బేసిక్. ఈరోజు మనలో ఇటువంటి మన్నించే స్వభావం లేదే, అంగీకరించే స్వభావం లేదే. వెంటనే అతని గూర్చిన 20 సంవత్సరాల క్రితం ఏం చేశాడు తెలుసా?
1: టైంతో చెప్తారు,
0: జరిగినవి మరిచిపోలేక నేను అనేక కుటుంబాలు ఎందుకు వేరవుతున్నాయని చెప్పగలను. కౌన్సిలింగ్ వస్తుంటారు, మీరు చూస్తే వారి మాటల్లో చెప్తారు, పెళ్ళైన మొదటి సంవత్సరంలోనండి,
1: కరెక్ట్గా చెప్తారు
0: పెళ్ళైన మొదటి సంవత్సరం అండి అని అంటారు. అటు తర్వాత పెళ్ళై 20 సంవత్సరాలు అయి ఉంటే ఇద్దరు పిల్లలు పుట్టుంటారు, ఆ పిల్లలు కాలేజీ కూడా చేసుంటారు.
1: అయితే ఆయన ఇంకా డేట్
0: మాత్రం ఆ డేటును మర్చిపోకుండా
1: కరెక్ట్గా
0: చెప్తారు. ఆ రోజు ఈ వైఫ్ యొక్క నాన్న మామగారు నా పట్ల ఎంత అఘోరంగా నడుచుకున్నాడో తెలుసా, నేను ఈ రోజుకి కూడా మర్చిపోలేదంటాడు. ఎందుకంటే మీరు అల్లుడైనందువల్ల మర్చిపోలేదు, అదే మీరు కుమారుడైంటే మర్చిపోయి ఉండేవారు.
1: ఆయన మర్చిపోయి ఉంటాడు.
0: ఈరోజు అనేక మంది ఇటువంటి కార్యమే, తండ్రి యొక్క హృదయం లేదు, దేవుని యొక్క హృదయం లేదు. ఇప్పుడు ఇతనికి మాత్రం ఏం తక్కువ చేశాడు? ఇప్పుడు నీ దాంట్లో నుండి తీసిచ్చాడా? లేదే, సరి ఇవ్వనివ్వు,
1: మనమెలా తగ్గిపోతాం,
0: అందులో ఏం తక్కువ అవుతుంది? తన తండ్రి అక్కడ ఏం చెప్తున్నాడో ఒకసారి మీరు చూడండి. ఇలా చెప్పిన తర్వాత 31వ వచనం, అందుకతడు కుమారుడా, నీవెల్లప్పుడునూ నాతో కూడా ఉన్నావు, నావన్నీయూ నీవే అని అంటున్నాడు. నేను నీకు పంచిపెట్టింది మాత్రం కాదు, నావన్నీయూ నీవి. ఇతని వల్ల అది చూడలేకపోతున్నాడండి. విషయమే
1: కాన్సెప్ట్లోకి రాలేదు,
0: ఆ కాన్సెప్ట్కే రాలేదు ఇతని. ఇంకా అదే నాకు ఇది చదివేప్పుడు నన్ను ఆలోచింపజేసే ఒక అతి ముఖ్యమైన విషయం ఏదంటే, అతడు తన తండ్రి దగ్గర ఒక మాట చెప్తాడు. అక్కడది చెప్పేప్పుడు తండ్రి అనే మాట చెప్పడు, అతనేం చెప్తాడు 29వ వచనం. అందుకతడు తన తండ్రితో 29, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడును మీరలేదే. తండ్రితో ఏమంటున్నాడు?
1: కరెక్ట్గా మాట్లాడుతున్నాడు,
0: నేను మీకు సర్వ్. అక్కడ ఇంగ్లీష్లో సర్వ్ ఉందండి,
1: సర్వ్ ఉంది.
0: అప్పుడు ఇతడు ఎందుకు తండ్రి దగ్గర సర్వ్ చేశాడు? మీరు చెప్పిన పని చేస్తున్నా, మీరు చెప్పినట్టుగా కరెక్ట్గా చేశా, ఒక ఆజ్ఞను కూడా మీరలేదు. తనేదో పరిచర్యగా చేస్తున్నాడంతే. నా తండ్రి హృదయానికి తగినట్టుగా నేను నడుచుకున్నాను. తను తండ్రి దగ్గర ఉన్నట్టుగానే లేడు, అతను కింగ్ దగ్గర ఉన్నట్టుగా ఉండాడు, అతను ఒక ఓనర్ దగ్గర ఉన్నట్టుగానే ఉండాడు. మరిద్దరం కలిసే కదా ఇంత పనిచేశాం, నేనన్ని పనులు సరిగా చేశానే, నేను మీకు లోబడి ఉండేనే అనేటువంటిది తనింకా చెప్తున్నాడు. నా స్నేహితులతో సంతోషపడినట్లు ఒక మేకపిల్లనైనా ఇవ్వలేదు, ఒక మేకపిల్లను వదిలించలేదు. ఆయన అడుగుతున్నాడు, నేనెందుకు నీకు ఇవ్వాలి? అతను తండ్రి అన్న స్థానాన్ని ఉపయోగించాడు చూడండి చిన్నవాడు. అవునా, తండ్రి అన్నాడు కదా, ఇతనేమంటున్నాడు?
1: ఇతడైతే ఒక ఓనర్ ఫీలింగ్ వచ్చాడు, తండ్రి అనే థింకింగ్ లో ఉన్నాడు.
0: యాజ్ పర్ లా, మీ అంతటా మీరు చూసి నాకు బోనస్ ఇవ్వలేదే ఇంతవరకు. నేనింత నమ్మకంగా పనిచేశా, మీరు నాకు బోనస్ ఇచ్చారా? అలా ఆయన అడుగుతున్నాడు, నేను నీకు బోనస్ ఇవ్వడానికి నువ్వెవరు? ఇదే ఈరోజు క్రైస్తవ్యంలో మనం తెలుసుకోవలసిన దేవునితో రిలేషన్షిప్. ఈరోజు మనము పర్ఫెక్ట్ క్రిస్టియన్ అందరూ చూస్తే,
1: అదేమిటి ఇన్ని సంవత్సరాలు సేవ చేశాను కదా దేవా, నాకేంటి ఇంతేనా అని ఇంతవరకు వచ్చేసాం,
0: వెళ్తున్నాం. పర్ఫెక్ట్ క్రిస్టియన్స్ మనం చూస్తే చర్చిలో కూర్చునుంటారు. నిన్నొక ఉదాహరణ చెప్పి ఉంటాననుకుంటాను. అంటే చర్చిలో ఉండేటువంటి పిల్లలు కొన్ని తప్పులు చేస్తుంటారు, యవనస్తులు, ఎందుకంటే వారు అప్పుడే మోల్డ్ అయి లోనికి వస్తున్నారు. అలా వచ్చిన వాళ్ళందరూ స్టెఫెన్లాగా ఉండారనుకోండి, వచ్చేవారందరూ కూడా కొంచెం అలా ఉంటారు. ఎందుకు అబ్షలోం కూడా వస్తాడు అక్కడ, మనం వారిని రెడీ చేయడమే చర్చ్ అనుకోండి. చర్చ్ ఇస్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లేస్, వారిని రెడీ చేసే స్థలం. ఇప్పుడు అక్కడ 20-30 సంవత్సరాలుగా ఉండే విశ్వాసం ఉంటాడు, వారు ఇలా ఆ చైర్లో కూర్చుని అలా చూస్తూ అదే స్థలంలో కూర్చుని ఉంటారు. పిల్లలు చేసేది చూసినప్పుడు చర్చ్ ఎంత పాడైపోయిందో చూసారా, ఆ మేమంతా చర్చ్కొచ్చేప్పుడు అని అంటారు. మనం చర్చ్కొచ్చేప్పుడు మనల్ని ఖండించారు, సరిచేశారు. అదేలాగా మనం వారిని హెచ్చరించి సరిచేయడానికి ఇక్కడ ఉన్నాం. మనం ఉండినప్పుడు చర్చ్ ఉన్నట్టుగా ఇప్పుడు ఉండడం మంచిదే, అయితే మీరు నడుచుకునే విధానంలో తను చర్చ్ వదిలి వెళ్ళిపోతాడు. ఈరోజు ఇటువంటి వారే ఉన్నారు, ఆజ్ఞలు జరిగించడంలో కరెక్ట్, పర్ఫెక్ట్, నేను సూపర్గా ఫాలో చేస్తున్నా అని. అయితే ఆయనేం చెప్తున్నాడు, నువ్వు కరెక్ట్గా ఫాలో చేస్తున్నావు, అందుకెందుకు ఫాలో చేయని వాణిని ఎందుకు నిందిస్తున్నావు? నువ్వు ఫాలో చేస్తున్నావు, నీకైనా దానిని నా యొద్ద సన్లాగా కావలసినది ఎందుకు తీసుకోకూడదు? ఎందుకు నీకు నా దగ్గర అథారిటీ లేదు? ఎందుకు నీ వల్ల అది చూడలేకపోతున్నావనే అడుగుతున్నాడు. ఈరోజు న్యూ టెస్టమెంట్ సంఘం యొక్క పని ఏది, ఇప్పుడు వీరు లోనే కనబడకుండా పోతారు. మరొక విషయం ఏంటంటే, ఈ సన్ ఈ విధంగానే ఇన్ని రోజులు ఉండాడని తండ్రికి తెలియదు చూడండి. ఇతనే కనబడని నాణ్యం,
1: ఇక్కడ విడిపోతున్నప్పుడే తెలుస్తుంది,
0: ఇతను అడిగినప్పుడే తెలుస్తుంది
1: ఇతడు ఒరిజినల్ క్యారెక్టర్.
0: ఒరిజినల్ క్యారెక్టర్ ఇప్పుడు ఏం బయటపడుతుందంటే, నేను చిన్నవాడు తప్పిపోయినందుకు దిగులు పడుతూ ఉండాను కదా, అదేవిధంగా తను ఉండేడు అనుకుంటున్నాడు అతను. నువ్వు సంతోషపడనక్కర్లేదా అంటున్నాడు చూడండి అతను. అలా చెప్పినందుకు తండ్రి చెప్తున్నాడు, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే, ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికాను, తప్పిపోయి దొరికానని అతనితో చెప్పాను. లాస్ట్ వర్స్ 32లో ఆయనేమనుకుంటున్నాడు, నేను పిల్లవాడు లేకుండా దుఃఖపడుతున్నాను కదా, ఆ భారం నీకు లేదే.
1: అవును, ఇది స్పిరిచువల్ స్టాండ్ చూపిస్తుంది. స్పిరిచువల్ స్టాండ్ లో పెద్దవాడు లేడు,
0: పెద్దవాడు లేడు, పిల్లవాడు తప్పిపోయాడు, వచ్చినప్పుడు సంతోషపడ్డాను కదా నేను, ఎందుకు వచ్చినప్పుడు నువ్వు సంతోషపడలేదు?
1: ఈ రోజు కోర్టు కేసు దాదాపు ఇలాగే ఉంది, మా తండ్రి సంపాదించింది రైట్ఫుల్ గా తనకిమ్మని అడుగుతున్నారు. సి, అదేంటంటే ఆ లీగల్ కేసుని మీరు చూసారంటే ఇది చాలా వర్తిస్తుంది, ఎందుకంటే ఈరోజు చాలా కేసెస్ లో ఇలాగే ల్యాండ్ డిస్ప్యూట్స్ చాలా ఉన్నాయి. దీన్ని మీరు చూసారంటే మీరు చెప్పిన ఎగ్జాంపులే చాలా వ్యత్యాసంగా ఉంది, ఓల్డీ స్టాండర్డ్ కి స్పిరిచువల్ స్టాండర్డ్ కి, అందుకోసమే చెప్తున్నాను.
0: ఇప్పుడు ఇతడు తప్పిపోయినందుకు ఒక గ్రూప్ ఇష్టపడలేదు కదా, తిరిగొచ్చింది ఇష్టపడలేదు కదా, అదేవిధంగా ఈరోజు ఉన్నాం కదా. వీరినే బైబిల్ చెప్తుంది కనబడకపోయినా కాయిన్, ఇంటిలోనే కనబడకుండా పోయినవారు. చర్చిలో కూర్చునుంటారు, పాస్టర్స్ సేవకులొచ్చి దేవదూతలు కారు వారు, దేవదూతలే తప్పు చేశారు. దేవదూతలే కొందరు ఏమయ్యారు? పాపము చేసి వారు క్రింద పడిపోయారు. దేవుని తప్ప పాపం చేయని వారు ఈ లోకములో
1: లేదు,
0: ఒక్కరూ లేరు. యేసుక్రీస్తు ఒక్కరే. పౌలు చెప్తున్నాడు, నేను చేయగోరనిదే చేస్తున్నానంటున్నాడు. పలు స్థలాల్లో కూడా ఆయన బలహీనుడనయ్యానంటున్నాడు. అప్పుడిక్కడ పాపము చేయని వారు ఎవరూ లేరని వీరికి తెలియడం లేదు. వీరేమనుకుంటున్నారు, చర్చ్లో లోపల ఒకడు పాపము చేసి కనబడని వ్యక్తిని మీరెలా కనిపెడతారు?
1: అది కూడా అక్కడ ఒక క్లూ ఇస్తున్నాడు దేవుడు, అది క్లీన్ చేయాలి.
0: ఆ చర్చ్లో ఇప్పుడు తండ్రి వచ్చేప్పుడు ఇద్దరి ఇంట్లో ఉండాలని ఎదురు చూస్తున్నాడు.
1: అది ఆయన ఒరిజినల్ ప్లాన్.
0: అవును, తప్పిపోయిన గొర్రెను కనిపెట్టి ఉండాలి, నాణాన్ని కూడా కనిపెట్టాలి. అప్పుడు ఆ ఇంట్లో కనబడనది ఏది కూడా ఉండకూడదని అర్థం.
1: అదే ఒరిజినల్
0: ప్లాన్. స్వాతంత్ర్య నియమము, ధర్మశాస్త్రం ఒకటిగా ఉండాలి. కృత యెరూషలేమును గురించి బైబిల్లో ఆ డిస్క్రిప్షన్ ఉంటుంది, 21వ అధ్యాయంలో ఉంటుంది, స్పష్టంగా ఉంటుంది. చూసినట్లయితే ఆ ప్రాకారం మీద 12 ఇస్రాయేలు గోత్రముల పేర్లు ఉండినవి, పునాది 12 అపోస్తలుల పేర్లుండాయి. దాని అర్థమేంటంటే ఇస్రాయేలు గోత్రం అన్నది ధర్మశాస్త్రం, అపోస్తలుల కార్యమొచ్చి స్వాతంత్ర్య నియమం. అది ఉంది, ఇది ఉంది, రెండు చేరి ఉన్నదే న్యూ జెరూషలేం అంటున్నాడు. ఇద్దరు కుమారులు చేరి ఉండేదే ఒక తండ్రి యొక్క ఇల్లు. అప్పుడు తిరిగి వచ్చినవాడు, మారుమనసు పొందినవాడు, ముందున్నవాడును చేరి ఉండవలసిందేంటి?
1: ప్లాన్.
0: ఇందులో మనము మారుమనసు పొందినవాణిని కొంచెం తగ్గించి చూసి అతన్ని వేరు చేసి ఉంచడం ఏం కాదు,
1: సరికాదు,
0: సరిగ్గా రాదు. ఆ చోట ఒక సరి అయినటువంటి కుటుంబం అక్కడ జరగదు. అనేకసార్లు చెప్తున్నటువంటి ఒక విషయం మీరు వినే ఉంటారు, అది మనకు సెట్ అవ్వదు కానీ అది చెప్తుంటారు. ఒక్కసారి సమస్య వచ్చి బయటికి వెళ్ళిపోతే వారు తిరిగి రాకూడదు, తిరిగి వస్తే అది ఎప్పుడు సమస్యగానే మిగిలిపోతుంది అని అంటారు. అది ఓల్డ్ ప్రాక్టికల్గా చెప్పేటువంటి విషయంగా ఉంది. స్పిరిచువలీ ఇప్పుడు మీరు దేవునిలాగా, మిమ్మల్ని దేవుడు అంగీకరించినట్టుగా అదే దేవుడు చెప్తాడు. ఒక ప్రేయర్లో మనందరికీ కూడా తెలిసిన ఒక ప్రేయర్, హెవెన్లీ ప్రేయర్, మేము మాకు అచ్చి ఉన్నవారిని మేము క్షమించినట్టుగా మీరు మమ్మల్ని క్షమించండి. అప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే నేను మన్నించాలి కదా,
1: ఫర్గివ్నెస్
0: కావాలి కదా. అప్పుడు ఈ చిన్న కుమారుడు, అనేక మంది ఈరోజు ఉన్నారు చర్చిలో,
1: ఫర్గివ్నెస్ కావాలి, ఫర్గెట్నెస్ ఉండాలి.
0: ఈ పెద్ద కుమారుడే లేడు ఈరోజు చర్చిలో, కనబడకుండా పోయాడు. చిన్న కుమారుడు తిరిగి వచ్చేశాడు. అనేక మంది మారుమనసు పొంది దేవుని దగ్గరకు వచ్చి ఒప్పుకొని, ఎంతో మంది సో కాల్డ్ నామకార్థ క్రైస్తవులుగా ఉన్నవారు స్పిరిచువల్ క్రిస్టియన్గా మారిపోయారు. ఇన్ని రోజులు చేసింది తప్పన స్థాయికి మారిపోయారు. అయితే ఆల్రెడీ ఒక గ్రూప్ కూర్చుంది కదా లోపల,
1: అవును, రెగ్యులర్గా
0: కూర్చున్నారు కదా. వారికొచ్చి నేనెవరిని కూడా ఉద్దేశించి చెప్పడం లేదు. వీరు కనబడని నాణ్యము కాయిన్ లోపల ఉన్నారు, కానీ వీరి స్పిరిచువాలిటీ కనబడకుండా పోయింది.
1: రెండవది, లోపల ఉండేవారు వారి వాళ్ళ ప్రేయర్ ఎంత లెవెల్కి ఉండాలనేది ఇక్కడ నమోదవుతుంది.
0: ఇక్కడ ఉంది, దే ఆర్ ట్రెడిషనలీ ఫ్రేమ్డ్. మరి అన్నిటిలోనూ వారి దగ్గర ఒక క్రమం ఉంటుంది, వారి దగ్గర కరెక్ట్గా ఉండాలి, సిస్టమేటిక్గా ఉండాలి. అయితే స్పిరిచువల్గా ఉన్నారా? దే ఆర్ గుడ్ రిలీజియస్ పీపుల్, కానీ దే ఆర్ నాట్ స్పిరిచువల్ పీపుల్. రిలీజియస్కి స్పిరిచువాలిటీకి డిఫరెన్స్ ఉంది.
1: అర్థమైంది.
0: ఈరోజు కనబడకుండా పోయినవారు, పెద్ద కుమారుడు ఉన్నాడు కదా, కాయిన్ ఉంది కదా, చర్చిలో ఉన్నారు కదా, వీరందరూ కూడా మంచి రిలీజియస్ పీపుల్. టైం మెయింటెనెన్స్లో, అడ్మినిస్ట్రేషన్లో అంత పక్కాగా ఉంటారు, రిలీజియస్గాను పక్క. అయితే స్పిరిచువల్గా ఉన్నారా? ఇతన్ని కనిపెట్టడమే ఈరోజు కష్టం. ఈరోజు చర్చ్ కూడా వీరిని కనిపెట్టే స్థలములు లేదు.
1: ఇంకా చెప్పాలంటే ఎంతమంది చిన్న కుమారులు, ఎంతమంది పెద్ద కుమారులు,
0: పెద్ద కుమారులు
1: మెషర్మెంట్ తీస్తేనే ఒక అసైన్మెంట్కి రావచ్చు.
0: ఇది కనిపెట్టాలంటే ఏం చేయాలి?
1: వెదకాలి, ఇది క్లీన్ చేయాలి.
0: క్లీన్ చేయడానికి ఏం చేయాలంటే, వాడు చెప్తున్నాడు, ఇది మన చర్చ్కి చెప్పి ఇది ముగించచ్చు అనుకుంటున్నాను నేను. ఏంటంటే, ఇది వాక్యంలో ఉన్నట్టుగా తేటగా దేవుడు ఒకటి చెప్తున్నాడు. పేతురు రాసిన పత్రికలో ఆ వాక్యము వెలుగుచ్చు దీపమై ఉన్నది అని అంటున్నాడు. చర్చు కనబడకుండా పోయిన ఒక పెద్ద కుమారుని కనిపెట్టాలి, లేకపోతే అతన్ని తిరిగి మీరు తీసుకురావాలంటే మీ చర్చ్లో వాక్యముంటేనే సరిపోతుంది. ఒకరిని ఏది మారుస్తుందని అడిగితే వాక్యమే మారుస్తుంది, వేరేది కూడా మార్చదు.
1: ఆ వాక్యమునకు అంత పవర్ ఉంది.
0: వాక్యానికి మాత్రమే పవర్ ఉంది, వేరే దేనికి పవర్ లేదు. ఇప్పుడు మన చర్చ్ అది చేస్తుందా? మా చర్చిలోనే వాక్యముంది. మరలా చెప్తున్నా, చర్చ్ వాక్యముండేది వేరే, మెసేజ్ టైం ఉంది, అందులో గాడ్స్ లీడింగ్ ఉందా? నేను చెప్పింది అర్థమైంది. లైట్ అన్నది వేరే, ఏదైనా లైట్ ఇచ్చేస్తుంది. మనం ఇక్కడ కూర్చున్నప్పుడు ఇక్కడ లైట్స్ వేసుకున్నాం, అయితే సన్లైట్ అన్నది వేరే. అన్ని లైట్స్లోనూ సైడ్ ఎఫెక్ట్ ఉంది, సన్లైట్లో సైడ్ ఎఫెక్ట్ ఉండదు. దేవుడు ఫిల్టర్ చేసి ఇస్తున్నాడు, ఇప్పుడు యూవీ ఇవన్నీ వచ్చాయంటున్నారు, దేవుడిచ్చినప్పుడు అన్నీ మంచిదని చూశాడు. ఆ విధంగా చెప్తున్నాను నేను. మన లైఫ్లో ఈ వాక్యము చర్చిలో ఉంది, మెసేజ్ టైం అనేది ఉంది, అందులో గాడ్ ఉన్నాడా, స్పిరిచువాలిటీ ఉందా, ఆ యొక్క లైట్ ఉంటేనే అతను మారుతాడు. అందువల్ల ఇక్కడ వాక్యం చెప్తుంది, ఆమె ఏం చేస్తుందట, దీపము వెలిగించి ఇంటిని ఊడ్చి అది కనిపెట్టేంత వరకు జాగ్రత్తగా వెదకకుండా ఉంటుందా. దీపం అన్నది వాక్యం, ఫస్ట్ దీపం వెలిగించాలంటే అది ఆరిపోయిందని అర్థం. దేవుడు చెప్తున్నాడు పాత నిబంధనలో టాబెర్నకల్ లోపల దీపం ఏమవకూడదు, ఆరిపోనే కూడదు. అంటే ఏంటర్థం, మీ లోపల ఆ వాక్యం ఉంటూనే ఉండాలి.
1: ఆ వాక్యమే గ్లేడింగ్ లైట్.
0: ఈరోజు వాక్యం లేకపోవడం వల్ల అనేక చోట్ల మినిస్ట్రీ కానివ్వండి, నేను చర్చ్ అని చెప్పడానికి ఇష్టపడలా, మినిస్ట్రీస్ వారేం చేశారంటే వాక్యానికి ఆల్టర్నేట్గా అనేకము తీసుకొచ్చారు, ప్యాకేజింగ్ ఆల్టర్నేట్గా అనేక ప్రోగ్రామ్స్ తీసుకొచ్చేశారు, ఎంటర్టైన్మెంట్ థింగ్స్ తీసుకొచ్చారు. వీరే డిసైడ్ చేసేసుకున్నారు. అంటే వీరు ఏం డిసైడ్ చేసుకున్నారంటే, ఇది ఇలాగే ఉండాలి యూత్ మీటింగ్ అని అంటేనే ఆ యూత్ మీటింగ్లో ఒక డ్యాన్స్ ఉండాలి, ఒక స్కిట్ ఉండాలి, ఒక ఈ విధంగా ఒక సెక్షన్ ఉండాలి, మధ్యలో కొంత మెసేజ్ ఉండాలి. ప్యాకేజింగ్ మీరు చెప్పినట్టుగా. ఎందుకు ఈ డెసిషన్ ఎవరు తీసుకున్నది? హూ టోల్డ్?
1: ఇదంతా ఉంటేనే వారు వస్తారని వారి డిసిషన్.
0: ఇది యొక్క డెసిషన్. ఇది వచ్చి ఒక కార్పొరేట్ లేక ఒక బిజినెస్ మ్యాన్ యొక్క మెంటాలిటీ. ఒక పేస్ట్ మీరు కొంటున్నారు. నేను ఈ మధ్య ఆశ్చర్యంగా ఒక యాడ్ చూశా. నూతనమైన ఒక ప్యాక్లో ఆ పేస్ట్ యొక్క పేరు వేశారు. ఇప్పుడు ఎంతో రమ్యముగా ఒక నూతనమైన ప్యాక్లో ఆ పేస్ట్.
1: ఏం ప్యాకేజ్? ఇప్పుడు కొత్తగానే ఉంటుంది,
0: కొత్తగా ఉండాలి. ఇంకొకటి న్యూ డిజైన్ వాళ్ళు వేశారు. నా ప్రశ్న ఏంటంటే, ఆ ప్యాకెట్ డిజైన్కి పేస్ట్కి ఏం సంబంధం? ప్యాక్ డిజైన్గా ఉండి ఏం ప్రయోజనం? లోనున్నటువంటి పేస్ట్నే కదా యూజ్ చేయబోతున్నాం.
1: అయితే అదొక మార్కెటింగ్ ప్యాకేజ్.
0: అదే ఒక మార్కెటింగ్ ప్యాకేజ్. వీరు ఇదే ఇప్పుడు చేస్తూ ఉన్నారు. ఒక యూత్ మీటింగు, ఒక లేడీస్ మీటింగు, ఒక ఉమెన్స్ మీటింగు, ఒక మెన్స్ మీటింగు లేక ఒక కుటుంబ కూడిక అన్న వెంటనే వీరు ఒక బిజినెస్ ప్యాకేజ్ ఉంచుకున్నారు. బిజినెస్గా సంపాదించేది చెప్పలా, కవర్ చేసేది ప్యాకేజ్ ఒకటి. ఇలా చేస్తేనే వీరు వస్తారు, ఇలా చేస్తేనే ఈ మినిస్ట్రీ నడుస్తుంది. అటువంటి ఒక ప్యాకేజ్ జీసస్ క్రైస్ట్ దగ్గర లేదు.
1: అర్థమైంది.
0: క్రైస్ట్ మట్టుకైతే ప్యాకేజ్ వేరే. తండ్రి చెప్పింది నేను చేస్తాను, అది జరుగుతుంది, అంతే. అక్కడేంటి ఫలితాలు, ఏంటి రిజల్ట్ అనేది దేవుడు చూసుకుంటాడు.
1: మనం అటెంప్ట్ చేయాలే, ఆయన
0: పని విల్లు వదలడం, అది ఏం పడాలన్నది హెవెన్
1: చూసుకుంటాడు.
0: ఈరోజు ఇక్కడ ఇదే సమస్య. వీరు దీపాన్ని వెలిగించడానికి బదులుగా ఏం చేస్తున్నారంటే, టార్చ్ వేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, ఏమేమో చేస్తున్నారు. వీరు చివరిగా వచ్చి ఇంత చేసి చూశాం, బ్లేమ్ అంతా యూత్ మీద వేస్తారు, లేక ఆ బ్లేమ్ అంతా కూడా కూటమి మీద వేస్తారు. ఎంత చెప్పినా ఈ జనులు విని మారడం లేదండి. అతను మారు మనసు లేనివాడే, అందుకే కదా మీటింగ్ పెడుతున్నారు.
1: అర్థమైంది.
0: ఒక మీటింగ్ ఎందుకు జరుపుతున్నారు?
1: ఆ మిస్ అయిన వాళ్ళు రావాలని.
0: దానికే కదా జరపాలి. తర్వాత ఏం చెప్తారు? మీటింగ్ ముగించి ఎండ్ ఆఫ్ ద డే ఏం చెప్తారు? ఇంత చెప్తున్నామండి, ఈ జనుల్లో ఒక మార్పు లేదండి అని. అంటే అతను మార్పు లేనివానిగానే వచ్చాడు. అతన్ని మార్చడానికి మీ దగ్గర దీపం లేదు, వాక్యం లేదు. వాక్యం ఉన్నట్టయితే ఆ పెద్ద కుమారుని మీరు కనిపెట్టేయవచ్చు. అయితే చర్చ్ యొక్క అతి ప్రాముఖ్యమైన పని ఇదే. చిన్న కుమారుణ్ణి వెలుపల దేవుడు కనిపెట్టేస్తాడు, దానికి మనుషుల్ని పెట్టాడు, లోన కనిపెట్టాల్సిన పని మంది.
1: అవును. ఇంకా దీని గురించి మాట్లాడుతుంటే స్పిరిచువల్ ట్రూత్స్ చాలా వస్తున్నాయి. ఇప్పుడు మనం చిన్న కుమారుణ్ణి చూసాం, పెద్ద కుమారుణ్ణి చూసాం, చివరిగా మనం నేను తిరిగి ప్రారంభంలో అడిగే ప్రశ్న అడుగుతున్నా. అయితే నాకు ఒక అవగాహన వచ్చింది, ఎవరు హీరో అని. ఉన్నప్పటికీ మీ పాయింట్లో ఎందులో ఇద్దరూ సరే, ఒకరు వెళ్ళిపోయి లోపలికి వస్తున్నాడు, ఆ తర్వాత ఒకడు లోపలే ఉన్నాడు. ఇప్పుడు చివరిసారిగా హీరో ఎవడు, హీరోని మనం ఎలా ఫాలో చేయాలి, అక్కడికి వచ్చేసాను నేను.
0: హీరో తండ్రి.
1: సో హీరో పెద్ద కుమారుడు కాదు, చిన్న కుమారుడు కాదు, హీరో అయితే ఫాదర్.
0: చెప్పిన దాంట్లో ఒక చిన్న విషయాన్ని చెప్పేస్తాను, తర్వాత ఇది చూద్దాం. చిన్న కుమారుడు ఇంటికి వచ్చేసాడు, లోనున్న పెద్ద కుమారుడు బయట నుంచునిపోయాడు,
1: లోపలికి రాలే.
0: అతను చూడండి అక్కడున్న 25వ వచనం. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను, వాడు పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా ఇంటిలోనికి రాలేదు, తండ్రి బయటకొచ్చాడు. ఇక్కడ చూడండి, అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళాక, లోపలికి వెళ్ల మనసు లేక. 28 ఏం చెప్తుంది?
1: బట్ హి వాజ్ యాంగ్రీ అండ్ రిఫ్యూజ్డ్ టు గో ఇన్. రిఫ్యూజ్డ్,
0: లోపలికి వెళ్ల మనసు లేక. అటు తర్వాత చూడండి, తండ్రి వెలుపలికి వచ్చి, అలాగే ఉంది కదా,
1: వచ్చి
0: అప్పుడు ఇతను లోపలికి వెళ్ళలేదు,
1: వెళ్లేదు,
0: చివరి వరకు వెళ్ళలేదు.
1: అవును. అదేంటంటే ఇతను లోపలికి వచ్చాడని ఇతను వెళ్ళిపోయాడు.
0: ఇప్పుడు ఇద్దరూ బయటికి వెళ్ళిన వాళ్లే.
1: ఇద్దరూ కూడా సరే, మనమే చిన్న కుమారుడని మాట్లాడుకుంటున్నాం వాళ్ళ గురించి.
0: మనం మాట్లాడేదంతా విలన్ గా ఇతన్నే అనుకుంటున్నాం,
1: విలన్ గా చేసాం.
0: అయితే చివరిలో విలన్ మంచోడైపోయాడు, మనం ఇంతవరకు మంచివాడనుకున్నదే విలన్ గా ఉన్నాడు. సో వీరిద్దరు కూడా లోన ఉండాలనేదే తండ్రి యొక్క ఆశ. ఆ 28వ వచనంలో తండ్రి లోపలికి రమ్మని బతిమాలు కొనేను, ఎలాగైనా లోపలికొచ్చేరా, ఎలాగైనా లోపలికిరా. ఈరోజు దేవుడు, ఇది ఒక విషయం మీరు ఎప్పుడు అడుగుతారు కదా, మీరు చివరిగా ఏం చెప్పి ముగిస్తారు? నేనే చివరిగా చెప్పి ముగించేస్తాను. ఏంటంటే, దేవుని మట్టుకైతే మనమందరము కూడా రక్షింపబడాలనేదే ఆయన ఆశ.
1: సో గాడ్ సో లవ్ ద వరల్డ్.
0: అవును, ఆ హృదయం మనకి కావాలని ప్రార్థించాలి. క్షమించే హృదయం వెంటనే రాదు, ఈరోజు స్టార్ట్ చేయొచ్చు మనం. వీ కెన్ ఫర్గివ్ అండ్ ఫర్గెట్. దట్ షుడ్ బి ద మెయిన్ ఇంపార్టెంట్ థీమ్ ఆఫ్ దిస్ పారబుల్.
1: చాలా సంతోషం బ్రదర్ జగన్. ఈ పర్టిక్యులర్ పారాబుల్ అంటే ఎన్నోసార్లు విన్నాం, అయితే ఈరోజు ఫ్రెష్గా వింటున్నట్టు ఒక ప్రేరణ కలుగుతోంది. ఇదే బైబిల్ యొక్క ఒక ప్రత్యేకమైన పాత్ర. పరిశుద్ధాత్మ మనకి ఇంకా ఫ్రెష్గానే ఇస్తున్నాడు. అప్పుడు ఎంతవరకు వర్డ్ లోపల ఉండాలన్నది మీరు వక్కాణిస్తున్నారు. ఇందులో చాలా విషయాలు అర్థమవుతున్నాయి. ఇస్రాయేలు మాత్రమే కాదు, ఇది మనకెంత రిలివెంట్ గా ఉందనేది విషయం అర్థమైంది. ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు వందనాలు. మరో కార్యక్రమంలో మరొక పారాబుల్ అన్ఫోల్డ్ చేద్దాం, మనం చాలా సీక్రెట్స్ నేర్చుకోవచ్చు. ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు వందనాలు, సంతోషం.
2: ఉపమానములు రహస్యములు అని ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించినందుకు వందనాలు. ఈ కార్యక్రమం మూలంగా దేవుని రాజ్య రహస్యములను ఎరిగి ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని పలువురికి తెలియజేయండి.

మన ఆత్మలకు దీపం, ఆపదలకు ఆశ్రయం, మన ఆశలకు తీరం, మన మంచి కాపరి మన తండ్రి యేసయ్యా.

0: లోకరక్షకుడైన యేసయ్య నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దైవజనులు ఎన్ జాన్ వెస్లీ గారి సారథ్యంలో షాలేం ఆడియో మినిస్ట్రీస్ వారు సమర్పించు అద్భుత పరిశుద్ధ కావ్యం
1: నాశ్రయమా.
0: ఈ పాటలను మన అందరి ఆశీర్వాదం కొరకు అద్భుతంగా రచించిన వారు
2: శ్రీ బొనిగల బాబూరావు.
0: ఈ పాటలను సందర్భోచితంగా స్వరరచన చేసి సంగీతం సమకూర్చినవారు సువార్త సంగీత దర్శకులు గుంటూరు రాజా.

నీవు జ్యోతిర్మయుడువని ఆరాధించుకునే భాగ్యాన్ని ప్రసాదించావు. మా ఎదుట నీ సన్నిధి నిత్యము ఉంచుతానని వాగ్దానం చేశావు. వాగ్దానం చేసిన నీవు దాన్ని నెరవేర్చడానికి సమర్థుడివి, శక్తి గలవాడివి. ఈ పాటలు విని పాడుకునే వారికి ఆదరణ, ఆరోగ్యము కలుగ చేసి నీ నిత్య నివాసానికి సిద్ధపరచమని యేసు నామంలో కోరుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.

దావీదు కీర్తనలు. రచన గంగపట్ల శిఖామణి. స్వరకల్పన ఎస్పి స్వామి. సంగీత దర్శకులు డాక్టర్ వై జడ్సన్ క్రిస్టోఫర్. గాయకులు డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, శ్రీమతి ఎస్పి శైలజ. ఈ గీతములు నిర్వాహకులు మరియు పాడిన వారు వై చంటి, వైఏ విలియమ్స్ మరియు సిహెచ్ శశికుమార్. సౌండ్ ఇంజనీర్ వై జడ్సన్ సాల్మన్, డాక్టర్ వైపి జడ్సన్ మ్యూజికల్ స్టూడియోస్, చెన్నై. దావీదు కీర్తనలు ఈ క్యాసెట్స్ సిడీలు కావలసిన వారు ఈ అడ్రస్కు వ్రాయండి. జి శిఖామణి, నంబర్ 13, ఆశీర్వాదపురం, 3వ వీధి, పులియంతోపు, చెన్నై 600012. ఫోన్ నంబర్ 2667206. సెల్ నంబర్ 9444.

0: యేసుప్రభు కూడా నాకులా ఒక విప్లవకారుడు. ఆయన 12 మంది శిష్యులు ఉంటే నాకు 50 మంది శిష్యులు ఉన్నారు. ఆయనకంటే ఎక్కువ గొప్ప వాడు కదా. ఎక్కువ కాలం నేను సెటిల్మెంట్లు చేయగలిగిన ఆయన 3.5 సంవత్సరాలు లేదని అంటున్నారు. నా కుడి చేతిలో కుంక వేసి ఒక నిమ్మకాయ తీసుకొని ఇట్లా తిప్పటం మొదలుపెట్టాడు. ఒక బిషప్ను చంపడానికి 7.5 లక్షల కాంట్రాక్ట్ తీసుకున్నాను. 45 నిమిషాలు వాళ్ళ దేవతల్ని దేవుళ్ళని పిలిచిన దేవత పేరు మళ్ళీ పిలవకుండా గుక్క తిప్పుకోకుండా వాడు దేవతను పిలుస్తూనే ఉన్నాడు. నేను వెళ్ళిపోమంటే నువ్వు ఎందుకు వెళ్ళిపోలేదని ఆ బీరు బాటిల్లా తీసుకెళ్ళా. వెంటనే బీరు బాటిల్ పగలబెట్టి కసా 2 కోట్లు వేసాను. చర్చిల మీద మందు దాటం, పండగలు వస్తే చర్చిల్లో పాస్టర్లని సినిమా పాటలు డాన్స్లో పెట్టడం, ఇలాగుండేది నా తీరంతా. ఆదివారం అర్ధరాత్రి అమావాస్య రోజు ఊరు పొలిమేర దాటిన తర్వాత ఈ మంత్రాలు చదివి ఆ తెల్ల జిల్లేటి చెట్టు ఏర్లు పీగుతుంటే ఆ ఏర్లు వచ్చి మనిషిని కొడతాయి. పేక కోడి రక్తం తాగేసి చిందకొండ తాగమన్నాడు. అంటే నల్లకొండ రక్తం తాగుతుంటే ఈ దౌడ్లన్నీ నెప్పులు పుట్టాయన్నమాట. ఆ పేక తెగక ఇండియాకు వచ్చిన వెంటనే ఈ బైబిల్ పెట్టినది మమ్మల్ని చంపేద్దాం అనుకున్నాను ఫస్ట్. ఈ బైబిల్ నాకు ఎలా ఉందంటే చీమలు పాములు పాగినట్టు అయిపోయింది. ఈ బైబిల్ పెట్టినది మమ్మల్ని చంపేద్దాం అనుకున్నాను. ప్రియమైన దేవుని ప్రజలారా, మల్లెల రాజుగా ఉన్న నేను మనుషుల్ని ఎలా చంపాలి, ఎలా స్లో పాయించి చంపాలి, ఎలాగ విప్లవకారులతో ఉన్నాను, ఎలాగ నక్సలిజం వైపు ఆకర్షితులయ్యాను, ఎలాగ మాంత్రిక శక్తుల దగ్గరికి వెళ్ళాను, ఎలాగ దెయ్యపు శక్తులు నాలోకి రావాలని, ఎలా దెయ్యాలను పిలిచాను, డబ్బు కోసం తాగటం కోసం ఎక్కడెక్కడ ల్యాండ్లు కబ్జాలు చేసిన, ఏం చేసిన, ఎంతమందిని నేను చంపాను, లేకపోతే పొడిచాను కొట్టాను అనే విషయాలు ఈ వీడియోలో పూర్తి వీడియోలో మీకు ఉంటుంది. కాబట్టి ఈ విషయాలన్నీ నన్ను మార్చిన దేవుడి విషయాల గురించి కానీ, నన్ను రక్షించిన యేసుక్రీస్తు గురించి కానీ, నేను చేసిన పాపాల గురించి, అప్పుడు ఆ పాత జీవితం ఆ రాత జీవితంలో ఉన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ వీడియోని పూర్తిగా మొదటి నుంచి చివరి వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. తెలియజేస్తున్నాను, దేవుడు మీ అందరూ దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. బ్రదర్ జోషి కూడా ప్రత్యేకమైన వందనాలు. దేవుని కృపను బట్టి మీరు మాకు గుంటూరు వచ్చినందుకు చాలా వందనాలు. మాది, నా పేరు మల్లెలరాజు, గుంటూరు జిల్లా పొన్నూరు మండలం నిడుబ్రోలు గ్రామం. మా తల్లిదండ్రులకి 6 సంతానం, 2 మగపిల్లలు, 4 ఆడపిల్లలు. అందరికంటే లాస్ట్ వాడుగా నేను జన్మించాను. నేను లాస్ట్ వాడుగా జన్మించినప్పుడు నాకు దేవుడు అంటే నమ్మకం ఉండేది కాదు. అంటే ఏతువాదిలో పనిచేశాను.
1: అంటే మీరు పుట్టుకతోనే క్రైస్తవులు అండి?
0: కాదండి, మేము పుట్టుకతో క్రైస్తవం. మా అమ్మ నాగేంద్ర స్వామి మా విలువేల్పు. నాగేంద్ర స్వామికి పూజలు చేస్తూ ఉండేది, నాగేంద్ర స్వామి నేను నమ్ముకునేది. మా ఇంట్లో కూడా నాగేంద్ర స్వామి ఫోటోలు ఉన్నాయి. ప్రతి శుక్రవారం మా పొన్నూరుకి 2 కిలోమీటర్ల దూరంలో పచ్చల తాడుపురు అనే గ్రామం ఉండేది, ఇప్పుడు కూడా ఉంది. ఈ పచ్చల తాడుపురు గ్రామంలో పెద్ద పొట్టు ఉంటుంది రోడ్డు పక్కనే. ప్రతి శుక్రవారం వెళ్ళి మా అమ్మ పాలు పోసి ప్రదర్శన చేసి రావాలి. ఒకవేళ ఏదైనా పని ఉండో తీరకో వెళ్ళకపోతే ఆ తెల్లారి పొద్దున మా అక్క వాళ్ళ శరీరంలో, మా చిన్నాన్న వాళ్ళ శరీరంలో నీటి పొప్పు లాగా మా ఇంట్లోకి ఆ పాము పడగలాగా వచ్చి ఉండేది. మా నాన్న మా అమ్మను కొట్టి మళ్ళీ శనివారం ఆదివారం వెళ్ళి దానికి పూజలు చేస్తే ఆ సోమ మంగళవారాల్లో అట్ట వెళ్ళిపోయేది మాలో నుంచి. అలాంటి జీవితంలో యేసుప్రభు మా అమ్మ ద్వారా, అంటే గేదెల్ని తోలుకొని వెళ్ళింది మా అమ్మ, ఒకసారి వెళ్తే చూడక ఆ తాసుపాము తాగుదొక్కితే ఏదైతే పూజలు చేస్తుందో అదే తాసుపాము మమ్మల్ని కాటేయడానికి లేచినప్పుడు ఎన్నిసార్లు ఆ దేవుడా దేవుడా అన్నా కానీ ఆ పూజలు ఫలించలేకపోయాయి. చివరికి ఆమె నోటి నుంచి యేసుయ్యా నువ్వు ఉంటే నన్ను కాపాడు అని అరిస్తే యేసుప్రభు పేరెత్తంగానే ఆ పాము అక్కడే రాయి మీద కొట్టుకొని చనిపోవటం, అదంతా చూసి మా అమ్మ ఇంకా యేసుప్రభు నిజమైన దేవుడు, రక్షించిన దేవుడు కదా, చంపాలనుకునే దేవుడు కాదు కదా అనేది ఆమె తెలుసుకుని యేసుప్రభు అలాగా మా ఇంట్లోకి వచ్చాడు. నేను పుట్టిన తర్వాత, నేను వచ్చిన తర్వాత ఏంటంటే నాకు దేవుడు అంటే నమ్ముకుండేది కాదు. ఎందుకంటే నేను మొదటి నుంచి ఉద్యమాల్లో ఉండటం, ఏతువాదులో పనిచేయటం, అంటే దేవుడు లేడు, ఒకవేళ ఉంటే కనపడమను, సృష్టి దానంతటా తాను తిరుగుతుంది, భూమి దానంతటా తానే ఉంటుంది తప్ప దేవుడు దీన్ని నడిపిస్తాడని, మనుషుల్ని కలుగు చేసిన దేవుడని అనేది ఉండేది కాదు. నాకు అప్పుడు కూడా ఏంటంటే చార్లెస్ డార్విన్ సిద్ధాంతంలో ఉండేవాడిని, మానవుడు ఎలాగా కోతురు ఉండి కాలం కొంచెం గడిచింది నాకు ఇలా ఇలా ఇలా ఇలా స్ట్రైట్గా అయిపోడనే ఉద్దేశంతో ఉండేవాడిని నేను. అలాంటి నా పరిస్థితుల్లో నా తల్లి కన్నీటి ప్రార్థన. అంటే నేను నా పేరు మల్లెలరాజుగా ఉన్నప్పుడు పొన్నూరు పోలీసు వాళ్ళు నన్ను అలియాస్ కత్తుల రాజు అని బిరుదిచ్చేవాళ్ళు.
1: కత్తుల రాజు?
0: కత్తుల రాజు.
1: ఎందుకని ఆ పేరు పెట్టవలసి వచ్చిందండి?
0: నా దగ్గర కత్తులకి స్పెషల్ ఉంటుంది అన్నమాట. అంటే ఎవడన్నా మనిషి పొడిచినప్పుడు కత్తితో పొడిస్తే ఆ నొప్పి పుట్టిద్ది. జనరల్గా ఎవరికైనా ఇప్పుడు ఏ కత్తితో పొడిచినా కానీ నొప్పి పుట్టిద్ది. నా దగ్గర ఉన్న కత్తులకి ఏంటంటే నొప్పి తెలియదు. నొప్పి తెలియకుండా ఉండేదాన్ని స్పెషల్ తయారు చేసుకున్నాను నేను.
1: ఆ కత్తులు మీరే చేశారండి?
0: నేనే చేసేవాడిని. అంటే కొన్ని కెమికల్స్ కలుపుకునేవాడిని. ఇప్పుడు థర్మామీటర్లో, ఇప్పుడు అంటే ఎలక్ట్రికల్ థర్మామీటర్లు వచ్చినాయి. అప్పుడు థర్మామీటర్లు ఏంటంటే నాలుగు కింద పెడితే చిన్న పాదరసం అని ఒక డ్రాప్ ఉండేది. ఒక 200 థర్మామీటర్లో ఆ పాదరసాన్ని తీసేవాడిని. ఒక స్టీల్ గిన్నెలో వేసి క్లోరోఫామ్ లాంటి మత్తు పదార్థాలు రెడ్డి ల్యాబ్స్ నుంచి తెలిసిన వాళ్ళు ఉండేవాళ్ళు. అప్పుడు కొన్ని కెమికల్స్ కలిపించి ఆ ఐరన్ ముక్కల్ని ఒకసారి కొలువులో కాల్పించి నల్ల కొట్టిన తర్వాత వాటిని కత్తుల్లా తయారు చేయించేవాడిని. ఈ కెమికల్స్లో నానబెట్టినప్పుడు ఈ పాదరసం ఏం కలిపి చేసుకునేవాడిని కదా. వీటి వల్ల ఏంటంటే పొడిచినప్పుడు మనిషికి ఆ శరీరం మొద్దు బారిపోయేది. కొన్ని ఆకుపసరలు వాటి వల్ల మొద్దు బారిపోయేది, నొప్పి తెలిసేది కాదు. తర్వాత నేను రెప్పబాట్లో పొడిచేవాడిని. నా స్టైల్ 2 పొడవటం. ఒకసారి కత్తి ఓపెన్ చేశానంటే 2 పడవలసిందే. ఆ పొడిసే క్రమంలో ఈ పక్కటి ఎముకలు తగిలినా, ఎన్నెముకు తగిలినా, అంటే ఎముకలకు కూడా మెత్తగా కోసుకునేలాగా తయారు చేసి ఉన్నాను.
1: ఇంతవరకు ఎవరినన్నా మీరు అలా చేశారండి?
0: చేశాను నేను. నా పేరు కత్తుల రాజు వచ్చిందంటేనే నా జీవితం అంటే షెటిల్మెంట్లు చేసుకున్న జీవితం.
1: షెటిల్మెంట్?
0: షెటిల్మెంట్లు
1: అంటే ఏ రీతిగా అండి?
0: ల్యాండ్లు కబ్జాలు చేశాను. హైదరాబాద్, వైజాగ్, బెంగళూరు, 100 ల్యాండ్లోకి నన్ను డిస్ప్యూట్ ల్యాండ్లోకి తీసుకుని వాళ్ళు ఉన్నారు. అక్కడ తగాదాలు, అక్కడ గొడవలు, అక్కడ కబ్జాలు చేయటం. ఎవడైతే నన్ను తీసుకెళ్ళాడో వాడి పక్షాన నేను యుద్ధం చేయటం, ఇలాంటివి చేసి వాటి మీద, అంటే నాకు ఒక ఆలోచన ఉండేది, నేను బ్రతకాలి, ఎదుటివాడిని చంపైనా బ్రతకాలి. నేను బ్రతకడం కోసం ఎదుటివాడి మీద ఏం చేశానో బ్రతకగలుగుతాను ఒక నమ్మకం ఉండేది నాకు. అలాగే నేను తాగుడుకు అలవాటు పడ్డాను, ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడి కాకిలాగా కలకాలం కంటే అంశలాగా 6 బ్రతికితే చాలు, 6 అయినా కానీ తాగి తిరిగి చక్కగా ఎంజాయ్ చేద్దాం అనే ఉద్దేశంతో ఎప్పుడూ నా దగ్గర ఉన్న ఆయుధాలే, కత్తులు కానీ అన్లైన్ సెషన్ తుపాకు కూడా ఉంది నా దగ్గర. 6 తుపాకు ఉండేది, బాంబులు ఉండి, కొన్ని సైనైడ్ లాంటి కొన్ని పదార్థాలు కూడా ఉండేవి నా దగ్గర.
1: బాంబులు మీ దగ్గరే ఉండియండి?
0: ఉండే.
1: మీరే చేసేవారా?
0: కాదు, తెప్పించేవాడిని నేను. బాంబులు నేను తెప్పించేవాడిని. అవి ఏ విధంగా మనిషికి హాని చేసే విధంగా మేము ఎలా సేఫ్ సైడ్ చేయాలో, అంటే ఎంత దూరం నుండి వాడిని మీద అటాక్ చేయాలనేది కూడా ఉండేది. నాకు కూల్ డ్రింక్ షాప్ కూడా ఉండేది ఆ రోజుల్లో. ఈ కూల్ డ్రింక్ షాపుల్లో కూడా నేను కొన్ని గొడవల్లో స్పెషల్గా షాడల్ నేనే పట్టేవాడిని. ఎలా పట్టేవాడిని అంటే గుండు సూదులు, చీసా పెంకులు, రసం ముక్కలు ఉంటాయి కదా, చిన్న చిన్న ముక్కలు వేసి ఆ షాడాలు ఒక మోతాదులో పోసి గ్యాస్ పెట్టేసేవాడిని. ఈ గ్యాస్ పెట్టినప్పుడు తగాదాల్లోకి వచ్చినప్పుడు ఆ ఇసురు కొడితే ఆ ఎంతమంది 100 ఉన్నా కానీ ఆ రసన వెళ్ళిపోయి పగిలి, షోడా పగిలిపోయి రసన వెళ్ళిపోయి గుచ్చుకునేటట్టు ప్లాన్ చేసేవాడిని. అంటే కొన్ని ఆయుధాలు తయారు చేసుకునే విషయంలో ప్రొఫెషనల్గా ఆలోచన చేసేవాడిని. ఎందుకంటే టాలెంట్ ఉంటే కదా మన దగ్గరకు వచ్చేది, టాలెంట్ ఉంటే కదా మనల్ని పిలిచేది అన్న ఉద్దేశంతో ఉండేది. అప్పుడు ఎవడు డబ్బులు ఇస్తే వాడినే కొట్టమంటే కొట్టాం, డబ్బులు ఇస్తే ముందు బాటిల్ పెడితే పొడవమంటే పొడిచాం, కాంట్రాక్ట్ ఇస్తే ఎవడైనా వెళ్ళేటప్పుడు కారుతో గుద్దీయటం, లేకపోతే వెళ్ళేవాడిని బైకుల మీద వెళ్ళి కొట్టేయటం. కొన్ని కేసులు కూడా కొంతమంది కూడా తెలియకుండా పోలీసు వాళ్ళు కూడా ఎవడు చేసాడు తెలియదు, అంటే న్యాచురల్గా యాక్సిడెంట్ జరిగిందా, లేకపోతే వెళ్ళేటప్పుడు వెహికల్లో వెళ్తుంటే పొరపాటున ఏదో కారు లేకపోతే లారీ తగిలి పడిపోయాడు అనేటట్టు చేసేవాళ్ళం.
1: అంటే పోలీసులు కూడా ఆధారం లేకుండా మీరు చేసేవారు?
0: చేసేవాళ్ళం. అంత అంటే మూర్ఖంగా ఉండేవాళ్ళం. అప్పుడు ఏంటంటే ఈ దేవుడు అంటే తెలియదు, దేవుడు అంటే నమ్మకాలు లేవు, దేవుడు లేడు అనుకునే రోజులు అన్నమాట. అందుకనే ఉద్యమాల్లో ఉంటూ ఉండేవాళ్ళం. విప్లవ ఉద్యమాల్లో, దళిత ఉద్యమాల్లో ఎక్కడ అన్యాయం జరిగినా కానీ, ఎక్కడ లేకపోతే బాధితులు ఎక్కడైతే ఉంటారో అక్కడికి వెళ్ళి పోరాటాలు చేసే విషయంలో, అన్యాయం జరిగిన తర్వాత ఎంత పెద్దవాడైనా ఎంత గొప్పవాడైనా ఎదిరించి వాడు మెడలు వంచి బాధితుడి పక్షం న్యాయం చేసే విషయంలో ఫైట్ చేసిన రోజులు చాలా ఉన్నాయి. అలాగానే నేను గద్రాన్నతో పాటు పరిచయాలు అవటాలు విప్లవ కలడు గద్రాన్నతో గద్రాన్నతో పాటు గద్రాన్నకి ఎలా ఉండేదంటే గద్రాన్న చూస్తే కొట్టేవాడిని, గద్రాన్న వైపు మాటను పోతే కొట్టేవాడిని. అలాగే ఒకసారి కేంద్ర కమిటీ సభ్యుడు మావోయిస్ట్ లీడర్ కూడా కొట్టాను నేను. గద్రాన్న ఒకసారి ఆయన మీద 2003లో పద్దాకల ఎలిగేషన్ పెడతంటే ఒకసారి నేను గద్రాన్న కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురిని కలిసి వెళ్ళాం ఆయన తీసుకుని వద్దామని. అతను ఎక్కడా కారంట ఎక్కకపోతుంటే 3-4 సార్లు గద్రాన్ని చెప్పాడు, ఎక్కకపోతుండలు నాకే చూశాడు. చూసిన వెంటనే అంటే ఆయన చూపుల్లోనే నేను అవతలను కొట్టి ఎత్తులో అనేసి అనమాట. అంత షార్ప్గా పనిచేసేవాడిని, కొట్లాట అంటే అంత షార్ప్గా ఉండేది. రెప్పపాటులో తప్పించుకోవటం అలాగే ఉండేది. కేసుల నుంచి తర్వాత ఎన్నో కేసులు, 900 కోట్లు అయితే నా మీద దాదాపు చాలా కేసులు ఉన్నాయి. ఒకరోజు నేను కోర్టుకు వెళ్తే ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నా కేసులు వాదించిన రోజులు కూడా ఉన్నాయి. 5 కేసులు 6 కేసులు ఒకరోజు అంతా, అంటే ఒకరోజు బెంచ్ మీదకి 5 కేసులు 6 కేసులు వచ్చాయి. అన్ని కేసులు ఉన్నాయి. అప్పుడు వారంలో నేను 4-5 రోజులు 6 రోజులు కూడా జైల్లో ఉన్న రోజులు ఉన్నాయి. అంటే నాకు జైలు అప్పుడు బ్యాచులర్ రూమ్ లాగా ఉండేది. జైలు జీవితం అంటే బయట కంటే కూడా జైలే ఎక్కువ లగ్జరీ ఉండేది అనమాట. అన్నీ వచ్చాయి, తాగటానికి, తినటానికి, సిగరెట్లకి, ఇవన్నీ కూడా వచ్చాయి. నేను తాగటం కూడా విపరీతమైన తాగుడు తాగేవాడిని. కళ్ళు కొండ తెప్పించుకొని అందులో బ్యాక్ పేపరు పోసి, ఒకప్పుడు 100 రూపాయలు ఇస్తే ఏంటంటే 150 క్రేన్ కొట్టుకలు వచ్చాయి. ఒక బండిల్ ఉండేది, 200 ఇచ్చి ఆ బండిల్స్ 2 తెప్పించేవాడిని. ఈ బండిల్ తెప్పించి మొత్తం క్రేన్ కొట్టుకాలు, పాన్ పరాకులు దానిలో కలిపేసేవాడిని. కలిపేసి నేను దాగే సిగరెట్ ట్యాష్ కూడా దానిలో వేసుకొని కళ్ళులో కలిపి మందు, క్రేన్ కొట్టుకాలు, సిగరెట్ ట్యాష్ మొత్తం కలిపి అప్పుడు కలుపుకొని తాగేవాళ్ళం. అంత తాగితే కనుక నాకు ఎక్కేది కాదు. తాగి తాగి నాకేందంటే షివరింగ్ వచ్చి నరాలు కూడా వీక్నెస్ అయిపోయి అంటే ఇంకా అలాగే చనిపోయే పరిస్థితి అనమాట. తాగుడు లేకపోతే ఉండలేము. తాగటానికి ఉంటేనే కొద్ది కత్తి పట్టుకోవాలన్నా పొద్దున్నే లేచి పరకడుపు మీద తాగి ఉంటేనే కొద్దిగా నరాలు కొద్దిగా గట్టిగా ఉండే పరిస్థితులు ఉండేది. అలాంటి పరిస్థితుల్లోనే కాలం మేము అంటే కొనసాగించుకోవటం. అప్పుడే కొంతమంది చాలామంది మా దగ్గరకు వచ్చి అన్న ఈ సమస్య ఉంది ఆ సమస్య ఉందంటే వాడు డబ్బులు ఇరా మాకు తాగటానికి అంటే డబ్బులు ఇస్తే ఏం చేయమంటే చేసాం. పోలీసులు కూడా అంత చిక్కన కేసులు మేము చేసేవాళ్ళం. ఒక అంటే ఒకసారి నెల్లూరులో ఒక మందు తయారు చేసాం, పర్ఫ్యూమ్ బాటిల్లు పెట్టేవాళ్ళం. పర్ఫ్యూమ్ బాటిల్లో జవర్ మ్యాక్స్లో కొన్ని కెమికల్స్ వేసేవాడిని. ఇప్పుడు ఇంకు ఫిల్టర్ అప్పుడు ఇంకుని ఇంకు పెన్నులు వేయాలంటే ఫిల్టర్ ఒకటి ఉండేది, ప్లాస్టిక్ది ఒకటి ఉండేది. ఆ ప్లాస్టిక్ దానిలో నల్ల త్రాసు విషయం తీసుకునేవాడిని, కొన్ని కెమికల్స్ వేసి ఈ సెంటు బాటిల్లో కలిపేవాడిని. కలిపి కుక్క మీద ప్రయోగం చేసేవాడిని, పిల్లి మీద ప్రయోగం చేసేవాడిని. ఆ కుక్క కాలుకి గ్రీన్ క్లాత్ ఒకటి, పిల్లి కాలుకి గ్రీన్ క్లాత్ ఒకటి కట్టేవాడిని. అంటే కుక్క ఈ స్ప్రే చేసినప్పుడు 8 రోజులు తనిపోతుంది, పిల్లి 8 రోజులు తనిపోతుంది, మనిషి 8 రోజులు చంపవచ్చు. అంటే స్లో పాయిజన్ ఇచ్చి మనిషిని ఈ హ్యాండ్స్ మీద కానీ ఇక్కడ కానీ సార్ ఈ సెంట్ ఎలా ఉంటుంది చూడండి అన్నట్టు కొట్టినప్పుడు, మార్కెటింగ్ అనే పిల్లలతో ప్రయోగించినప్పుడు.
1: మరి అది మనుషుల మీద ప్రయోగించారండి?
0: చేసాం, అటు ప్రయోగం చేసాం చేసాము. అంటే అప్పుడు డబ్బు కోసం ఏం చేసిన, తాగడానికి డబ్బు కావాలి, తిరగడానికి డబ్బు కావాలి, లగ్జరీ కావాలి, దానికోసం ఏం చేయాలనేది బ్రెయిన్ అంతా అటే పెట్టి వాడేవాళ్ళం.
1: మనుషుల్ని ఎలా చంపాలి,
0: ఎలా చంపాలి, ఎవడన్నా ఇది ఈ వ్యక్తిని లేకుండా చేయాలి అని మా దగ్గరకు వస్తే ఆ ప్రయోగాలు కూడా చేసేవాళ్ళం డబ్బు కోసం. తర్వాత ఈ ఉద్యమాల్లో ఉన్నప్పుడు కానీ లేకపోతే నక్సలిజం వైపు ఆకర్షితులైనప్పుడు.
1: అంటే మీరు కుక్క మీద జంతువుల మీద ప్రయోగించారని చెప్పారు కదా, అది సక్సెస్ అయిందండి?
0: సక్సెస్ అయినాయి. అవి దాన్ని తర్వాత కొంతమంది మీద కూడా ప్రయోగాలు చేసిన రోజులు ఉన్నాయి, అవి కూడా సక్సెస్ అయినాయి. అలాగా అంటే అప్పుడున్న పరిస్థితుల్లో ఉండేది అలాగా, యేసుప్రభుని నమ్మని పరిస్థితుల్లో. అయితే మా అమ్మ ఆమెకున్న నిరీక్షణ ఏంటంటే, మా అమ్మ మా అక్క వాళ్ళకున్న నిరీక్షణ ఏంటంటే,
1: మీరు చేస్తున్నట్టు మీ కుటుంబానికి తెలుసండి,
0: గొడవలు పడతాయని తెలుసు. అంటే ఇంత డీప్గా ప్రయోగాలు చేస్తాను తెలియదు కానీ ఎప్పుడు కేసుల్లో ఉంటాం. అంటే మా అమ్మ నేను బయటకు వెళ్తే మా అక్క వాళ్ళు కానీ మా అమ్మలు కానీ ఈ వస్తాడు కంటితో చూసేదాకా నేను బ్రతుకున్న సంగతి వాళ్ళు తెలిసేది కాదు. అంత పరిస్థితుల్లో ఉండేవాడిని నేను. నన్ను చూస్తే మా అమ్మ, అమ్మాయ ఈరోజు దేవుడు మా అబ్బాయిని బ్రతికించాడు, ఈరోజు మా తమ్ముడు బ్రతికించారు అని అనుకునేవాళ్ళు మా అక్క వాళ్ళు. నేను ఒకసారి ఇంట్లోంచి బయటకు వెళ్తే 10 రోజులకో 15 రోజులకో 4 రోజులకో వచ్చేవాడిని ఇంటికి. ఆ ఊర్లో ఆ ఊర్లో పోలీసు వాళ్ళు కేసుల్లో తప్పించుకోవడం అంటే ఇంట్లో కూడా కొన్నిసార్లు తెలియని రోజులు ఉండేవి. జైల్లో నన్ను పడైతే ఇందుకు వచ్చి చెప్పేవాళ్ళు కాదు, బెయిల్ కోసం కొంతమంది ఎప్పుడు తిరుగుతాను ఉండేవాళ్ళు. మా మలేలరాజు బెయిల్ కోసం కొంతమంది ఇక అదే పని మీద బైకులు పెట్టుకొని నన్ను నా కేసు పడి లోన్ కలంగానే ఇక ఊరు మా పొన్నూరు మండలంలో తిరగని ఊరు లేదు. మా పొన్నూరు మండలాల్లో నా కోసం బెయిల్ పెట్టని గ్రామం లేదు. అంటే ఈరోజు ఒక కేసు చేస్తే మళ్ళీ ఒక ఇద్దరు బెయిల్ కావాలి, ఆ ఊర్లో ఒక ఇద్దరు, ఆ ఊర్లో ఆ కేసులో ఒక నలుగురు, ఇలాగనమాట. మండలం మొత్తం నాకు బెయిల్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి, కేసులు కూడా అలాగే ఉండేవి. అప్పుడు అన్ని కేసులు ఉన్నాయి నా మీద, అంత ఘోరంగా నేను చేశాను.
1: అంటే మీరు ఇంతమందిని చంపుకుంటూ వస్తున్నారు కదా అనేక విధాలుగా, అప్పుడు మీకు ఏ స్పందన అనిపించలేదండి?
0: అనిపించేది కాదు నాకు అప్పుడు. అంటే ఆ జీవితం సెటిల్మెంట్ల మీద ఉన్నప్పుడు, డబ్బు మీద ఉన్నప్పుడు, డబ్బు కూడా తాగటం కోసమే, ఏదో సంపాదించాలి ఏదో చేయాలని కాదు. నాతో పాటు ఉండే ఎప్పుడు నా దగ్గర ఒక 40-50 మంది శిష్యులు ఉండేవాళ్ళు. వీళ్ళందరూ కూడా ఏంటంటే మాకున్న ఆలోచన ఆ రోజుల్లో తాగటమే, తినటం తాగటం, తిని తాగటం కోసం మనం ఏమైనా చేయాలి. దానికోసం ఎవడు కాంట్రాక్ట్ ఇస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, ఎవడు సెటిల్మెంట్లు పిలితే వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, మనల్ని చూసి భయపడరు ఎందుకు, ఎందుకు భయపెట్టలేము మనం జనాలనే దాని మీద మేము పనిచేసేవాళ్ళం ఎక్కువగా. అదే క్రమంలోనే కొంతమంది ఉద్యమాల్లో పరిచయం అవటం, ఉద్యమాల్లోకి వెళ్తాం, పీడిఎస్ అని ఎస్ఎఫ్ఐ అని, తర్వాత గద్రాంతో పరిచయాలు కానీ. ఆ దిశగా 2003లోనే ఈడు ఇన్ఫార్మరు, నక్సలైట్లకి ఇన్ఫార్మర్ అనేది కూడా వచ్చింది నా మీద. అప్పుడు గుంటూరు జిల్లా ఎస్పీ గారు ఉన్నాడు. ఎస్పీ గారు ఒకరోజు గద్రాన్ని పిలిపించాం, పొన్నూరు గద్రాన్ని పిలిపిస్తే ఆయన పిలిపించిన సందర్భంలో మైక్ పర్మిషన్ కోసం వెళ్ళాను, అంటే మీటింగ్ పర్మిషన్ కావాలి కదా, మీటింగ్ పర్మిషన్ కోసం వెళ్ళాను. డిఎస్పీ దగ్గరికి వెళ్తే డిఎస్పీ అన్నాడు, గద్ర పాంప్లెట్ చూసి వామో ఈయనకి మేము పర్మిషన్ ఎస్పీ గారి దగ్గర తెచ్చుకోమను. అప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఇన్ఫార్మరు అయినా కానీ అసలు నక్సలైట్లు అంటేనే ఆ పేరు వచ్చితేనే చంపేసే పరిస్థితి అనమాట, అంత స్ట్రిక్ట్గా ఉంది. అప్పుడు వాళ్ళు కూడా అంత ఇదిగా ఉన్నారు. ఆ టైంలో నేను కొన్ని పాంప్లెట్లు కొన్ని బుక్స్ తీసుకొని గుంటూరు ఎస్పీ గారి దగ్గరికి వచ్చాను. రవిశంకర్ అయ్యన్నారు కానీ ఉన్నాడు. ఆయన దగ్గరకు వస్తే ఆయన పర్మిషన్ కావాలండి అన్న. ఏ పర్మిషను? మైక్కి మీటింగ్ పర్మిషన్ కావాలండి. మీటింగ్ మైక్ పర్మిషన్ కావాలంటే సరే ఆయన అన్నాడు. ఏది చూస్తే ముఖ్య అతిథిది ప్రజాయుద్ధం ఒక గద్దరని ఉంది. ఎరా నువ్వు గద్దరం పిలిపిస్తున్నావా, అది ఇది అసలు నీ కోసం ఎన్ని రోజుల నుంచో చూస్తున్నావు అని పాయింట్ బ్లాక్లో గన్ పెట్టి కాల్ చేస్తానని చెప్పి ఇష్టం వచ్చినట్టు బూదులు తేటం మళ్ళీ పెట్టాడు.
1: మీకు ఇలా గన్ పెట్టేశారు?
0: గన్ పెట్టేశారు. గన్ పెట్టి ఆ పాంప్లెట్ చూసిన వెంటనే అసలు ఉక్రోషుడ్ అయిపోయాడు. అయిపోయి పాయింట్ గన్ బ్లాక్లో గన్ పెట్టేశాడు. ఏం చేయాలి అప్పుడు పరిస్థితి? నేనేదో ఎస్పీ గారిని చేయడానికి వచ్చానని చెప్పి ఆయనకున్న సిబ్బంది అంతా వచ్చి ఆయన పెద్ద పెద్ద గరుస్తూ తిడుతున్నాడు కదా, నా చుట్టూరు గన్లు పెట్టుకొచ్చున్నాను. ఇంకా మరణం అంచుల్లో ఉన్నా నేను, చుట్టూరు పోలీసులు ఉన్నారు గన్లు పెట్టుకొని, ఈయన ఉన్నాడు. ఇక నేనేం చేయాలి అర్థం కాదు. ఆ క్షణమే భూమి మీద నూకలు నాకు చెల్లుబాటు అయిపోయి అనుకున్నాను. ఎందుకు కళ్ళు మూసుకొని 2 నిమిషాలు ఆగి సార్ ఒక మాట మాట్లాడాలనుకున్నాను, మాట్లాడొచ్చా అన్న. చెప్పరా ఏంటో అన్నాడు. నేను ఏదైతే కోరుకున్నానో అదే నా దగ్గర ఉంది సార్, నా ముందు ఉంది, నన్ను షూట్ చేయండి అన్న. ఏముందని ఏమనుకున్నాను అన్నాడు. వీర మరణం పొందాలనుకున్నానండి, విప్లవ మరణం పొందాలనుకున్నా, విప్లవ కాడలో చావాలనుకున్నా. ఇప్పుడు కరెక్ట్గా నాకు అది ఉంది. ఇప్పుడు కనుక మీరు నన్ను చంపేస్తే నా పేరు స్టేట్ అంతా కూడా, ఎందుకంటే గద్దరు మీటింగ్ కోసం వచ్చాను కదా నేను, లాల్సలాం రాజన్న, కామ్రేడ్ రాజన్న అంటారు. అందుకు ఇది కరెక్ట్గా నాకు, నేను ఏదైతే కోరుకున్నానో ఆ మరణం నా ముందుంది. ప్రెస్సులు కూడా మీ కాంపౌండ్ వాళ్ళు బయట ఉన్నారు, నన్ను చంపి నా బాడీ నాలుగు అప్పచెప్పండి, ఊరూరు నా పేరు మోరమోగిపోద్దులే నన్ను. అంటే ప్రెస్సులు ఉన్నారని చూసినంటే నిజంగా ప్రెస్సులను తీసుకెళ్ళి, నాకు తెలుసు ఈ పరిస్థితి, గద్దర పాంప్లెట్లు తీసుకొని మీటింగ్ పర్మిషన్ కోసం వెళ్తున్నానంటేనే వస్తానో రానని కూడా తెలుసు, ఫుల్ నోట్లోకి వెళ్తున్నాను నేను. అయినా కానీ అప్పుడున్న మూర్ఖపు ధైర్యం అనమాట, ఏదైతే అది ఏం లేదు, ఈరోజు చస్తే రేపు రెండు కదా అనే ధోరణిలో ఉండేవాళ్ళం. వెళ్ళి నేను కోరుకున్నట్టుగానే ఆడు నా మీద ఫైర్ అవుతాం, అతను నేను ఏం చేయలేని స్థితిలో ఉంటాం. సరే ప్రశ్నలను చూస్తే ప్రశ్నలు ఉన్నారు అక్కడ, ఇంకా వెంటనే వచ్చారు సార్ ఉన్నారు ప్రశ్నలు ఉన్నారన్నారు. మరి ఏమనుకున్నాడు ఏమని తెలియదు కానీ వెంటనే లేచి బూతులు తిట్టి ఈసారి దొరకపోతావా, నిన్ను కుక్కను కలిసినట్టు కలిసిపోతానా అన్నాడు. అమ్మాయి కొద్దిగా భూమి మీద నూకలు ఉన్నాయిరా అనుకున్నాను. మళ్ళీ అంటే మరణం నుంచి నేను ఎప్పుడైతే ఈ ఈ పరిస్థితిలో ఉంటానో, మా అమ్మ 24 గంటలు ప్రార్థన చేసింది. మా అమ్మ ప్రార్థన ఎలాగుంటుందంటే, నేను గనక కనపడకపోతే, అపాయం నా మీదకి ఏదైనా వస్తే, మరణం నా మీదకి ఏదైనా వస్తే, ముందు ఫస్ట్ మా అమ్మకి తెలిసిపోయింది. అక్కడ ఆమె ఏడ్చి ఏడ్చి ఏడ్చి ఏడ్చి ఏడ్చి ఆ అపాయం నుండి నన్ను తప్పించే వరకు దేవుని పాదాలు పట్టుకుని వదలదు. ఆ ఏడుపు నాకు కొన్నిసార్లు ఏమనిపించింది అంటే, ఈ ఏడుపుకే నేను చచ్చిపోతానేమో, ఈ ఏడుపు సోప దగ్గర నేను చస్తానేమో, నన్ను చంపేస్తారేమో అని అంతగా ఏడ్చేది అనమాట. కానీ ఆ కన్నీళ్ళే నన్ను కాపాడుతుందనే సంగతి నేను ఎరగలేకపోయాను. ఎప్పుడైతే నన్ను అతను వెళ్ళిపోమన్నాడు, మా అమ్మ ఇంటికి రంగాల మా అమ్మ చెప్పేది, అయ్యా నీకు మరణం నేను వెంటాడుతుందిరా, నువ్వు ఎక్కడో మరణ వంచుల్లో ఉన్నావు, దేవుడు విడిపించాడు, నేను ప్రార్థన చేశానంటే నేను నోరుమయ్యానవాడిని. ఏంది పిచ్చి పిచ్చిగా ఉందా, నేను మరణం మంచంలో ఉన్నమాట వాస్తవమే, నీకు ఎవరో చెప్తే తెలుసుకున్నావు, నా స్నేహితులు నాతో వచ్చిన వాళ్ళు లేకపోతే నేను ఎవరితో అంటున్నా నువ్వు విని మళ్ళీ నాకే చెబుతున్నావా, అయినా నీ దేవుడు అంత గొప్పవాడైతే ఇప్పుడు కనపడమను, ఇప్పుడు మాట్లాడమను, ఇప్పుడు రమ్మను, అసలు ఇప్పుడు ఇప్పుడు రమ్మను, నీ దేవుడు చూపించాను అన్నావు కదా ఇప్పుడు రమ్మను అనేవాడిని. కాదయ్యా నా దేవుడు నాకు చూపించాడు, నువ్వు రాత్రి నిన్న ఇట్ట ప్రమాదంలో ఉన్నావు, మా అమ్మ ముందుగానే చెప్పేది, అయ్యా ఈరోజు నువ్వు ఇటు ఏదో ఊరు వెళ్తున్నట్టుండో ఎల్లబాకు, నీకు ప్రమాదం పొంచి ఉంది, నిన్ను డెవిలు సాతన్గాడు వెంటాడుతున్నాడు, నిన్ను చంపేయాలనుకుంటాడు, నువ్వు దేవుని వాగ్దానంతో ఉన్నావు, నా ప్రార్థన వ్యర్థం కాదు, దేవుడు నేను రక్షించుకుంటానని ముందే చెప్పేది నేను నమ్మేవాడిని కాదు. అలాంటి పరిస్థితులు కూడా విడిపించబడి ఉన్నాయన్నమాట. ఒకసారి 2004లో కూడా రేగులగడ్డ మన పిడుగురాల దగ్గర రేగులగడ్డ మోర్జంపాడు గంగపాడు అట్టుకుంటా, అది మోర్జంపాడు గంగవరం లేక రేగులగడ్డ అని ఒక ఊరు ఉంది పిల్లొట్ల అనేవాళ్ళు. ఈ రేగులగడ్డ అనే గ్రామం కృష్ణ

0: నేను ఒక విషయంలో ఒక పని మీద నేను నా శిష్యులు కలిసి ఆ గ్రామానికి వెళ్తుంటే కారులో గ్రేహాండ్స్ బీహార్ వాళ్ళకి గ్రేహాండ్స్ వాళ్ళకి తెలుగు రాదు, హిందీ వాళ్ళు. గ్రేహాండ్స్ వాళ్ళకి నేను దొరిక అక్కడ గ్రేహాండ్స్ వాళ్ళు దొరికినప్పుడు గన్నులు చూపించి ఆ గాల్లో ఫైరింగ్ చేసి దిగండి అని అన్నారు. వామ్మ ఇళ్ళేంద్రా బాబు ఎలాగ దొరికాం మనం అని చెప్పి కారు దిగాం. చేతులు పైకి ఎత్తండి అన్నారు. చేతులు పైకి ఎత్తాం. దగ్గరగా ఒక్కడు వచ్చాడు. మా రెండు చేతులు వెనక్కిరిచేసాడు. మా కారు మొత్తం సోదా చేశారు. నా దగ్గర ఇప్పుడు వెపన్ లేకుండా నేను బయటకు వెళ్ళను. వెపన్స్ ఎందుకు ఆ రోజు విజయవాడ లాడ్జ్ పిడుగురాల లాడ్జ్లో పెట్టి వెళ్ళాం. పెడితే నా సిక్స్ సెన్స్ ఎందుకు ఇవన్నీ ఇక్కడ వదిలేయి ఇవన్నీ ఇక్కడ వదిలేయి అంటే సరే ఆ పిడుగురాళ్ళ గ్రామంలో పెట్టి వెళ్ళిపోయాం అన్నమాట. ఆ లాడ్జ్లో వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్తే పోలీసులు దొరికాం. వాళ్ళు తీసుకెళ్ళి డ్రైవర్ మీద ప్యాంటు షర్ట్ తీసి డ్రైవర్ మీద పెట్టి 3 రోజులు దాదాపు ఒక 25 మంది పోలీసు రౌండ్ అప్ చేసి గన్నలు పెట్టి కూర్చున్నారు. మాకే హిందీ రాదు, వాడికే తెలుగు రాదు. మేమేం చెప్పాలన్నా వాడేదో అడుగుతున్నానని చెప్పి వాడు తుపాకి మాడని తీసి కొట్టబోతాడు, లేదంటే షూట్ చేస్తానంటాడు. ఒకటికి వెళ్ళాలన్నా రెండుకి వెళ్ళాలన్నా వాళ్ళ ముందే చేయాలి, పక్కకి వెళ్ళడానికి లేదు. ఎవడు కాపాడేవాడు లేడు, ఎవడొచ్చాడు మా వాడు అని చెప్పేవాడు లేడు, మమ్మల్ని సపోర్ట్ చేసేవాడు లేడు.
1: అంటే మీరు అప్పుడు ఎందుకు వెళ్తున్నారన్నట్టు?
0: అక్కడ ఒక పని ఉండి ఒక విషయం మీద వెళ్ళాం, ఒక టార్గెట్ చేయడానికి వెళ్ళాం. వాస్తవం చెప్పాలంటే ఒక ఎలక్షన్లో ఒక టీడీపీ తరఫున ఒక వ్యక్తికి అక్కడ ఉన్న ఎమ్మెల్యే దగ్గరికి అప్పుడున్నప్పుడు ఒక టార్గెట్ చేయాలి,
1: టార్గెట్ చేయడానికి
0: వెళ్ళాం ఆ ఏరియాకి. వెళ్ళినప్పుడు నాతో ఉన్న శిష్యులందరూ కూడా కాళ్ళ మీద పడి ఏడుస్తున్నారు. పోలీసు వాళ్ళు కాళ్ళ మీద పడి, ఏ ఏడబాకర ఎందుకురా, భూమి మీద నౌకలు చెల్లుబాటు అయిపోయినాయి మనకి, ఈ రోజుతో లేదు. మాకున్న పరిస్థితి ఏంటంటే క్షణం ఆ క్షణమేక ఒక నిమిషం గడిచిందంటే ఇంకా అమ్మాయి ఓకే ఈ నిమిషం మనం బతకనిచ్చారా అనుకున్నాను. అప్పుడు 3 రోజులు వాళ్ళు తుపాకీలు మధ్య మేము ఉన్నాం. 3 రోజులు బయట పరిస్థితి ఏంటంటే పొన్నూరు గుంటూరు ఏరియాలో పోలీసు వాళ్ళు నా కోసం దేవులాడుతున్నారు, ఈయన ఎలాగైనా ఇన్ఫార్మర్గా మార్చుకోవాలి, ఎన్కౌంటర్ అన్న చేయాలని. నా శత్రువులు, నేనెవరినైతే గొడవ పడ్డాను, అంతకుముందు నేనెవరినైతే ఇచ్చేసాను చంపాను, వాళ్ళు ఒక టీమై తిరుగుతున్నారు. ఈ 2004 ఎలక్షన్లో ఏది ఏమైనా కానీ వీళ్ళే తేయాలని. నా శత్రువులో పక్క పోలీసులో పక్క 2 టీములు నా కోసం తిరుగుతున్నాయి. ఈ టైంలో నా పేరు నేను తెలియని వాళ్ళ మధ్య నేను బంధించబడ్డా. అది చూడండి దేవుని ప్లాన్ ఎలా ఉంటుందంటే,
1: ఒకవేళ వాళ్ళకి తెలిస్తే మీకు ఎన్కౌంటర్ చేసి
0: ఎన్కౌంటరే. అప్పుడు నా మీద సత్యనారాయణ ఒక ఎస్ఐని అపాయింట్ చేశారు. సత్యనారాయణ ఒక ఎస్ఐ పొన్నూరులో నా కదలికల మీద నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తున్నాను, ఎవరితో మాట్లాడుతాను, సీరియస్గా వర్క్ చేస్తున్నారు, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎంట పడుతున్నారు. లేదు కొన్నిసార్లు ఫోన్లు వచ్చాయి, గ్రీన్ టైగర్స్ అని, నల్లమల్ల కోబ్రాస్ అని, అన్న ఇక్కడ మీటింగ్ ఉందా వస్తావా అని, మీరు ఒంటరిగా రావాలన్నా అని ఇలాగ ఫోన్లు వచ్చి కొన్నిసార్లు ఫోన్లని భయపడుతూ ఉండేవాళ్ళు. ఎందుకు చంపేస్తాం మిమ్మల్ని, కాల్ చేస్తాం మిమ్మల్ని, ఇలా కొన్ని కాల్స్ వస్తాను కానీ మేము పట్టించుకున్నాను కాదు, అంటే బ్రతుకు మీద ఎక్కువ ఆశ లేదు అప్పుడు. అప్పుడు మేము కనుక తెలుసుంటే డెఫినెట్గా ఎక్కడ చెప్పేవాళ్ళు. అంటే దేవుని నాకు తర్వాత అర్థమైందంటే, నేను దేవుని తెలుసుకున్న తర్వాత ఇక్కడ ప్రమాదం ఉందని, నీ శత్రువులు ఏంటో నీకు భోజనం సిద్ధపరుస్తాననే మాట ఉంది కదా, అది నేను చదివినప్పుడు నాకు గుర్తొచ్చింది. నా శత్రువులు నేను పోలీసు వాళ్ళు మా ఇంట్లో దాదాపు 2 ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు. ఒక ఆయన మల్లేలు బాబురావు గారు ఆంధ్రప్రదేశ్కి అడిషనల్ డీజీపీగా చేసి రిటైర్ అయ్యారు. మా సొంత మా మేనత్త కొడుకు మీ ఏలూరు వెన్నగుల్లిపేటలో ఉంటారు ఆయన. ఆయన కర్ణాటక డీజీపీ, అంటే బెంగళూరు రాష్ట్రం మొత్తం డీజీపీ. 2 ఐపీఎస్ వాళ్ళు పెట్టుకొని కూడా పోలీసులు అంటే నా శత్రులా చూసేవాడిని. అప్పుల్లో పోలీసు ఉద్యోగం అనేది అంటే నేను ఈ విప్లవ ఉద్యమాల్లో ఉన్నప్పుడు పోలీసు వాళ్ళు ఎవరిని చూసినా నా శత్రులాగానే కనపడేవాడు. అందుకని నేనేం చేశానంటే ఆ ఎప్పుడైతే ఆ పోలీసు వాళ్ళ మధ్యలో ఉన్నానో వాళ్ళు నన్ను ఎన్కౌంటర్ చేస్తారన్న సంగతి నాకు తెలుసు. ఆ రోజుతోనే నా జీవితం ముగించబడిందన్న సంగతి తెలుసు నాకు. తర్వాత నేను దేవుడు నమ్మిన తర్వాత నేను ఒకసారి నేను ఆలోచన చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే, దేవుడే నన్ను కావాలని, నా శత్రువులు ఎదుట నాకు భోజనం సిద్ధపరిచిన అన్నట్లుగా ఆ చుట్టూరు నేను ఒకవేళ ఆ పోలీసులు కనుక ఆ రోజు లేకపోతే నేను బయటకు వచ్చేసేవాడిని. ఆ ఊరు నుంచి బయటకు వస్తే నా కోసం శత్రువులు రెడీగా ఉన్నారు ఇక్కడ చంపాలను పొన్నూరులో. నన్ను ఆ 3 రోజులు వాళ్ళు తిరిగి వీడు దొరకలేదనుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారు తెలియదు కానీ ఆ బీహార్ వాళ్ళు ఉటారు ఉటా అని చెల్లరు చెల్లు అని చెప్పి వెళ్ళిపోని చెప్పేసి

0: నా బట్టలు నా శిష్యులకి బట్టలు ఇచ్చేసి వెళ్ళిపోమని చెప్పారు. మేము ఇంటికి రంగలు మా అమ్మ గట్టిగా వాటేసుకొని ఏడుతా అయ్యా అని ఏడుతూ ఉంది. ఆ రాత్రి మా అమ్మ గోడకి అంటే ఇటు కొట్టుకొని ఏడితే నుదుటి పగిలి రక్తం కారే అంతగా ఏడ్చి ప్రార్థన చేసిన కోసం. ఆ మందిరంలోకి వెళ్ళినా నేను అపాయంలో ఉన్నాను అంటగానే దేవుడు వెంటనే తెలియజేసేవాడు. తెలియజేసిన వెంటనే ఆమెకి రక్తం గారే అంతగా ఎన్నోసార్లు తల పగలు కొట్టుకుని ఏడ్చిందాము. బబ్బులు అంత మోకాల మీద తిరిగి ఆమె ఏడుపులు కొన్నిసార్లు మలేలరాజు చనిపోయాడు ఎక్కడ చనిపోయాడు ఎప్పుడు వస్తున్నాడు అనుకుని అంతగా ఏడ్చేదనమాట. వచ్చారు బతికొచ్చాడా ఏం కాలేదు కదా అనుకున్నాడు. అంతగా మా అమ్మ ఇంటికి రంగానే మా అమ్మ అడిగేది, అయ్యా ఏమైందిరా నువ్వు రాత్రి నిన్న మొన్న మరణం నీ దగ్గర ఉంది, నల్లటి సింహం నోరు తెలుసుకుని ఉంది, దేవుడు దర్శనంలో చూపించాడని నోరు మీ అనేవాడిని. ఇదేంట్రా నమ్మలేదు నువ్వు అనేది. నేను నమ్మేవాడిని కాదు, మా అమ్మను కొట్టడానికి వెళ్ళాడిని. పోలీసు వాళ్ళు నన్ను తరుగుతూ ఉన్న పరిస్థితుల్లో నేను దొరికేవాడిని కాదు. 4 గంటలకి నేను మా ఇంటికి వెళ్ళేవాడిని, తెల్లారి గట్ట 4 గంటలకి. ఈ 4 గంటలప్పుడు మా అమ్మ మోకాల మీద ప్రార్థన చేసి ఎక్కి ఎక్కి ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది. మా అమ్మ అక్క ప్రార్థన చేస్తే మా అమ్మని నేను తనటానికి వెళ్ళేవాడిని. ఆ ప్రార్థన నాకు ఎలాగుండేదంటే నా చెవులకి ఈ 2-3 గంటలను పనుకొనికుండా ఏడుపులేంది, ఈ శోకం ఈ సోపు ఏంటి అని అనుకున్నాను. అంటే శోకాలు పెట్టి ఏదో చచ్చిపోయినాడు ఏడుతున్నట్టుగా ఉండేది నాకు. ఆ సోపు దగ్గర నేను చచ్చిపోతానేమో అంటారు కదా, అలాగుండేది. నేను చెప్పేవాడు మా అమ్మకి, అమ్మ నీకు ఒకటే చెబుతున్నా సీరియస్గా, వస్తే అన్నం పెట్టు సస్తే పారే, ఈ 2 తప్ప నా కోసం ఏడ్చి ప్రార్థన చేయటాలు ఏడ్చి ఉంటాలు ఇవన్నీ ఏం చేయబాకు. నేను ఉన్నాను కదా ఏదో రోజు చావాల్సిందే, పుట్టిన ప్రజీవి పెరగాలి, పెరగటం జరిగితే చావాలి, చచ్చేదానికోసం నువ్వు ప్రార్థన చేయటాలు చచ్చేదానికోసం నువ్వు ఇచ్చేటాలు చేయబాకు అని చెప్పి నేను చాలాసార్లు చెప్పేవాడిని. చెప్తే అయినా కానీ మా అమ్మ విసుక్కోకుండా ఆమెకు దేవుడు వాగ్దానం చేశాడు, ఏదో ఒక రోజు నీ కొడుకు నేను మార్చుకుంటాను. ఆమె ఆ నిరీక్షణ కలిగే ప్రార్థన చేసేది. ఎన్నిసార్లు నా మీద ఉన్న ప్రేమకి మా అమ్మ వాళ్ళు మా అక్క వాళ్ళు నేను ఏదన్నా అంటే నాకు తెలుసు నా మరణం ఎవడో నన్ను చంపేస్తాడన్న సంగతి తెలుసు. నేను చేసిన పనులకి నేను చేసే షెటిల్మెంట్లకి నా వృత్తి అది కాబట్టి అప్పుడు చంపేసినప్పుడు వీళ్ళు ఏమైపోతారో తట్టుకోలేరేమని చెప్పి కొన్నిసార్లు నేనే వాళ్ళని నన్ను అసహించుకోవాలని ఇంట్లోనే మందు తాగటం, ఇంట్లోనే వెపన్స్ పెట్టుకోవటం, ఇంట్లోనే ఆయుధాలు పెట్టుకోవటం, ఇంట్లోనే అన్నం బాగున్నా బాగలేదని ఇసురు కొట్టడం కసురు కొట్టడం, కొన్నిసార్లు అన్న కొట్టి ఇళ్ళ నుంచి తరివేయటం, అంటే ఈ విధంగా చేస్తే కనుక వీళ్ళు నన్ను అసహించుకోరు అని ఇంత చేసేవాడిని నేను. అయినా కానీ వాళ్ళు నన్ను ఇసుకునేవాళ్ళు కాదు, ఏదో ఒక రోజు దేవుడు మారుస్తాడు కదా ఏదో ఒక రోజు దేవుడు ఇచ్చేస్తాడు కదా అని. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నంద్యాలలో నేను ఉన్నప్పుడు ఎస్పి సీతారామ ఆంజనేయులు అని నా ఫ్రెండ్స్ ఇద్దరిని, అప్పుడు నేను ఉన్న నరేషన్ నా ఫ్రెండ్ ఉండేవాడు, నరేషన్ నా ఫ్రెండ్ని నేను ఇద్దరం కలిసి భూమ నాగిరెడ్డి దగ్గర నెలకు 5,000 రూపాయలు ఇస్తే ఖర్చులకు ఇచ్చేవాళ్ళు మాకు. అప్పుడు వాళ్ళు వ్యాన్ల అంబడి తిరగటం, వాళ్ళు బాంబులు ఏమన్నా కడబెట్టడం, గొడవలకు వెళ్ళటం, వెళ్ళిపోయి ఏమి కొట్టమంటే అని కొట్టడం, ఏంటి ఎలక్షన్లు అప్పుడు బ్యాలెట్ ఓటింగ్ అనమాట, ఆ బ్యాలెట్ బాక్సులో సిరా పోయటం ఇంకు పోయటం ఇలాంటి గొడవలకి తిరుగుతున్న రోజుల్లో కూడా నాతో పాటు ఉన్న ఇద్దరిని ఎన్కౌంటర్ చేసాడు. 3వ వ్యక్తిగా నేను ఉండాలి.
1: ఇద్దరిని ఎన్కౌంటర్ చేశారు
0: చేసేసారు 3వ వ్యక్తి నేను ఇక నరేష్ అనేవాడు ఉన్నాడు. మమ్మల్ని ఇద్దరిని ఎన్కౌంటర్ చేయాలి. అప్పుడు నరేష్ దగ్గర మా దగ్గర 6 రౌండ్ రివాల్వర్ ఉండే, దాని అనలైసిస్ దాన్ని పెట్టుకుని ఆ వెపన్తో మేము కొద్దిగా ధైర్యంగా తిరుగుతూ ఉండేవాళ్ళం. ఆ టైంలో కూడా మేము మా అమ్మకి ఒకసారి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటే మరణం నా దగ్గరలో ఉన్నదని తెలియజేసింది. వెంటనే నాకు ఉత్తరం రాసింది, అయ్యా నువ్వు నాకు బాగలేదు రారా అంటే వచ్చాను. నేను వస్తే వెళ్ళంగానే కాళ్ళు పట్టుకొని ఏడ్చి చావు నిన్ను వెంటాడుతుందిరా, నిన్ను చంపేయాలనుకుంటున్నారు మా మాటను అని ఏడిస్తే సరే నేను ఇంకా మళ్ళీ నంద్యాల వెళ్ళలేక నేను 1 నెల 2 నెలలు వెళ్ళలేకపోయేదానికి నాకు వచ్చిన వార్త ఏంటంటే నాతో ఉన్న అతను కూడా చంపేశారు, నరేష్ అనే అతను కూడా చంపేశారు. అప్పుడు అర్థమైంది నాకు, ఓహో మా అమ్మ చెప్పింది నిజమే, మనం ఈ ప్లేస్లో ఉన్నట్టయితే ఇక్కడ చంపేసేవాళ్ళు కదా మనల్ని. అక్కడ మా ఫ్రెండ్ ఒకడిని మస్తాన్ అనేవాడిని మాలిక్ అనేవాళ్ళు, మేము 3 ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం. మస్తాన్ కూడా మటర్ అయిపోయి చనిపోయాడు, గుంటూరులోనే చంపేశారు వాడిని. వాడిని ఒకసారి కొట్టారని చెప్పి ఒకడు మేము అతి దారాతి దారుణం కొట్టి చంపాము.
1: మీరు
0: వాడిని కొట్టారని మా ఫ్రెండ్ని కొడతావా నువ్వు అని అంత కసిగా చంపేశాను. ఒడ్డు ముక్కలు అనే ఒక గ్రామం ఉండేది. ఈ ఒడ్డు ముక్కలు అనే గ్రామంలో కూడా ఒక చిన్న మాట, ట్రాక్టర్లో పొన్నూరు నుంచి 2 కిలోమీటర్లు నాలుగు మా ఊరు రెడ్డిపురాలు, మా ఊరు నుంచి 2 కిలోమీటర్లు ఒడ్డు ముక్కలు ఉండదు. ఒకే ట్రాక్టర్ ఎక్కువ, నేను బాగా మందు తాగున్నాను. అప్పుడు వేరే వాళ్ళని కొట్టాలని సరికర్రలు పెట్టుకుని ఉన్నాం. అక్కడ లోదరం చర్చి ఒకటి ఉంటుంది, లోదరం చర్చి దగ్గర కర్రలు పెట్టుకుని రెడీగా ఉన్నాం. వేరే వాడిని ప్లాన్ చేసి వీడేం చేశాడు, ఒకడు ఆ మాటల్లో వాడు తాగున్నాడు, మేము తాగున్నాం, చిన్న మాట తగిలాడు. ఇంకా స్పాట్ వచ్చేలోపు అక్కడ ఆపాం, ఆపి దిగరా అని చెప్పి అరికాలు గిలక దగ్గర నుంచి ఈ మెడ వరకు అంగుళం అంగుళం గ్యాప్తో కొట్టాను నేను అన్నీ. 12 గంటల నుంచి 4 గంటల దాకా తెల్లారి గట్ట 4 గంటల దాకా కొడతానే ఉన్నాను. పడతా ఉన్నాడు, లేపి కొట్టాను, లేపి కొట్టాను, లేపి కొట్టాను. ఇట్టా కొట్టిన తర్వాత అది 3 రోజులు మంచంలో ఉండి పాపం చనిపోయాడు. చనిపోతే ఊరు ఊరు కూడా తెలుసు అది మల్లెలు రాజు కొట్టడం వల్ల ఇదైపోయాను. కానీ అప్పుడు నా పరిస్థితి ఏంటంటే పేపర్లో 3 అంశాలు మందుకి పోతే పొడిచాడు, సిగరెట్ ఇకపోతే పొడిచాడు అని ఇలాంటి న్యూస్ వస్తూ ఉండేది పేపర్లో. కానీ కొంతమంది ఇలాగ మల్లెలు రాజు పొడిచాడు 3 అంశాలు మందుకి పోతే పొడిచాడు, కొంతమంది బార్లలో కబురు చేసేవాళ్ళు. అన్న ఎందుకన్నా 3 అంశాలు కాబట్టి ఇక్కడ 3 ఫుల్లులు దాగాను నేను కాదని నేను మా బార్లో కూర్చు అని ఇట్లా చేసేవాళ్ళు. అంత భయంకరమైన పరిస్థితుల్లో ఉండి కూడా నేను ఊహించలేని అంత ఇది. అంటే ఇలాంటి లైఫ్ నాకు ఉంటుంది. 150 మంది రౌడీ షెటర్లు నా జైల్ మేట్స్. అంటే మేము ఒక టీం ఉండేవాళ్ళం, 150 మంది దాకా ఉండేవాళ్ళం, నాతో పాటు జైల్లో ఉన్నవాళ్ళు జైల్ మేట్స్. వాళ్ళందరూ చచ్చిపోయారు, ఈరోజు లేరు, వాళ్ళు చంపబడ్డారు. కొంతమందికి రోగాలు వచ్చి హెచ్ఐవి వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది బాంబులు వేసి చంపబడ్డ వాళ్ళు ఉన్నారు. మాకు తెలిసిన నారకోడు శ్రీనని నా ఫ్రెండ్ ఆయన ఉండేవాడు, బుజ్జిగాడు చెట్టుపల్లి బుజ్జి అని వాడు ఉండేవాడు. నేను ముగ్గురం కలిసి బాగా తిరిగేవాళ్ళం. స్టోవట్పురం దొంగలతో కొన్ని పరిచయాలు ఉండేవి. ఆ దొంగ బంగారం తెచ్చేస్తూ ఉండేవాళ్ళు, దొంగ నోట్లలో వస్తూ ఉండేవాళ్ళు. అంటే ఈ ఫీల్డ్లో అన్ని రకాల వాళ్ళు కలుస్తూ ఉన్నారు. జేబు దొంగల కాడి నుంచి ఇంటర్నేషనల్ దొంగల దాకా కలుస్తూనే ఉండేవాళ్ళు, అన్ని రకాల వాళ్ళు కలిసేవాళ్ళు. అప్పుడే తాగుతూ అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఒకరోజు పొన్నూరు నుంచి నేను బుజ్జి అనేవాడు ఇద్దరు బయలుదేరాం. నారాకోడు రావాలి, నారాకోడు నుంచి స్టూవట్పురం వెళ్ళాలి. నేను సీను ఇతను ఒక షెటిల్మెంట్ మీద వెళ్ళాలి. ఆ క్రమంలో చేబ్రోలు రాగల నా 6 సెన్స్ ఎందుకో పొన్నురెల్లు పొన్నురెల్లు పొన్నురెల్లు అని పదే పదే నా మనసు చెప్తుంది. నేను చేబ్రోలు దిగేసా. చేబ్రోల నుంచి నారాకోడూరు ఎంత 2-3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. నేను పొన్నూరు వెళ్ళిపోతే వీడు అన్నాడు, ఎందుకు మనం వెళ్తా అదే కదా వెళ్ళేది, కలిసి వెళ్దారా అన్నాడు. నేనన్నాను కాదులేరా, పొన్నూరులో మీకోసం వెయిట్ చేస్తాను బాపట్ల బస్టాండ్లో, మీరు రండి అక్కడి నుంచి కలిసి వెళ్దామని చెప్పి నేను వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత పొన్నూరు వచ్చేలోపు నాకు పొన్నూరు దింగల్ని అందిన వార్త ఏంటంటే, నేను ఏ వ్యక్తిని అయితే కలిసి ఉండాలని ఆ వ్యక్తిని చంపేశాను, బాంబులే చంపేశారు. మేము కనుక ఆ సీన్లో ఉంటే ఆ బాంబులు మా మీద కూడా పడాయి అన్నమాట. అంటే దేవుడు యొక్క కాపుదల ఉన్నప్పుడు దేవుని యొక్క అంటే ప్రార్థన, మెయిన్ ప్రార్థన, తల్లి ప్రార్థన ఎంత అంటే 1-2 సార్లు కాదు, అనేక సార్లు ఆ బంధకాల నుంచి విడిపించడం, లేకపోతే ఆ మరణపాయల నుంచి విడిపించడం. నేను దగ్గరగా ఉండి చూశానమాట. ఇన్నిసార్లు ఒక వ్యక్తి ఆ మరణం నుంచి తప్పించబడాలంటే ఐ ఇంపాసిబుల్. కానీ నేను ఈరోజు సజీవ సాక్షిగా ఉన్నానంటే, అసలు నేను ఊహించ ఇన్ని రోజులు నేను 2024 దాకా బ్రతుకుతానని, 2024 ఈ పరిశుద్ధ గ్రంథం పట్టుకొని దేవుని సువార్తను బోధిస్తానో లేకపోతే యేసుక్రీస్తు పాటలు రాస్తానో అని నేను అనుకోలే. ఏ రోజు అనుకోలే, ఒకరోజు 2003 గద్రన్నల కొడుకు చనిపోతే తుఫ్రాన్ వెళ్ళి మేము సమాధి చేసి వస్తున్నాం. సమాధి చేసి వస్తుంటే వచ్చేటప్పుడు హైవేలో అక్కడ కూడా గ్రేహాండ్స్ వాళ్ళు పోలీసు వాళ్ళు ఆపారు. గద్రన్ను పక్కన తీసుకుని వెళ్ళారు, నన్ను పక్కన తీసుకెళ్లారు, మమ్మల్ని చెల్ల చెదురు చేశారనమాట. చెల్ల చెదురు తీసి అడవిలో తీసుకెళ్ళి షూట్ చేస్తామని చెప్పేసి అని తుపాకీ పెట్టేశారు. మీకేం పని, విప్లవకారులతో ఏం పని అది ఇదండి. తర్వాత మళ్ళీ ఏమనుకున్నారో సాయంత్రానికి 5-6 గంటలు తీసుకొచ్చి మెయిన్ రోడ్లో వదిలిపెట్టేశారు. అంటే అక్కడికి వెళ్తాం, మరణం దాకా వెళ్ళటం, మరణ పంచుల్లోంచి మళ్ళీ తిరిగి రావటం అన్నిసార్లు అనమాట, ఒకసారి కాదు చాలాసార్లు. ఈ క్రమంలోనే ల్యాండ్ సెటిల్మెంట్లో హైదరాబాద్లో అస్మత్పేటలో ఒక ల్యాండ్ కబ్జా చేసాం. వైజాగ్, మధురవాడ, కొమ్మాది, చిప్పాడ, నడిగట్టు, సబ్బవరం, గొల్లలపాలెం అనే ఏరియాలో కూడా 100 కోట్ల రూపాయల ల్యాండ్లు కబ్జాలు చేశాను. దేవుని తెలుసుకున్న తర్వాత అవన్నీ వదిలిపెట్టేశాను. ఆ నెత్తురు కూడా నాకు అవసరం లేదనుకున్నాను, నేను ఆ టెన్ కూడా వదిలిపెట్టేశాను. అలాగా నా జీవితం సాగింది. తర్వాత నేను ఇంకా టోటల్గా శత్రువులు ఎక్కువైపోయినప్పుడు, అప్పటికే నాకు ఒక కూల్ డ్రింక్ షాప్ ఉండేది పొన్నూరులో. ప్రతిరోజు గొడవలు, ప్రతిరోజు పడవటం, ప్రతిరోజులు ఇయ్యే. గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు చెప్పారు, రెండుసార్లు పోట్లు ఉన్నాయంటే ఇది మల్లెల రాజుగారు పోడ్చిందే కదా అని. వాళ్ళు చెప్పాలంటే పొడిపించుకుంటూ చెప్పాల్సిన పరిస్థితి లేదు. అలాంటి టైంలో నా శత్రువులు ఎక్కువైపోయారు కాబట్టి నేను కొన్ని క్షుద్ర పూజలు చేయాలి, కొన్ని చేతపడి శక్తులు నాలోకి రావాలి, కొన్ని ఉంటే బాగుంటుంది అనిపించింది నాకు. అప్పుడు నేను అనుకున్నానంటే అగోరాల దగ్గరికి వెళ్దాం, కాశీ వెళ్ళిపోదాం, అగోరాలతో ఉందాం, కొంతకాలం వాళ్ళతో జీవిద్దాం, కొన్ని మంత్రాలు, కొన్ని తంత్రాలు, కొన్ని భానుమతి శక్తులు ఇవన్నీ తీసుకుని వద్దాం అని నేను నిర్ణయించుకున్నాను. మెంటల్గా ఫిక్స్ అయిపోయాను. మా ఫ్రెండ్స్ కొంతమంది ఉంటే వాళ్ళని అడిగాను. వాళ్ళని అడిగితే వాళ్ళు అన్నారు, ఎందుకన్నా మనకి దగ్గరలో నిడుపురాల దగ్గరలో రైల్వే స్టేషన్ దగ్గరలో కొండరాజు అని ఉన్నాడు, కోయిరాజు వాడు, వాడికి చాలా చేతపడి శక్తులు తెలుసు అన్న, వాడి దగ్గరికి వెళ్దాం పదా అన్నాడు. నేను అన్నాను, ఏ కాదు నీ మొహం రా, ఇక్కడ వద్దు, మనం అక్కడికి వెళ్దాంలే, కాశీ వెళ్దాం పదండి. కాశీకి వెళ్ళి ఒక రెండు మూడు నెలలు, నాలుగైదు నెలలు వాళ్ళతో కలిసిపోయి వాళ్ళలాగా శవాల మీద కూర్చొని శవాళ్ళు తింటూ కొన్ని శక్తులు ఇట్టా నేర్చుకున్నారా, మనం మన ఒంట్లోకి రావాలనుకున్నాను. అంటే వాడన్నాడు, ఎందుకన్నా ఒకసారి వెళ్దాం, ఇక్కడ చూద్దాం, ఇక్కడ చూసిన తర్వాత కాకపోతే అక్కడికి వెళ్దాం అన్నాడు. సరేరా పద అని చెప్పేసి అని వాడిని తిట్టుకుంటూ వెళ్ళాను నేను. వాడి ముఖం, వాడు ఏం చేస్తాను, బూతులు అప్పుడు బూతులకి మాట్లాడేది, బూతులు తిట్టుకుంటే నేను వాడి దగ్గరికి వెళ్ళాను. పది మంది శిష్యులు ఉన్నాను నాతో. వెళ్ళినప్పుడు వాడు ఏమన్నాడంటే, కొండరాజు కొండరాజు అని మా ఫ్రెండ్ వాడు పిలిచాడు, కిషోర్ అనేవాడు. వాడు బయటకు వచ్చాడు. బయటకు వచ్చి అందరం చూసి, నువ్వు ఒకడే లోనకరా అన్నాడు. అప్పుడు నా పరిస్థితి ఏంది, నా నీడనే నేను నమ్ముకోలేను, నా నీడని నేను నమ్ముకోలేని పరిస్థితుల్లో ఉంటే నన్ను ఒక్కడే లోనకు రమ్మంటాడు, వీడు లోన్ ఏదో నన్ను చేయబోతున్నాడు, లేకపోతే వీళ్ళు ఎవడన్నా ప్లాన్ చేసుకున్నాడా, అయినా నా స్నేహితులు అలాంటి వాళ్ళు కాదు, లోన్ నా శత్రువు ఇలాంటి వాటిని పెట్టుకున్నాడనేది నాకు వంద ఆలోచనలు వచ్చినాయి. వచ్చినప్పుడు సరే నేను ఒక్కడిని లోనకు రాను, వీళ్ళందరూ లోనకు రావాల్సిందే. అప్పుడు నా దగ్గర ఎప్పుడు కూడా ఎడం చేతి కింద కత్తి, కుడి చేతి కింద ఇప్పుడు రెండు కత్తులు బ్యాక్లో ఉండేవి. ఎప్పుడు కూడా నేను ఒక్కడే రాను, వీళ్ళందరూ రావాల్సిందే అన్నా. కాదు కాదు, నువ్వు ఒక్కడే రావాలి లోనకు అన్నాడు. నేను ఒక్కడే అయితే నేను రానయ్యా, నువ్వే బయట కూర్చొని చెప్పు, లేదు లోనకు రావాలంటే అందరూ అందరూ వస్తామని చెప్పాను. కాదు నువ్వు ఇప్పుడు నువ్వు వస్తా నన్ను తిట్టుకుంటూ వచ్చావు కదా అన్నాడు. తిట్టిన మాట వాస్తవే, అవును తిట్టాను కదా అన్న. అంటే నువ్వు నన్ను తిట్టుకుంటూ వచ్చావు, ఇదిగో నీ పక్కన ఉన్నవాడు నేను నమ్మబోక అన్నాడు. వాడు నా రైట్ హ్యాండ్ ఉండేవాడు, వాడు మౌర్య అని, వాడిని నమ్మవద్దు అన్నాడు. అదేంట్రా, ఎందుకు నమ్మవద్దు అన్న, వీడు నీ శత్రువుల దగ్గర డబ్బులు తీసుకున్నాడు, వీడిని నిన్ను చంపేయడానికి నిన్ను వీడిని కోవట్గా మారిపోయాడు అని అన్నాడు. ఏరా అనే లోపు వాడు పరిగెత్తుతున్నాడు నన్ను వదిలిపెట్టి. వెంటనే కత్తి తీసి వాడి మీద ఇసిరైపోయా. ఆగాగా అన్నాడు కొండరాజు, ఏంటన్నా ఇప్పుడు కాదు, వాడి సంగతి నేను తర్వాత చెప్తాను, నువ్వు నాతో రా లోనకు రా అన్నాడు. అప్పుడు నేను నమ్మి లోనకు వెళ్ళాడు దగ్గరికి. మేమిద్దరం ఇలాగ ఎదురెదురు కూర్చున్నాము. ఎదురెదురు కూర్చుంటే వాడు ఒంటి మీద షర్ట్ లేదు, ఎర్రటి లుంగి వాడు కట్టుకొని ఉన్నాడు. నా కుడి చేతిలో కుంకు వేసి ఒక నిమ్మకాయ తీసుకొని ఇటు తిప్పటం మొదలుపెట్టాడు. మా ఇద్దరు మధ్యలో ఒక నల్లటి బొమ్మ ఒకటి, రాగి ప్లేట్ ఒకటి, తల తల మెరిసిపోదాం రాగి ప్లేట్ ఒకటి పెట్టాడు ఇద్దరు మధ్యలో పెట్టి. నాకెళ్ళే చూస్తా వాడు 45 నిమిషాలు వాళ్ళ దేవతల్ని దేవుళ్ళని పిలవ అంటే కొత్త కొత్త పేర్లతో పిలిచిన దేవత పేరు మళ్ళీ పిలవకుండా గుక్క తిప్పుకోకుండా వాడు దేవతను పిలుస్తూనే ఉన్నాడు. టకా టకా టకా టకా పిలుస్తున్నాడు. ఏంట్రా బాబు ఇటు పిలుస్తున్నాడు, కొత్త కొత్త పేర్లు చదువుతున్నాడు, కొత్త కొత్త దేవతలను పిలుస్తున్నాడు, ఏంద్ర అనుకుని నేను అడుకులు అంతే చూస్తున్నా. చూస్తున్న క్రమంలో ఇక కొట్లాడికెళ్ళి కోడి పుంజు ఊగిపోయినట్టు ఊగిపోతున్నాడు, కళ్ళు పెద్ద చేసి. ఏంద్ర ఇటు ఏం చేయబోతున్నాడు, నాకేంటి వీడు చేతపడి శక్తులు చేసేవాడు కదా, శక్తులను నాలో పంపిస్తాడా, లేదంటే అయ్యా నా మీదకి వచ్చి నన్ను పట్టుకొని ఏమైనా చేస్తాయా చంపేస్తాయా నన్ను, ఏదేమైనా నా దృష్టి అంతా వాడు చూపు మీద ఉంది, నా మనసు అంతా నా కత్తుల మీద ఉంది, వాడు ఏదైనా ప్రయోగం చేస్తే నేను చనిపోయేలోపు వాడిని చంపేయాలి. ఇంకా మా ఇద్దరికున్నది ఇదే టార్గెట్. వాడు పిలిచి పిలిచి పిలిచి గట్టిగా ఆడు అన్నాడు. ఆడమన్నాడు వాళ్ళని. ఆడమంటే అవి అడుగున్నారు గాల్లో లేచి ఆ బొమ్మ డ్యాన్స్ చేస్తుంది, రాగి ప్లేట్ డ్యాన్స్ చేస్తుంది.
1: స్పష్టంగా చూసాను,
0: చూసా నేను. నేను 6 అడుగు గాల్లో లేచి కూర్చున్నాను. నేను నేను 6 అడుగు లేచి కూర్చున్నాను. అసలు నాకు అర్థం కాల, ఏంట్రా బాబు చేయబోతున్నా, వెంటనే కత్తి మీద చేపెట్టా. టాగు అన్నాడు. ఏంటన్నా కొండరాజు అన్నాడు, ఆ మల్లెల రాజు అన్నా, నాది మేకపోతు కంపేరు అక్కడ. నాకేంది రెప్ప కొట్టకుండా నేను ఆ ప్లేట్ కల్లా చూస్తున్నా, ఆ బొమ్మ వచ్చి ఆయన పేక పీల్చుకుంటుందా, ఈ ప్లేట్ వచ్చి ఆయన సప్మాన్ వచ్చి పేక కోసిద్దా. నాకేంది అప్పుడు ఒక బుక్లో చదివాను, ఏంటంటే కొన్ని బుక్స్ చదివాను అప్పుడు, ఈ చేతపడు శక్తులు చేసే వాళ్ళు పేకన్న కొయ్యాలి పుల్లన్న రాళ్ళు కొట్టాలి అనేది ఉండేది. నా దగ్గర చాలా షార్ప్గా వచ్చి ఉండేదిగా, పేక కొద్దామని చెప్పి వెంటనే కత్తి మీద చేయమంటే ఆగు అన్నాడు. ఏంటంటే కొండరాజు అన్నాడు, నేను మల్లెలు రాదు అన్నాను. అంటే నేను నిన్నేం చేయను, నువ్వు నమ్మితే ప్రాణాలు ఇస్తావు, నువ్వు నమ్మ స్నేహానికి మంచివాడు నువ్వు, నాలో ఉన్న శక్తి లేదు తెలియటం కోసం ఇది నేను చేశాన్నాడు. ముందు నన్ను కూర్చోబెట్టన్నా, కూర్చోన్నా నేను కూర్చున్నా. ఒకవేళ నేను వీడు నా కంటికి కనపడిన కనకట్లే అని చేస్తున్నాడా, అంటే మ్యాజిక్ లాగా కనపడిన దారం ఏదైనా కట్టి ఆడిస్తున్నా అని చెప్పి నేను వీటిని ఇట్టంటే అవే కూడా నాకు దారాలు కూడా నా చేతి తగల్లా. ఒరే ముందు బాబు కొండరాజు వీటిని ఆపన్నా, అంటే తాగిపోండి అన్నాడు. అవి కింద పడిపోయి ఆయన తీసి ముందు అక్కడ నీ లోన్ పెట్టుకుంటే తీసి పక్కన పెట్టుకున్నాడు. ఇప్పుడు చెప్పు, నాకెళ్ళి భయపడకుండా, నీ జీవితంలో జరిగింది నేను చెప్తాను, జరిగితే జరిగింది అని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. కొండరాజు ఏదో చేస్తాడని మాత్రం భయపడి చెప్పగద్దు అన్నాడు. చెప్పంలో చెప్పన్న, వాడు కూర్చొని నా కళ్ళల్లో కళ్ళబెట్టి చూస్తుంటే నేను ఏమేమి చేసాను మొత్తం చెబుతూనే ఉన్నాడు. అసలు ఎక్కడ ఏమును కొట్టాను, ఎక్కడ ఏమును పొడిచాను, ఎప్పుడు జైల్లో ఉన్నాను, ఎప్పుడు జైలుకి వెళ్ళబోతున్నాను, దొంగ నోట్ల వాళ్ళతో నాకు ఉన్న సంబంధాలు ఏంటి, లేకపోతే అప్పుడు ఉన్న వచ్చేవాళ్ళు ఆ దొంగ బంగారం తీసుకొని స్టూవర్ట్పురం దొంగలు వచ్చేవాళ్ళు కానీ ఎక్కడ ఏం చేసిన మొత్తం ఒక్కటొక్కటి చెబుతుంటే అవును అవును నేను చేసిన పనులన్నీ, ఎప్పుడెప్పుడో చేసిన పనులు కూడా చెబుతున్నాడు. ఏందో ఇంత కరెక్ట్ చెబుతున్నావు, ప్రతిదీ అవును అవును అవును. నేను కూడా ఏంటంటే మనసులో నాకు చాలా హ్యాపీ అనిపించింది, ఓహో ఇంత గొప్ప మాంత్రికుడి దగ్గర ఉన్నాను నేను, నన్ను పైపెచ్చు నమ్మితే ప్రాణం ఇస్తా అన్నాడు. అంటే నన్ను పూర్తిగా నమ్మేశాడు, నన్ను సొంత తమ్ముళ్ళా ఫీల్ అవుతా అన్నాడు. అతను కూడా నాకు అతనుకున్న విద్యలను నాకు నేర్పిస్తాడు, నేను కూడా ఆ విద్యలను నేర్చుకోవాలి. ఇక మా ఇద్దరికి ఏంటంటే అతను విద్యాభ్యాసం చేయాలి, నాకు మంత్రాలు నాలో పంపించాలి. నేను నమ్మిన తర్వాత అవును అని అన్నాను. అన్న తర్వాత నువ్వేం చేస్తున్నావో నాకు తెలుసు, నీకేం కావాలో నాకు తెలుసు అన్నాడు. ఏం కావాలన్నా, కొన్ని దయ్యపు శక్తులు కొన్ని మాంత్రిక శక్తులు నీళ్ళు పంపించాలని నువ్వు వచ్చావు కదా నా దగ్గరికి అన్నాడు. అవునన్నా అన్న, అంటే నేను చేస్తాను, ఆదివారం అర్ధరాత్రి అమావాస్య రోజు మా నూరు శ్మశానం దగ్గర అక్కడ నేను నీకు మంత్రం హోమం వేస్తాను, నేను కొన్ని రాసిస్తాను అవన్నీ తీసుకొని రమ్మన్నా నా దగ్గర. ఏం రాసాడు, నల్ల కోడి ఒకటి, కోడిగుడ్లు, ఎండుమిరగాయలు, ఎంట్రుకులు, పసుపు, కుంకుమ, ఆకు, ఒక్క, ఇవన్నీ ఒక 13-14 రకాలు ఇవి రాశాడు. అవన్నీ తీసుకుని అమావాస్య రోజు రా, నేను మా గురువు మా జీవుడు భద్రాచలం కొండల్లో అడవుల్లో ఒకడు ఉన్నాడు, మా జీవుడు అంటాం, అతను ఎక్కువ సంవత్సరాలు బతికాడు, అతన్ని నేను వెళ్ళి అతని దగ్గర సంజీవ మూలు కొట్టుంటుంది, అది నీకోసం తీసుకుని వస్తా, అది ఇక్కడ హోమం వేసి ఆ కోడిని బలిచ్చి నేను మరణ బీజాక్షరం నీ నాలుక మీద రాసి నీ తొడలో వశీకరణ చేస్తాను. ఎప్పుడైతే నీ తొడలో అది పెట్టి వశీకరణ చేస్తానో ఇక అప్పుడు ఎవడన్నా కానీ నీ దగ్గరకు వచ్చి నిన్ను ఏదన్నా చెయ్యాలన్నా, నిన్ను పొడవాలన్నా, నిన్ను చంపాలన్నా, నువ్వు వాడికి వెళ్ళి చూసినా వాడు నీకెళ్ళి చూసినా నమస్తే అన్నా అని చెప్పి వాడు నీకు దండం పెట్టి వెళ్ళిపోతాడు తప్ప నిన్ను ఎవడు అంటుకోలేడన్న. బా అంత గొప్పవాడురా నువ్వు, ఇంత టాలెంట్ పర్సన్ నువ్వు నాకు దొరికావు, ఇంత గొప్పవాడు దొరికావు అని చెప్పి నేను నమ్మి నువ్వు వెళ్ళరా అని ఇమ్మీడియట్లీ వెళ్ళమని చెప్పాను. గురుదక్షిణ కిందని చెప్పి 10,116 ఇచ్చేసేవాడికి నేను. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ నాకు ఒక డౌట్ వచ్చింది, మరి నువ్వు ఇప్పుడు వెళ్తున్నావు కదా, ఒకవేళ వెళ్ళి వచ్చేలోపు నన్ను ఇవ్వడానికి చంపితే అని అన్నాను. అప్పుడు దాకా నీకు చంపకుండా నిన్ను కాపాడటం కోసం ఒక తాయి తెత్తని చెప్పి వాడు ఒక మంత్రించి ఒక తాయి తీసి నా మలతాళ్ళలో కట్టాడు. మరి ఈ తాయిత్తు నాకు ఎప్పుడైనా పనిచేసిద్ది అన్న, పనిచేస్తుంది, నేను వచ్చేదాకా ఇది ఉంటుంది, నేను వశీకరణ చేసిన తర్వాత ఇది తీసేస్తాను నీకు అని అన్నాడు. రైట్ మనం ఎక్కడైనా పనిచేసిద్దా అన్నాడు. ఎక్కడైనా పనిచేస్తుంది కానీ మీ ఇంట్లో పనిచేయదు, మిగిలిన చోట అన్ని చోట్ల పనిచేసిద్ది అన్నాడు. అదేంటి, మా ఇంట్లో పని చేయకపోవటం ఏంది, మిగిలిన చోట్ల పనిచేసిద్ది, మా ఇంట్లో ఏముందన్న, వచ్చినా చెబుతాలే అన్నాడు. వచ్చినా చెప్పటం కాదు కొండరాజు, ఇప్పుడు చెప్పు, చెప్తే నేను కొంత జాగ్రత్తగా ఉంటా, మా ఇంట్లో ఎందుకు నాకు పని చేయదు అనేది. గిల్లి పెట్టి వెళ్తున్నా అంటే కాదులే గురు నేను వచ్చినా చెప్తా అన్నాడు. అయ్యా బాబు నాకు ఈ గిల్లి తీసే ఫస్ట్, నువ్వు చెప్పు నేను జాగ్రత్తగా ఉంటా, మా ఇంట్లో ఎందుకు పని చేయదు ఇది, మిగిలిన చోట ఎందుకు పని చేసేది అన్న. తప్పదా అన్నాడు. తప్పదని గట్టిగా నిలదీస్తే వాడు చెప్పింది ఏంటంటే మీ ఇంట్లో మెమ్మ ప్రార్థన చేసిద్ది కదా అన్నాడు. అది నీకు అడిగలుసన్న, మీ ఇంట్లో ఇష్టం ఎంత కనపడుతుంది నాకు అన్నాడు. నాకు వెళ్ళేవాడు చేస్తున్నప్పుడు మా అమ్మ ప్రార్థన చేస్తున్నారు కనపడుతున్నాడు. అంటే ప్రార్థన ముందు ఏది నిలబడదా అన్న, ప్రార్థన ముందు ఏ శక్తి నిలబడదన్నాడు. అప్పుడు నాకున్న ఆలోచన ఏంటంటే ప్రార్థన అంటే మనం వల్ల కాదు, ఈ అయితే శక్తులు అయితే కొన్ని ఇది ఉంటాయి తొందరగా వస్తాయి కదా అని నేను అలాగ ఆలోచన చేసి ప్రార్థన పక్కన పెట్టేవా, నువ్వు ముందు నీ శక్తులు నాలో పంపించు, నేను ఎప్పుడు బయట తిరగల కదా, ప్రార్థన దేవుడు కాపాడుతాడో లేదో అని నేను మాట్లాడాను. మిమ్మల్ని ప్రార్థన ఆపించుకో, నేను నీకు వశీకరణ చేస్తానన్నాడు. సరేలే మా అమ్మను కొట్టబోయి గందరగోళం చేసి ఇంటికి వచ్చి నువ్వు ఆ ప్రార్థన నేను వచ్చినప్పుడు ఏడవద్దు, ప్రార్థన చేయొద్దు అని చెప్పేవాడు. నేను అన్నాను, వాడన్నాడు నన్ను, సశ్వనలోకి ఒకటి అర్ధరాత్రి వస్తావు కదా నువ్వు అన్నాడు. వస్తాను నేను, నాకేం భయం లేదన్న. అంటే తోడెవరు రాకూడదు, ఒంటి మీద నూలు పోగు లేకుండా రావాలి నువ్వు నా దగ్గరకు వచ్చేటప్పుడు అన్నాడు. అంటే బట్టలన్నీ వడదీసి మొత్తం తీసేసి రావాలన్నాడు. వస్తానని చెప్పేసి అన్నాడు. నేను అప్పటికి నా పరిస్థితి ఏంటంటే మా ఊరు శ్మశానం ఉండే, నిడుబ్రోల శ్మశానం, ప్రతిరోజు రాత్రి వెళ్ళిపోయి దయ్యాలను పిలిచేవాడిని. బాగా తాగెళ్ళి దయ్యాలారా రండి స్నేహం చేసుకుందాం, ఫ్రెండ్షిప్ చేసుకుందాం, మీరు నేను కలిసి ఉన్నాం రండి అని పిలిచేవాడిని దయ్యాల్ని. ఒక్క దయ్యం కూడా వచ్చేది కాదు నా దగ్గరికి. ఒకరోజు మనేను మా ఫ్రెండ్ ఉండేవాడు, వాడిని అడిగాను మనీ దయ్యాలు ఉన్నాయంటరా అన్న. ఏ ఎందుకులే అన్న, భలేవాడు ఉన్నాయిగా దయ్యాలు అన్నాడు. అంటే నేను అన్నాను, మరి ఉంటే ఒకటి కూడా రాదు, ఏం చేయాలి దయ్యాలు రావాలంటే ఏం చేయాలన్న. పలారం పెట్టాను వస్తాయి అన్నాడు. ఏం పలారం పెట్టాలి అంటే మరమరాలు పెట్టాను. ఒక 5 కిలోల మరమరాలు తీసుకెళ్ళి సమాధుల మీద జల్లి పిలిచే దయ్యాల్ని, అయినా రాలా. తెల్లారు అడిగేవాడిని, అరే నువ్వు మరమరాలు పెట్టమన్నావు, మరమరాలు పెట్టినా రాలేదురా అని అంటే, ఏందన్న నువ్వు నిజంగా వెళ్ళావా ఏందన్నాడు. అవునరా నిజంగానే వెళ్ళా అన్న. అంటే శనగపప్పు బెల్లం మరమరాలు మూడు కలిపి పెట్టాను వస్తాయి అన్నాడు. మరుసటి రోజు నేను మూడు కలుపుకొని వెళ్ళా శ్మశానానికి. వెళ్ళి మూడు కలిపి పెట్టినా దయ్యాలు రాలి నా దగ్గరికి. బూతులు తిట్టే దయ్యాలు, ఇసుకు పుట్టి కోపం వచ్చి, అసలు మీకు ధైర్యం ఉందా దయ్యాలారా, మీరు అసలు దయ్యాలేనా, పిరుకు వాళ్ళని పట్టించుకోవడం ఎందుకు, నాలాని దగ్గరండి, నేను మీ నాలోకి రావాలని నేను కోరుకున్నా, రమ్మన్న వాళ్ళ దగ్గరికి ఎందుకు రారు మీరు, మీరు కనుక ఉంటే సిగ్గు ఉంటే శరం ఉంటే మీరు నా దగ్గర రావాలి, మీరు నాతో ఉండాలి, నేను మీతో ఉండాలి అని కోరుకున్నాను అని తెల్లారులు పిలిచి అలిసిపోయి ఆ సమాధుల్లోనే పొనుక్కునేవాడిని. తెల్లారేజామున 5-6 గంటలప్పుడు ఆ బహిర్భూమికి వెళ్ళి లేడీస్ వచ్చి నన్ను లేపాలి, నిద్ర లేపాలి ఆ పక్కన, అయ్యా ఏందో ఏడు పనుకున్నావు లేచి వెళ్ళవయ్యా అని వాళ్ళు. రాత్రి అంతా నా కేకలకి సమాధుల్లో తీసుకెళ్ళి, అంటే ఆ చుట్టుపక్కల కొద్దిగా వినపడి కేకలు వినపడేవాళ్ళు, అమ్మో శ్మశానంలో ఏదో జరుగుతుందిరా అని తొంగు చూడటానికి కూడా వచ్చేవాళ్ళు కాదు. ఇడోడు ఈ రాత్రి అర్ధరాత్రి వెళ్ళి పిచ్చి పట్టిందా, లేకపోతే ఏందిరా దెయ్యాలు పిలుతున్నాడు కేకలు వేస్తున్నారు ఏందని గందరగోళంగా ఉండే పరిస్థితి అన్నమాట. అవన్నీ చేశాను రా బాబు, ఒక దెయ్యం కూడా వచ్చేది కాదు. ఒక బుక్లో చదివాను, ఏమని చదివానంటే, ఆదివారం అర్ధరాత్రి అమావాస్య రోజు ఊరు పొలిమేరలు దాటిన తర్వాత తెల్ల జిల్లెడు చెట్లు ఏర్లు ఈ మంత్రాలు చదివి, ఆ మంత్రాలు చదివి ఆ తెల్ల జిల్లెడు చెట్టు ఏర్లు పీగుతుంటే ఆ ఏర్లు వచ్చి మనిషిని కొడతాయి, ఆ కొట్టినప్పుడు అయినా కానీ ఓర్చుకొని కనుక ఆ ఏర్లు పీగగలిగితే మనం అప్పుడు దెయ్య శక్తులు నాలో మీలోకి వస్తాయని చెప్పి ఒక బుక్లో చదివాను. నేను అలాగే ఒక ఇత్తడి చెంబు ఒకటి తీసుకుని వెళ్ళి, తుమ్మకర్ర ఒకటి బాగా చెక్కి తీసుకుని వెళ్ళి ఆ ఇత్తడి చెంబులో గిరాగిరా తిప్పుతా మంత్రాలన్నీ చదివి ట్యాచ్లెట్ ఒకటి పెట్టుకొని చదివి పసుపు కుంకుమ దాని మీద వేసి కొబ్బరికాయలు కొట్టి ఆ జిల్లా చెట్టు ఏర్లు పీతూ ఊరకుని వచ్చాయి. తింటరా నా మంత్రాల్లో ఏమన్నా లోపం ఉందా లేకపోతే నాకు ఎందుకు రావట్లేదు అని ఆశ్చర్యం వేసేది నాకు. అవన్నీ చేసి వచ్చిన కొండరాత చెప్పా, ఇవన్నీ ప్రయోగాలు అయిపోయినాయి. నేను ఇంకా కాశీ వెళ్ళి అఘోరాలతో కూర్చుందాం అనుకున్నాను. తీరా మా ఫ్రెండ్స్ నువ్వని చెప్పారు, నీ దగ్గరకు వస్తే అన్నీ కరెక్ట్గా అని చెప్పావు, ఇప్పుడు ఓకే నాకు నువ్వేవైతే చేయాలనుకుంటున్నావు నేను కోరుకున్నది అది నువ్వు చేయమని అడిగా నేను అతను. సరే అన్నాడు. సరే అన్న తర్వాత మా ఇద్దరి మధ్యలో ఖచ్చితంగా నువ్వు వారానికి బేడీలు కనపడుతున్నావు నీకు అన్నాడు. అది శుక్రవారం చెప్పాడు. ఖచ్చితంగా వారంలో బేడీలు కనపడుతుంది, నువ్వు జైలుకి వెళ్తావు అన్నాడు. నేను వారంలో జైలుకి వెళ్తానా, సరే నువ్వు వెళ్ళరా నేను జైలుకి వెళ్ళకుండా ఉంటాను నేను కాపాడుకుంటాను అన్నాను. అని వారం రోజులు 6 రోజులు కరెక్ట్గా ఈ శుక్రవారం నుంచి గురువారం అయిపోయింది, శుక్రవారం సాయంత్రం వరకు మా ఇంట్లోనే ఉన్నాను, ఎటు కాదు 6 రోజులు. అలాగే 7వ రోజు శుక్రవారం కరెక్ట్ శుక్రవారానికి జైలుకి వెళ్తానడుగా సాయంత్రం మా ఇంటి దగ్గరలో మాధవి బార్ అని ఉంటుంది నిడుపులకి, అంటే వాకబుల్ డిస్టెన్స్, కొద్ది నడుచుకుంటూ వచ్చి లుంగి మీద వచ్చి బార్లో ఒక క్వార్టర్ దాకా వెళ్దామని చెప్పేసి నేను క్వార్టర్ దాకా వెళ్తుంటే అన్న ఏందన్నా నువ్వు క్వార్టర్ దాకా వెళ్తానని చెప్పి ఇంకోటో క్వార్టర్ క్వార్టర్ అంటే ఫుల్ దాగిపించారు. సరే ఇంక బయటకు వెళ్తుంటే ఇద్దరు తెలిసిన వ్యక్తులే కొట్టుకుంటున్నారు అక్కడ, మనకనవసరంలే ఈ కొండరాజు చెప్పాడుగా జైలుకి వెళ్తాడని, అసలు ఎవడు జైలుకి వెళ్ళకూడదు, ఆడి మాట అబద్ధం చేయాలి అని చెప్పి నేనేం చేశాను, వెళ్ళిపోదామని చెప్పి వెళ్తుంటే అందులో ఒకడు అన్న చూడన్న వీడు నా మీదకి వస్తున్నాడు అని తెలిసినోడు మాట్లాడాడు. ఏమన్నా అరే సామీలు ఇందిరా గొడవ వెళ్ళిపోరా సామీలుగా అన్న, సరే అన్న వెళ్ళిపోతున్నాడు. ఆ పక్కన ఇంకోటి ఉన్నాడు వాడు తాగి, ఆ ఎల్లరు ఏం చేస్తావంట అన్నాడు. అదేంద్రా ఏం చేస్తావంటే నేను చెప్తే వెళ్ళాలి కదా నువ్వు అని అన్న, వెళ్ళా నేను, నువ్వు చెప్తే వెళ్ళాలా, నువ్వు చెప్తే భయపడాలి మేము అన్నాడు. తమ్ముడు నేను ఎవరో తెలుసా నీకన్నా, తెలుసు అన్నాడు. నేను ఎవరు రా అన్న, మలేలు రాదు అన్నాడు. మలేలు రా చెప్పినా భయపడవను అన్న, ఎవడు చెప్పినా భయపడిన ఎక్కడ అన్నాడు. ఇక ఇటు చెప్పింది మర్చిపోయినా, కొండరాజు జైలుకి వెళ్తాను సంగతి మర్చి మైండ్లో హీడే కనపడుతున్నాడు నాకు, ఫుల్ అన్నాయి అన్న. ఏంట్రా చెప్పినా వెళ్ళమంటే వెళ్ళను నేను అన్నాడు. రారా తమ్ముడు భుజం మీద చేసే గొడవలకి వెళ్ళకూడదు అనగా అసలు కత్తులు కూడా ఏం పెట్టుకోకుండా వెళ్ళింది. ఇక్కడ కళ్ళు చూడంగానే ఆ దూరంలో కొద్దిగా రెండు బీరు బాటిల్ కనపడుతున్నాయి, మంచినీళ్ళు పోసి దానిలో బీరు బాటిల్ ఉన్నాయి, ఖాళీ బాటిల్. మాట్లాడుకుంటా కాదురా ఎందుకు నువ్వు ఆవేశపడ్డావు, నేను వెళ్ళిపోమంటే నువ్వు ఎందుకు వెళ్ళిపోలేదని ఆ బీరు బాటిల్ లాగా తీసుకెళ్ళా. వెంటనే బీరు బాటిల్ పగలబెట్టి కసా కసా రెండు పోట్లు వేసాను, రెండే రెండు పోట్లు వేసి మోకాళ్ళ మీద నుంచోబెట్టి, ఇప్పుడు చెప్పరా మల్లెల రాజు గారు అంటే ఏమనుకుంటున్నారు అని అన్నాడు. అన్నయ్య నీకు దండం పెడతా తప్పు అయిపోయిందన్నా, నేను బ్రతికించన్నా బ్రతికించాను అన్నాడు. కాదురా నాకేదో కూసావు కదా వెళ్ళన్నావు కదా అని ఎగిరెగిరి
1: జనాలు ఏం చేయలేదు,
0: చూస్తూ ఉంటాం ఎవడు ఏం చేస్తాడు అప్పుడు మనకున్న కోపానికి మనకున్న ఇదికి. ఒక వీడియోలాగా చూడటం తప్ప ఎవడు అడ్డం వచ్చి తీసేవాడు లేకపోతే ఇంకోటి చేసేవాడు ఎవడు కొడలేడు. అలాగే చేసాం, నా పక్కన ఉన్నవాడు పారిపోయాడు, ఈలోపు పోలీసుల సమాచారం వెళ్ళిపోయింది, వాడు కొట్టుకులాడుతున్నాడు, కొట్టుకులాడేవాడిని కూడా ఎగిరెగురుతాను నేను. పోలీసులు వచ్చేవారు పట్టుకున్నారు, జైల్లో వేసేసారు. పొద్దున్నే ముత్తు దిగి ఆలోచన చేస్తే జైల్లో ఉన్నా. జేంట్రా కొండరాజు గారు అబ్బా వారం రోజుల్లో జైలుకి వెళ్తా అన్నాడు, వారం రోజుల్లో కరెక్ట్ వారంకి నేను జైల్లో కూర్చున్నాను. మళ్ళీ దానికి బెయిల్ కోసం 15 రోజులు 20 రోజులు పట్టింది. 15 రోజులు బయటకు వచ్చిన తర్వాత కొండరాజు చెప్పి నేను జాగ్రత్త కొనమన్నాను కదా, నువ్వెందుకు కొట్లాడికి వెళ్ళావు అన్నాడు. ఆదివారం అర్ధరాత్రి కోసం వాడు మళ్ళీ వెళ్ళి ఆ సంజీవ్ మూలికి తెచ్చాడు. వశీకరణ కోసం నేను శ్మశానంలోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆ శ్మశానం ఎంటర్ అయ్యేటప్పుడు నా బట్టలు అవన్నీ విడిచేసి ఆ మలతాడుగా తాయిత్తు ఉంది కదా అది వాడు తీసేస్తాను కాబట్టి మలతాడు మీద వెళ్ళాను నేను. ఆడక్కడ హోమం వేసాడు, మొత్తం శుభ్రం చేశాడు, చుట్టూరు పారాయణం చేశాడు. పారాయణం చేసి ఆ గుడ్డు పగలగొట్టి దా హోమం వేసాడు. ఆవు నెయ్యి కూడా దానిలో పొత్తం మంటను ఎక్కువ చేశాడు. వాడు చేస్తూనే నా రెండు రెక్కలు ఇరిసి ఆ కాళ్ళు గట్టికి పట్టుకొని ఆ పీక కోడి రక్తం తాగేసి చిందకొండ తాగమన్నాడు. అంటే నల్లకోట రక్తం తాగుతుంటే ఈ దౌడ్లన్నీ నెప్పులు పుట్టాయన్నమాట. ఆ పీక తెగక ఆ కొద్ది కొద్ది కొరుకుతుంటే ఆ రక్తం అంతా పోతుంది కదా అంటే నువ్వు అసలు తాగే పచ్చిది రక్తం అంతా తాగా అన్నాడు. అంతే బలంతాన పెట్టి తాగుతా ఉన్నా, చుట్టూరు పారాయణం చేయన్నాడు. పారాయణం చేశా ఎప్పుడైతే చేస్తున్నాడు నా మీద ఆ మరణ బేజాక్షణ నా నాలుగు మీద రాసి తొడలో కోసి అని చెప్పి ఒక కోసి వశీకరణ చేస్తున్నాడుగా ఆ కత్తి తీసుకున్నాడు. కత్తి తీసుకున్నాడు, ఆ సంజీవ మూలి తీసుకున్నాడు. నాకు వశీకరణ చేసే లోపు ఏదైతే వాడు తెచ్చాడో వాడు ఆ మంటల్లో వేసి వెళ్ళిపోతున్నాడు. వాడు నాకు అరే ఇంద్రా వెళ్ళిపోతున్నావు, కొండరాజు కొండరాజు ఏమైంది, కొండరాజు ఏమైపోయిందని నేను కేకలు వేస్తున్నాను. వేస్తుంటే కాదు నేను వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఏమైందన్న, ఏమో నా పూజలు శక్తులు నా మీద తిరగబడుతున్నాయి, అవి నా నన్ను బంధించేటట్టు అన్నాడు. అసలు ఎందుకు బంధిస్తే నేను అన్న, నువ్వు పోయి మీ ఇంటి దగ్గర మేము ప్రార్థన ఆపుకోవా, మేము ప్రార్థన చేస్తున్నా అక్కడ పో అన్నాడు. నేను వచ్చి చూస్తే మా అమ్మ ఓ ఎక్కి ప్రార్థన చేస్తా ఉంది. ఇక మా అమ్మను తిట్టా చూడు, బీభత్సమైన తిట్లు తిట్టాలి, నోటి పట్టరాని మాట్లాడినామని గందరగోళం చేసి నా కోపం తట్టుకోలేక మా ఇంటి తలుపులను తంతే ఇనప గడువులు కూడా బెండు వచ్చేసినమాట. ఆ తలుపులను బద్దలు కొట్టి చిందర వందరు ఇల్లంతా గందరగోళం పీకి పందిరేసినమాట. అంటే ఒక మంచి మూమెంట్ నాలో చెడిపోయింది కదా అని చెప్పేసి అయినా మా అమ్మ ఇది కాకుండా ఇసుకుపోకుండా వేసారకుండా నా కోసం ప్రార్థన చేసి చేసి ఇంకా ఖచ్చితంగా నేను వాడు కొండరాజు నా కోసం ఎంతో ప్రయత్నం చేశాడు. వాడు ప్రయత్నం చేశాడు కానీ ఇక మా ఇద్దరు మధ్యలో మళ్ళీ ఆ మూమెంట్ మళ్ళీ కుదరలా. అంటే చేతపడి శక్తులు నాలోకి వస్తాయంటే ప్రార్థన ద్వారా నా వెనకాల ప్రార్థన వస్తుంది కాబట్టి ఆ శక్తులు ఏవి కూడా నాలోకి రాలేకుండా ఉన్నాయి. నేను స్వచ్ఛంలోకి వెళ్ళినా నేను దెయ్యాలు పిలిచిన ఏం చేసినా నేను కనపడినప్పుడల్లా మా అమ్మ ప్రార్థన చేస్తూ ఉండేది. ఈ ప్రార్థన ఎంత కాడికి వచ్చిందంటే నా దగ్గరికి ఒక ప్రాకారం లాగుండి మా అమ్మ చేసే ప్రార్థన ఏ దెయ్య శక్తులు కూడా నా దగ్గర రానేకుండా చేసింది. అంత గొప్ప ప్రార్థన చేసింది మా అమ్మ నా కోసం. ఇంకా నేను కరెక్ట్గా 1 మంత్లో ఇంకా ఫారెస్ట్లోకి వెళ్ళిపోతాను, పూర్తి టైం పనిచేయాలి అనుకున్నాను. కొంతమంది చెప్పేసి అన్న నేను కూడా వచ్చేస్తాను పూర్తి టైంలో ఇక్కడ ఉంటే కాదు కష్టం అని చెప్పాను. మా అమ్మకి కూడా చెప్పాను, అమ్మ నేను ఇంక అడవికి వెళ్తున్నాను, విప్లవకారుడు అయిపోతాను, నక్సలిజంలో చేరిపోతున్నాను, ఇంక మీరు నా కోసం ఏడవద్దు, ఒకవేళ మీ అబ్బాయి లేడు అని కనుక ఏదన్నా అనుకొని ఉంటే ఇదిగో ఈ లెటర్ ఒకటి రాస్తాను, లెటర్ చూపించి తప్పించుకోన్న. ఏమన్నంటే భారతదేశ రాజ్యాంగం ప్రకారం 23 సంవత్సరాలు దాటిన వాడు మేజరు, మేజర్ అన్న అయిన వాడు వెళ్ళాల్సిన చోటకి వెళ్ళొచ్చు, ఉండాల్సిన చోట ఉండొచ్చు. కాబట్టి వాడు వాడిని బట్టి తల్లిదండ్రులకు కానీ బంధుమిత్రులు ఎవరికి హాని జరగకూడదు. ఒకవేళ నేను తప్పు చేశాను అనుకుంటే నన్ను పట్టుకొని నన్ను చంపాల్సిందే తప్ప నా వల్ల నా తల్లికి కానీ అక్కలకు కానీ హాని జరగకూడదని ఒక ఉత్తరం రాసి మా అమ్మకి పెట్టాను. ఇది మీ దగ్గర పెట్టుకు, ఎప్పుడైనా కాపాడుకో, ఇక నెలలో నేను వెళ్ళిపోతానని చెప్పేసి. మా అమ్మ ఏడుతూ ఉంది, ఏడుతూ అంటే స్వీట్లు తీసుకొచ్చి నోట్లో పెట్టి ఇంకా ఇది నేను వెళ్తున్నందుకు నువ్వు శుభ సందేశం అనుకో అని చెప్పేసి నేను చెప్పాను మా అమ్మ. ఆమెకేందంటే బాగా లేకలేక 4 ఆడపిల్లల తర్వాత పుట్టిన వాడు కదా, దేవుడు వాగ్దానం చేశాడు అని ఇలాగే ఏడుతుంది. నేను నెలలో అడవికి వెళ్ళి పూర్తి టైం పనిచేయాలనుకున్నా, నెలలో నాకు కువైట్ నుంచి వీసా వచ్చింది ఒకటి. అంటే మా అక్క వాళ్ళు మా పెద్దక్క రైల్వే కోటూరులో ఉంటారు కడప జిల్లా, ఆమె అక్కడ పాస్పోర్ట్ నాది అక్కడే తయారు చేయించి అప్పుడు ఇప్పుడంత ఉన్నంత స్ట్రిక్ట్ అప్పుడు లేదు, డబ్బులు కట్టి సంతకం పెడితే పాస్పోర్ట్ వచ్చేది, ఇన్ని ఎంక్వైరీలు ఇంత తలనొప్పి ఉండేది కదా. ఆమె పాస్పోర్ట్ పంపించి ఆ పాస్పోర్ట్ కాపీలు అక్కడ కువైట్ పంపించడం, కువైట్ నుంచి నాకు వీసా రావటం. నేను అప్పుడున్న పరిస్థితి ఏంటంటే నేను ఇంట్లో నుంచి ఎక్కడ కనపడపోతే నన్ను పోలీసు వాళ్ళు ఇంట్లో చేసే వాళ్ళు టార్గెట్ చేస్తారు. నాకున్న ఒక ఆలోచన ఏంటంటే అంటే ప్రతి క్రిమినల్గా ఆలోచన చేసుకున్నాను నేను. ఇప్పుడు కువైట్ వీసా వచ్చింది, అందరికీ తెలిసినట్టు కువైట్ వెళ్ళినట్టు వెళ్ళిపోయి ఒక 2-3 నెలలు అక్కడ ఎంజాయ్ చేసుకొని 3 నెలల తర్వాత బేగంపేట ఎయిర్పోర్ట్లోకి వచ్చేసి అడుగులోకి వెళ్ళిపోతే పోలీసు వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి అందరు కువైట్లో ఉన్నాడు వీడు. నాకులాగా అక్కడ 1 సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఉత్తరం రాసి ఉన్న రైటింగ్ లాగా ఉత్తరం రాసి ఉన్నాను పెట్టుకొని, ఒరే నాయన ఇది ఈ అడ్రస్కి ఎప్పుడన్నా నీ అడ్రస్ ఇచ్చి ఒక ఉత్తరం రాయమను. వాళ్ళు వేసిందని సమాన 4 లైన్లు నేను బాగున్నాను నువ్వు బాగున్నారా త్వరలో వస్తానని చెప్పి ఒక ఉత్తరం రాయరని చెప్పేసి అని చెప్పి మనం వెళ్ళిపోదాం అనుకున్నాను. నేను వెళ్ళిపోదాం అనుకుని కొన్ని విప్లవ సాహిత్య బుక్స్ అవన్నీ కూడా పెట్టుకొని నా బ్యాగు బట్టల కింద పెట్టుకొని కువైట్ వెళ్ళిపోయాను. కువైట్ వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళటం వెళ్ళడంతోనే కువైట్ గల్ఫ్ ఇంట్లో నన్ను 2 సంవత్సరాలు కాంట్రాక్ట్ పెట్టేశారు ఒక డ్రైవర్గా. నాకు అర్థం కాలేదు, నా పాస్పోర్ట్ లాక్కున్నారు. మనం ఇక్కడ ఏమనుకుంటాం, ఇండియాలో తిరిగినట్టు తిరిగి వెళ్ళిపోతాం అనుకుంటాం. అక్కడ పరిస్థితులు వేరే కొన్ని. అక్కడ ఎప్పుడైతే నన్ను పాస్పోర్ట్ తీసుకుని 2 సంవత్సరాలు పెట్టుకోవడానికి వాళ్ళు ఇష్టపడ్డారో నేను ఇక మైండ్ ఇదైపోయింది, వెళ్ళిపోవాలి. ఒక నెలలో నేను వెళ్ళిపోవాలనుకున్నాను కదా, ఈ దేశం వదిలిపెట్టి అడవికి వెళ్ళాలనుకున్నా, ఈ దేశంలో ఒక పని ఒక బానిస అయిపోయింది. నా పరిస్థితి ఏంటంటే బానిసని రాజుని చేయి, రాజును బానిస చేయబోకని సిద్ధాంతం ఉండేవాడిని నేను. గుంటూరు ఆంధ్రాలో రాజులాగ బ్రతిక, ఎక్కడికి వెళ్ళినా శిష్యులు తాగటానికి తినటానికి తిరగటానికి షెటిల్మెంట్లు, ఈ లగ్జరీ లైఫ్ ఉండేది నాది ఎప్పుడు కూడా. అలాంటిది నేను వెళ్ళి ఒక కారు కడుక్కోవటం, టీలు అని తెచ్చటం, ఇదేంద్రా బాబు అని నాకు పక్క పైపొచ్చి అరబిక్ భాష నాకు అర్థం కావట్లా, తెలుగు మాట్లాడేది ఎవరు లేడు, తెలుగు పేపర్ లేదు, తెలుగు టీవీ లేదు, తెలుగు మాట్లాడేవాళ్ళు లేక నా మైండ్ అసలు ఎట్టుందంటే చాలా పిచ్చి పిచ్చి ఆలోచనలు. ఎందుకు ఈ బతుకు బతుకున్నాం, చనిపోతే పోయేది అనే కాడకి వచ్చేసింది అనమాట. అప్పుడు నేను విప్లవ సాహిత్య బుక్స్ అన్నీ ఉన్నాయి కదా, అవి చదువుదామని చెప్పేసి అని నేను నా బట్టలు అడుగు బ్యాగ్ తీసి బుక్స్ తీస్తే మా అమ్మ ఏం చేసింది, ఆ బుక్స్ అన్నీ పడేసి బైబిల్ పెట్టింది. ఈ బైబిల్ ఇసురు కొట్టి నేను వెంటనేసి వాళ్ళని ఇసురు కొట్టాను. ఇండియాకు వచ్చిన వెంటనే ఈ బైబిల్ పెట్టినందుకు మమ్మల్ని చంపేద్దాం అనుకున్నాను ఫస్ట్. ఈ బైబిల్ నాకు ఎలా ఉందంటే చీమలు పాములు పాగినట్టు అయిపోయింది, అంత కోపమైపోయి ఈ బైబిల్ ఇసురు కొట్టి ఈ బైబిల్ పెట్టినందుకు మమ్మల్ని చంపేద్దాం అనుకున్నాను. అయినా కానీ సరే ఇండియాకి వెళ్ళాలి కదా, వెళ్ళిన దాకా వెయిట్ చేద్దామని ఉన్నాను. 2 రోజులు 3 రోజులు మైండ్ అంతా మనసంతా పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి గందరగోళాల మధ్య ఇక నేను ఏం చేయాలి అర్థం కాక నేను ఏదైతే ఇసురు కొట్టానో అదే నాకు తెలుగు మాట్లాడేది కనపడుతుంది. నేను ఇసురు కొట్టింది తెలుగు, ఇక అంతే, ఇక అది తప్ప నాతో తెలుగు మాట్లాడేవాళ్ళు కానీ తెలుగు కానీ ఏది లేదు. తప్పని పరిస్థితుల్లో సరే ఏదో ఒకట్ల ముందు తెలుగు అనేది ఉంటుంది కదా, అసలు ఏముందో తెరుద్దామని చెప్పేసి అని జిప్పు అలా తీసి అలా చదవగల యషయా 41:8 కనపడుతుంది. నా సేవకుడైన ఇశ్రాయేలు నేను ఏర్పరచుకున్న యాకోబు అని ఉంది. నా సేవకుడైన ఇశ్రాయేలు నేను ఏర్పరచుకున్న యాకోబు అని ఉంది ఏంటి? అప్పటికి నేను ఈతెరు అనే ఒక గ్రామంలో, అంటే పొన్నూరుకి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఈతెరు ఉంటుంది. ఈతెరు అనే గ్రామంలో ఇద్దరు ఓసన్న ఒక మినిస్ట్రీలో ఇద్దరు పాస్టర్స్ని, అంటే ఓసన్న మినిస్ట్రీలో పాస్టర్ని, నా ఎడం చేతి కింద ఒకడిని, కుడి చేతి కింద ఒకడిని, మీరు దేవుడు గట్ట ప్రార్థన చేస్తారంటే నీళ్ళు మోకాలు వేసి ప్రార్థన చేస్తున్నారు ఓసన్న మందిరం వాళ్ళు. ఇక్కడైనా చికెన్ పెట్టుకున్నాను, ఇక్కడైనా ముందు పెట్టుకున్నాను, ఇక్కడోడు అక్కడోడు ఉండేవాడు. సరే వాళ్ళు చిన్న విషయం వేరు ఒకటి చెప్పాడు కాబట్టి ఒక మ్యారేజ్ విషయంలో ఎంటర్ అయ్యారని ఈ చేతి ఇన్ని కొట్టాను, ఈ చేతి ఇన్ని కొట్టాను, ఉదయం నుంచి సాయంత్రం కొట్టాను వాళ్ళని. ఆడు మళ్ళీ మందు గ్లాస్ ఇవ్వాలి, ఇటు చికెన్ ముక్క నోట్లో పెట్టాలి. అలాగే సాయంత్రం దాకా చేశాను. ఒక బిషప్ను చంపటానికి 7.5 లక్షలు కాంట్రాక్ట్ తీసుకున్నాను. ఏఎల్సీ బిషప్ను చంపటానికి 7.5 లక్షలు మాట్లాడి తీసుకున్నాను. చర్చిల మీద మందు దాటం, పండగలు వచ్చే చర్చిల్లో పాస్టర్లని సినిమా పాటలు డాన్స్లో పెట్టడం, ఇలాగుండేది నా తీరంతా. అంటే దేవుడు అంటే భయం లేదు కదా. అప్పుడు నేను అప్పటికి ఇలాగ వెళితే ఇలాగ చేసి వచ్చినాను కదా, నా సేవకుడైన ఇశ్రాయేలు నేను ఏర్పరచుకున్న యాకోబు బూది కొనల నుండి పిలుచుకునేవాడా, నువ్వు నా దాసుడు అనియు అని. ఇదేంట్రా బాబు, అసలుకి నేను నీ సేవకుడిని ఏంటి, నేను నీ దాసుడిని ఏంటి, ఇజ్రాయేల్ అని పేరు పెడుతుంది, ఎవరు ఈ ఇజ్రాయేలు, అసలు నాకు నీకు ఏంటి, ఈ మాటలు భయపడకము నేను నీకు దేవుని అయి ఉన్నాను, దిగులు పడకము నేను నీకు సహాయం చేశాను అన్నాడు. అసలు నేను భయపడుతున్నప్పుడు భయపడొద్దు అంటున్నాడు, నాకు సహాయం చేసే ఆయన ఒక ఆయన ఉన్నాడా, నేనే మనుషులు వెతుకుతున్నా, ఎవర్రా ఇక్కడ నా పాస్పోర్ట్ ఇప్పించేవాడు కావాలి, వాళ్ళకే కువైట్ వాళ్ళు చెప్తున్నా నేను, బాబు నా పాస్పోర్ట్ ఇవ్వండి నేను వెళ్ళిపోవాలి, నాకు ఇక్కడ ఏదో నేను ఇలా ఉంటుందని సంగతి తెలియదు నాకు అని నేను తెలుగులో మాట్లాడుతున్నాను. వాళ్ళేమో కొట్టడానికి వస్తారు నా మీదకి, రాత్రిపూట ఎడారిలో తీసుకెళ్తారు, ఎడారిలో తీసుకెళ్ళి ఒక ఇసుకు తీసి ఒక పార తీసుకొని గుంటలా తీసి దీనిలో పూడి చేస్తాం అనేవాళ్ళు. నన్ను అప్పటికి నమాజ్ తీసుకెళ్ళారు వాళ్ళు, ఇబ్రహీం అని పేరు పెట్టి, ఇబ్రహీం అని పెట్టి నమాజ్ తీసుకెళ్ళి 5 పూట్ల నమాజ్ ఎట్లా చేయాలి ఎలా చేయాలని వాళ్ళ భాషలో చెప్తూ ఉండేవాళ్ళు. నేనైనా అలా చేసి ఇదేంద్రా నాకు ఈ కర్మేంద్రా బాబు, అసలుకి ఎందుకు ఇక్కడ నేను వచ్చి పడ్డాను, అనవసరంగా ఎంత తప్పు చేశానరా, ఇంత తెలివిగా నేను ఉండవాడిని, మనిషి ఎడసొట్టు బోల్తో పడ్డాలి కదా, ఏంది నేను ఇక్కడ బోల్తో పడ్డాను, ఇంత అవివేకం ఎందుకు వచ్చి నీకు వైట్ తీసి నేను నాలో నేను మధురం పడుతున్నా. ఈ మాటలు బైబుల్ మూసి మళ్ళీ నేను బయటికి వెళ్ళి వచ్చి మళ్ళీ తెస్తే మళ్ళీ యెషయా 41:8 కనపడుతుంది. నా సేవకుడైన ఇశ్రాయేలు నేనే అప్పుడు కోపని ఇలా చదువుకుంటూ వెళ్ళిపోయి ఆ రాత్రి పనుకుంటే 3:30-4 గంటలప్పుడు ఒక స్వరాన్ని నేను విన్నాను. ఏం స్వరం అంటే, నిన్ను బ్రతికించింది నేనే అన్నాను. ఎవడో తెలుగోడు నాకే అనిపించింది, క్లియర్గా విన్నా నిన్ను బ్రతికించింది నేనే అని ఒక స్వరం విన్నాను. నేను అనుకున్నాను నన్ను బ్రతికించడం ఒకడు వచ్చాడు ఉన్నాడు అక్కడికి అని నా రూమ్ తీసుకొని తలుపు తీసుకొని బయటకు వచ్చి రూమ్ పక్కన దేవుడు ఆడితే ఎవడు కనపడలా. ఒకవేళ ఈ ఖర్జూర చెట్లు ఒక 20-30 చెట్లు ఉన్నాయి నేనున్న కువైట్ ఇంట్లో, ఆ చెట్ల దగ్గర ఏమైనా ఉన్నారేమో, ఎవరైనా ఉన్నారేమో అని ప్రతి చెట్టు దగ్గరికి వెళ్ళి చూసా. బాబు ఎవరైనా వచ్చారా నా కోసం, తెలుగుడు ఇక్కడ ఒకడు ఉన్నాడని, నన్ను కాపాడటకు నన్ను రక్షించడానికి ఎవడన్నా వచ్చాడని చెప్పేసి అని నేను అలాగ వెళ్ళాను. నేను చూస్తే ఎవడు కనపడలా, 4:30-5 గంటలకు వెతికేవాళ్ళు ఎవరు కనపడలా. మళ్ళీ వచ్చి పనుకున్నా, పనుకున్న తర్వాత నేను ఇంకా కామకున్నాను ఏమై ఉంటుందని. సరే కొద్దిగా నాకు ఈ మాటలు భయపడకము నీ దేవుని ఉన్నాను దిగులు పడకము నేను నీకు సహాయం చేసేదను అనే మాటలు నాకు కొంత ధైర్యం కలిగించింది. ఏమైనా కొద్దిగా నీకు సహాయం చేసేది నేనన్నాడు కదా, నాకు సహాయం చేయాలంటే నాకు కొద్దిగా ఆదరణ కావాలి, ఇప్పుడు నా కలవరం పోవాలి, నాలో ఉన్న ఆందోళన పోవాలి అని నేను అడుగుతూ ఒక్కొక్కలైన చదువుకుంటూ వస్తూ ఉన్నాను. ఒక నాకు తెలియని ధైర్యం తెలియని ఆ నెమ్మది కలుగుతుంది ఆ మనసుకి. ఇప్పుడు వీళ్ళు కువైటోళ్ళు నన్ను తీసుకెళ్ళి నమాజ్ చేపిస్తున్నారు పక్క. ఈ నమాజ్ చేపిస్తూనే నేనేం చేసేవాడిని, అరబిక్ రాదు కదా, అసలు దేవుడే నువ్వుంటే అసలు దేవుడు ఎవరో తెలుసుకోవాలని తలంపు వచ్చేసి నాకు. దేవుడు ఎవరు, ఎలాగుంటాడు, ఎక్కడుంటాడు, దేవుడు లేడు అని చెప్పే నేను, దేవుడు లేడు ఒకవేళ ఉన్నా కానీ దేవుడితో నాకేం పని లేదు, దెయ్యాలతో పని ఉండని, దెయ్యాల కోసం తిరిగిన నేను, దేవుడే కావాలి, దేవుడు ఉంటే ఎలాగుంటాడు, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి తెలుసుకోవాలని కాడుకు వచ్చేసి నేను నమాజ్ చేస్తూనే, అంటే ఆ క్రియ చేసేవాడిని వాళ్ళు వంగినట్టు ఆచారాలను చేస్తూనే దేవుడు తెలుసుకోలేను. నన్ను ఈ మహమ్మద్ క్లాసుల దగ్గర పంపిస్తూ ఉండేవాళ్ళు. మహమ్మద్ హిస్టరీలో కొన్ని క్వశ్చన్లు, మహమ్మద్ గురించి కొన్ని సందేశాలన్నీ నేను అడుగుతూ ఉండేవాళ్ళు. నువ్వు క్వశ్చన్లు అడగకూడదు, నువ్వు ప్రశ్నలు అడగకూడదు, నువ్వు నోరు మూసుకొని వినాల్సిందే చెప్తూ ఉండేవాళ్ళు. ఈలోపు నేనేం చేశానంటే ఈ బైబుల్ అంతా చదువుతా, ఒక ఫస్ట్ ఆది కాండం నుంచి మొదటి రోజు ఏమైంది, సెకండ్ డే ఏమైంది, థర్డ్ డే, వారానికి ఎన్ని రోజులు, 7 రోజులు సెలవు దినం, ఈ ఆలోచన చేస్తా ఈ లోకాన్ని తిరిగి చూస్తుంటే ఇక్కడ కూడా అంతే కదా, 6 రోజులు వర్కింగ్ డే ఉంది, 7 రోజులు సెలవు తీసుకుంటున్నారు, ఇండియాలో ఆదివారం, కువైట్లో సోమవారం, ఇలా ఎక్కడన్నా కానీ భాష మారినా లేకపోతే డే ఒకటే కదా, హాలిడే ఒకటే కదా అని ఇలాగ నేను అంటే నాకు వాస్తవాలకి బైబుల్కి సింక్ అవుతూ అవుతుంది. ఈ చదువుకునే గ్రామంలో ఏదైనా కానీ ముందు అసలు దేవుడు అంటే తెలుసుకోవాలి, ఎవరు ఎవరైనా కానీ దేవుడు అని తెలుసుకోవాలి. చర్చికి వెళ్దామని ఒకరోజు శుక్రవారం సెలవు తీసుకొని ఒక హిందీ ఓడు కారు ఓడి వస్తే కారు అడిగి వచ్చి రాను మాస్టర్ హిందీ మాట్లాడి, బాబు నన్ను మళ్ళీ ఇక్కడే దించాలి, నువ్వు అక్కడికి వెళ్ళాలి, రావటం పోవడానికి 8 దినారులు అంటే 2 దినారులు ఏమన్నా వెళ్ళటం ఒక దినారు, రావటం దినారు, ఈ 2 దినారులు ముందే మాట్లాడి వాడి నెంబర్ నేను తీసుకొని ఆ చర్చికి వెళ్ళి వెళ్తే అందరు అరబిక్లోనే ఆరాధన చేస్తున్నారు. అక్కడ విజేంద్రరావు బాబు అరబిక్లో ఆరాధన చేస్తున్నారు. నేను అసలు దేవుడి గురించి ఎవరిని అడగాలి, ఏం చేయాలి అని నేను నాలో నేను మదన పడతా కళ్ళు మూసుకొని, నువ్వు దేవుడు అనేవాడు ఉంటే నాకు తెలుగులో పరిచయం చేయాలని అని నేను గుమ్మం దాటి బయటకు రంగానే వాడు తెలుగు పాంప్లెట్ ఎత్తున్నాడు, యేసు క్రీస్తు సంఘం తెలుగు కువైట్ అని ఉంది. తెలుగు పాంప్లెట్ చూసి అమ్మాయ బాబా అసలు అని చెప్పి గట్టిగా, తమ్ముడు నువ్వు తెలుగుడు అంటే అవునన్నా అన్నాడు. గట్టిగా ఓటేసుకుని ఓటేసుకొని అయిన తమ్ముడు ఎవరు స్పీకర్ అంటే పాస్టర్ కె రాజబాబు గారు గండిగుంట కృష్ణా జిల్లా ఉయ్యూరు అని ఉంది. ఈయన రాడికల్స్లో పనిచేశాడు కదా, రాడికల్స్ ఉన్నాయన ఈయన ఎప్పుడు ఈయనతో మాట్లాడితే నాకున్న కొన్ని సందేహాలు కొన్ని డౌట్స్ క్లియర్ అవుతాయి అని నేను కాసుకొని కూర్చున్నా. ఓ పక్క నమాజ్ కలుతూనే ఉన్నాను, ఇంకా ఆ నమాజ్ దగ్గర ఒకళ్ళిద్దరు తెలుగులు పరిచయారు, వాళ్ళు హిందువులు, వాళ్ళు కూడా ఏంటంటే తప్పని పరిస్థితులు వాళ్ళు కూడా నమాజ్ రావడం జరిగింది. నేను ఇంకా వాళ్ళని వదిలిపెట్టేసి నేను తెలుగు ఈ సభలకు వచ్చేసాను, ఇది రాజబాబు గారు వచ్చే సభలకు వచ్చాను. వచ్చి ఫస్ట్ టైం నన్ను చర్చిలో, అప్పుడు దాకా చర్చిల మీద కూర్చొని ముందు తాగేవాడిని, చర్చిలో కూర్చొని డ్యాన్స్ లేపించే నేను ఫస్ట్ టైం ఆ దేశంలో కువైట్ దేశంలో ఆ రాజబాబు గారు మీటింగ్ వినడానికి వెళ్తే ఆయనతో మాట్లాడని వెళ్ళాను. వాళ్ళు సంఘ పెద్దలు అన్నారు మా బ్రదర్ వచ్చి లోన్ కూర్చోండి అన్నారు. నేను లోనకి రానండి, నా చర్చి అంటే పడదు, నేను ఇక్కడే ఉంటాను, కానీ ఆయనతో నాతో ఒకసారి మాట్లాడొచ్చాను అన్న. బ్రదరు ఇది వీళ్ళందరూ మాట్లాడే వాళ్ళ ఆయనతో 3 నెలలు టైం పట్టిద్ది, ఇన్ని వందల మంది మాట్లాడాలి, మీరు కొత్తగా వచ్చి ఆయనతో మాట్లాడాలంటే కుదరదు, మీరు వచ్చి కూర్చొని వినేయాలండి ఆయన అన్నారు. నేను రాను చర్చిలోకి, నాకంటే అప్పుడు దాకేంది అహం అనమాట, మలేలరాజు గారు ఏంది చర్చిలోకి వెళ్ళటం ఏంది, మలేలరాజు ఏంది చర్చిలో కూర్చొని ఆ మాట్లాడటం ఏంది, లోన అహం తంతుంది. అయినా కానీ ఆయనతో మాట్లాడాలి ఒక పక్క. ఆ గుమ్మం దగ్గర అంతే ఉన్నా, ప్రార్థన అయిపోయేదాకా అంతే ఉన్నా. ఆయన చివరి ప్రార్థనలో ఇక్కడికి ఒక తమ్ముడు వచ్చాడు, తన ఉద్దేశం వేరు, తన వచ్చిన ప్రాంతం వేరు, దేవుని కృప ఆయన తల్లి ప్రార్థన లేకపోతే అతను ఎప్పుడు చంపబడేవాడు, ఎన్నిసార్లు అంటే చాలాసార్లు చంపబడేవాడు. ఒక్కొక్క పరిస్థితి వెళ్ళినప్పుడు దేవుడే కాపాడుతున్నాడు, తన తల్లి కన్నీటి ప్రార్థన ద్వారా అని చెప్పి మాట్లాడుతూ మొదలుపెట్టాడు. రాజబాబు గారు మాట్లాడుతుంటే, ఫస్ట్ కే రాజబాబు గారు మాట్లాడుతుంటే మొట్టమొదట ఏడ్చినాడు నేను. అసలు అప్పుడు దాకా ఏడిపించడం తప్ప ఏడటం తెలియదు నాకు, నాకు తెలిసిందల్లా ఏమని ఏడిపించడమే, ఎట్టని ఏడిపిస్తా వాడు ఎలా కూర్చొని ఏడిపించేవాడిని. అలాంటి పరిస్థితుల్లో ఏడవటం నేను నాకు తెలియకుండానే కళ్ళం నీళ్ళు కారిపోతున్నాయి, ఖర్చు తీసుకున్నా ఎంత ఆపాలని చూసినా ఆపట్ల నాకు. నేను ఇంట్రా మల్లెల రాజుగా నువ్వు ఏడుతున్నావా, ఇంట్రా నువ్వేలటమేంద్రా లోన ఒక పోరాటం గద్దెంపు అనమాట, నువ్వేలటమేంటి అసలు నువ్వు ఎందుకు ఏడుతున్నావు అని. ఎంత ఆపుకోలన్నా కానీ నా వల్ల కాటలా, కళ్ళం నీళ్ళు కారిపోతున్నాయి, ఏడుతూ ఏడుతా ఎవరు ఆ తమ్ముడు ఇక్కడ చేయొత్తాను అన్నాడు. ఆటోమేటిక్ నేనే చేయొత్తా, ఏ సంఘ పెద్దలు పిలిస్తే నేను లోన్కి వెళ్ళలేదు, అదే సంఘ పెద్దలు వచ్చి నన్ను గట్టిగా పట్టుకొని తీసుకొని రాజబాబు అన్న దగ్గర తీసుకుని వెళ్ళాను. ఆయన గట్టిగా ఓటేసుకొని ఎవరిని పట్టుకోవాలి, నన్నే పట్టుకొని గట్టిగా పట్టుకొని, తమ్ముడా నేను వచ్చిన పని అయిపోయింది, నేను అసలు రాదలుచుకోలేదు, నా హెల్త్ బాగలేదు, అయినా కానీ వచ్చాను, నీకోసం వచ్చినట్టున్నాను, దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు అని చెప్పేసి అని ఆయన ప్రవచించి ప్రార్థన చేసి పంపించేశాడు. పంపించేసిన తర్వాత నేను ఇంకెళ్ళిపోయాను. వెళ్ళిపోయి 10 రోజుల తర్వాత మనసులో ఆయనతో మాట్లాడాలి, ఆయనతో మాట్లాడాలని అనిపిస్తుంది. డేవిడ్ రాజు గారు, గొల్లా డేవిడ్ రాజు పాస్టర్ గారు అని అంతర్వీధి కర్ర అయింది. ఆయన సంఘంలో ఇంకా ఆయనతో ఒకసారి మాట్లాడాలని పాంప్లెట్ మీద ఫోన్ అంటే ఫోన్ నెంబర్ చేశానమాట. అయితే ఆయన కూడా అదే అన్నాడు, బాబు ఇక్కడికి రావాలంటే కష్టం, ఆయన నువ్వు అదాన్లో ఉంటావు, మేము మాలియాలో ఉంటాం, మాలియా సాల్మియాలో ఉంటాం, కష్టమైంది కుదరదు, చాలామంది ఉన్నారు ఆయనతో మాట్లాడాల్సిన వాళ్ళు, మా సంఘస్తో చాలామంది ఉన్నారన్నారు. అంటే సరేలే అయ్యగారని చెప్పి ఫోన్ పెట్టేశాను. రెండు రోజుల తర్వాత మళ్ళీ రాజబాబు గారు నాకు ఫోన్ చేపించాడు, ఆ అబ్బాయితో నేను మాట్లాడాలని, మీ దగ్గరకు వస్తానన్నాడు రాజబాబు గారు, ఎక్కడుంటారు మీరు చెప్పండి అన్నాడు. అవునండి మా దగ్గరకు వస్తాడని చెప్పి నేను అడ్రస్ చెప్పాను, నేను పలానా అదాన్లో ఉన్నాను, షారైది గత ఎంత అని చెప్పేసి, మందకైది అదాన్ అని చెప్పేసి అని వచ్చారు నా దగ్గర. వచ్చిన తర్వాత అప్పుడు ఒక రెండు మూడు గంటల సేపు కూర్చున్నాం ఇద్దరం, ఫస్ట్ కే రాజబాబు గారు నేను కూర్చొని అప్పుడు ఒక్కొక్క విషయం మాట్లాడితే నేను చేసిన పనులన్నీ అనా, నేను ఇక్కడ పలానా నెట్ట పొడిచా ఇటు చంపా ఇది నా బతుకిది, నన్ను క్షమిస్తాడు యేసుప్రభు, నన్ను క్షమించడానికి అలా అవకాశం ఉందా, నువ్వు ఈ నేను క్షమించే దేవుడని చెబుతున్నావు, నా పాపాలన్నీ ఇలా ఉన్నాయి, తాగుడే నా జీవితం, సెటిల్మెంట్లే నా జీవితం, అన్యాయంగా నేను సంపాదించాను, అన్యాయంగా నేను కొట్లాడాను, అన్యాయంగా వందల కోట్ల రూపాయల ల్యాండ్లో కబ్జాలు చేశాను, ఇప్పుడు కూడా నా ఉద్దేశం ఏంటంటే పూర్తిటే నక్సలైట్లో అయిపోవాలి, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇరుక్కున్నా, అది ఇక్కడ ఇరుక్కుంటే ఇక్కడ ఇరుక్కోపోతే నేను నా లెవెల్ ఇంకో ఇదిగా ఉండేది, ఇక్కడ నుంచి వెళ్ళడానికైనా వీళ్ళు నా పాస్పోర్ట్ ఇవ్వరు, 2 సంవత్సరాలు పని చేయాల్సిందే అంటారు, వస్తానని చెప్పాను వాళ్ళకి, వాళ్ళైనా నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు అక్కడ, అటు ఇటు కాకుండా అయిపోయాను, నా జీవితం ఏందన్న అని చెప్పేసి అంటే ఆయన చెప్పాడు, అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం చదివాను, దానిలో పౌలు సౌలుగా ఉన్న వ్యక్తి అతను నీకంటే ఘోరమైన పనులు చాలా గొంతరగోళ పరిస్థితులు ఉన్నాయంటే, అప్పుడు సౌలు అధ్యాయం మేధం దగ్గర ఉండి చదివిచ్చాను నాతో, ఆ చదివిచ్చినప్పుడు సౌలును పౌలుగా మార్చిన తీరు, తమ్ముడే నిన్ను కూడా దేవుడు సౌలునే మార్చిన దేవుడు నిన్ను మార్చడా, యేసు ప్రభు క్షమాపణ కలిగిన వాడని ఆయన టెస్టిమనీ నా టెస్టిమనీ ఇద్దరం షేర్ చేసుకున్న తర్వాత అప్పుడు యేసు ప్రభుని నేను అంగీకరించడం జరిగింది. అప్పుడు అంగీకరించి దేవుడిని అప్పుడు బైబుల్ ఒక్కో పేజీ చదువుకుంటా నన్ను బలపరుస్తూ ఎక్కడో దిక్కులేని సాగు చావటకు నేను వెళ్ళేదానికంటే నా బ్రతుకు కొంతమందికి దేవుడు సాక్షిగా అప్పుడు తీర్మానం చేసుకున్న, ప్రభు ఎక్కడైనా కానీ నువ్వు నన్ను బ్రతికించి ఈ దేశం వదిలిపెట్టి మళ్ళీ నేను ఇండియాకి వెళ్తే ఎక్కడైతే నన్ను పిలుస్తారో అక్కడికి వెళ్ళి నేను నీ సాక్షిగా చెప్తా అని చెప్పేసి అని అప్పుడు నేను తీర్మానం చేసుకుని రాజభవన్తో అన్న నేను ఇండియా వచ్చినప్పుడు మాత్రం నీతో ఒక మీటింగ్ పెడతానని చెప్పి అనుకున్నాను. 2006లో ఒక అలాగే ఇండియాకి వచ్చాను, ఒక సెలవులకి వచ్చినప్పుడు ఒక మీటింగ్ పెడితే దాదాపు ఒక 20-30 వేల మంది జనం, అప్పుడు దాకా నా పేరు ఏంటంటే విప్లవకారుడు గాను రౌడీ రాజు గాను, అంటే మా ఊరోళ్ళందరూ నన్ను మలెల రాజు, మాయరాజు, మొత్తురాజు, ముసుగురాజు, వీడు కత్తుల రాజు, వీడు ఒక నక్సలైట్, వీడు ఒక విప్లవకారుడు, వీడు ఒక ఉద్యమకారుడు పిలిచేవారు, రకరకాల పేర్లతో పిలిచేవారు. ఎప్పుడైతే ఆహ్వానించేవారు ఫస్ట్ కే రాజబాబు గారు, ఆహ్వానించేవారు మలెల రాజు అనందో, చుట్టుపక్కల వాళ్ళందరూ గుంపులు తండోపతండలకు వచ్చారు, అసలు మలెల రాజు కువైట్ వెళ్ళాడు, ధరల సొమ్ము కోసం ఆయన ప్లాన్ చేస్తున్నాడా, ఈ అబ్బాయి మారటమైంది అని ఇలాగా వచ్చారు. రాజబాబానికి ఇచ్చి ప్రార్థన చెప్తున్నాను. అప్పుడు నాకు మార్మన్స్ బాప్తిజం కూడా లేదు. తర్వాత మళ్ళీ నేను కువైట్ వెళ్ళినప్పుడు పీజే స్టీఫెన్ పాల్ గారు నేను బైబుల్ అంతా చదివి తర్వాత భగవద్గీత తీసుకొని చదివి కొంత భగవద్గీత మొదటి పేజీల్లో కూడా ఇంచుమించు కృష్ణుడు ఒక రాజవంశానికి సంబంధించిన ఉన్నప్పుడు మహమ్మద్ ప్రవక్తని భగవద్గీతని బైబిల్ని కంపారిజన్ చేసుకొని ఏది వాస్తవాలకు దగ్గరగా ఉన్నది అని నేను ప్రార్థన చేసుకొని అసలు దేవుడు ఏదో తెలియాలన్నప్పుడు నాకు బైబిలే క్లియర్గా దేవుడు చూపించాడు. అప్పుడు మా అమ్మ నన్ను ఎన్నిసార్లు ప్రవచించి అంటే నేను బాత్రూంలోకి వెళ్ళి నా ఆయుధాలు ఎక్కడో నేను నా బట్టలు అడుగులో పెట్టుకొని కనపడకుండా నా రూమ్ సపరేట్గా ఉండేది, ఆ రూమ్లో కనపడకుండా నేను పెట్టుకున్నాయి కూడా స్నానం చేసి వచ్చేలోపు మా అమ్మ తీసి పారేస్తూ ఉండేది. అసలు ఎట్ట కనపడిన నీకంటే దేవుడు చూపించాడు. మా అమ్మకి నేను ఎక్కడ కత్తులు పెట్టాను, ఎక్కడ ఆయుధాలు పెట్టాను కూడా దేవుడు అవి చూపించాడు. నేను మా అమ్మని అనేవాడిని, ఈ ఆయుధాలు లేకుండా, ఈ ఆయుధం ఉంటే నేను 100 మందిని ఆపుకోగలుగుతాను, ఈ లేకుండా నేను బయటకు వెళ్తే ఎవడన్నా కనుక నన్ను చంపితే నా చావుకు నువ్వే కారణం, ఆ పాపకు నీకే తగిలేదని అయినా కానీ అసలుకి ఆ మాటలేం పట్టించుకోకుండా ఏ రోజుకైనా దేవుడు నేను మారుస్తాడు. ఆ ఒక ఉత్తరం రాసింది నేను కువైట్లో ఉన్నప్పుడు, నాన్న ఎప్పుడన్నా కానీ నువ్వు మైకి పట్టుకొని అలెలూయా అని చెప్పి యేసుప్రభువు ప్రకటిస్తే చూసిన తర్వాత దేవుడు నా ప్రాణాలు తీసుకుంటే నాకు హాయిరా అని అంటే నేను నవ్వుకున్నా, పిచ్చిదాని నేనేంటి బైబిల్ పట్టుకోవటమేంది, నేనేంటి అసలు యేసుప్రభు గురించి మాట్లాడటమేంది. యేసుప్రభు కూడా నాకులా ఒక విప్లవకారుడు, ఆయన 12 మంది శిష్యులుంటే నాకు 50 మంది శిష్యులు ఉన్నారు, ఆయనకంటే ఎక్కువ గొప్ప ఉంది కదా. ఎక్కువ కాలం నేను సెటిల్మెంట్లు చేయగలిగిన ఆయన 3.5 సంవత్సరాలు లేదని అంటున్నారు, ఆయన 33.5 సంవత్సరాలు కదా, ఆయనకంటే ఎక్కువ నేను బ్రతుకుతాను, ఆయనకంటే అన్ని విషయాల్లో చూసుకుంటే గొప్ప నేను అనుకుని నవ్వుకునేవాడిని. అదే నేను మారు మనసు పొంది మా ఊరు పక్కన రెడ్డిపాలెం అని ఒక 5 కిలోమీటర్ల రెడ్డిపాలెంలో ఒక 10,000 మంది జనాల మధ్య సాక్ష్యం చెప్తుంటే మా అమ్మ అదే మీటింగ్లో కూర్చుంటే ఆమె ఏడ్చుకొని అంటే నాకు అప్పుడు గుర్తొచ్చిందమ్మ, నువ్వు రాసిన ఉత్తరానికి నేను నమ్మలేదు కానీ నీ దేవుడు నన్ను ఒక సాక్షిగా మళ్ళీ ఈ దేశం పంపించాడు అని. అప్పుడు నా ఉద్దేశాలు నా తలంపులన్నీ మార్చుకొని దేవుని వైపు తిరిగి నేను ఏదైతే సెటిల్మెంట్లు చేశానో ఏమైతే ఉన్నానో అవన్నీ వదిలేసి ఇప్పుడు కొన్ని పాటలు రాసుకొని దేవుని సజీవ సాక్షిగా తిరుగుతూ ఆయన ఇచ్చిన ఈ జీవితం ఆయనకు అంకితం చేయాలని ఉద్దేశంతో ఉన్నంత.
1: ఇప్పుడు ఏం చేస్తున్నారు అయ్యగారు మీరు?
0: సేవ చేస్తున్నాను. ఇప్పుడు
1: ఎక్కడ చేస్తున్నారు?
0: గుంటూరులోనే సేవ చేస్తున్నాను. ఆదరణకర్త మినిస్ట్రీ అని రేపుకా గారు మిర్చియాడ దగ్గరలో ఒక చర్చ్ ఉంది, అన్న వాళ్ళతో కలిసి నేను చేస్తున్నాను. జోసఫ్ అన్న అని ఆయన పెద్ద సేవకుడు. ఆయన అంటే నేను ఎక్కడ టెస్ట్ మనకు పిలిస్తే వెళ్ళి అక్కడ వాక్యం టెస్ట్ మనకు కలిసి చెప్తూ ఇప్పుడు నేను అన్నతో అన్న వాళ్ళతో పాటు ఆదరణకర్త మినిస్ట్రీ అన్న వాళ్ళతో పాటు కలిసి నేను వెళ్తున్నాను. వాళ్ళు నన్ను అనే చోట్లకి తీసుకెళ్ళి నన్ను దేవుని సేవలో వాడుకుంటున్నారు. ప్రియమైన దేవుని ప్రజలారా, మీ అందరికీ చేతులు జోడించి నేను మీకు చెప్తున్న మాట ఏంటంటే, మల్లెల రాజు అలియాస్ కత్తులు రాజుకున్న నన్ను, నేను బాంబులు పట్టుకున్నాను, తుపాకులు పట్టుకున్నాను, కత్తులు పట్టుకున్నాను, అనేక మాయనాయుధాలు పట్టుకున్నాను. అయితే దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఈ 2 అంచులు ఖడ్గం కలిగిన ఈ ఖడ్గాన్ని నన్ను దేవుడు పట్టించాడు. కారణం ఏంటంటే నా తల్లి ప్రార్థన. ఈ లోకంలో దేవుళ్ళు ఎంతమందైనా ఉండొచ్చు, నేను యేసు ప్రభు దేవుడు అని చెప్పటం లేదు, కానీ ఆయన ఒక్కడే దేవుడు అని చెబుతున్నాను. యేసు ప్రభు నీతో మాట్లాడగలడు, యేసు ప్రభు నీ దగ్గర రాగలడు. ఒకసారి మీరు పరీక్షించి చూడండి, నేను చెబుతున్నాను కాదు కానీ, అసలు దేవుడు ఉన్నాడా లేడా, ఉంటే నాతో ఎందుకు మాట్లాడు అని మీరు పరీక్షించి చూసుకోండి. త్రాగుబోతులైనా తిరుగుబోతులైనా వ్యభిచారులైనా రౌడీలైనా రాజకీయ నాయకులైనా, ప్లీజ్ బ్రదర్స్, నేను కూడా రాజకీయ నాయకులతో తిరిగాను, ఉన్నాను, విప్లవకారులతో ఉన్నా, రౌడీయిజం ఉన్నా, సెటిల్మెంట్లు చేసుకున్నా, బీభత్సమైన తాగుబోతుగా ఉన్నా, నేను తాగినట్లుగా నేను అన్ని కలగలుపుకొని మందు కళ్ళు క్రేన్ గొట్టుకాలు సిగరెట్ పొడి యాష కలుపుకొని తాగినట్టుగా ఎవరు తాగుండ్రేమో బహుశా అని అనుకుంటున్నారు. అలాంటి పరిస్థితులన్నీ కూడా విడిపించిన యేసుక్రీస్తు ప్రభు మీ అందరం కూడా విడిపించాలని కోరుకుంటున్నాను. అందరూ మారు మనసు పొందండి. ఇది ఇద్దరు కులాలకు లేదా తక్కువ కులానికి సంబంధించిన దేవుడు కాదు, ప్రపంచానంతా కూడా మానవాళి ఎక్కడైతే ఉన్నారు ఈ భూ ప్రపంచం మీద, మానవులందరికీ యేసు ప్రభే రక్షకుడు, యేసు ప్రభు విమోచకుడు. ఆయనను నమ్మి మీరు పరలోక రాజ్యంలోకి వెళ్ళాలని తెలుసుకోవాలని, ఈ సత్యం తెలుసుకోవాలని నేను మీకు 2 చేతులు జోడించి చెప్తున్నాను. ప్రైజ్ లార్డ్. దేవుడు మీ అందరిని మార్చునుగాక, దేవుడే మిమ్మల్ని ఆకర్షించునుగాక. ఆమేన్.

అవును దేవుని ప్రియ సంగమా, విలువే లేని మన జీవితాలకు యేసు విలువ తీసుకొచ్చాడు. ఆరిపోయిన దీపాలుగా మన జీవితాలు ఉండగా వెలుగు తానై మన జీవితంలో ఉదయించాడు. ఇంకేం కావాలి నీ జీవితంలో? కలిసి స్తుతిస్తావా? కలిసి ఆరాధిస్తావా? నీ జీవితంలో పాపాల నుంచి విడిపించినవాడు, నీకు నీతిగా నిలబడినవాడు, ఇక నాతో కలిసి పాడతావా?

0: క్రీస్తునందు ప్రేమైన ప్రేమధార టీవీ వీక్షకులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. ఈనాటి మన ధ్యాన భాగంగా యెహోషువ గ్రంథము 15:16 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. ఈ అధ్యాయాలలో యూదా వంశస్థుల గోత్రాలకు వారి వారి వంశముల చొప్పున చీట్ల ద్వారా వచ్చిన వాటాల వివరాలు చెప్పబడినట్లుగా చూస్తాం. 15వ అధ్యాయంలో యూదాకు వచ్చిన భూములను గూర్చి, 16వ అధ్యాయంలో ఎఫ్రాయిముకు వచ్చిన భూములను గూర్చి తెలుసుకుంటాం. ఇందులో కాలేబుకు వచ్చిన వంతును గూర్చిన ప్రస్తావనను గూర్చి వింటాం. శత్రువులైన అనాకీలు ఉన్నప్పటికీ కాలేబుకు వారిని జయించగలననే విశ్వాసము మెండుగా ఉన్నట్లుగా చూస్తాం. యూదా గోత్రానికి వచ్చిన ప్రాంతమంతా వివరాలతో ఇందులో వ్రాయబడ్డాయి. అదేవిధంగా అనేక స్థలాల పేర్లు, పట్టణాల పేర్లు ఇందులో పేర్కొనబడ్డాయి. వాటి నేపథ్యాన్ని గూర్చి, అందలి అర్థాలను గూర్చి ఇందులో తెలుసుకుంటాం. 16వ అధ్యాయంలో ఎఫ్రాయిము గోత్రానికి భూములు పంచబడ్డట్లుగా చూడగలుగుతాం. ఇక సందేశాన్ని వినడానికి మనము సిద్ధపడదామా?
1: ప్రియ శ్రోతలారా, దేవుని వాక్యానికి మీరంతా సిద్ధముగా ఉన్నారు గదూ. ఈ రోజున మనం యెహోషువా 15:16 అధ్యాయాలు చదువుకోబోతున్నాం. ఈ అధ్యాయాలలో యూదా వంశస్థుల గోత్రాలకు వారి వంశముల చొప్పున చీట్ల వలన వచ్చిన వాటాలు వివరంగా చెప్పబడ్డాయి. వాగ్దత్త భూమిని గోత్రాలకు యెహోషువా పంచిపెడుతున్నాడు. యొర్దానుకు పడమటి వైపున స్థిరపడిన గోత్రాలకు ఆయా భూభాగాలు పంచిపెట్టబడ్డాయి. 15వ అధ్యాయంలో యూదా గోత్రానికి వచ్చిన భూములు, 16వ అధ్యాయంలో ఎఫ్రాయిము భాగము, 17వ అధ్యాయం మనష్షే వాట, 18-19 అధ్యాయాలు షిమ్యోను, జబులూను, ఇశ్శాఖారు, ఆషేరు, నఫ్తాలి, దాను గోత్రాలకు ఇవ్వబడిన భూములు. ఈ అధ్యాయాలలో పేర్లు మాత్రమే మీకు వినపడతాయి. ఈ పేర్లన్నీ ఇశ్రాయేలు జాతికి సంబంధించినవి. ఈ రోజున విశ్వాసులమైన మనకు ఈ పేర్లతో ఎక్కువ ప్రమేయం లేదు. అయినా మా శ్రోతలు ఎవరికి వారే ఈ పేర్లన్నీ ఒకసారి చదువుకోవడం మంచిది. మేము ఈ అధ్యాయంలో ముఖ్యమైన వచనాలు మాత్రమే ఎత్తిచూపుతాము. ఇప్పుడు యెహోషువా 15:13-14 వచనాలు. యెహోవా యెహోషువాకు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యూదా వంశస్థుల మధ్యను యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఒక వంతు, అనగా అనాకీయుల వంశకర్త అయిన అర్బా యొక్క పట్టణమును ఇచ్చాడు. అది హెబ్రోను. అక్కడ నుండి కాలేబు అనాకు యొక్క 3 కుమారులైన పెషయి, అహీమాను, తల్మయి అనే అనాకీయుల వంశీయులను వెళ్లగొట్టి వారి దేశాలను స్వాధీనపరుచుకున్నాడు. గమనించండి, కాలేబు తీసుకున్న స్థలంలో అనాకీయులు నివాసమున్నారు. కాలేబు వయస్సును బట్టి వృద్ధుడైనా ఆత్మబలము గలవాడు. శత్రువులను జయించగలననే విశ్వాసం అతనికున్నది. ఇప్పుడు 19వ వచనం వరకు వినండి. అక్కడ నుండి కాలేబు దెబీరు నివాసుల మీదికి పోయాడు. అంతకుముందు దెబీరు పేరు కిరియత్సేఫెరు. కాలేబు కిరియత్సేఫెరును పట్టుకుని, దానిని కొల్లపెట్టిన వానికి నా కుమార్తె అయిన అక్సాను ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పాడు. కాలేబు సహోదరుడు, కనజు కుమారుడు అయిన ఒత్నీయేలు కిరియత్సేఫెరును పట్టుకున్నాడు. గనుక అతడు తన కుమార్తె అయిన అక్సాను అతనికిచ్చి పెళ్లి చేశాడు. ఆమె తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుమని అతన్ని ప్రేరేపించింది. ఆమె గాడిద దిగగా కాలేబు ఆమెను చూచి, నీకేమి కావాలి అని ఆమెను అడిగాడు. అందుకు ఆమె అన్నది, నాకు దీవెన దయచెయ్యి, నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, గనుక నీటి మడుగులను నాకు దయచెయ్యి. కాలేబు తన కుమార్తె అయిన అక్సాకు మెరక మడుగులను, పల్లపు మడుగులను ఇచ్చాడు. ఈ అధ్యాయంలో యూదా గోత్రానికి వచ్చిన ప్రాంతమంతా వివరాలతో రాయబడింది. పట్టణాల పేర్లు కూడా రాసి ఉన్నాయి. ఈ పేర్లన్నిటినీ ఈ రోజున గుర్తుపట్టడం కష్టం. ఈ అధ్యాయంలో ఒత్నీయేలు పేరు వచ్చింది. యెహోషువా చనిపోయాక ఒత్నీయేలు ప్రథమ న్యాయాధిపతి అయ్యాడు. న్యాయాధిపతులు 13:13 ఒత్నీయేలు అక్సా వృత్తాంతం తిరిగి చెప్పబడింది. 3:9 చెప్పబడినట్లు ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడైన ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలీయుల కొరకు నియమించి వారిని రక్షించాడు. యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చినందున అతడు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి అయ్యాడు. 40 అతడు నాయకుడై నడిపించాడు. అప్పుడు దేశము నెమ్మది పొందింది. కాలేబు అల్లుడైన ఒత్నీయేలు 1 అతడు ఆత్మపూర్ణుడు, మామను మించిన అల్లుడు. సోదరీ సోదరులారా, ఈ అధ్యాయంలో 63 అయితే ఎక్కువగా స్థలాల పేర్లే ఈ అధ్యాయాన్ని నింపివేశాయి. యూదాగోత్రపు ఎల్లలు మొదట పేర్కొనబడ్డాయి. యెహోషువా గొప్ప రాజనీతి చతురుడు. ఈ భూములను పంచి ఇవ్వడంలో ఒక రహస్యముంది. ఎక్కడికక్కడే స్థానిక శత్రువులను వారే పోరాడి గెలువగలరు. కాలేబు చూడండి, స్థానిక శత్రువులను అతడే గెలిచాడు. అతని అల్లుడు అతనికి తోడై ఉన్నాడు. ఈ అధ్యాయంలో 3 అక్రబ్బీము ఎక్కే చోటికి దక్షిణముగా బయలుదేరి సీను వరకు పోయి కాదేశు బర్నియాకు దక్షిణముగా ఎక్కి సాగి అద్దారు ఎక్కి కర్కాయు అంటూ ఈ విధంగా ఎక్కడం, తిరగడం, మళ్లడం, దిగడం ఇవన్నీ భూముల సరిహద్దుల వివరాలు. అక్రబ్బీము అంటే తేళ్లగుట్ట. అక్రబ్బీములో విపరీతంగా తేళ్లుంటాయి. కార్కాయు అనే స్థలం అరేబియాలో ఉంది. 7 ఏన్ షేమెషు అనగా సూర్యుని నీటి బుగ్గ అని అర్థం. ఇది యెరూషలేముకు 2 దూరంలో ఉంది. దీనిని అపొస్తలుల ఊట అంటారు. ఆ దగ్గరే ఏన్ రోగేలు ఉన్నది. దీనినే కన్యకల ఊట అని కూడా అంటారు. 8 బెన్ హిన్నోము లోయ ఉన్నది. ఇక్కడ మొలెకు దేవతకు చిన్నపిల్లలను బలి అర్పించేవారు. ఈ లోయను నరకపు లోయ అని కూడా అంటారు. లూకాసు వార్త 12:5 ఎవనికి మీరు భయపడవలెనో మీకు తెలియచేస్తాను. చంపిన తరువాత నరకములో పడదోయ శక్తిగలవానికి భయపడండి అన్నాడు ప్రభువు. ఈ నరకానికి బెన్ హిన్నోము లోయ సంకేతం. ఈ విధంగా ఎన్నో స్థలాలు ఈ అధ్యాయంలో చెప్పబడ్డాయి. యూదాగోత్రానికి వచ్చిన స్థలాలు, పట్టణాలు ఎన్నెన్నో ఉన్నాయి. ఈ అధ్యాయం మొత్తంలో 2 ముఖ్య వ్యక్తులు కనపడుతున్నారు, కాలేబు, ఒత్నీయేలు. కాలేబు తన కుమార్తెను వీరోచిత కార్యం చేసిన వానికి ఇస్తానన్నాడు. కిరియత్ సేఫరును జయిస్తే కుమార్తెనిస్తాడు. సౌలు కూడా ఇలాగే ప్రతిజ్ఞ చేశాడు. గొల్యాతును సంహరించిన వానికి కూతుర్ని ఇస్తానన్నాడు. యూదాకు వచ్చిన పట్టణాలు మొత్తం 125. వీటిలో కొన్ని పట్టణాలతో పాటు గ్రామాలు కూడా వచ్చాయి. 1 కబ్సెయేలు, 38 రిమ్మోను, 58 మిస్పే, 100 హెబ్రోను, 125 ఎన్గెది. ఈ అధ్యాయంలో చివరి వచనంలో చెప్పబడిన మాట యెరూషలేములో నివసించిన యెబూసీయులను యూదావంశస్థులు తోలివేయలేకపోయారు. గనుక యెబూసీయులు నేటి వరకు యెరూషలేములో యూదావంశస్థుల మధ్య నివసిస్తున్నారు. సోదరీ సోదరులారా, యూదా ప్రాంతంలో కాలేబు కొంతవరకే జయించాడు. అయితే యూదా ప్రాంతం మొత్తం దావీదు కాలంలోనే జయించబడింది. యూదా ఇశ్రాయేలు మొత్తానికి దావీదు రాజయ్యాడు. ఇప్పుడు మనం 16 వస్తున్నాము. ఈ అధ్యాయంలో ఎఫ్రాయిము గోత్రానికి భూములు పంచబడ్డాయి. యాకోబు 12 కుమారుల్లో యోసేపు ఒకడు. అతని 2 కుమారులు ఎఫ్రాయిము, మనష్షే. వీరిద్దరూ ప్రత్యేకంగా గోత్రకర్తలయ్యారు. లేవీ గోత్రము యాజక గోత్రం. వారికి భూములు ఇవ్వబడలేదు గనుక మొత్తం 12 భూములు పంచబడ్డాయి. ఇప్పుడు యెహోషువా 16:4 యోసేపు పుత్రులకు చీటి వలన వచ్చిన వంతు ఎరికో ఎదట యొర్దాను తీరాన ఉన్నది. తూర్పున ఉన్న ఆ ఎరికో ఏటి వెంబడిగా ఎరికో నుండి బేతేలు మన్యదేశం వరకు అరణ్యం వ్యాపిస్తుంది. అది బేతేలు నుండి లూజు వరకు పోయి అతారోతు అర్కీయుల సరిహద్దు వరకు సాగి క్రింది బేత్ హారోను వరకు గెజరు వరకు పడమటి వైపుగా ఎప్లేతీయుల సరిహద్దు వరకు వ్యాపించింది. దాని సరిహద్దు సముద్రం వరకు సాగింది. అక్కడ యోసేపు పుత్రులైన మనష్షే ఎఫ్రాయిములు స్వాస్థ్యములు పొందారు. ప్రియ శ్రోతలారా, గమనించండి, యోసేపు పేరు మీద గోత్రం లేదు. యోసేపు రాహేలుకు పుట్టిన వారిలో జ్యేష్ఠుడు గనుక అతనికి రెట్టింపు స్వాస్థ్యం వస్తుంది. అందుచేత అతని ఇద్దరు కుమారులకు అది సమానంగా ఇచ్చినప్పుడు ఎఫ్రాయిము మనష్షేల స్వాస్థ్యాలు సంపూర్ణమయ్యాయి. వీరిద్దరి స్వాస్థ్యాల మొత్తం యోసేపు స్వాస్థ్యమవుతుంది. ఆదికాండం 48:5 యాకోబు అన్నాడు, ఇదిగో యోసేపు, నేను ఈజిప్టుకు నీ వద్దకు రాకమునుపు ఈజిప్టు దేశములో నీకు పుట్టిన నీ ఇద్దరు కుమారులు నా బిడ్డలే. రూబేను షిమ్యోనుల వలె ఎఫ్రాయిము మనష్షే నా బిడ్డలై ఉంటారు. వారి తరువాత నీవు కన్న సంతానము నీదే. వారు తమ సహోదరుల స్వాస్థ్యములను బట్టి వారి పేర్ల చొప్పున పిలువబడతారు. ఉత్తరాదిన ఎక్కువ భూభాగము ఎఫ్రాయిము మనష్షేలకు వచ్చింది. వీరిద్దరి పేర్లు గోత్రకర్తల పేర్లలో చేర్చబడ్డాయి.

యెహోషువ 16:5 నుండి. ఎఫ్రాయిమీయుల సరిహద్దు అనగా వారి వంశముల చొప్పున వారికి ఏర్పరచిన సరిహద్దు. వారి వారి వంశముల చొప్పున ఎఫ్రాయిమీయుల గోత్ర స్వాస్థ్యం ఎఫ్రాయిమీయులకు అక్కడక్కడా ఇయ్యబడిన పట్టణములు పోగా, ఆ పట్టణములన్నీ వాటి గ్రామములు మనషేయుల స్వాస్థ్యంలో ఉన్నాయి. గెజరులో నివసించిన కనానీయుల దేశమును వారు స్వాధీనపరుచుకోలేదు. నేటి వరకు ఆ కనానీయులు ఎఫ్రాయిమీయుల మధ్య నివసిస్తూ పన్ను కట్టే దాసులై ఉన్నారు. ఎఫ్రాయిము సరిహద్దులు విన్నారు కదా. 15:16 పేర్కొనబడిన భూభాగాలు యూదులకు ఇస్రాయేలీయులకు ఎంతో ఆసక్తి గొల్పుతాయి. అయితే విశ్వాసులమైన మనము ఈ పేర్లను బట్టి కంగారు పడనక్కర్లేదు. మనకు దేవుడు పరలోక స్వాస్థ్యమిచ్చాడు. పరలోక పట్టణము మనదే. ప్రభు అయిన యేసుక్రీస్తుతో ఆయన సంఘము ఆయనతో పాటు పరిపాలన చేస్తుంది. సంఘం యేసుప్రభు యొక్క సజీవ శరీరమే. ఈ అధ్యాయాలలో అక్కడక్కడా కాలేబు పేరు వినబడుతూ వచ్చింది. ఈ పేరుకు అర్థం ఎప్పుడైనా ఆలోచించారా? కాలేబు అంటే కుక్క. ఎవరినైనా కుక్క అని పిలిస్తే అది మర్యాద కాదు. కాని ఇతనికి అదే పేరు పెట్టబడింది. యెహోషువ, కాలేబు వీరిద్దరూ కాదేషు బర్నియా నుండి వేగు చూడడానికి కనాను దేశానికి వెళ్లారు. వీరిద్దరూ తెచ్చిన నివేదిక విశ్వాస సహితమైనది, నిరీక్షణాత్మకమైనది. మిగతా 10 కూడా నివేదికలు తెచ్చారు. అది విశ్వాసహీనమైన నివేదిక. వారి మాటల్లోనే వారి విశ్వాసము లేక అవిశ్వాసము తేట తెల్లమవుతుంది. మత్తయి సువార్త 12:36-37 యేసు ప్రభు అన్నాడు, మనుషులు పలికే వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉంటుంది. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుతావు. నీ మాటను బట్టే అపరాధివని తీర్పు నొందుతావు. కాలేబు మాటల వలన అతడు నీతిమంతుడని రుజువైంది. దేవుని కృపను నిరర్థకము చేయకూడదు. ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని నిర్లక్ష్యం చేసి తీరని ఆధ్యాత్మిక నష్టం కొని తెచ్చుకున్నాడు. రోమాపత్రిక 9:3 దేవుడన్నాడు, నేను యాకోబును ప్రేమించాను, ఏశావును ద్వేషించాను. కాలేబు నిండు మనస్సుతో దేవుణ్ణి వెంబడించిన భక్తుడు. క్రైస్తవ భక్తి యొక్క సారాంశమిదే. నిండు మనస్సుతో హృదయపూర్వకంగా నీ దేవుణ్ణి వెంబడించాలి. యేసును సన్నిహితంగా ఎరిగి ఉండాలి. 2 తిమోతి 1:12 పౌలన్నాడు, నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను నమ్మిన సిద్ధాంతాన్ని ఎరుగుదును అని పౌలు అనలేదు. నేను నమ్మిన వానిని ఎరుగుదును అంటున్నాడు. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోయే ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకుంటున్నాను. ఇది గొప్ప సాక్ష్యం. యేసుక్రీస్తు లేవిని సుంకపు మెట్టు వద్ద చూచి నన్ను వెంబడించు అన్నాడు. అతడు వెంబడించాడు. అలాగే కాలేబు నిండు మనస్సుతో తన దేవుణ్ణి వెంబడించాడు. కుక్క తన యజమానుణ్ణి వెంబడించినట్లు వెంబడించాడు. లేవి యేసును వెంబడించాడు. ఆయన వెళ్లిన చోటికెల్లా తాను వెళ్ళాడు. విశ్వాసముతో నడవాలి కాని వెలిచూపుతో కాదు. కుక్క తన యజమానిని వాసనను బట్టి గుర్తిస్తుంది, కంటిచూపును బట్టి కాదు. తన యజమాని వాసన కుక్క గుర్తుపడుతుంది. అలాగే యేసు పరిమళాన్ని వాసన చూచి ఆయనను వెంబడించాలి. కుక్క తన యజమానిని ఎట్టి పరిస్థితులలోనూ విడువదు, తన యజమానిని ఎడబాయదు. హెబ్రీపత్రిక 6:12 మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకోవాలి. సోమరితనము పనికిరాదు. అసహనము అవిశ్వాసము దేవునికి ఇష్టం లేదు. విశ్వాసము సహనము ఈ రెండూ కాలేబుకున్నాయి. యేసుప్రభు అపొస్తలులకు సహనము విశ్వాసము ఈ రెండూ ఉన్నాయి. గనుకనే వారు అపొస్తలులు. ఒక వ్యక్తి యొక్క సంస్కృతి

0: ఈ సంస్కారము అకస్మాత్తుగా రావు. అతని పుట్టుక, అతడు పెరిగిన వాతావరణం, అతనికి క్రమశిక్షణ గరిపిన తల్లిదండ్రులు, దైవ సేవకులు, ఈ విధంగా ఎందరో నీ ఆధ్యాత్మిక సంస్కృతికి దోహదపడిన వారున్నారు. దేవుడు నీకేదైనా బహుమానమిస్తే మంచిదే కాని బహుమానం సౌశీల్యానికి ప్రత్యామ్నాయం కాదు. సౌశీల్యము నీలో ఉండి నీ చేత మంచి పనులు చేయిస్తుంది, మంచి మాటలు మాట్లాడిస్తుంది. కుక్క తన యజమానుణ్ణి ఎవరు ఆటంకపెట్టినా వదలదు. విశ్వాసం ఉన్నవారు సహనశీలంతో కనిపెట్టగలరు. కాలేబు విశ్వాసానికి తగిన బహుమానం దొరికింది. అతనికి హెబ్రోను ప్రాంతం స్వాస్థ్యంగా దొరికింది. అందుకే జకర్యా 3:3 ప్రవక్త అంటున్నాడు, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతాను. సోదరీ సోదరులారా, కాలేబు వలె నిండు మనస్సుతో ప్రభు అయిన యేసుక్రీస్తును వెంబడించండి. దేవుడు మనలను ఒక ప్రత్యేక ఉద్దేశ్యంతో సృష్టించాడు. మనము మన స్వార్థం కోసం బ్రతకటం ఆయన చిత్తం కాదు. ఇతరుల బాధను చూచి మనము బాధపడాలి, ఇతరుల సంతోషంలో మనము ప్రవేశించాలి. దేవుడు అప్పగించిన పనిని నమ్మకంగా చెయ్యాలి. ప్రజల మెప్పు కాదు, దేవుని మెప్పు మనకు కావాలి. యేసుప్రభువు ఎంతో శ్రమపడి బాధితుడై విధేయతను నేర్చుకున్నాడు. అలాగే బైబిలులోని భక్తులందరూ నేర్చుకున్నారు. యేసుప్రభువు కూడా అన్నాడు, నేను సాత్వికుడను, దీనమనస్సు గలవాడను, నా వద్ద నేర్చుకోండి. దేవుడు అప్పగించిన పనికి సమానమైన సౌశీల్యాన్ని మనం అలవరుచుకోవాలి. కాలేబు, యెహోషువా అలాంటివారే. దేవుడు మనలో ఏమి చేయగోరుతున్నాడో దానిని గమనించాలి. అప్పుడు మనము ఏమి చెయ్యాలో మనకు బోధపడుతుంది. ప్రసంగి 12:1 దుర్దినములు రాకముందే ఇప్పుడు, వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పే సంవత్సరాలు రాకముందే, తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రాలకు చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరల రాకముందే, నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఫిలిప్పి 3:14 క్రీస్తుయేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలిగే బహుమానమును పొందాలని గురివద్దకే పరిగెత్తుతున్నాను. ఆధ్యాత్మిక విషయాలలో నిజాయితీ, నైతిక యథార్థత, విశ్వసనీయత గలవారే దేవుని బిడ్డలు. ఆధ్యాత్మిక సౌశీల్యం ఎందులో కనపడుతుంది? దేవుని వాక్య ప్రమాణానికి అనుగుణంగా జీవించడమే ఆధ్యాత్మిక సౌశీల్యం. మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము గనుక ఆయనను వెంబడిస్తున్నాము, ఆయన వాక్య ప్రకారం జీవిస్తాము. సోదరీ సోదరులారా, దేవుని కృప ఉచితమైనదే గాని అది చౌకబారు దినుసు కాదు. విశ్వాసులు రేపు పొందబోయే తీర్పు వారి సత్కార్యాలకు సంబంధించినది. విశ్వాసికి పాపాలకు గాను శిక్ష ఉండదు. క్రీస్తునందు ఏ శిక్షావిధి లేదు. అయితే మనము దేవుని కృపాసనం వద్ద నిలిచినప్పుడు మనము చేసిన పనులకు గాను వాటి నాణ్యతను బట్టి బహుమానాల తీర్పు ఉంటుంది. ప్రియ సోదరీ సోదరులారా, వింటున్నారా? దేవుని బిడ్డలు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలి. ప్రియ శ్రోత, నీవు యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకుడుగా ఎరుగుదువా? నీవు విశ్వాసివా? అయితే ఈ పాఠంలోని సత్యాలన్నీ నీకే వర్తిస్తాయి. దైవాశీస్సులు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధులందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.
1: యెఫున్నె కుమారుడైన కాలేబుకు ఇవ్వబడిన పట్టణం పేరేమిటి? యెఫున్నె కుమారుడైన కాలేబుకు ఇవ్వబడిన పట్టణము పేరేమిటి? 1 బేతెలు, 2 హెబ్రోను, 3 షిత్తీము. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570.
2: ప్రిలారా, ఇంతవరకు మనము యెహోషువ గ్రంథము 15-16 అధ్యాయాలను ధ్యానించుకున్నాం. ఈ అధ్యాయాలలో యూదా వంశస్థుల గోత్రాలకు వారి వారి వంశముల చొప్పున చీట్ల ద్వారా వచ్చిన వాటాల వివరాలు చెప్పబడినట్లుగా గమనించాం. యూదాకు వచ్చిన భూములను గూర్చి, ఎఫ్రాయిముకు వచ్చిన భూములను గూర్చిన వివరాలను తెలుసుకున్నాం. ఇందులో కాలేబుకు వచ్చిన వంతును గూర్చిన ప్రస్తావన కూడా ఉంటుంది. శత్రువులైన అనాకీలు ఉన్నప్పటికీ కాలేబుకు వారిని జయించగలననే విశ్వాసము మెండుగా ఉన్నట్లుగా గమనించాం. కాలేబు అనే పేరుకు అర్థం కుక్క, అనగా కుక్క విశ్వాసానికి సంకేతం. కాలేబు నిండు మనసుతో తన దేవుణ్ణి వెంబడించాడు. కుక్క వాసనను బట్టి తన యజమానుని గుర్తించినట్లుగా కాలేబు తన దేవుణ్ణి గుర్తిస్తూ జీవించాడు. కుక్క తన యజమానుని ఎవరు ఆటంక పెట్టినా వదలదు. విశ్వాసం గలవారు సహనంతో కనిపెట్టగలరు. కాలేబు విశ్వాసానికి తగిన బహుమానం దొరికింది. ప్రిలారా, కాలేబు వలె నిండు మనసుతో ప్రభు అయిన యేసును మనం వెంబడించాలి. దేవుడు మనలను ప్రత్యేకమైన ఉద్దేశంతో సృష్టించాడు. దేవుడు అప్పగించిన పనిని నమ్మకంగా మనం చేయాలి. ప్రజల మెప్పు కాదు కానీ దేవుని మెప్పును కోరుకోవాలి. విశ్వాసులమైన మనము ఈ పేర్లను బట్టి కంగారు పడిన అవసరం లేదు. మనకు పరలోక స్వాస్థ్యము ఇవ్వబడింది. పరలోక పట్టణం మనదే. ప్రభు అయిన యేసు క్రీస్తుతో ఆయన సంఘము ఆయనతో పాటు పరిపాలన చేస్తుంది. సంఘము యేసు ప్రభు యొక్క సజీవ శరీరమే. ఇట్టి సత్యాలు మన ఆధ్యాత్మిక జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండునుగాక. దైవాశీస్సులు.
3: ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.

0: ప్రేమధార
1: ప్రేమధార
0: బైబిల్ అధ్యయన పాఠశాల
1: శ్రోతలకు స్వాగతం.
0: తెలుగు ప్రజలకు పరలోక వరంగా దేవుడు ప్రసాదించిన అపూర్వ కానుక ప్రేమధార. సమస్యలతో సతమతమవుతున్న వారికి సమాధానం,
1: అశాంతితో అలమటిస్తోన్న వారికి ప్రశాంతి.
0: ఆలకించండి ప్రేమధార.

ప్రియ శ్రోతలు, బావున్నారా? దినదినము క్రీస్తునందు హాయిగా, తేలికగా, సునాయాసంగా బ్రతకగలుగుతున్నారా? దేని గురించైనా మీకు భయం ఉందా? భయం విశ్వాసానికి వ్యతిరేకం. విశ్వాసికి భయం ఉండకూడదు. జీవితంలోని సంఘర్షణలు మనిషిలో భయాన్ని ప్రకల్పన చేస్తాయి. కొందరిని వారి గత జ్ఞాపకాలు భయపెడతాయి. మరికొందరు భవిష్యత్తులో ఏమి జరుగుతుందో అని భయంతో అట్టిట్టయిపోతారు. సావు అనేది భవిష్యత్తులో నుండి మనిషిని జడిపిస్తుంది, భయపెడుతుంది. గతకాలము, భవిష్యత్తు, ఈ రెండిటి మధ్య మనిషి భయభ్రాంతుడవుతున్నాడు. యేసు ప్రభువుకు మన భవిష్యత్తు తెలుసు. మనకు తెలియాల్సిన అవసరమేమిటి? నిశ్చింతగా ఆయనను వెంబడించగలం. మా శ్రోతలకు 91వ కీర్తనను భయానికి విరుగుడుగా ప్రతిపాదిస్తున్నాము. మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయం, నా కోట. నేను నమ్ముకునే నా దేవుడు నాశనకరమైన తెగులు రాకుండా నన్ను రక్షిస్తాడు. ఆయన తన రెక్కలతో నన్ను కప్పుతాడు. రాత్రివేళ కలిగే భయానికైనా, పగటివేళ ఎగిరే బాణానికైనా, చీకటిలో సంచరించే తెగులుకైనా, మధ్యాహ్నమందు పాడుచేసే రోగానికైనా నేను భయపడను. నాకు అపాయమేదీ రాదు. ఏ తెగులు నా గుడారమును సమీపించదు. తన మార్గములలో నన్ను కాపాడడానికి ఆయన నన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నేను ఆయనను ప్రేమిస్తున్నాను. ఆయన నన్ను తప్పిస్తాడు. నేనాయన నామము నెరుగుదును. దేవుడు నన్ను ఘనపరుస్తాడు. నేను మొరపెడితే ఆయన ఉత్తరమిస్తాడు. శ్రమలో నాకాయన తోడై ఉంటాడు. దీర్ఘాయువుతో ఆయన నన్ను తృప్తిపరుస్తాడు. ఆయన రక్షణను నాకు చూపుతాడు. దేవునికి స్తోత్రం. రండి శ్రోతలు, ప్రార్థన చేసుకుందాము. కృపా కనికరములు గల మా తండ్రి, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. ప్రభూ, దేవా, మమ్మలను ఆశీర్వదించండి, కనికరించండి. పరలోక ఆశీర్వాదములన్నీ మాకిచ్చావు, నీకు మేము కృతజ్ఞులం. ప్రభూ, దేవా, లోకమంతటా దౌర్జన్యం పెచ్చుమీరిపోతున్నది. ప్రభూ, ఈ కలవరము నుండి లోకమును కాపాడండి. మా దేశమును ప్రత్యేకముగా దర్శించండి. మా శ్రోతల కుటుంబాలను దీవించండి. రోగగ్రస్తులను స్వస్థపరచండి. క్రైస్తవ కుటుంబాలను దీవించండి. పిల్లలను, యువతీ యువకులను దీవించండి. తల్లులను, గర్భిణీ స్త్రీలను, చంటి బిడ్డలను ఆశీర్వదించండి. రోగగ్రస్తులను ముట్టి స్వస్థపరచండి. క్రైస్తవ బిడ్డలు మంచి సాక్షులై అందరికీ నీ గుణాతిశయములను తెలియజెప్పగలుగునట్లు వారికి ధైర్యము, వివేకము దయచేయండి. యువతీ యువకులను రక్షించండి. వారు శోధనలను ఎదుర్కొని జయించగలుగు కృపాబలము, ఆత్మబలము వారికి అనుగ్రహించండి. స్వదేశీ, విదేశీ సంఘములను, సంఘ బిడ్డలను బలపరచండి. భూదిగంతముల వరకు నీ సంఘ సాక్ష్యము ప్రసరించాలని ప్రార్థిస్తున్నాము. ప్రసంగ వేదికలను బలపరచండి. కాపరులు, సువార్తికులు ఆత్మపూర్ణులై ఆత్మల సంపాదనలో ముందంజ వేయునట్లు వారికి విస్తృతమైన సేవాదర్శనమనుగ్రహించండి. సంఘక్షేమాభివృద్ధికరమైన అనుభవములు నాయకులకు, కార్యకర్తలకు అనుగ్రహించండి. దేవుని వాక్య ప్రమాణము మేరకు సంఘబిడ్డలు జీవించగలుగునట్లు, పరిశుద్ధాత్మ కార్యములు విరివిగా జరుగునట్లు నడిపించండి. క్రీస్తు అధికారం సంఘమందు, వ్యక్తిగతంగా సంఘబిడ్డలయందు గుర్తించబడాలని, ఆయన రాకడ దృష్ట్యా అందరూ పరిశుద్ధ జీవితము ద్వారా చుట్టుప్రక్కల వారిని ఆకర్షించగలుగునట్లు వారిని బలపరచుమని వేడుకుంటున్నాము. మా దేశమును, దేశ ప్రజలను, పరిపాలకులను, అధికారులను ఆశీర్వదించండి. ప్రజలలో నైతిక శీలము ప్రవర్తిల్లాలని ప్రార్థిస్తున్నాము. ప్రజలు శాంతి సౌఖ్యములు కలిగి తమ సృష్టికర్తను మహిమపరుస్తారని నిరీక్షిస్తున్నాము. నేటి వాక్య అధ్యయన ఆశీర్వాదములు మాకనుగ్రహించమని, సైతానీయ దుష్టశక్తులను లయపరచుమని యేసుక్రీస్తు వారి శక్తిభరిత నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ శ్రోతలు,
దేవుని వాక్యమే బైబిల్ గ్రంథం. ఇదే లేఖనం దేవుని ప్రేరణను బట్టి ఆత్మావేశము వల్ల భక్తుల ద్వారా రాయబడిన వాక్యమే దేవుడు పలికిన వాక్యం. మన జీవమునకు భక్తికి మూలమైనది దేవుని వాక్యం. యేసుక్రీస్తే దేవుని వాక్యమని చెప్పబడింది. ఆయనే దేవుణ్ణి బయలుపరచిన దేవుని కుమారుడు యేసుక్రీస్తు. వాక్యం మన పాదములకు దీపం, మన త్రోవకు వెలుగు. వాక్యం ఎంతో పదునైన ఖడ్గం. వాక్యం దేవుని బిడ్డలలో ప్రతి ఒక్కరిలో సమృద్ధిగా నివసించాలని దేవుని చిత్తం. వాక్యం చిరస్థాయిగా నిలిచి ఉండే సజీవ శక్తి. మానవ సాధనముల ద్వారా వాక్యం రాయబడింది, ప్రకటించబడుతోంది, అయినా వాక్యానికి మూలం దేవుడే. గత పాఠాలలో బైబిల్ యొక్క విశిష్టతను వివిధ దృక్కోణములలో మనము పరిశీలించాము. బైబిలు మానవతకు దేవుడిచ్చిన గొప్ప ఈవి. బైబిలు చేత ప్రభావితులైన గొప్ప వ్యక్తులెందరో చరిత్రలో మనకు కనిపిస్తారు. వారి సాక్ష్యాలు మన వ్యక్తిగత విశ్వాసానికి ఎంతో ప్రోత్సాహకరమైనవి. బైబిలునందు మనకు ఆదరణ లభిస్తుంది. జీవితమంటే ఏమిటో మనకు దేవుని మాటల్లో నిర్వచిస్తుంది బైబిలు. లోకయాత్రలో దారి తప్పకుండా మనిషిని నడిపించే మ్యాప్ లాంటిది బైబిలు గ్రంథం. ఆత్యయిక పరిస్థితుల్లో మనకు బైబిలు సందేశం కర్తవ్యాన్ని ఉపదేశిస్తుంది. జీవితంలో కలిగే దెబ్బలకు గాయాలకు బైబిలు సందేశం గొప్ప చికిత్స. దేవుని వాక్యాన్ని అనుదిన జీవితంలో అన్వయించుకుని చూడండి. ఇహలోక సమస్యలకు పరలోక పరిష్కారాన్ని చూపుతుంది దేవుని వాక్యం. దేవుని వాక్యం 66 గ్రంథాల పరిశుద్ధ సంపుటం, పుటం పెట్టిన మేలిమి బంగారం. ఏ దేశ పౌరులైనా ఈ గ్రంథాన్ని జీవిస్తే ఉత్తమ పౌరులవుతారు అనేది నిర్వివాదాంశం. కుటుంబంలో తండ్రులు మంచి తండ్రులవుతారు, భార్యాభర్తలు ఆదర్శ దంపతులవుతారు. బాల్యదశ నుండి బైబిలు సందేశాలను పాటిస్తే వారి భవిష్యత్తు మహోజ్వలమవుతుంది. అన్ని వయస్సుల వారికి తగిన సందేశం ఈ గ్రంథంలో ఉంది. బైబిలును పూర్తిగా అధ్యయనం చేస్తే పూర్తి ప్రయోజనం సిద్ధిస్తుంది. కొందరు దంపతులు విడాకులకు సిద్ధపడుతున్నారు గదూ. వీరికే గనక బైబిలు యొక్క దేవుడు, దేవుని యొక్క బైబిలు తెలిసి ఉంటే సమస్య అంతవరకు రాదని నిశ్చయంగా చెప్పగలం. క్రైస్తవ తల్లిదండ్రులారా, మీ పిల్లలకు చిన్నప్పటి నుండి బైబిలు సత్యాలు నేర్పండి. న్యాయవాదులకు దేవుని న్యాయం కావాలి, న్యాయాధిపతులకు దేవుని న్యాయశాస్త్రం కావాలి, ధార్మికులకు దేవుని ధర్మశాస్త్రం కావాలి. మన భావ ప్రపంచాన్ని బైబిలే ప్రభావితం చెయ్యాలి. బైబిలు మన ప్రవర్తన నియమావళికి మాతృక. బైబిలులోని దృశ్యాలు, సాదృశ్యాలు తూర్పు దేశాలకు సంబంధించినవి అయితే అన్ని దేశాలకు ఆధ్యాత్మిక సంస్కృతిని నేర్పుతుంది పరిశుద్ధ బైబిల్. అన్ని దేశాలకు, సంస్కృతి సభ్యతలకు చెందిన ప్రజలు బైబిల్ ద్వారా ప్రభావితులై దైవ సంస్కృతిని అలవరుచుకున్నారు. మానవ హృదయంతో ప్రేమ భాషలో మాట్లాడుతుంది బైబిల్. రాజసౌధంలో బైబిల్ రాజుతో మాట్లాడి నీవు దేవునికి సామంతుడవు అంటుంది. బీద రైతు ఇంటిలో బైబిలు అతనితో మాట్లాడి నీవు దేవుని బిడ్డవు అంటుంది. దేవుని వాక్యపు విత్తనం ఏ దేశపు భూమిలోనైనా మొలుస్తుంది, ఆ దేశపు పంట అవుతుంది. చిన్నపిల్లలు బైబిలు కథలు ఆప్యాయంగా వింటారు. ఆ కథల్లోని పరమార్థాన్ని వయోవృద్ధులు సైతం ధ్యానిస్తూనే ఉంటారు. యుద్ధ వాతావరణంలో బలమైన శాంతి సందేశాన్ని బైబిలు ప్రకటిస్తుంది. ఉపద్రవంలో క్షేమస్థితిని నిర్దేశించి చూపుతుంది బైబిలు సందేశం. చీకటిలో వెలుగురేఖను చూపే దేవుని ప్రేమలేఖ బైబిలు. ఎడారిలో నీటిబుగ్గగా సేద తీరుస్తుంది బైబిలు వాక్కు. ప్రేమ, స్నేహం, సానుభూతి, భక్తి, జ్ఞాపకాలు, నిరీక్షణ ఒకటేమిటి! ఇందులో అనేక రకాలైన శృతులు, స్మృతులు కలబోసి ఉన్నాయి. దేవుణ్ణి ప్రేమించేవారు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తారు, అందులో ప్రతి మాటను ప్రేమిస్తారు. దేవుని వాక్య పవనాలు వీచేచోట
మధుర పరిమళాలు గుబాళిస్తాయి. వాక్యమే దేవుని ప్రజల సమైక్యం. దేవుడు మానవుడు ఈ గ్రంథరచనకు కర్తృత్వం వహించటం గొప్ప విశేషం. అనగా ఆత్మపూర్ణుడైన రచయిత దేవునికి జతపనివాడవుతున్నాడు. 1500 సంవత్సరాల వ్యవధిలో 40 మంది రచయితలు, వివిధ ప్రాంతాలకు చెందినవారు దేవుడు రాయించబట్టే ఇది రాయగలిగారు. అందుకే బైబిలు మాటలలో ఎక్కడా వ్యాఘాతం కనిపించదు. ఇంతటి ఏకవాక్యత గల గ్రంథం మరొకటి లోకంలో ఎక్కడా కనిపించదు. మనిషి అర్థం చేసుకోవటంలో లోపముంటుందేమో కాని బైబిలు వాక్యంలో ఎట్టి లోపమూ లేదు, ఉండడానికి వీల్లేదు. ఆయా భక్తులు మనుషులు కాబట్టి ఏవేవో తప్పులు చేశారు, గాని బైబిలు రచనలో మాత్రం దేవుడు ఏ తప్పు లేకుండా రాయించాడు. పండితులకు పామరులకు అందరికీ ఈ గ్రంథంలో సందేశం ఉంది. లూకాలాంటి భాషావేత్తలు, పేతురులాంటి పామరులు తమదైన ప్రత్యేక శైలిలో రాసిన గ్రంథాలు ఇందులో ఉన్నాయి. పరిశుద్ధాత్మ పర్యవేక్షణలో అన్ని రకాల మనుషులకు అర్థమయ్యేటట్లు ఈ గ్రంథం రాయబడింది. దేవుడు తన వాక్యము ద్వారా మనందరితో మాట్లాడతాడు. దేవుడు ఏది చెప్పినా ఎప్పుడు చెప్పినా వాక్యంలో తాను రాయించిందే చెప్తాడుగాని మరొకటి చెప్పడు. తాను చెప్పింది వాక్యానికి విరుద్ధంగా ఉండదు. పాత నిబంధనలో అవ్యక్తంగా ధ్వనించిన, కొత్త నిబంధనలో ముఖాముఖిగా మాట్లాడినట్లు ఆయన వాక్యం ధ్వనిస్తుంది. పాత నిబంధనలోని క్రీస్తే కొత్త నిబంధనలోని యేసు. ఇది యేసుక్రీస్తు పుస్తకం. పాత నిబంధనలో యెహోవా కార్యములు, 4 సువార్తలలో యేసుక్రీస్తు కార్యములు, అపొస్తలుల కార్యము నుండి పరిశుద్ధాత్మ కార్యములు ఈ బైబిలు గ్రంథమందు పొందుపరచబడి ఉన్నాయి. శత్రువులు ఈ గ్రంథాన్ని నాశనం చెయ్యాలని చూచారు, గాని దేవుడు ఈ గ్రంథాన్ని కాపాడాడు. భూగర్భంలో నుండి తవ్వకాలలో బయటపడిన అవశేషాలను బట్టి ఇది దేవుని గ్రంథమని పరిశోధనల వల్ల రుజువవుతున్నది. ప్రవచనాలు తూచా తప్పకుండా నెరవేరుతున్నాయంటే ఇది విశ్వసనీయమైన దైవగ్రంథమని రుజువవుతున్నది. కొన్ని ప్రవచనాలు అప్పటికప్పుడే నెరవేరగా కొన్ని ఎంతో కాలానికి నెరవేరాయి. ఇంకా నెరవేరాల్సిన ప్రవచనాలు కూడా ఉన్నాయి. చరిత్రకు దేవుడైన యేసు ప్రభువు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఈ గ్రంథమంతటిలో కథానాయకుడు యేసే. క్రీస్తు పుట్టుకను గురించిన ప్రవచనాలు బైబిలులో ప్రత్యేక ఆకర్షణ. వీటన్నిటిని మించి బైబిలు సందేశము ఆధ్యాత్మిక శక్తిగలదై అనేక మంది జీవితాలను పరివర్తన చెందించింది. బైబిలును మనమేమీ సమర్థించే ప్రయత్నం చేయనక్కర్లేదు. బైబిలు సందేశాన్ని ఉన్నది ఉన్నట్లు ప్రకటించటమే మన పని. ప్రియశ్రోతలు, జ్ఞాపకముంచుకోండి, దేవుని ఆత్మ ఎల్లప్పుడూ దేవుని వాక్యాన్ని అనుసరించి పనిచేస్తాడు. ప్రత్యక్షం, ప్రేరేపణ, వెలిగింపు, వ్యాఖ్యానం అనే విధానాల ద్వారా దేవుని వాక్యం మానవ హృదయంలో ప్రవేశించి దేవుని చిత్తం నెరవేరుస్తుంది. దేవుని వాక్యాన్ని వివరించేవారు ఆత్మ నింపుదల నడుపుదల లేనిదే సరిగా వివరించలేరు. సరైన బైబిలు అనువాదమే మనకు దేవుని సందేశాన్ని సూటిగా తేటగా అందించగలుగుతుంది. మా శ్రోతలు, ఈ బైబిలు గ్రంథాన్ని శ్రద్ధగా భయభక్తులతో అధ్యయనం చెయ్యాలి. ఇది అనుదినమూ అభ్యసించాలి. బైబిలు ధ్యానం వల్ల మన మనస్సు హృదయము పవిత్రమవుతాయి. బైబిలుకు మనము ఎల్లప్పుడూ విధేయులమై ఉండాలి. ప్రకృతి సంబంధులకు ఆధ్యాత్మిక విషయాలు అర్థం కావు, గాని ఆత్మ సంబంధులకు అవి తేట తెల్లమవుతాయి. పరిశుద్ధాత్మే మన పరమ బోధకుడు. ఆయనే మనలను సర్వసత్యములోనికి నడిపించేవాడు. దేవుని వాక్యమును నెమరు వెయ్యడమే ధ్యానించడం. బైబిలు గ్రంథంలో మానవాతీతమైన పరిమాణం ఉంది. అందుకే దీనిని ఎవరూ రూపుమాపలేకపోయారు. బైబిలును నాశనం చెయ్యాలనుకున్నవారే నాశనమయ్యారు. ఎన్ని సమ్మెటపోట్లు తగిలినా సుత్యలు విరిగిపోవాల్సిందే కాని వాక్యం మాత్రం చిరస్థాయిగా నిలిచి ఉంది. రోమా రాజ్యాధినేతలు ఎంత వ్యతిరేకించినా బైబిలు నిలిచే ఉంది.
క్రీస్తు శకము 303 సంవత్సరంలో డయోక్లిషియన్ చక్రవర్తి బైబిలును ద్వేషించి దాన్ని నాశనం చేశానులే అనుకున్నాడు. ఆ తరువాత కాన్స్టాంటైన్ చక్రవర్తి, ఎవరి దగ్గరైనా బైబిలు ప్రతి ఒక్కటైనా ఉందా, గొప్ప బహుమానమిస్తాను అని ప్రకటించాడు. 24 గంటల్లో 50 బైబిలు ప్రతులు అతని దగ్గరికి వచ్చాయి. యోహాను సువార్త 16:1-3 వరకు ప్రభువు చెప్పిన ఆదరణ మాటలను మనమెన్నటికీ మరువలేము. మీరు అభ్యంతరపడకుండా ఉండాలని ఈ మాటలు మీతో చెబుతున్నాను. వారు మిమ్మను సమాజ మందిరములో నుండి వెలివేస్తారు. మిమ్మను చంపే ప్రతివాడు తాను దేవునికి సేవ చేస్తున్నానని అనుకునే కాలము వస్తున్నది. వారు తండ్రిని నన్ను తెలుసుకొనలేదు గనుక ఈలాగు చేస్తారు. శ్రోతలు, ఎందరో తాత్వికులు, వేదాంతులు బైబిలును వ్యతిరేకించారు. గాని వారేరి ఎక్కడున్నారు? వారి వేదాంతాలేమయ్యాయి? దేవుని వాక్యం నాటి నుండి నేటి వరకు చెక్కు చెదరకుండా ఉంది. బైబిలులోని చరిత్ర వాస్తవమని సమకాలీన చరిత్ర రుజువు చేస్తుంది. బైబిలు ప్రవచనాలు నిర్దుష్టమైనవి, యథార్థమైనవి, నమ్మదగినవి. యెషయా గ్రంథం 41:22-23 ఇదొక సవాలు. జరగబోయే వాటిని విశదపరచి మా ఎదుట తెలియచెప్పండి, లేని ఎడల రాగల వాటిని మాకు తెలియచెప్పండి, ఇక మీదట రాబోయే సంగతులను తెలియచెప్పండి, అప్పుడు మీరు దేవతలని మేము ఒప్పుకుంటాము. ఇశ్రాయేలును గురించి, అన్యజాతులను గురించి, ఆయా ప్రసిద్ధ పట్టణాలను గురించి ఎన్నో ప్రవచనాలు పలకబడ్డాయి. కొన్ని నెరవేరాయి గనుక మిగతావి కూడా తప్పక నెరవేరుతాయి. అంతేకాదు, ఆయా వ్యక్తులను గురించి కూడా దేవుడు ఎన్నో ప్రవచనాలు పలికించాడు. కోరెషును గురించి, అలెగ్జాండర్ను గురించి ప్రవచనాలు బైబిలులో ఉన్నాయి. యేసుక్రీస్తునందు నెరవేరిన ప్రవచనాలు ఎన్నో ఉన్నాయి. పాత నిబంధనలోని ప్రవచనాలను ఒక్కటీ తప్పిపోకుండా అన్నిటినీ నెరవేర్చినవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన పుట్టుక, ఆయన బహిరంగ సేవ, ఆయన మరణ పునరుత్థానములు అన్నీ క్రీస్తునందు నెరవేరాయి. ఆయన రెండో రాకడ ప్రవచనాలు నెరవేరనున్నాయి. ఆయన కన్యక గర్భాన జన్మిస్తాడని, ఇమ్మానుయేలు అనే పేరు ఆయనకుందని, ఆయన స్వకీయులే ఆయనను విసర్జిస్తారని, బాప్తిస్ముకుడైన యోహాను ఆయనకు ఆగమన దూతగా వస్తాడని, బెత్లహేము జనపదంలో జన్మిస్తాడని, జ్ఞానులు తూర్పుదేశం నుండి వచ్చి ఆయనను సందర్శిస్తారని, ఆయన అన్యజాతులకు వెలుగై ఉంటాడని, ఆయన వేదనామయుడని, 30 రూకలకు అమ్మబడతాడని, ఆయన ఎముకలలో ఒక్కటి విరువబడదని, పునరుత్థానుడై లేస్తాడని, ఆరోహణుడై తేజోమయుడవుతాడని, ఈ ప్రవచనాలన్నీ యేసుక్రీస్తు పూర్తిగా నెరవేర్చినట్లు బైబిలు గ్రంథంలో దాఖలా కనిపిస్తోంది. ఇక ఆయన రెండోసారి వచ్చాక జరగబోయే సంగతులన్నీ ప్రవచన రూపంగా చెప్పబడి ఉన్నాయి. ఇవి నమ్మదగిన ప్రవచనాలు. తూర్పు పడమర దేశాలెన్నో బైబిలు చేత ఎంతగానో ప్రభావితమై వారి ఆధ్యాత్మిక చింతన పరాకాష్ఠకు చేరుకున్నది. నరభక్షకులెందరో నాగరికులయ్యారు. బైబిలు పదజాలం సమకాలీన సాహిత్యాన్ని ప్రభావితం చేసింది. సంగీతం, చిత్రలేఖనం మొదలైన కళలు కూడా బైబిలు గ్రంథము చేత ప్రభావితమైనట్లు రుజువులున్నాయి. మోషే ధర్మశాస్త్రమందలి న్యాయసూత్రాలు అనేక జాతులకు, రాజ్యాలకు చట్ట నిర్మాణమందు వెలుగునిచ్చాయి. దశాజ్ఞలలోని నైతిక ప్రమాణాలు సార్వత్రికమై మార్గదర్శకములుగా గుర్తించబడినవి. తరతరానికి ఈ గ్రంథం అతి జాగ్రత్తగా ఎత్తిరాయబడింది. మహాపరిశుద్ధ గ్రంథమని నమ్మబడింది. రాతప్రతులలో ఒక్క అక్షరము పొల్లు కూడా తేడా రాకుండా లెక్కపెట్టి మరీ రాశారు. ప్రియశ్రోతలు వింటున్నారా? బైబిలు యథార్థమైన గ్రంథమని, కేవలం మానవ జ్ఞానంతో ఇది ఎవ్వరూ రాయజాలరని రుజువైంది. ఆయా వ్యక్తుల జీవిత విశేషాలను నిష్పాక్షికంగా చిత్రిస్తుంది బైబిలు. శత్రువులలో కూడా మంచి ఏదైనా ఉంటే అది కూడా ఇందులో గ్రంథస్థం చేయబడింది. అంతేకాదు,
భక్తుల జీవితాలలో కూడా మానవ సహజమైన పొరపాట్లుంటే ఇవి కూడా విడిచిపెట్టకుండా బైబిలు బట్టబయలు చేస్తుంది. అందుకే ఇది దేవుని గ్రంథమని, మన ఆధ్యాత్మిక జీవితానికి ఇది వాచక పుస్తకమని మనము నమ్ముతున్నాము. నోవహు, మోషే, దావీదు, ఏలియా, పేతురు మొదలైన భక్తుల జీవితాలను ఉన్నవి ఉన్నట్లు చూపుతుంది దేవుని వాక్యం. వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్లు మన చేత చదివిస్తుంది బైబిలు గ్రంథం. ఏ మానవుడు ఇంత నిష్పాక్షికంగా జీవిత చరిత్రను రాయజాలడు అని మనకు తెలుసు. నరకాన్ని గురించి, మానవుని నిస్సహాయ స్థితిని గురించి, అంతిమ తీర్పును గురించి బైబిలు చెప్పే సార్వత్రిక సత్యాలను ఎవరూ కాదనలేరు. ప్రియ శ్రోతలు, బైబిలును చదవని వారు, వినని వారు ఎంతో గొప్ప భాగ్యాన్ని కోల్పోయిన వారవుతున్నారు. ఈ బైబిలు గ్రంథం ప్రతి ఒక్కరూ స్వతంత్రించుకోవలసిన ఆస్తి, స్వాస్థ్యం. బైబిలులో నీవు అనుభవించింది ఇతరులతో పంచుకోవాలి. బైబిలు జ్ఞానాన్ని దాచిపెట్టడం నేరం. దాన్ని ఇతరులకు ఇవ్వాలి. తిరిగి వారు దాన్ని మరొకరికి ఇచ్చేట్టు చూడాలి. అందుకే పౌలు తిమోతికి ఉత్తరం రాస్తూ అన్నాడు, 2 తిమోతి 2:1, నా కుమారుడా, క్రీస్తుయేసునందున్న కృపచేత బలవంతుడివిక, నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించటానికి సామర్థ్యము గల నమ్మకమైన మనుష్యులకు అప్పగించు. ఒకరి నుండి ఒకరికి కరెన్సీ నోట్లలాగా బైబిలు జ్ఞానం ప్రసరించాలి. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.

ప్రేమధార బైబిల్ అధ్యయన పాఠశాలలో ఇంతవరకు ఎన్నెన్నో వినూత్న సత్యాలను మీరు విన్నారు. మీరు విన్న విషయాలను గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలని ఆశిస్తే ఈరోజే మాకు వ్రాయండి లేదా ఫోన్ చేయండి. మరియు మీ ప్రార్థన అవసరతలను, సలహాలను, సందేహాలను వెంటనే మాకు తెలియపరచగలరు. మా అడ్రస్: ప్రేమధార, TWR, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్లు 9399952570. మరొక నంబర్ 9399952580. మా ఇమెయిల్ ఐడి telugu ttb@radio882.com.

ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. గనుక నేను ఆయన మహిమ కొరకే బ్రతికెదను.

0: ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయెను అనే మాట పరిశుద్ధ లేఖనంలో మనం చూస్తున్నాం. ఉద్యానవనము, ఇంగ్లీష్లో గార్డెన్ అన్నారు, తోట. పరిశుద్ధ లేఖనాల్లో చాలా సందర్భాల్లో ఉద్యానవనము అనే మాట మనం గమనించవచ్చు. ఉద్యానవనాన్ని కొత్త నిబంధనలో సంఘానికి పోల్చారు. తోట అనే మాట మీరు ఎక్కడైనా పాత నిబంధన గ్రంథంలో చూస్తే అది ఇస్రాయేలు జనాంగానికి ఉపయోగించబడిన పదము. ఇస్రాయేలు జనాంగాన్ని పోల్చడానికి లేదంటే ఇస్రాయేలు జనాంగాన్ని ఉదహరించడానికి రాయబడిన మాట పాత నిబంధనలో మనం చూస్తాం. అదే నూతన నిబంధనలో తోట, ఉద్యానవనము అని గనక సంబోధించబడితే దాని అర్థం మనం ఎలా తీసుకుంటామంటే దేవుని రక్తం ద్వారా కడగబడిన సంఘము, యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా కొనబడిన సంఘము ఏదైతే ఉందో అది ఉద్యానవనమునకు తోటకు పోల్చబడింది. చాలాసార్లు మనం వింటున్నాం ఉద్యానవనానికి ఆ తర్వాత అరణ్యానికి చాలా వ్యత్యాసం ఉంది, చాలా తేడాలు ఉన్నాయి. అరణ్యము లోకానికి పోల్చబడింది, ఉద్యానవనము సంఘానికి పోల్చబడింది. ప్రియులరా, ఉద్యానవనము సంఘానికి పోల్చబడినప్పుడు ఈరోజున నేను కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఆ బైబిల్లో రాయబడిన మూడు రకాలైన తోటల గురించి మీతో మాట్లాడాలని నేను కోరుతున్నాను. ఐ వుడ్ లైక్ టు గివ్ యూ ఇన్సైట్స్ ఫ్రమ్ 3 gardens రిటన్ ఇన్ ద బైబుల్. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన 3 ఉద్యానవనాల గురించి, 3 తోటల గురించి, వాటిలో జరిగిన సంభవాల గురించి మీతో మాట్లాడిన సందేశాన్ని ముగింపులో తీసుకొస్తాను. జాగ్రత్త, మనం గమనిస్తే మీరందరూ అనుకున్నట్టుగానే మొదటి గార్డెన్, ఈడెన్ గార్డెన్, ఏదెను తోట. ప్రియులరా, దాదాపుగా తోట అనే పదం వచ్చిందంటే ఏదెను గురించి మాట్లాడుకోకుండా మనం ఉండలేం. ఎందుకోసమంటే దట్ గార్డెన్ వాజ్ ప్లాంటెడ్ బై ఆల్మైటీ గాడ్. దేవుని చేత ఏదెను తోట, ఏదెను వనము ఏర్పాటు చేయబడింది. అయితే ఏదెను తోటలో జరిగిన విషయం ఏంటంటే దట్ గార్డెన్ వాజ్ స్పాయిల్డ్ బై సిన్. పాపం చేయడం ద్వారా ఏదెను తోట పాడు చేయబడింది, లేదా ఏదెను తోటను దేవుడు మరుగు చేయాల్సిన ఆవశ్యకత వచ్చింది. ఎందుకోసం అంటే ఆదాము అవ్వలు చేసిన పాపాన్ని బట్టి. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఆదాము అవ్వల్ని దేవుడు సృష్టించి ఒక అద్భుతమైన తోటను నాటి దానిలో ఉంచిన తర్వాత ఈ తోటను కాయండి, దాన్ని సేద్యపరచండి అని ఆదాము అవ్వలకి దేవుడు ఆజ్ఞ జారీ చేశాడు. ఆ తర్వాత ద సాడెస్ట్ థింగ్ రిటన్ ఇన్ chapter 3 3వ అధ్యాయంలో, బహుశా నేను అనుకుంటాను మొత్తం బైబిల్ అంతట్లో కూడా అత్యంత విషాదకరమైన, విచారకరమైన చాప్టర్ అంటూ ఏదైనా ఉంది అంటే జెనిసిస్ chapter 3 3వ అధ్యాయమే. ఎందుకోసమంటే పాప ప్రారంభం అక్కడ మనకు కనబడుతూ ఉంది. దేవుడు సృష్టిని చేసినప్పుడు భయం లేదు మనిషిలో, దేవుడు మనిషిని చేసినప్పుడు మనిషిలో ఆందోళన లేదు, కలవరం లేదు, ప్రశ్న లేదు. కానీ 3వ అధ్యాయంలో దాదాపుగా అన్నీ వచ్చేసాయి. కారణం ఏంటో తెలుసా? ఆదాము అవ్వలు తమకిచ్చిన బాధ్యతను విస్మరించినందువలన అపవాది లోపలకు ప్రవేశించాడు. ఏదైనా తోటలోకి వచ్చి ఏదైతే చేయాలనుకున్నాడో సమస్తం కూడా చేశాడు. ప్రియులరా, దేవుడు ఏదైనా ఒక మాట చెప్పగానే కౌంటర్ఫీట్గా అంటే ఆ మాటకు వ్యతిరేకంగా మరొక మాట అపవాది తీసుకొచ్చేస్తున్నాడు. ప్రభునందు ప్రియులరా, దేవుడు చెప్పిన ప్రతి మాటకు కూడా కౌంటర్ఫీట్గా అపవాది కూడా మరొక మాట తీసుకొస్తాడు. ఎప్పుడైనా కానీ ఆనాడు ఆదాము అవ్వల జీవితంలో మాత్రమే కాదు, ఈనాడు నీ జీవితంలో కూడా దేవుడు ఎప్పుడు కూడా ఒక మాట నీతో మాట్లాడుతుంటే అపవాది వెంటనే మరొక మాట నీతో మాట్లాడుతుంటాడు. ఏ మాటకు లోబడాలి అనేది నీ మీద ఆధారపడి ఉంది. దేవుడు మాట్లాడుతున్న మాటలు సత్యమైనవి, ఆయన మాటలు ఎప్పుడు కూడా నిష్కళంకమైనవి. వాటిలో మోసం కానీ, నిన్ను వంచే అనుభవాలు కానీ, లేదా నిన్ను నష్టపరిచే మాటలు కానీ దేవుడు ఒక్కడు కూడా మాట్లాడడు. ఆయన ఏది చెప్పినా, ఒకవేళ ఆజ్ఞాపించినా, ఒకవేళ హెచ్చరిక చేసినా, అవన్నీ నీకు ప్రయోజనకరమైనవే, నీకు ఉపయోగకరమైన తప్ప నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేసే ఒక్క మాటైనా దేవుడు నీతో మాట్లాడడు. అయితే అపవాది వెంటనే అబద్ధాన్ని తీసుకొస్తాడు. ఈ అబద్ధం ఎలా ఉంటుందంటే ఇట్ విల్ గివ్ యూ ఎ సూతింగ్ ఎఫెక్ట్ టు యూ. నీకు ఎంత హాయిగా అనిపిస్తుంది అంటే, ఎంత చక్కగా అనిపిస్తుంది అంటే, తలనొప్పి వస్తున్నప్పుడు ఎవరైనా ఆ ఏంటి ఆ నవరత్న ఆయిల్ వేసి చక్కగా మసాజ్ చేస్తా ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది, అలా ఉంటుంది అనమాట అపవాది మాటలు. దేవుని మాటలు కొన్నిసార్లు కఠినంగా ఉంటాయి. అందును బట్టి చెబుతున్నాడు మరలా, గాడ్ విల్ హర్ట్ యూ బై టెలింగ్ ద ట్రూత్. దేవుడు సత్యం చెప్పి నిన్ను ఒకవేళ హర్ట్ చేయడానికి అని ఇష్టపడతాడు, కానీ అబద్ధం చెప్పి మాత్రం నేను కంఫర్ట్ చేయడం అనే వాస్తవాన్ని గుర్తించాలి. గాడ్ విల్ నాట్ టెల్ యువర్ లై టు కంఫర్ట్ యు. నిన్ను ఆదరించడానికో లేకపోతే నిన్ను ఒక విధమైన ఆహ్లాదపరచడానికో దేవుడు అన్నాడు అబద్ధం చెప్పేవాడు కాదు ఆయన. సత్యం చెప్పి నిన్ను బాధపరచడానికైనా ఆయన వెనుకాడ్డగానే అబద్ధం చెప్పి మాత్రం నేను ఆదరించడు అనే వాస్తవాన్ని గుర్తించాలి. కానీ అపవాది మాటలు ఎలా ఉంటాయంటే ప్రియులరా, మన కళ్ళ ముందే ఓ గొప్ప ఆవిష్కరణ చేసేస్తూ ఉంటాడు, జరగని విషయాలను కూడా చెప్పేస్తూ ఉంటాడు. ఆనాడు అవ దగ్గరకు వచ్చి జరిగిన విషయం అదే, అవమ్మా ఈ పండు తినుదినమున మీరు దేవుళ్ళగా అయిపోతారు, నీ కన్నులు తెరవబడతాయి, మంచి చెడ్డలు యోచించే శక్తి మీకు వస్తుంది, ఇంకా మీకు దేవునికి పెద్ద తేడా ఉండదని అపవాది తనలో ఉన్న నైజాన్ని అవ్వ హృదయంలో నాటుతూ వచ్చాడు. నిజమే, ఎవరి మనసులో ఏముంటుందో అదే ఇతరుల్లో నాటుతూ ఉంటారని అపవాది రుజువు చేశాడు. వాడి హృదయం నిండా గర్వం, వాడి హృదయం నిండా అహంభావం. అసలు వాస్తవానికి అపవాది పరలోకం నుండి గెంటివేయబడ్డానికి కారణం కూడా అదే, మహోన్నతునితో సమానుడిగా చేసుకుంటాను అన్నాడట. బాగా పాటలు పాడుతున్నాడు కదా అని చెప్పి ఆ వేకు చుక్క ఆ తేజో నక్షత్రమా అని పేరు పెట్టాడు దేవుడు. ఒక మంచి బిరుదు టైటిల్ ఇవ్వగానే ఇంక ఈయన అనుకున్నాడు, వేకు చుక్క తేజో నక్షత్రం అని నాకు పేరు పెట్టాడు కనుక ఇక నేను మామూలు దూతులతో సమానం కాదు, నేను మహోన్నతునితో సమానం అయిపోతానని, సింహాసనం ఎత్తు పెంచాలని ఆలోచన చేస్తున్నాడట మనసులో. ప్రిల్లల దేవుడు చోటు ఇవ్వలేదు, పైనుండి గెంటి వేశాడు. అప్పుడు అది ఏ గర్వంతో అయితే గెంటి వేయబడ్డాడో అదే గర్వాన్ని ప్రజల గుండెల్లో నాడుతున్నాడు. నీకేం తక్కువ, నువ్వు దేవుడితో సమానం, నీకేం తక్కువ నువ్వు మందిరానికి వెళ్ళడానికి, నీకేం తక్కువ అక్కడ కూర్చొని 2 గంటలు ఆ మాటలు వినడానికి, నీకేం తెలియదని వింటావు అక్కడ అని అపవాది ఎప్పుడు మనిషి స్థాయిని దేవునితో సమానునిగా చేశాలని చూస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులరా, మానవుడు గుర్తుపెట్టుకోలేకపోవడం ఒక విషయం, మానవుడు దేవునితో సమానం అవడం ఏంటి? దేవుడు అన్నాడు నా పోలికలో నా రూపంలో నేను చేశాను అనగా జాగ్రత్త వినండి, ఈ ప్రపంచాన్ని ఆలోచన చేస్తే దేవుడిది ప్రప్రథమైన స్థానము. ఆయన మించిన వారు కానీ కనీసం ఆయనకు సమానం లేని వారు కానీ ఎవరూ భూమి మీద లేరు. ఆ తర్వాత స్థానం ఎవరిదో తెలుసా? ఆయన రూపంలో చేయబడిన నీది నాదే. గట్టిగా చెప్పులు కొట్టి వేశానని మైపరచండి. God has given a wonderful opportunity to be called as his children. ఆయన బిడ్డలుగా పిలవడను మనము దేవుని తర్వాత స్థాయిలో ఉన్నాం. ఆ తర్వాత దేవదూతలు మన తర్వాత స్థానం. అంటే మీరు అనొచ్చు దేవదూతల కంటే వాణిని కొంచెం తక్కువగా చేసేటివి అని బైబిల్లో ఉంది కదా అని మీరు అనొచ్చేమో. వాస్తవానికి దేవుడు సృష్టించినప్పుడు మన స్థాయి దేవదూతల కంటే ఎక్కువే. అయితే పాపం చేయడం ద్వారా మొత్తం అందరినీ పక్క జరిపేసి కిందకెళ్ళి కూర్చున్నాం మనం. ఎందుకోసం తెలుసా? దేవునికి విరోధమైన పాపం చేయడం ద్వారా. సృష్టి కంటే దేవదూతల కంటే దిగజారిపోయిన స్థితిలో మానవుడు వెళ్ళిపోవడానికి కారణం మనిషి చేస్తున్న పాపమే. దేవుని తర్వాత స్థానం నీదే. అపవాదం అన్నాడు నువ్వు దేవుళ్ళగా అయిపోతావు, నీ కన్నులు తెరవబడతాయి, అంతా బాగుంటుంది అనగానే అవ్వ ఆదాము వారిలో ఉన్న యూనిటీ ఎంత గొప్పదో చూడండి. అవ్వగారు ముందు తినేసిన తర్వాత పట్టుకెళ్ళి ఆదాము గారికి ఇస్తే ఆయన కూడా మారు మాట్లాడకుండా ఏం చేశాడు? తినేసాడు. అపవాది సత్యానికి విరోధమైన భావాన్ని వారి గుండెల్లో నాటాడు. జాగ్రత్తగా వినండి, ఏ విషయమైనా నీ జీవితంలో జరుగుతున్నప్పుడు 3 రకాల ప్రేరేపణలు నీకు వస్తూ ఉంటాయి. 1, ద ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్. మొదటి దేవుని ప్రేరేపణ, అది ఎప్పుడు కూడా మంచిదే, నీకు మంచి చేయాలని కోరుకునేదే. 2, సాతాను ప్రేరేపణ. అపవాది కొన్నిసార్లు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు దేవునికి వ్యతిరేకంగా నేను నడవాలని. 3, లోక ప్రేరేపణ. లోకస్తులు కూడా నేను వెనకొకలాగాలని ప్రయత్నం చేస్తుంటారు. ఈ 3 మాటలు ఏ మాట వింటున్నావు? ఈ 3 మాటలు ఏ మాట వినాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు ఆలోచన చేయి. అపవాది ప్రియులరా, మనిషిని శోధించినప్పుడు, మనిషిని వేధించినప్పుడు, పాపపు దిశగా తీసుకువెళ్ళినప్పుడు ఆదాము అవ్వలు తమ దేవుణ్ణి మరచి, దేవుని మంచితనాన్ని మరచి, ఆయనలో ఉన్న గొప్పతనాన్ని విడిచిపెట్టి, ఆయనలో ఉన్న శ్రేష్టమైన అనుభవాలను విడిచిపెట్టి అపవాది చెప్పిన మాటకు లోబడి దేవునికి దూరం అయిపోయిన సందర్భంలో మనం ఉన్నాం. ఎ డిలైట్ఫుల్ ప్లేస్ వాస్ టర్న్డ్ యాజ్ ఎ ప్లేస్ ఆఫ్ సిన్. దేవుడు చేసిన రమ్యమైన స్థలము పాపపు కేంద్రంగా ఆదాము అవ్వలు మార్చేశారు. ప్రభునందు ప్రియులరా, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని నిలబెట్టుకుంటున్నావా? ఇది నా ప్రశ్న. దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు నీకు ఇస్తున్నాడు, ఎంతో ఉన్నతమైన స్థాయిని సామర్థ్యాన్ని ప్రభువు నీకు ఇస్తున్నాడు. దాన్ని నిలబెట్టుకునే మనసు నీలో ఉందా? చాలామంది ఆశీర్వాదాల కోసం ప్రార్థన చేస్తారు, మంచిదే. అయితే ఆశీర్వదించబడిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడానికి మాత్రం ప్రయత్నాలు ఏమి చేయరు. వెన్ గాడ్ గివ్స్ యూ ఎ బ్లెస్సింగ్, ప్లీజ్ స్టే దేర్, ప్లీజ్ సస్టైన్ దట్ బ్లెస్సింగ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఆ ఆశీర్వాదం నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. అయితే ఈ రోజుల్లో చాలామంది తమ దీవెనను నిలబెట్టుకోలేకపోతున్నారు, తమకిచ్చిన ఆధిక్యతను నిలబెట్టుకోలేకపోతున్నారు, తమకిచ్చిన ఆధిక్యతలు పారద్రోలుతున్నారు. అందరుబడి కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, ప్రపంచంలో చాలామంది ఆశీర్వాదం కోసం అరులు చేస్తున్నారు, కానీ ఎంతమంది నిజంగా ఆశీర్వాదాన్ని నిలబెట్టుకోగలుగుతున్నారు, ఎంతమంది దానిలో ఉండగలుగుతున్నారంటే చాలా కొద్దిమందే, చాలా కొద్దిమందే. దేవునికి దూరం అయిపోతున్నారు చాలామంది. దేవుడు ఆశీర్వించగలది దేవుని దూరం అయిపోవాలి కొంతమంది. ఆదాము అవ్వల జీవితంలో జరిగిన కార్యం అదే. ఎప్పుడైతే ఆ గార్డెన్, ఆ ఈడెన్ గార్డెన్ పాపం ద్వారా భయంకరమైన పరిస్థితులు నెట్టివేయబడిందో జాగ్రత్తగా వినండి ప్రియులారా. దేవుని కృప అడుగడుగున మనిషి మీద ఉందని చెప్పడానికి అదే అధ్యాయంలో దేవుడు ఒక రక్షణ ప్రణాళిక సిద్ధం చేశాడు. ఆది కాండం 3:21 మనం చదువుతున్నాం. దేవుడనే యెహోవా
1: ఆదామునకును
0: అతని భార్యకును
1: చర్మపు చొక్కాయలను
0: చేయించి
1: వారికి
0: తొడిగించెను.
1: అప్పుడు
0: చాలండి, చర్మపు చొక్కాయలు తొడిగించెను, వారికి చేయించి తొడిగించాను అనే మాట బైబిల్లో మనం చూస్తున్నాం. అంటే ఒక మాటలో చెప్పాలంటే ప్రభువే మొట్టమొదటి టైలర్ అనమాట. ఆయన చక్కగా టైలరింగ్ చేశాడు, ఆదామవ్వలకు వస్త్రాలు కుట్టించి ఇచ్చాడట. వాస్తవానికి ఆదామవ్వలు పాపం చేయడానికి ముందు వారు మహిమతో కప్పబడ్డారు. దే వర్ కవర్డ్ విత్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమ వారిని కప్పి ఉంది. అయితే ఎప్పుడైతే దేవునికి విరోధమైన తప్పును చేశారో, పాపం చేశారో, మొట్టమొదటిగా వారు గుర్తించారట తాము దిగంబరంలోని గుర్తించి చెట్ల చాటను దాక్కోవడం ప్రారంభించారు. ప్రభు వచ్చాడు, ఒక ప్రశ్న అడిగాడు, ఆదామా ఎక్కడున్నావు అన్నాడు. ఎవరు తెలిసా తెలియదు దేవుడికి ఆదామా ఎక్కడున్నాడో లేదో అన్నీ తెలుసు. మరి తెలిసినా ఎందుకు దేవుడు కొన్నిసార్లు ప్రశ్నలు అడుగుతున్నాడు? దేవుడు ఎందుకు మనల్ని ప్రశ్నిస్తూ ఉంటాడు? వై గాడ్ క్వశ్చన్స్ అస్? దేవుడు ఎందుకు మనల్ని ప్రశ్నిస్తూ ఉంటాడంటే జాగ్రత్తగా గమనించండి, ప్రతి ప్రశ్న ఆయన వైపు తిరగడానికి ఒక అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు. ప్రతి క్వశ్చన్, దేవుడు అడిగే ప్రతి ప్రశ్న వెనుక ఆయన వైపు తిరగడానికి ఒక అవకాశం దాగి ఉంటుందనే వాస్తవాన్ని గుర్తించాడు. బైబిల్లో చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, గెహాజీ ఎక్కడికి వెళ్ళి వచ్చావు అన్నాడు. ఎవరన్నారు ఆ మాట? ఎలీషా అడిగాడు. ఎలీషాకు తెలియదా గెహాజీ ఎక్కడికి వెళ్ళాడో? నా ఆత్మ నీతో కూడా రాలేదా అని మాట్లాడిన దావీదునుడు, గెహాజీ ఎక్కడికెక్కడ వెళ్ళాడో, ఏం తెచ్చుకున్నాడో, ఎక్కడెక్కడ పెట్టాడో అవన్నీ తెలుసు. అయినా మరలా ఎందుకు అడిగాడు గెహాజీ ఎక్కడికి వెళ్ళామంటే, అయ్యా తప్పు అయిపోయింది నన్ను క్షమించు అని ఎలీషా పాదాల మీద పడ్డానికి అవకాశం ఇస్తే గెహాజీ అన్ఫార్చునేట్లీ అవకాశాన్ని కూడా సద్వినియోగపరచుకోలేదు, దేవుని శాపాన్ని కూడా తెచ్చుకున్నాడు. ప్రియులారా, బైబిల్లో చాలా విషయాలు రాయబడ్డాలా. దేవుడు అడిగే ప్రతి ప్రశ్న వెనకాల ఒక అవకాశం, అన్ ఆపర్చునిటీ అనేది ఉంది. దేవుడు కొన్నిసార్లు ప్రశ్న అడుగుతున్నాడు, ఆదామా ఎక్కడున్నావు? ఆ టైంలో ప్రభు పాదాల దగ్గర పడుంటే ఆదాము చరిత్ర వేరేగా ఉండేది. కానీ తప్పును మరొకళ్ళ మీద నెట్టేశాడు. తప్పు చేయడానికి కారణాలు ఏంటో రకరకాల ఎక్స్ప్లెనేషన్లు చెడతా అని తన మాత్రం కన్ఫెషన్లోకి రాలేదు, పశ్చాత్తాపంలోకి రాలేదు, ఒప్పుకోలేదు. అందును బట్టి ఆదాము శాపానికి గురైనట్టుగా బైబిల్లో ఉంది. అంజురుపు ఆకులు కచ్చడాలు తమ యొక్క దిశ మూలన కప్పడానికి కట్టుకున్న ఆదాము అవ్వలను దేవుడు అలా చూడలేక, దేవుడు అలా విడిచిపెట్టలేక, ఒక గొర్రె పిల్లను వధించి, ఏదైనా తోటలో ఒక గొర్రె పిల్లను వధించి ప్రక్షాళ నిమిత్తం వారి యొక్క సిగ్గును కప్పడానికి, వారి అవమానాన్ని కప్పడానికి దేవుడు చర్మపు చొక్కాయలు ఇచ్చాడు అనే వాస్తవాన్ని గుర్తిస్తే కల్వరి సిలువ యొక్క అనుభవం ఆది కాండం 3 మనం చూస్తున్నాం. ఎక్కడైతే పాపం విస్తరించిందో అక్కడ దేవుని కృప విస్తరించిందని బైబిల్లో రాయబడిన రీతిగా పాపము ద్వారా భయంకర పరిస్థితులు నెట్టివేయబడిన ఆదాము అవ్వలను అలా విడిచిపెట్టేయకుండా దేవుడు వారికి సిగ్గును అవమానాన్ని కప్పి ఒక గొర్రె పిల్లను వధించి వారికి రక్షణ ప్రణాళికలో భాగంగా ప్రిల్లర వారిని ఏదైనా తోట నుంచి బయటికి పంపించేశాడు. ఎందుకు ఈ మాటలు చెబుతున్నా తెలుసా? కొన్నిసార్లు మనం చేసే పొరపాట్లు, కొన్నిసార్లు మనం చేసే పాపాలు, మనం చేసే ఆచార సంబంధమైన క్రియలు మన యొక్క సిగ్గును, మన అవమానాన్ని, దేవుని పట్ల ఉన్న మన అపరాధ భావాన్ని కప్పలేవు. కానీ గొర్రెపిల్ల రక్తము, గొర్రెపిల్ల చర్మం మాత్రమే మన యొక్క జీవితంలో మన ప్రతి పాపాన్ని కప్పి ఉంచేది అనే వాస్తవాన్ని గుర్తించాలి. ఏ గార్డెన్ స్పాయిల్డ్ బై సిన్ ఇన్ ఏడెన్, ఏదైనా తోటలో ప్రియులారా ఆ తోట పాపం ద్వారా మలినం చేయబడి కళంకం చేయబడినప్పుడు దేవుడు తన కృప ద్వారా మరొకసారి వారికి చర్మపు చొక్కాయలను అనుగ్రహించాడు. రెండవ తోటను మీకు పరిచయం చేయాలని కోరుతున్నాను. యోహాను సువార్త 18 దగ్గరికి రండి. లెట్స్ కమ్ టు ద గాస్పుల్ ఆఫ్ జాన్ చాప్టర్ 18. అందులో ఏముంది? యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కిద్రోను వాగు దాటిపోయాను, అక్కడ ఒక తోట ఉండెను. ఆ మాట అండర్లైన్ చేసుకోండి, అక్కడ ఒక తోట ఉంది, ఏ గార్డెన్ ఇస్ దేర్. దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను అనే మాట మనం చూస్తున్నాం ప్రియులారా. అక్కడ ఒక తోట ఉంది. ఇక్కడ రాయబడిన తోట పేరు ఏంటంటే గెత్సెమనే. 26 కూడా మనం చదివితే అక్కడ ఈ మాట చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం ప్రియులారా.
1: ఎవని చెవి తెగ నరికెనో.
0: పేతురు ఎవని చెవి తెగ నరికెనో.
1: వాని బంధువునకు,
0: వాని బంధువు
1: బంధువును ప్రధాన యాజకుడు,
0: ప్రధాన యాజకుడు దాసుల్లో ఒకడును,
1: నీవు
0: ఆ తోటలో
1: అతనితో కూడా,
0: అతనితో కూడా ఉండగా
1: నేను చూడలేదా,
0: నేను చూడలేదా. చాలు, నీవు ఆ తోటలో అతనితో కూడా ఉండగా నేను చూడలేదా. పేతురుతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఆ పేతురు యేసు ప్రభు తెలియదని పరిగెడుతున్నప్పుడు నీవు ఆ తోటలో ఉన్నావు కదా అన్నాడు. ఏంటి ఆ తోట అంటే గెత్సెమనే తోట. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ మరణానికి ముందు ఆయన గెత్సెమనే తోటకు వెళ్ళినట్టుగా, అక్కడ ప్రార్థించినట్టుగా దైవ లేఖనాల్లో స్పష్టంగా మనం చూస్తున్నాం ప్రియులారా. ఆ తర్వాత లూకా సువార్త 22వ అధ్యాయం దగ్గరికి రండి. లూకా సువార్త 22వ అధ్యాయం 39వ వచనం చదువుతున్నాం. Luke chapter 2 and verse 39. తరువాత ఆయన బయలుదేరి తన వాడుకు చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా
1: శిష్యులను
0: కూడా ఆయన వెంట వెళ్ళారు. యేసు ప్రభుకు ఒక వాడుక ఉందట. ఏంట వాడుక చెప్పండి? ఒలీవల కొండకు వెళ్ళాడు అని బైబిల్లో రాయబడింది. వాడుక అనగా అలవాటు. మనకు కూడా చాలా అలవాట్లు ఉంటాయి, చాలా వాడుకలు ఉంటాయి. ప్రతిరోజు చేసేదాన్ని అలవాటు అంటారు, వాడుక అంటారు. కొంతమంది ఏదైనా చెప్పి సారీ అండి అలవాటులో పొరపాటు అయిపోయింది అంటారు చాలా మంది కదా. లేదంటే తప్పుదోవలకు వెళ్ళి అలవాటులో పొరపాటుగా వచ్చేసానండి ఇక్కడికి అంటే. కొంతమందికి రోజు కొన్ని అలవాట్లు ఉంటాయి. ఏంటి అలవాట్లు? ఉదయాన్నే లేచిన తర్వాత ఎక్సర్సైజ్ చేయడం కొంతమందికి అలవాటు. చక్కగా గ్రౌండ్కో లేదంటే పార్క్కో వెళ్ళి చక్కగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు, అది వారికి అలవాటు. స్త్రీలకు కొన్ని అలవాట్లు ఉంటాయనుకోండి, మళ్ళీ ఎక్కువ చెప్పకూడదు. ఏంటి అలవాట్లు? భర్త మీద కేకలేయడం కొంతమందికి అలవాటు, రోజు అలవాటే. కాఫీ ఇచ్చినట్టుగా రోజు ఏం చేస్తుంటారు, వాళ్ళ మీద కేకలు వేస్తూ ఉంటారు. లేదంటే కొంతమంది సీరియల్ చూడడం అలవాటు. మీటింగ్లు పెట్టినా రారా టైంలో, మీటింగ్లు ఉంటే అది అయిపోయిన తర్వాత వస్తానండి ప్రసంగం కొంచెం ఆబ్జెక్ట్ అని అంటారు. ఈవిడ కోసం ప్రసంగం ఆపాలట, ఎప్పుడు దాకా వచ్చేదాకా. మరి వచ్చిన వాళ్ళ సంగతి ఏంటి? మరి కొంతమంది టీవీ సీరియల్ అలవాటుగా చూస్తూ ఉంటారు. కొంతమంది యవనస్తులు ఉంటారు, వారికి ఏంటి అలవాట్లు? కొంతమంది రాగానే కొంతమంది కొట్టి మాట్లాడతారు వాళ్ళు, అది వాళ్ళకి అలవాటు. వాళ్ళు ఎంతటి వారా, పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ ఏంటి పరిస్థితి వాళ్ళకి తెలీదు, రాగానే ఏంట్రా అంటారు వాళ్ళు, అది అలవాటు అనమాట వాళ్ళకి. కొంతమంది రకరకాల అలవాట్లు. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది యేసుక్రీస్తు ప్రభుకు ఒక వాడుకుందట. బైబిల్లో కూడా కొంతమంది మంచి వాడుకలు ఉన్నాయి. దావీదుకు ఒడిసెలు తిప్పడం ఏంటట అలవాటు. రోజు కూడా తన దగ్గర స్లింగ్లో రాళ్ళు పెట్టి చక్కగా నేర్చుకుంటున్నాడు. అలవాటుగా ఉన్న అలవాటు ఒక రోజున ఉపయోగపడిందా లేదా? గొల్లియాతును కొట్టడానికి ఆ స్లింగ్ ఉపయోగపడింది. తన అలవాటే ఒకరోజున ఆశీర్వాదం తీసుకొచ్చింది. యేసుక్రీస్తు ప్రభు కూడా ఒక వాడుక ఉందట. ఏంటా వాడుక అంటే ఆయన వాడుకు చొప్పున ఒలీవల కొండకు వెళ్ళాడు. ఆయన అనుభవం ఎలాంటిది అంటే ఆ పై అధ్యాయంలో మనం చూస్తాం. చూడండి, లూకా సువార్త 21వ అధ్యాయం 37వ వచనం మనం చదివితే యేసు ప్రభు చేసే అనుదిన దినచర్య అక్కడ రాయబడింది.
1: ఆయన ప్రతి దినము
0: ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఒక్కరోజు కూడా గ్యాప్ లేదట. ప్రతి దినము అని బైబిల్ సెలవిచ్చిందంటే ఇంక అందులో వేరే ఆలోచన కూడా లేదు. ప్రతి దినము, ఎవ్రీ డే.
1: పగటియందు దేవాలయములో బోధించుచు,
0: రాత్రివేళ
1: ఒలీవల కొండకు వెళ్ళుచు,
0: కాలము గడుపుచుండెను
1: ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయములో ఆయన దగ్గరకు పెందలకడ వచ్చుచుండిరి.
0: ఎప్పుడు వచ్చారంటండి? రేపు వచ్చే ఆదివారం ఆరాధన 5 గంటలకు అన్నాం అనుకోండి, ఎంతమంది వస్తారు ఇక్కడ? చాలా సంతోషం, మాకు ఇద్దరు చేతులు ఎత్తారు. కొంతమంది ఎత్తమా వద్దా అని చూస్తూ ఉన్నారు, ఎందుకంటే కమిటీ అయిపోయామంటే మళ్ళీ రాలపోతే కష్టం. అందును బట్టి ఎందుకు ఇలాంటివని. 5 గంటలకు ఆరాధన అంటే మనం రాలేం కదా. అయితే యేసుక్రీస్తు ప్రభు ఉన్న కాలంలో ప్రజలందరూ ఆయన మాటలు వినడానికి ఎప్పుడు వచ్చారట? పెందల కడ వచ్చారు. వైద్యులు కూడా చెబుతారు, శాస్త్రం కూడా చెబుతుంది, పెందల కడ ఏవైతే నీ మనసులో పడతాయో అవి రోజంతా నీ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తావుటేట. అంటే ఆ ఫస్ట్ అవర్లో నువ్వు దేనికైతే చోటిస్తావో ఆ రెస్ట్ ఆఫ్ ది అవర్స్ అన్ని కూడా ఆ మాటలే, ఆ ఫిలాసఫీ, ఆ తత్వము నిన్ను ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఉదయాన్నే లేవగానే సినిమా పాటలు అన్నావు అనుకో, రోజంతా అలాగుంటుంది పరిస్థితి అంతా కూడా. నీకు ఎవరు పాడినా అయ్యన్న పాడినట్టు వినబడతా ఉంటాయి. ఎక్కడ చూసినా అవే కోయిలు కూడా అవే పాడుతున్నట్టు అనిపిస్తూ ఉంటాయి. ఎందుకోసం అంటే ఫస్ట్ అవర్లోనే నువ్వు వాటిని ఇంప్యూట్ చేసావు కనుక. అదే దేవుని వాక్యాన్ని చదువు ఉదయాన్నే లేచి, ఆ రోజంతా ఆ విజయం నీదే. కొంతమంది ఏమండి ఆఫీస్కి వెళ్తున్నారా, కొంచెం బైబిల్ చదువుకుని వెళ్ళండి. నేను ఇప్పుడు చదువుకోను, ఇప్పుడు టైం లేదు కదా. నేను సాయంకాలం వచ్చిన తర్వాత నువ్వు కాఫీ ఇస్తావు కదా, కాఫీ తాగిన తర్వాత డిన్నర్ పెడతావు కదా, డిన్నర్ చేసిన తర్వాత అప్పుడు నేను చక్కగా నా గదిలోనికి వెళ్ళి
2: బైబిల్ తెరిచి 10 అధ్యాయాలు చదువుకుంటాను అంటాడు. భారతి అంత జగ చెబితే అప్పుడు వెంటనే వచ్చి అబ్బాయి మీరు సూపర్ అండి అని వెళ్ళరండి నేను పంపించగానే అయ్యగారు అన్ని బాగానే చేస్తారు చెప్పినాను కానీ బైబిల్ మాత్రం చదవడు. రాత్రి
0: వస్తాడు 5 గంటలకి కాఫీ తాగేస్తాడు, కాసేపు కూర్చుంటాడు, పిల్లలతో వాళ్ళతో మాట్లాడతాడు, భోజనం శుభ్రంగా తింటాడు, ఆ తర్వాత గదిలోకి వెళ్ళగానే
2: ఏమండి బైబిల్ చదువుకుంటున్నారా అనేటప్పటికి నిద్రపోతాడు మంచం మీద పడుకొని. ఆ చదివేదేదో ముందే చదువుంటే ఆ రోజంతా నీకు విజయం వచ్చేదిగా.
0: పెందలక్కడన వారు దేవుని మాటలు వినడానికి వచ్చారన్నాడు. రండి పెందలక్కడ దేవుని కార్యాల్లో పాల్గొనండి. యేసుక్రీస్తు ప్రభు మాటలు వినాలి. ఆయనకున్న వాడుకి ఏంటి అంటే ఆయన ప్రతిదినము దేవాలయంలో బోధించచ్చు లేదా బయట స్థలాల్లో ఆయన దేవుని రాజ్యాన్ని గురించి బోధిస్తూ ప్రతి రాత్రి ఎక్కడికి వెళ్ళేవాడట ఆయన? ఒలీవల కొండ. ఒలీవల కొండ క్రింద గెత్సెమనే తోట ఉంది. యేసు ప్రభు ఆ తోటనే తన నివాసంగా మార్చేసుకున్నాడు. ఆయన ఆ తోటను నివాసంగా మార్చుకున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు అనగా ఆ తోటలో ఆయన రాత్రంతా ఏం చేశాడట ఆయన? ప్రార్థన, విజ్ఞాపన. ఆయన ఒక గొప్ప మాదిరి మనందరికీ ఇంచి వెళ్ళాడు. రాత్రంతా ప్రార్థన చేయడం, ప్రార్థన ద్వారా శక్తిని పొందడం, ప్రార్థన ద్వారా దేవుని నడిపింపును పొందడం యేసు ప్రభు అలవాటు చేసుకున్నాడు. కనుకనే ఏ గార్డెన్ శాంక్టిఫైడ్ బై ది ప్రేయర్ ఆఫ్ జీసస్. యేసు క్రీస్తు ప్రభు ప్రార్థన ద్వారా ఆ తోట పావనపరచబడింది. ఆ తోట పుణ్యమైంది అనే వాస్తవాన్ని మనం గుర్తించాలి. గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభువు మనందరికీ నేర్పించాల్సి అనుకుంటున్న ఒక పాఠం ఏంటంటే ఇట్స్ ఎ గార్డెన్ ఆఫ్ సబ్మిషన్ అండ్ ప్రేయర్. అక్కడ దేవునికి సమర్పించుకోవడం అంటే ఏంటో, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం అంటే ఏంటో యేసు ప్రభువు నేర్పించాడు. ప్రభునందు ప్రియులారా, అందమైన తోటను ఆదాము అవ్వలకు దేవుడిస్తే వాటిని దాన్ని స్పాయిల్ చేశారు. అయితే గెత్సెమనే తోటను యేసు ప్రభువు ప్రవేశించడం ద్వారా పావన పరిచాడు. గట్టిగా చెప్పలు కొట్టి వేసాను అనుమయం పడ్డాను. ఆ తోట మనిషికి ఇవ్వబడితే మానవుడు దాన్ని కాపలా కాయలేదు, మానవుడు దాన్ని సరిగ్గా చూసుకోలేదు. కానీ ఈ తోటను యేసుక్రీస్తు ప్రభు ప్రతి రాత్రి దర్శించి అక్కడ ప్రజలందరికీ ఒక మంచి పాఠాన్ని నేర్పించాడు. ఆయన దేవునికి తన్ను తాను సబ్మిట్ చేసుకోవడం అంటే ఏంటో నేర్పించాడు.
3: ఇంతవరకు దేవుని వాక్యాన్ని మీరు విన్నారు. దేవుడు మీతో మాట్లాడి ఉన్నాడని నేను అనుకుంటున్నాను. మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థించాలని కోరుతున్నాను. మీరు ఎక్కడున్నప్పటికీ కూడా విశ్వాసంతో ఈ ప్రార్థనలు ఏకీవించండి, భక్తి శ్రద్ధలతో ఈ ప్రార్థనలో పాల్గొనండి. ప్రభు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తారు. ఎందుకోసమంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన గొప్పవాడు, నమ్మదగిన వాడు, కనుక మీ జీవితాల్లో అద్భుతాలు చేయడం సామర్థ్యం కలిగిన వాడు. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా తండ్రి, ఎంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు, నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచావు, అందరిని బట్టి నీకు స్తోత్రాలు. ఈ కార్యక్రమాన్ని ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో వారందరి జీవితాల్లో నీకున్న ప్రణాళికలను బట్టి నీకు స్తోత్రాలు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో మా పట్ల నీకున్న ప్రణాళికలు కూడా అంతే ఉన్నతమైనవన్నీ వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభు, ఉన్నతమైన నీ ప్రణాళికలు ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి. అపవాదిక ప్రతి తంత్రాన్ని, దురాత్మిక ప్రతి కార్యాన్ని యేసు నామములో బంధిస్తున్నాను ప్రభు. నూతన కార్యములు మా ప్రియులు చూచినట్లు నీవే గొప్ప కార్యాలు జరిగించండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో స్వస్థతనివ్వండి, విడుదల లేని వారికి విడుదల ప్రసాదించండి. నిరాశ నిస్పృహలో శాంతి సమాధానం లేక ఎవరైతే ఉన్నారో ఇప్పుడే నీ సమాధానపు ఆత్మ వారి మీద కృమరించమని వేడుకుంటున్నాను. శాపగ్రస్తమైన అనుభవాల్లో నరకప్రాయంగా మారిపోయిన కుటుంబాలను ఎవరైతే కలిగి ఉన్నారో యేసు నామములో వారిని ఆశీర్వాద పదను నడిపించమని కోరుతున్నాం ప్రభు. ఎవరైతే నీ సన్నిధి నుండి ఒక అద్భుతమైన మేలు కోసం ప్రార్థన చేస్తున్నారో, ఒక కార్యం జరగాలని పట్టుదలగా ప్రార్థన చేస్తున్నారో యేసు నామములో వారి గొప్ప విజయాన్ని మీరు చేకూర్చండి. అన్ని విషయాల్లో మీరు తోడుకుండండి. నీ ప్రజల పక్షాన నీకున్న ప్రతి మంచి ఆలోచన బట్టి నీకు స్తోత్రాలు. ఘనత మహిమ నీకే చెల్లిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన మా ప్రియులను ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించండి. కోట్లాది మంది నీ వాక్యాన్ని వినడానికి వారి ఇచ్చిన సహకారాన్ని మీరు గుర్తించి నూరంతల ప్రతిఫలం వరకు దయచేసి నామను మహిమపరచుకునండి. మేము ఎక్కడున్నా నీ మహిమార్థం వాడబడినట్లు మీరే సహాయం చేయండి. కుటుంబాలను ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. యవనస్తులను మీరే మార్చి నూతనమైన విధానాల్లో వారిని మీరే స్థిరపరచమని కోరుతున్నాను. ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్.
4: మీ ప్రార్థనా అవసరాలకు మరియు కానుకల పంపుటకు మా చిరునామా జాన్ వెస్లీ అంతర్జాతీయ పరిచర్యలు 57-2-11 మల్లికార్జున నగర్ రాజమండ్రి 533105. మా ఫోన్ నంబర్లు 900-333-555 మరియు 961-1188. మా వెబ్సైట్ www.johnwesley.com.
5: పాపము అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం.

ఉదయకాలంలో దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై బైబిల్స్ ఉన్నవారందరూ కూడా నాతో కూడా కలిసి పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 19:20-21 వచనాలు చదువుకుందాం. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్రం విషయమై చచ్చిన వాడినైతిని. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకుని దేవుని కుమారుని అందల విశ్వాసం వలన జీవించుచున్నాను. నేను దేవుని కృపను నిరర్థకము చేయను. నీతి ధర్మశాస్త్రం వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాలు మనం చూసినట్లయితే చాలామంది ప్రభువుని నమ్ముకున్న వారు లేక రక్షణ పొందాను అని చెప్పుకుంటున్న వారు ఒక నిర్లిప్తమైనటువంటి నిత్యమైనటువంటి లేక అలవాటు సంబంధమైనటువంటి యాంత్రికమైన భక్తితో తృప్తి చెందుతున్నట్లుగా చూస్తున్నాం. ఎందుకంటే గడిచిన కొన్ని సంవత్సరాల నుండి దేవుని సన్నిధికి రావడం అనేది చాలామంది జీవితాల్లో దూరం అవ్వడం, అనేకమైన పరిస్థితులు ఎదురవడం, ఇవన్నీ కూడా ఎవరు ఎక్కడున్నారో అక్కడే ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మనం రోజు రోజు కూడా ఆయన చిత్తంలోనికి, ఆయన ఉద్దేశంలోనికి, ఆయన పరిపూర్ణతలోనికి మనం ఎదిగే ప్రజలుగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. కానీ మనుషులు దేవుని పట్ల, దేవుని వాక్యం పట్ల, దేవుని సన్నిధి పట్ల ఆసక్తి క్షీణించుచున్న దినాల్లో మనం ఉంటున్నాం. చాలామంది వారు చేసిన భక్తిని బట్టి తృప్తి చెందుతున్నాం. అంటే మన దేవుని నమ్ముకున్నాం, మందిరానికి వస్తున్నాము, వాక్యాన్ని వింటున్నాము, ప్రార్థన చేసుకుంటున్నాం, దేవుడు మా ప్రార్థన విని మాకు అవసరాలు తీరుస్తున్నారు, దీవిస్తూ ఉన్నారు అనే ఒక తృప్తి కలిగి ఉంటున్నారు. కానీ దేవుడు ఇవన్నీ చేసింది ఎందుకంటే కేవలం ఏదో ఆయన మన జీవితంలో అన్నీ జరిగించి గొప్ప దేవుడిని అని అనిపించుకోవడానికి ఆయన రాలేదు. కానీ మనము ఆయన చిత్తము, ఆయన ఉద్దేశము, ఆయన నిత్య ప్రణాళికలో దినదినము కూడా ఎదుగుచూ ఆయన సమరూపములోనికి లేక ఆయన పోలికలోనికి మార్చబడిన వారమై దేవుని రాజ్య సంబంధులుగా ఈ భూమి మీద కూడా మనం బ్రతికి ఆయన వచ్చినట్లయితే లేక ఆయన మనల్ని పిలిచినట్లయితే మనం ఆయన సన్నిధికి చేరేవారంగా ఉండుట కొరకే అనేది మనం మర్చిపోకూడదు. కనుక భక్తి అనేది ప్రతిదినం కూడా మన జీవితంలో జరగవలసిన ఒక ప్రక్రియ అన్నమాట. పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ప్రతి దినము ఎలాగైతే ఎదుగుదల ఉండాలని మనం కోరుకుంటామో అలాగనే రక్షించబడిన మనము ఈ లోక యాత్ర ముగించే వరకు కూడా ప్రతి దినము కూడా మనము ఆత్మీయ భక్తి జీవితంలో ఎదుగుచూ పరిపూర్ణతలోనికి, సంపూర్ణతలోనికి రావాల్సిన వారమైనాం. మనం చదువుకున్న వాక్య భాగంలో పౌలు అనే ఒక భక్తుడు తన యొక్క జీవితాన్ని గురించి రాసుకున్నాడు అన్నమాట. నాకు పౌలు కూడా ప్రభుని ఎలిగినవాడేం కాదు, ప్రభుని ఎరగనివాడే, ప్రభు సంఘాన్ని హింసించిన వాడే, యేసు ప్రభు దేవుడని నమ్మడానికి ఒప్పుకున్నటువంటి ఒక వ్యక్తి. కానీ దేవుడు

మన జీవితంలో మనము దేవుని కొరకే జీవించే ఒక జీవితాన్ని కలిగి ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. మన మట్టుకు మనం బ్రతకడం, లేక మన చుట్టూ ఉన్న సమాజం కొరకు, లేక పరిస్థితుల కొరకు బ్రతుకునుండి మన ముందు బయటికి రావాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకంటే లోకములో నశించిపోతున్న మనలను ఆయన వెతికి రక్షించిన దేవుడు. ఎందుకొరకంటే ఆయన కొరకు మనం ఈ భూమి మీద ఏం చేయమంటండి, బ్రతుకు వారంగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. కనుక నేను ప్రభు నిమిత్తము జీవించట కొరకు ధర్మశాస్త్రం విషయంలో, ధర్మశాస్త్రం అంతటిలో నేను ఏమైనా ఉన్నానంటే చచ్చిన వాడనై ఉన్నానంటున్నాడు. అంటే ఏది నా భక్తి జీవితాన్ని పాడు చేస్తూ ఉన్నదో, లేక ఏది నన్ను దేవుని నుండి దూరం చేస్తుందో, ఆ పాపం విషయంలో నేనేం చేస్తానంటున్నాడండి, చచ్చిన వాడనై ఉన్నానంటున్నాడు. ఈ దినాన్ని మనం ఒకసారి ఆలోచించేద్దాం. దేవుని మందిరంలో కూర్చొని దేవుని పిల్లలుగా ఆయనను ఆరాధిస్తున్నట్టు మనము ఎంతమంది పాపము కొరకు చచ్చి, నీతి కొరకు, పరిశుద్ధత కొరకు బ్రతకడానికి అలవాటు పడే ఒక జీవితాన్ని కోరుకుంటున్నాం, లేక జీవితాన్ని జీవిస్తున్నాం. పౌలు అన్నాడు, నేను క్రీస్తు కొరకు జీవించి నిమిత్తం. అంటే ప్రభు ఎందుకు మనల్ని ప్రాణం పెట్టినందుగా ప్రేమించి రక్షించారంటే ఆయన నిమిత్తము, ఆయన కొరకు మనము ఈ భూమి మీద ఏం చేయాలంటే బ్రతకాలంతే. కనుక క్రైస్తవ జీవితం అంటే క్రీస్తును పోలి నడుచుకునేటువంటి జీవితం అనేది మనకు అర్థం కావాలి. లోక సంబంధమైన జీవితాన్ని జీవించేవాళ్ళు చాలామంది ఉన్నారు, పరిస్థితుల కొరకు జీవించేవారు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు అలాంటి వ్యక్తులుగా మనం ఉండాలని దేవుడు కోరలేదు. కానీ ఆయన కొరకు, ఆయన నిమిత్తము మనం ఈ భూమి మీద మన జీవితాన్ని జీవించే బిడ్డలంగా ఉండాలన్నది కోరు. కానీ నేను క్రీస్తు కొరకు జీవించడం కొరకే ధర్మశాస్త్రం విషయం అంతటిలో ఎలాగున్నానంటే చచ్చిన వాడనై ఉన్నాను. దాని కొరకు ఒక పని చేశాను అన్నాడు. ఏమన్నాడు అక్కడ 20వ వచనంలో మనం చూస్తున్నాం చూడండి, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అంటాడు. క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. సిలువ అనగానే మనందరికి అర్థమైంది ఏంటంటే శ్రమ, బాధ, కష్టం అని, ఇబ్బంది. కానీ సిలువలో మనం చూసినప్పుడు రెండు కోణాలు మనకి కనబడుతున్నాయి. యేసుప్రభు సిలువ మరణంలో దాన్ని మనం గమనించినట్లయితే మనకు అర్థమవుతుంది. చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో చాలా చక్కగా యెషయా భక్తుడు యేసుప్రభు యొక్క సిలువ మరణాన్ని వర్ణిస్తూ అక్కడ రాయబడిన మాటలు మనం చదువుదాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనం చూడండి, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను, మనం అతన్ని ఎంచితిమి, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషమును బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. ఇక్కడ రెండు విషయాలు మనకి కనబడుతున్నాయి. సిలువ అనగానే వ్యక్తిగతంగా ఆయన తన శరీరం అందు ఏం చేయబడానండి, బాధను అనుభవించాడు, వేదనను అనుభవించాడు, లేక మన పాపములను భరించాడు. అంటే సిలువ అనగానే ఒక భయంకరమైన, ఒక శాపకరమైన మరణాన్ని ఆయన పొందాడు. దేని కొరకు అంటే తన వ్యక్తిగతమైన శరీరంలో ఆయన మనల్ని బట్టి ఆయన చేశాడు. తన శరీరాన్ని నలగగొట్టడానికి ఆయనకి ఏమైంది, ఇష్టమైన. కనుక సిలువ అనేది వ్యక్తిగతంగా ఒక వేదనతో కూడినటువంటి, ఒక తీవ్రమైన బాధ అనుభవించేటువంటి ఒక అనుభూతి. రెండవది మనం చూసినట్లయితే ఇతరుల కొరకు మనము అనుభవించే బాధ. ఇక్కడ మనం చూస్తున్నాం, మన అతిక్రమముల కొరకు ఆయన ఏం చేశాడంటండి, గాయపరచబడ్డాడు. మన దోషముల బట్టి ఆయన నలగగొట్టబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద, అంటే మొట్టమొదటి వ్యక్తిగతమైన పాప సంబంధమైన జీవితాన్ని బట్టి ఒక మనుషుడు తన జీవితంలో ఒక వేదనను అనుభవించే పరిస్థితి మనం చూ, అది సిలువ పోల్చి చెప్తున్నాడు. అంటే పాపం వలన వచ్చినట్టే ఆ మరణాన్ని జయించిన కొరకు ఆయన వ్యక్తిగతంగా తన శరీరమందు బాధను ఏం చేశారన్నమాట అని అనుభవించాడు. ఆ సిలువలో ఆయన పడిన బాధను బట్టి, ఆయన మరణాన్ని బట్టి మనము రక్షించబడడానికి దేవుడు ఒక మార్గాన్ని ఆయన మన కొరకు వేశాడు. రెండవది ఇంకొక వ్యక్తి యొక్క మేలు కొరకు, లేక ఇంకొక వ్యక్తి జీవితం కొరకు
తన వ్యక్తిగతమైన జీవితంలో బాధను అనుభవించ

0: రెండు మనం చూస్తున్నాం. మన కొరకు ఆయన మరణించాడు. ఆయన పాపం చేసిన వాడు కాదు, పాపము లేనివాడు, పాపము చేయనివాడు, పరిశుద్ధుడైన దేవుడు ఆయన. కానీ శిలువ మరణాన్ని పొందింది ఎందుకంటే నా పాపాన్ని నీ పాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు కాబట్టి ఆ పాపానికి వచ్చే శిక్షను వ్యక్తిగతంగా ఆయన ఆ శిలువలో భరించాడు మొట్టమొదటిది. రెండవది ఆయన అలాగ భరించుట వలన నిన్ను నన్ను ఆ మరణము నుండి ఆ వేదన నుండి శిక్ష నుండి మనల్ని తప్పించి మనల్ని ఆయన రాజ్య సంబంధాలుగా చేయట కోరుకునేది మనకు అర్థం కావాలి. హల్లెలూయా. కనుక శిలువ వేయబడ్డాను నేను క్రీస్తుతో కూడా అని అంటే, ఈరోజు మనం ఒకసారి ఆలోచిద్దాం, మన వ్యక్తిగతమైన పాపం విషయములు లేక మన చుట్టూన్న పాపమును లేక లోకమును జయించుట కొరకు మనం వ్యక్తిగతంగా మన శరీరంలో అనుభవిస్తుంటే ఆ బాధ లేక వేదన పోరాటం ఎంతవరకు ఉందో ఒకసారి మనం ఆలోచించేద్దాం. పౌలు అంటాడు రక్తము కారునంతగా పాపంతో మీరు ఏం చేయలేదు, ఇంకా పోరాటం లేదంటాడు. అంటే వ్యక్తిగతమైన పోరాటం మన చుట్టూన్న మనలున్న పాపం నుండి మనం విడుదల పొందడానికి, అది మనం చూస్తున్నాం సిలువలో. పాపం అనుకున్నట్టు భయంకరమైన ఆ స్థితి నుండి దాన్ని విడుదల పొందడానికి ఆయన పడిన వేదన మనం చూస్తున్నాం. రెండవది ఆయన పడిన వేదన ఎందు కొరకు అంటే నీవు నేను లేక లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా రక్షించబడుట కొరకు. కనుక మన వ్యక్తిగతమైన రక్షణ కొరకు మన చుట్టూ ఉన్న పాపము నుండి మనం విడుదల పొందుటకు మనం ఎంతవరకు ఒక ప్రయాసతో కూడినటువంటి వేదనతో కూడినటువంటి ఆ అనుభూతిని మన వ్యక్తిగతమైన జీవితంలో పోరాడుచు ఉన్నాము. రెండవది రక్షించబడినటువంటి మనము ఇంకొక వ్యక్తి యొక్క రక్షణ కొరకు మనం ఎంత ప్రయాసపడుతున్నాము అనేది ఆ సిలువలో మనం రెండు చూస్తున్నాం అండి. సిలువ అంటే వ్యక్తిగతంగా బాధను అనుభవించడం, మరొక వ్యక్తి యొక్క రక్షణ కొరకు తను బాధ అనుభవించడం. మనకు మనం బాధపడడం అనేది సామాన్యమే, కానీ మరొక వ్యక్తి కోసం బాధపడడం అనేది ఎంతమంది ఒప్పుకుంటాం? మనం ఒప్పుకోం చాలామంది. వాళ్ళ పాపం వాళ్ళదే అంటాం మనం, వాళ్ళ బాధ వాళ్ళదే అంటాం. కానీ ప్రభు తన శరీరంలో బాధ అనుభవించింది ఎందుకంటే నీ కొరకు నా కొరకు అనేది మనకు అర్థం కావాలి. కానీ నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను అంటే తన యొక్క వ్యక్తిగతమైన పాపం కొరకు తను పశ్చాత్తాపడుతున్నాడు, తను వేదన పడుతున్నాడు, దాని కొరకు ప్రయాసపడుతున్నాడు. రెండవది తను రక్షించబడిన ఒక వ్యక్తిగా తన స్వజనుల కొరకు రక్షణ కొరకు నేను ఏం చేస్తున్నానండి, ప్రయాసపడుతున్నాను. చివరికి అంటాడు వారి విషయము నా స్వజనుల రక్షణ కొరకు నేను చివరికి శాపగ్రస్తునైనా అవడానికి ఇష్టపడతాను అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే రక్షించబడిన ఒక విశ్వాసిగా ఇతరుల యొక్క రక్షణ గురించిన భారాన్ని లేక ఆ వేదనను అతను ఏం చేస్తున్నాడని అనుభవిస్తున్నాను. అందుకని నేను క్రీస్తులో కూడా సిలువేయబడి ఉన్నాను అంటున్నాడు. ఈరోజు ఇక్కడ కూర్చుని మనం ఒకసారి ఆలోచిద్దాం, మన వ్యక్తిగతమైన జీవితంలో మన పాపం కొరకు మనం ఎంతమంది వేదనతో పోరాడుతూ మన చుట్టూ మనలో ఉన్న పాపాన్ని జయిస్తూ ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి వ్యక్తిగతంగా మనం ఎంతవరకు ఆ పోరాటం పోరాడుతున్నాం, ఆ వేదనను అనుభవిస్తున్నాం. రెండవది ఒకవేళ ప్రభు కృప ద్వారా రక్షించబడిన వారమైతే మనం ఇతరుల రక్షణ కొరకు, ఇతరుల మేలు కొరకు, ఇతరులు కూడా ప్రభువును నమ్ముకునేటట్లుగా ఎంతవరకు మనం ఆ సిలువ వేదనను మన వ్యక్తిగతమైన జీవితంలో పడడానికి మనం ఇష్టపడుతున్నాం. చాలాసార్లు మన రక్షణ కొరకు మనం తృప్తి చెంది కూర్చుంటుంటాం, కానీ ప్రభు మనల్ని రక్షించింది ఎందుకండి? మరొక వ్యక్తిని రక్షించడం కొరకే. ప్రభు మనల్ని ప్రేమించింది ఎందుకంటే మరొక వ్యక్తిని మనలాగానే మనం ప్రేమించడం కొరకే అనేది. కనుక ఇక్కడ అంటున్నాడు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. కనుక ఈ రెండు చూస్తున్నాం మనం, వ్యక్తిగతంగా వేదన, మరొక వ్యక్తి యొక్క జీవితం మేలు కొరకు వేదన పడదని ప్రభు సిలువలో రెండు చేశారు. ఆయన పాపాన్ని జయించడం కొరకు పాపానికి ఉన్న శిక్షణ ఆయన పొందడానికి తన వ్యక్తిగతమైన శరీరంలో అనుభవించారు వేదన. రెండవది ఆయన సిలువ వేదనను బట్టి నిన్నలాంటి నాలాంటి వ్యక్తి ఒక రక్షించబడడానికి ఆయన తన శరీరంలో వేదన అనుభవించారు. ఈరోజు దేవుని బిడ్డలంగా మనం ఒకసారి ఆలోచిద్దాం, ఎంతమంది మనం వ్యక్తిగతంగా ప్రభు కొరకు ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాం, అంటే పాపం కొరకు మనం చచ్చిన వారమే, క్రీస్తు కొరకు బ్రతికేటటువంటి ఆ బ్రతుకులు ఎంతవరకు వేదన బాధను అనుభవిస్తూ వాక్యాన్సరమైన భక్తి చేయడానికి మనం వ్యక్తిగతమైన జీవితంలో పోరాడుతున్నాం. రెండవది మనము పోరాడుచు మనం రక్షణ కాపాడుకుంటూ రక్షణ లేక నశించిపోతున్న మరొక వ్యక్తి యొక్క జీవితం యొక్క రక్షణ కొరకు వారి యొక్క భవిష్యత్తు కొరకు మనం పడే వేదన లేక బాధ ఎంతవరకు ఉంటున్నది మనం ఒకసారి ఆలోచించేద్దాం. పౌలు అంటున్నాడు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, అందుకని ఆత్మల గూర్చిన భారము నా మీద ఏం చేశాడు దేవుడు మోపాడు. అది సువార్త ప్రకటించే భారాన్ని నా మీద పెట్టాడే ఆయన. కనుక నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అనే మాట మనం చదువుతున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు పడిన సిలువలో ఆ వేదన బాధ, దేవుని యందు విశ్వాసం నుంచి రక్షించబడిన విశ్వాసులు కూడా అదే వేదన బాధను అనుభవించేవారుగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశంగా తన వ్యక్తిగతమైన జీవితాన్ని గురించి రాస్తూ ఒక మాట చెప్తున్నాడు. ఆ మాట మనం చదువుదాం. చూడండి, ఫిలిప్పి పత్రిక 3వ అధ్యాయంలో ఒక వచనం ఉంది, చదువుదాం మనం. ఫిలిప్పి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం ఏముంటుందంటే, 9వ వచనం నుండి మనం చదువుదాం. చూడండి, క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్రమైన నా నీతిని గాక, క్రీస్తునందలి విశ్వాసమైన నీతి అనగా విశ్వాసాన్ని బట్టి దేవుడు అనుగురించి నీతి గలవాడినై ఆయన దొగుపడి నిమిత్తము ఏ విధము చేతనైనా మృతుల నుండి నాకు పునరుద్ధానము కలగవలనని, ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలలో పాలివాడట ఎట్టుదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొని వచ్చినాను. క్రీస్తుని సంపాదించుకోవడం కోసం ఎలాంటి వేదన, ఎలాంటి యొక్క బాధను తను అనుభవిస్తున్నాడో తన జీవితంలో ఇక్కడ రాస్తున్నాడు. చూడండి, ఆయన మరణములో సమానమైన అనుభవం, ఆయన పునరుద్ధానములో సమానమైన అనుభవం, ఆయన శ్రమలలో పాలువాడేటువంటి ఎట్లో ఎరుగు నిమిత్తము అన్నిటినీ నేను ఏం చేస్తున్నానండి, నష్టపరుచుకున్నాను. ఇది నాలో ఏంటంటే ప్రభువు నమ్ముకుంటే అన్ని లాభాలు అనేటువంటి ఒక తప్పుడు బాధకి ప్రజలు ఏమవుతున్నారండి, అలవాటు పడుతున్నారు. కానీ ఇక్కడ క్రీస్తుని సంపాదించుకోవడం కోసం తను పడేటటువంటి ప్రయాస లేక తన జీవన శైలి ఎలా మార్చుకున్నాడనే చూడండి. ఆయన మరణములో, ఆయన పునరుద్ధానంలో, ఆయన శ్రమలలో నేను కూడా పాలివాడనై ఉండేటటువంటి ఒక జీవితంలోకి నేను వస్తున్నాను అంటున్నాడు. అందుకని నేను క్రీస్తుతో కూడా ఏం చేయబడాను అంటున్నాడండి, సిలువ వేయబడి ఉన్నాను. ఈరోజు ఎంతమంది మనం క్రీస్తు కొరకు ఒక శ్రమ, ఒక బాధ అనుభవించడానికి మనం ఇష్టపడతాం. చాలామంది ప్రభుని నమ్ముకున్నారంటే ఏ బాధ కష్టం ఉండకూడదు అనుకుంటారు, అన్నీ అనుకున్నవన్నీ జరిగేటట్లుగా ఉండాలనుకుంటారు. కానీ ఇక్కడ అంటున్నాడు, ఆయన మరణంలో నేను సమాన అనుభవం, ఆయన పునరుద్ధానంలో నేను సమాన అనుభవం, ఆయన శ్రమలలో కూడా నేను పాలివాడినై ఉండేటట్టు ఎరుగు నిమిత్తం నాకు కలిగిన వాటి అన్నింటినీ కూడా ఏం చేసుకున్నానండి, నష్టముగా ఎంచుకొని నేను ఆయన్ను వెంబడిస్తూ ఉన్నాను అంటున్నాడు. కనుక ప్రభు మనల్ని ఎలా ప్రేమించారు, ప్రభు మనల్ని ఎలాగ రక్షించారు, ఆ ప్రేమకు తగినట్లుగా మనం ఎలా జీవిస్తున్నాం అనేది మనం ఒకసారి ఎవరికి వారే పరిశీలన చేసుకుందాం. పౌలు అన్నాడు, నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను, నేను క్రీస్తు కొరకే జీవించడానికి పాపం విషయంలో చచ్చిన వాడిగా ఉండడానికి నేను ఏం చేస్తున్నాను, ప్రయాసపడుతున్నాను. నా మటుకే కాదు కానీ నా వల్ల అందరూ కూడా రక్షించబడాలని ఇతరుల విషయంలో కూడా నేనేం చేస్తున్నాను, ఆ బాధను అనుభవించడానికి ఆయన పునరుద్ధానములో, ఆయన మరణములో, ఆయన శ్రమలలో పాలువాడిని ఉండడం ఎలాగో నేను నా జీవితంలో నేను అలవర్చుకుని నాకు కలిగిన వాటి అన్నింటినీ కూడా నేను నష్టంగా ఎంచుకున్నాను. అలాగనే ప్రభు యొక్క ప్రేమను గురించి కూడా, ప్రభు యొక్క సమర్పణ గురించి కూడా రాష్ట్ర ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయంలో ఒక వచనం చదువుదాం. చూడండి, ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయంలో రాష్ట్ర పౌలు భక్తుడు ఇలా అన్నాడు, 27 కలిసి ఉంది అందులో వచనం మనం చదువుదాం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకునవలని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుట కొరకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. చూడండి, ఇక్కడ అన్నాడు క్రీస్తు, అటువలే క్రీస్తు మనల్ని ప్రేమించి, అంటే తన ప్రాణాన్ని పెట్టేందుకు మనల్ని ప్రేమించాడు. ఎందుకొరకు అంటండి, మచ్చ కానీ డాగు కానీ కలకం కానీ అట్టిది కానీ మరి ఏది కూడా లేని వారంగా నిర్దోషులుగా పరిశుద్ధులుగా ఆయన ఎదుట మనం ఎలా ఉండాలి, నిలబెట్టాలని వాక్యము చేత దాన్ని ఉదక స్నానం చేత పవిత్రపరిచి పరిశుద్ధపరచుడుకాయ దాని కొరకు తను తాను మన కొరకు అప్పగించుకున్నాను. ఇక్కడ రెండు చూసిన, ఒకటి దేవుడు ప్రేమించడం, దేవుడు ప్రేమించిన దానికి ఆయన తను తాను ఏం చేసాడు, మన కొరకు అప్పగించుకునుట, అంటే తన ప్రాణాన్నే మన కొరకు ఏం చేసాడు అంట, ఆయన ఎందుకొరకు, నిన్ను నన్ను పరిశుద్ధపరచడానికి, నిర్దోషులుగా నిందారహితులుగా ఏ విధంగా మచ్చ డాగు లేని వారంగా ఆయన ఎదుట నిలబెట్టడానికి కోసం. కనుక దేవుని ప్రేమ మనందరి పట్ల ఉచితంగా ఆయన కనుపరిచిన దేవుడైన ఆయన ప్రేమకు మనం ఏమి కూడా చెల్లించలేదు. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే తన్ను తాను మన కొరకు ఏం చేసుకున్నాడు, ఆయన అప్పగించుకున్న అంటే సిలువ మరణము పొందినంతగా ఆయన విధేయత చూపిన వాడై ఎవరి కొరకు అంటే నీ కొరకు నా కొరకు. ఈరోజు మనం ఒకసారి ఆలోచించేద్దాం, నేను క్రీస్తు కొరకు ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నాను, నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణాన్ని పెట్టిన ఆ ప్రభు, తను తాను అప్పగించుకున్న ఆ ప్రభు కొరకే జీవించడానికి ఆయన ఎలాంటి పరిశుద్ధమైన నిర్దోషమైన నిష్కలంకమైన జీవితాన్ని నాలో ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన ఇట్లా నిలబడినప్పుడు, అలాంటి భక్తి చేయడానికి ఒక ప్రయాసతో కూడిన భక్తి జీవితంలోకి మనం వస్తున్నామా? క్రీస్తు కొరకు జీవించాలి అనుకున్నట్లయితే క్రీస్తుకు చెందిన వాటి అన్నిటి విషయంలో మనం ఏం చేయాలన్నమాట, అనేది చచ్చిన వారంగా ఉంటేనే అది సాధ్యం అవుతుంది. లోకం కోసం, మనుషుల కోసం, పరిస్థితుల కొరకు, పాపం కొరకు జీవిస్తున్నట్లయితే పరిశుద్ధుడైన దేవుని కొరకు జీవించడం మానవ జీవితంలో ఏంటన్నమాట అసాధ్యం. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం దేవుడు తన ప్రేమను మన యొక్క ఉచితంగా చూపించాడు, దాని కొరకు మనల్ని తను తాను ఆయన ఏం చేసుకుని మన కొరకు అప్పగించుకున్నాడు. అంత ప్రేమ మన పట్ల ఆయన వెల్లడిపరిచి దేవుని వాక్యం చేస్తుంది పౌలు రోమీలకు రాస్తుండే, భక్తిహీనులమైండుగా కదా ఇంకా పాపులమైండుగా క్రీస్తు ఆయనే మొదట మనలను ప్రేమించి మన కొరకు తను తాను ఏం చేసుకున్నా అప్పగించుకున్నాడు. ఈరోజు మన కొరకు అప్పగించుకొని మన కొరకు ప్రాణాన్ని పెట్టి తన రక్తాన్ని కాచి రక్షించిన ఆ ప్రభు నిమిత్తము ఆయన మహిమ కొరకు ఎలాంటి భక్తి జీవితాన్ని మనం జీవిస్తున్నాం. ఇక్కడ పౌలు భక్తుడు తన ప్రభు ప్రేమను గురించి చెప్తూ ఆ ప్రేమకు తగిన జీవితాన్ని గురించి నాలుగు మాటలు ఇక్కడ రాశాడు. ఈ వచనంలో మనం చదివిన గల్తీ 2:20 ఆ మాటలు మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా మనం చూచినట్లయితే నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నానని చెప్పిన తర్వాత అన్నాడు, ఇకను జీవించువాడను నేను కాను అన్నాడు. ఇకను జీవించువాడను నేను కాను అంటే నేను అనే ఒక వ్యక్తి ఏమయ్యాడమంట అంటున్నాడు అండి, చచ్చాడు అన్నాడు. చాలాసార్లు మన జీవితంలో మనం చూస్తాం నేను అనేది ఎక్కడో చోట ఏమవుతుంది చెప్పండి, కనబడుతూ ఉంటుంది. నా గొప్పతనం, నా స్థితిగతులు, నా పేరు, ప్రఖ్యాతులు, నా జ్ఞానం, నా పలుకుబడి, నా పరపతి అనేది ఎప్పుడో ఒక చోట మనిషి చూపించడానికి ఏం చేస్తాడు చెప్పండి, అలవాటు పడుతూ ఉంటాడు. కానీ పౌలు అంటున్నాడు ఇక జీవించేది నేను కాదు. అప్పటివరకు తను జీవించాడు కానీ ధర్మశాస్త్రం కొరకు, మతం కొరకు, సమాజం కోసం జీవించాడు. కానీ సిలువ వేయబడిన యేసుని తెలుసుకున్న తర్వాత, రక్షణ పొందిన తర్వాత అన్నాడు ఇక జీవించేది నేను కాదు. ఈరోజు రక్షించబడిన ఒక విశ్వాసిగా, ప్రభునందు విశ్వాసం ఉంచిన ఒక వ్యక్తిగా మనం ఎవరి కొరకు జీవిస్తున్నాం, ఎవరి కొరకు జీవించడానికి అలవాటు పడుతున్నాం? చాలాసార్లు పరిస్థితులను భక్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం, మన చుట్టూ ఉన్న సమాజాన్ని బట్టి భక్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలాగైతే ఒకరోజు కూడా మనం భక్తి చేయలేం, ఎందుకంటే మన చుట్టూ ఉన్న సమాజం కానీ మన చుట్టూ ఉన్న మనలాంటి మనుషులు కానీ ఎవరు మనల్ని ప్రాణం పెట్టినంతగా ప్రేమించిన వారు ఎవరూ లేరు. యేసుప్రభు ఒక్కరే మనల్ని ప్రాణం పెట్టినంతగా ప్రేమించిన ఏకైక దైవం. కనుక రక్షించబడిన తర్వాత ఇక జీవించదు నేను కాదు, నేను ఎవరి కొరకు జీవించాలన్నమాట అని, ఆయన కొరకే జీవించట కొరకు దేవుడు నన్ను ఏం చేశాడమాట, ప్రాణాన్ని పెట్టినంతగా ప్రేమించి తను తాను అప్పగించుకునే సిలువకు, ఆ సిలువ మరణ పునరుద్ధానం ద్వారా నిన్ను నేను ఏం చేసుకున్నానమాట అని కొనుక్కున్నారు ఆయన. కనుక ఇక జీవించువాడును నేను కాను, చూడండి ఎంత చక్కని మాట చెప్తున్నాడు. అంటే ఎవరి కొరకు జీవిస్తాడమాట, ఇంకా యేసు కొరకే నేను జీవిస్తాను అంటే నా కొరకును నేను బ్రతకడానికి నేను ఏం చేశానమాట, చచ్చాను. అందుకే నా కొరకు లోకాన్ని, లోకం కొరకు నేను ఏం చేసుకున్నాను అండి, సిలువ వేసుకున్నా అంటే చచ్చామన్నాడు. చాలాసార్లు చూడండి దేవుని నమ్ముకున్నాం అంటారు, లేక రక్షించబడ్డాం అంటారు, కానీ లోకానికి చెందినట్లుగా బ్రతకడానికి అలవాటు పడుతుంటారు, పరిస్థితులను బట్టి భక్తి చేయడానికి అలవాటు పడుతుంటారు, కొన్ని విషయాల్లో రాజీ పడటానికి అలవాటు పడుతుంటారు. కానీ పౌలు తన జీవితాన్ని గురించి చెప్తున్నాడు రక్షణ పొందిన తర్వాత, ఇక జీవించేది నేను కాదు. ప్రభు ఒక మాట చెప్పారు ఏమన్నారంటే, నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకొనుట వలన మీరు నా శిష్యులై ఉందురు అంటాడు. అంటే మనం దేవుని పిల్లలమని రుజువు ఏంటంటే ప్రభు నన్ను ఎలా ప్రేమించారో నేను కూడా అలాగ నా తోటి లేక నా పొరుగువాణ్ణి నేనేం చేయాలన్నాడండి, ప్రేమించాలి అన్నాడు. పొరుగువాడిని ప్రేమించకుండా ఎక్కడున్నా దేవుణ్ణి నేను ప్రేమిస్తానంటే వాడు చెప్పేది అబద్ధం అని చెప్పారు ప్రభు. ఇక జీవించేది నేను కాదు. ఈరోజు దేవుని బిడ్డలంగా మన జీవన శైలి ఎలా ఉంది? యేసు ప్రభుని నమ్ముకున్న మనం, యేసు ప్రభు ప్రేమను మనం పొందుకున్న మనం, యేసు రక్తంలో కడగబడినటువంటి మనము, ఆయన పేరు పెట్టుకున్నటువంటి మనము, ఆయన మనలను ప్రేమించినట్లుగా మన పొరుగువారిని మన ప్రక్కవారిని మనము ప్రేమించగలుగుతున్నామా? రెండవది ఆయన ఏమన్నంటే, నేను మిమ్మల్ని క్షమించినట్లు మీరు కూడా ఒకరినొకరు ఏం చేయాలి? క్షమించండి అన్నాడు. అలా చేయకపోతే ఏమన్నాడండి, మీరు ఎవరి పాపములు క్షమించబడరో అలా మీ పాపాలు కూడా అలాగే ఉండిపోతాను. ఎవరి పాపాలు మీరు క్షమిస్తారో అప్పుడు మీ పాపములు కూడా ఏమన్నాడు ఆయన? క్షమించబడనన్నాడు. అంటే ప్రభు నన్ను ఎందుకు రక్షించాడమాట, ఆయన నన్ను ఎలా ప్రేమించాడో నేను అలాగ మరొక వ్యక్తిని ప్రేమించడం కొరకు, ఆయన నన్ను ఎలాగ క్షమించాడో అలాగే నేను మరొక వ్యక్తిని క్షమించడం కొరకు దేవుడు నన్ను ఏం చేశాడమాట ఈ భూమి మీద అలవాటు పడమన్నాడు. ఇప్పుడు అలాంటి గుర్తింపు క్రీస్తులో మనకి ఇచ్చాడమాట ఆయన. అంటే ఇప్పుడు మన గుర్తింపు ఏంటమాట అండి? లోకాన్ని బట్టి కాదు, సమాజాన్ని బట్టి కాదు, లేక మన వ్యక్తిగతమైన గుర్తింపు కాదు. యేసు ప్రభు యొక్క రక్తములో కడగబడిన వారముగా, రక్షించబడిన వారముగా, ఆయన కొరకే మనం జీవించే ఒక జీవితాన్ని జీవించవలసిన బాధ్యతను దేవుడు మన మీద పెట్టాడు. అందుకని పౌలు అంటే, ఇక జీవించడం నేను కాదు, ఆయనలాగా క్షమించగలుగుతున్నామా? ఆయనలాగా ప్రేమించగలుగుతున్నామా? ఆయన కోరినటువంటి పరిశుద్ధత కొరకు ప్రతి పాపమిశ్రో చచ్చే స్థితిలోకి మనం దిగుతున్నామా? అలాంటి భక్తి మనం చేస్తున్నాము. ఒకసారి ఆలోచించేద్దాం. దేవుని పిల్లలు అనబడిన వారు ఇలాంటి జీవన శైలిని కలిగి ఉండాలి అంటున్నారు. ఇక జీవించేవాడును నేను కాదు, నన్ను జీవింపజేసి, కానీ నేను చచ్చిన వాడినా, పాపముల చేత చచ్చిన, నన్ను బ్రతికించిన దేవుని కొరకే నేను ఏం చేస్తానమాట ఇప్పుడు జీవిస్తాను అంతే. అంటే మన జీవన శైలి అవతల వ్యక్తికి మనం ఎవరు ఏమవాలన్నమాట అండి అర్థం కావాలి. అలాంటి గుర్తింపు ప్రభు మనకి ఇచ్చారు. హల్లెలూయా.
1: మా అడ్రస్ శ్రీమతి జాయ్ సామ్ బెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్, 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నంబర్స్ 9440109893 మరియు 0884237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.

ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుజులకు వెలుగై ఉండెను. అది లోకమునకు వచ్చుచు ప్రతి వారిని వెలిగించుచున్నది. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మానవుల్ని రక్షించుటకు ఈనాడు భువికి ఏతించెను. అభయమసగే ఆద్యంతరహితుడు మానవుడై అవనిపైకి అరుదించాడు. మానవుడే మానవుల్ని రక్షించలేడు. మానవుడు దానవుడుగా ఏనాడో మారిపోయాడు. ఇశ్రాయేలీల జనాంగాల్ని ఆదుకోటానికి న్యాయాధిపతులు రక్షకులుగా ఉన్నారు. న్యాయాధిపతులు చనిపోతే ఇశ్రాయేలీలు త్రోవ తప్పిన వారైరి. మార్గములను చెరిపివేసుకున్న సమస్త మానవుల్ని అభయమిచ్చి ఆదుకొని తానే మార్గమై తండ్రి అయిన దేవుని యొద్దకు నడిపించే దైవ కుమారుడు మానవుడయ్యాడు. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు.

మనము రక్షింపబడిన వారం అయినప్పటికీ సాతాను సింహాసనం ఉన్న ఈ లోకములో జీవిస్తున్నాం. కావున పరిస్థితులు అనేక రీతులుగా మారుచూ ఉండను. అయినను మారని మన యేసురాజుని రాగాలాపన ప్రతిరోజు ఆలపించుచుండినా మనకెంతో మేలుగదా. ఇది మన ఆత్మీయమైన జీవనాడి. ఇందామా మరి.

ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం.

ఆశీర్వాద వర్షాన్ని మాపై కురిపించుదేవా. నీ సత్య వాగ్దానాలను నమ్మాము. నీ మాధుర్య ఆశీర్వాద వర్షము మా దాహం తీరుస్తుంది. నీ ప్రేమ ప్రవాహం మా దేశమంతటా క్షామాన్ని పోగొడుతుంది. నీ ఆశీర్వాద సమృద్ధి మా స్తుతికి ప్రేరకం.

దేవుని చేత అప్పగించబడిన బాధ్యతలను విస్మరిస్తే, ఆయనిచ్చిన తలాంతులను ఆయన కొరకు వాడకుండా సోమరులుగా జీవిస్తే, ఆయన వచ్చి లెక్కడిగినప్పుడు ఏం సమాధానం చెప్తాం?

మనము దేవుని చిత్తములో అమర్చబడి ఉన్నాం. ఆయన చిత్తమునకు వ్యతిరేకముగా మనం ఏమీ చేయలేము. మన యందు ఆయన చిత్తమును ప్రార్థన ద్వారానే కనుగొనగలము.

రాత్రిజాములయందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లు నా ప్రాణం తృప్తి పొందుచున్నది అన్నాడు కీర్తనాకారుడైన దావీదు. ఆయన ప్రేమ ఎంత మధురం, ఎంత మధురం.

ఈ సృష్టి యావత్తును కలుగజేసినది వాక్యమే. ఆ వాక్యమే మన కొరకు దిగివచ్చిన జీవాహారం. ఆ వాక్యమైన యేస్సుని నేడే కనుగొనుము.

0: యేసుప్రభు కూడా నాకులా ఒక విప్లవకారుడు. ఆయన 12 మంది శిష్యులుంటే నాకు 50 మంది శిష్యులు ఉన్నారు. ఆయనకంటే ఎక్కువ గొప్ప ఉండి కదా. ఎక్కువ కాలం నేను సెటిల్మెంట్ చేయగలిగిన ఆయన 3.5 సంవత్సరాలు లేదని అంటున్నారు. నా కుడి చేతిలో కుంక వేసి ఒక నిమ్మకాయ తీసుకొని ఇట తిప్పటం మొదలుపెట్టాడు. ఒక బిషప్ను చంపడానికి 7.5 లక్షల కాంట్రాక్ట్ తీసుకున్నాను. 45 నిమిషాలు వాళ్ళ దేవతల్ని దేవుల్ని పిలిచిన దేవత పేరు మళ్ళీ పిలవకుండా గుక్క తిప్పుకోకుండా వాడు దేవతను పిలుస్తూనే ఉన్నాడు. నేను వెళ్ళిపోమంటే నువ్వు ఎందుకు వెళ్ళిపోలేదని ఆ బీరు బాటిల్లా తీసుకెళ్ళి వెంటనే బీరు బాటిల్ పగలబట్టి కసా కసా 2 కోట్లు వేసాడు. చర్చిల మీద మందు దాటం, పండగలు వచ్చే చర్చిల్లో పాస్టర్లని సినిమా పాటలు డాన్స్లో పెట్టడం ఇలాగుండేది నా తీరంతా. ఆదివారం అర్ధరాత్రి అమావాస్య రోజు ఊరు పొలిమేరలు దాటిన తర్వాత ఈ మంత్రాలు చదివి ఆ తెల్ల జిల్లేటి చెట్టు ఏర్లు పీగుతుంటే ఆ ఏర్లు వచ్చి మనిషిని కొడతాయి. పేక కోడి రక్తం తాగేసి చిందకొండ తాగమన్నాడు. అంటే నల్లకొండ రక్తం తాగుతుంటే ఈ దౌడ్లన్నీ నెప్పులు పుట్టాయి అన్నమాట. ఆ పేక తెగక ఇండియాకు వచ్చిన వెంటనే ఈ బైబిల్ పెట్టినందుకు మమ్మల్ని చంపేద్దాం అనుకున్నాను ఫస్ట్. ఈ బైబిల్ నాకు ఎలా ఉందంటే చీమలు పాములు పాగినట్టు అయిపోయింది. ఈ బైబిల్ పెట్టినది మమ్మల్ని చంపేద్దాం అనుకున్నాను. ప్రియమైన దేవుని ప్రజలారా, మల్లెల రాజుగా ఉన్న నేను మనుషుల్ని ఎలా చంపాలి, ఎలా స్లోపాయించి చంపాలి, ఎలాగ విప్లవకారులతో ఉన్నాను, ఎలాగ నక్సలిజం వైపు ఆకర్షితులయ్యాను, ఎలాగ మాంత్రిక శక్తుల దగ్గరికి వెళ్ళాను, ఎలాగ దయ్యపు శక్తులు నాలోకి రావాలని, ఎలా దెయ్యాలను పిలిచాను, డబ్బు కోసం తాగటం కోసం ఎక్కడెక్కడ ల్యాండ్లు కబ్జాలు చేసిన, ఏం చేసిన, ఎంతమందిని నేను చంపాను, లేకపోతే పొడిచాను కొట్టాను విషయాలు ఈ వీడియోలో పూర్తి వీడియోలో మీకు ఉంటుంది. కాబట్టి ఈ విషయాలన్నీ నన్ను మార్చిన దేవుడి విషయాల గురించి కానీ, నన్ను రక్షించిన యేసుక్రీస్తు గురించి కానీ, నేను చేసిన పాపాల గురించి, అప్పుడు ఆ పాత జీవితం ఆ రాత జీవితంలో ఉన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ వీడియోని పూర్తిగా మొదటి నుంచి చివరి వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. తెలియజేస్తున్నాను, దేవుడు మీ అందరూ దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. బ్రదర్ జోషికి కూడా ప్రత్యేకమైన వందనాలు. దేవుని కృపను బట్టి మీరు మాకు గుంటూరు వచ్చినందుకు చాలా వందనాలు. మాది, నా పేరు మల్లెల రాజు, గుంటూరు జిల్లా పొన్నూరు మండలం నిడుబ్రోలు గ్రామం. మా తల్లిదండ్రులకి 6 సంతానం, 2 మగపిల్లలు, 4 ఆడపిల్లలు. అందరికంటే లాస్ట్ వాడుగా నేను జన్మించాను. నేను లాస్ట్ వాడుగా జన్మించినప్పుడు నాకు దేవుడు అంటే నమ్మకం ఉండేది కాదు. అంటే ఏతవాదిలో పనిచేశాను.
1: అంటే మీరు పుట్టుకతోనే క్రైస్తవులు అండి?
0: కాదండి, మేము పుట్టుకతో క్రైస్తవులు. మా అమ్మ నాగేంద్ర స్వామి మా విలువేల్పు. నాగేంద్ర స్వామికి పూజలు చేస్తూ ఉండేది, నాగేంద్ర స్వామి నేను నమ్ముకునేది. మా ఇంట్లో కూడా నాగేంద్ర స్వామి ఫోటోలు ఉండేవి. ప్రతి శుక్రవారం మా పొన్నూరుకి 2 కిలోమీటర్ల దూరంలో పచ్చలతాడుపురం అనే గ్రామం ఉండేది, ఇప్పుడు కూడా ఉంది. ఈ పచ్చలతాడుపురం గ్రామంలో పెద్ద పొట్టు ఉంటుంది రోడ్డు పక్కనే. ప్రతి శుక్రవారం వెళ్ళి మా అమ్మ పాలు పోసి ప్రదర్శన చేసి రావాలి. ఒకవేళ ఏదైనా పని ఉండో తీరకో వెళ్ళకపోతే ఆ తెల్లారి పొద్దున మా అక్క వాళ్ళ శరీరంలో, మా చిన్నాన్న వాళ్ళ శరీరంలో నీటి పొబ్బలాగా మా ఇంట్లోకి ఆ పాము పడగలాగా వచ్చి ఉండేది. మా నాన్న మా అమ్మను కొట్టి మళ్ళీ ఆ శనివారం ఆదివారం వెళ్ళి దానికి పూజలు చేస్తే ఆ సోమ మంగళవారాల్లో అట్ట వెళ్ళిపోయేది మాలో నుంచి. అలాంటి జీవితంలో యేసుప్రభు మా అమ్మ ద్వారా, అంటే గేదెల్ని తోలుకొని వెళ్ళింది మా అమ్మ ఒకసారి వెళ్తే చూడక ఆ తాసుపాం తాగుదొక్కితే ఏదైతే పూజలు చేస్తుందో అదే తాసుపాం మమ్మల్ని కాటేయడానికి లేచినప్పుడు ఎన్నిసార్లు ఆ దేవుడా దేవుడు అన్నా కానీ ఆ పూజలే ఫలించలేకపోయాయి. చివరికి ఆమె నోటి నుంచి యేసు అయ్యా నువ్వు ఉంటే నన్ను కాపాడు అని అరిస్తే యేసు ప్రభు పేరెత్తంగానే ఆ పాము అక్కడే రాయి మీద కొట్టుకొని చనిపోవటం అదంతా చూసి మా అమ్మ ఇంకా యేసు ప్రభు నిజమైన దేవుడు, రక్షించిన దేవుడు కదా, చంపాలనుకునే దేవుడు కాదు కదా అనేది ఆమె తెలుసుకుని యేసుప్రభు అలాగా మా ఇంట్లోకి వచ్చాడు. నేను పుట్టిన తర్వాత, నేను వచ్చిన తర్వాత ఏంటంటే నాకు దేవుడు అంటే నమ్మకం ఉండేది కాదు. ఎందుకంటే నేను మొదటి నుంచి ఉద్యమాల్లో ఉండటం, ఏతువాదిలో పనిచేయటం, అంటే దేవుడు లేడు, ఒకవేళ ఉంటే కనపడమను, సృష్టి దానంతటా తాను తిరుగుతుంది, భూమి దానంతటా తానే ఉంటుంది తప్ప దేవుడు దీన్ని నడిపిస్తాడని, మనుషుల్ని కళ్ళు చేసిన దేవుడని అనేవి ఉండేది కాదు. నాకు అప్పుడు కూడా ఏంటంటే చార్లెస్ డార్విన్ సిద్ధాంతంలో ఉండేవాడిని, మానవుడు ఎలాగ కోతురు ఉండి కాలం కొంచెం గడిచిన నాకు ఇలా ఇలా ఇలా ఇలా స్ట్రైట్గా అయిపోయాడనే ఉద్దేశంతో ఉండేవాడిని నేను. అలాంటి నా పరిస్థితుల్లో నా తల్లి కన్నీటి ప్రార్థన. అంటే నేను నా పేరు మల్లెలరాజుగా ఉన్నప్పుడు పొన్నూరు పోలీసు వాళ్ళు నన్ను అలియాస్ కత్తుల రాజు అని బిర్దిచ్చేవాళ్ళు.
1: కత్తుల రాజు ఎందుకని ఆ పేరు పెట్టవలసి వచ్చిందండి?
0: నా దగ్గర కత్తులకి స్పెషల్ ఉంటుంది అన్నమాట. అంటే ఎవడన్నా మనిషి పొడిచినప్పుడు కత్తితో పొడిస్తే ఆ నొప్పి పుట్టిద్ది. జనరల్గా ఎవరికైనా ఇప్పుడు ఏ కత్తితో పొడిచినా కానీ నొప్పి పుట్టిద్ది. నా దగ్గర ఉన్న కత్తులకి ఏంటంటే నొప్పి తెలియదు. నొప్పి తెలియకుండా ఉండేదాన్ని స్పెషల్ తయారు చేసుకున్నాను నేను.
1: ఆ కత్తులు మీరే చేశారు?
0: నేనే చేసేవాడిని. అంటే కొన్ని కెమికల్స్ కలుపుకునేవాడిని. ఇప్పుడు థర్మామీటర్లో, ఇప్పుడు అంటే ఎలక్ట్రికల్ థర్మామీటర్లు వచ్చినాయి. అప్పుడు థర్మామీటర్లు ఏంటంటే నాలుగు కింద పెడితే చిన్న పాదరసం ఒక డ్రాప్ ఉండేది. ఒక 200 థర్మామీటర్లో ఆ పాదరసాన్ని తీసేవాడిని. ఒక స్టీల్ గిన్నెలో వేసి క్లోరోఫామ్ లాంటి మత్తు పదార్థాలు రెడ్డి ల్యాబ్స్ నుంచి తెలిసిన వాళ్ళు ఉండేవాళ్ళు. అప్పుడు కొన్ని కెమికల్స్ కల్పించి ఆ ఐరన్ ముక్కల్ని ఒకసారి కొలువులో కాల్పించి నల్ల కొట్టిన తర్వాత వాటిని కత్తుల్లాగా తయారు చేయించేవాడిని. ఈ కెమికల్స్లో నానబెట్టినప్పుడు ఈ పాదరసం ఏం కలిపి చేసుకునేవాడు కదా. వీటి వల్ల ఏంటంటే పొడిచినప్పుడు మనిషికి ఆ శరీరం మొద్దు బారిపోయేది. కొన్ని ఆకుపచ్చలు వాటి వల్ల మొద్దు బారిపోయేది, నొప్పి తెలిసేది కాదు. తర్వాత నేను రెప్పబాట్లో పొడిచేవాడిని. నా స్టైల్ 2 సార్లు పొడవటం. ఒకసారి కత్తి ఓపెన్ చేశానంటే 2 సార్లు పొడవలసిందే. ఆ పొడిసే క్రమంలో ఈ పక్కటి ఎముకలు తగిలినా, ఎన్నెముకు తగిలినా, అంటే ఎముకలకు కూడా మెత్తగా కోసుకునేలాగా తయారు చేసి ఉన్నాను.
1: ఇంతవరకు ఎవరినన్నా మీరు అలా చేశారండి?
0: చేశాను నేను. నా పేరు కత్తుల రాజు వచ్చిందంటేనే నా జీవితం అంటే షెటిల్మెంట్లు చేసుకున్న జీవితం.
1: షెటిల్మెంట్లు అంటే ఏ రీతిగా అండి?
0: ల్యాండ్లు కబ్జాలు చేశాను. హైదరాబాదు, వైజాగ్ బెంగళూరు, 100 కోట్ల ల్యాండ్లోకి నన్ను డిస్ప్యూట్ ల్యాండ్లోకి తీసుకుని వాళ్ళు ఉన్నారు. అక్కడ తగాదాలు, అక్కడ గొడవలు, అక్కడ కబ్జాలు చేయటం, ఎవడైతే నన్ను తీసుకెళ్లాడో వాడి పక్షాన నేను యుద్ధం చేయటం, ఇలాంటివి చేసి వాటి మీద, అంటే నాకు ఒక ఆలోచన ఉండేది, నేను బ్రతకాలి, ఎదుటివాడిని చంపైనా బ్రతకాలి, నేను బ్రతకడం కోసం ఎదుటివాడి మీద ఏం చేశానో బ్రతకగలుగుతాను, ఒక నమ్మకం ఉండేది నాకు. అలాగే నేను తాగుడుకు అలవాటు పడ్డాను, ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడి కాకిలాగా కలకాలం కంటే అంశలాగా 6 నెలలు బ్రతికితే చాలు, 6 నెలలు అయినా కానీ తాగి తిరిగి చక్కగా ఎంజాయ్ చేద్దాం అనే ఉద్దేశంతో ఎప్పుడూ నా దగ్గర ఉన్న ఆయుధాలే, కత్తులు కానీ అన్లైన్సెస్ తుపాకు కూడా ఉంది నా దగ్గర. 6 రౌండ్ల తుపాకు ఉండేది, బాంబులు ఉండే, కొన్ని సైనైడ్ లాంటి కొన్ని పదార్థాలు కూడా ఉండే నా దగ్గర.
1: బాంబులు మీ దగ్గరే ఉండియండి?
0: ఉండే.
1: మీరే చేసేవారా?
0: కాదు, తెప్పించేవాడిని నేను. బాంబులు నేను తెప్పించేవాడిని. అవి ఏ విధంగా మనిషికి హాని చేసే విధంగా మేము ఎలా సేఫ్ సైడ్ చేయాలో, అంటే ఎంత దూరం నుండి వాడిని మీద అటాక్ చేయాలనేది కూడా ఉండేది. నాకు కూల్ డ్రింక్ షాప్ కూడా ఉండేది ఆ రోజుల్లో. ఈ కూల్ డ్రింక్ షాపుల్లో కూడా నేను కొన్ని గొడవల్లో స్పెషల్గా షాడల్ నేనే పట్టేవాడిని. ఎలా పట్టేవాడిని అంటే గుండు సూగులు, చేసా పెంకులు, రసం ముక్కలు ఉంటాయి కదా, చిన్న చిన్న ముక్కలు వేసి ఆ షాడాలు ఒక మోతాదులో పోసి గ్యాస్ పెట్టేసేవాడిని. ఈ గ్యాస్ పెట్టినప్పుడు తగాదాల్లోకి వచ్చినప్పుడు ఆ ఇసురు కొడితే ఆ ఎంతమంది 100 మంది ఉన్నా కానీ ఆ రసం వెళ్ళిపోయి షోడా పగిలిపోయి రసం వెళ్ళిపోయి గుచ్చుకునేటట్టు ప్లాన్ చేసేవాడిని. అంటే కొన్ని ఆయుధాలు తయారు చేసుకున్న విషయంలో ప్రొఫెషనల్గా ఆలోచన చేసేవాడిని. ఎందుకంటే టాలెంట్ ఉంటే కదా మన దగ్గరకు వచ్చేది, టాలెంట్ ఉంటే కదా మనల్ని పిలిచేది అన్న ఉద్దేశంతో ఉండేది. అప్పుడు ఎవడు డబ్బులు ఇస్తే వాడినే కొట్టమంటే కొట్టాం, డబ్బులు ఇస్తే ముందు బాటిల్ పెడితే పొడవమంటే పొడిచాం, కాంట్రాక్ట్ ఇస్తే ఎవడైనా వెళ్ళేటప్పుడు కారుతో గుద్దీయటం, లేకపోతే వెళ్ళేవాడిని బైకుల మీద వెళ్ళి కొట్టేయటం. కొన్ని కేసులు కూడా కొంతమంది కూడా తెలియకుండా పోలీసు వాళ్ళు కూడా ఎవడు చేసాడో తెలియదు, అంటే న్యాచురల్గా యాక్సిడెంట్ జరిగిందా, లేకపోతే వెళ్ళేటప్పుడు వెహికల్లో వెళ్తుంటే పొరపాటున ఏదో కారు లేకపోతే లారీ తగిలి పడిపోయాడు అనే తట్టు చేసేవాళ్ళం.
1: అంటే పోలీసులు కూడా ఆధారం లేకుండా మీరు చేసేవారు?
0: చేసేవాళ్ళం. అంత అంటే మూర్ఖంగా ఉండేవాళ్ళం. అప్పుడు ఏంటంటే ఈ దేవుడు అంటే తెలియదు, దేవుడు అంటే నమ్మకాలు లేవు, దేవుడు లేడు అనుకునే రోజులు అన్నమాట. అందుకనే ఉద్యమాల్లో ఉంటూ ఉండేవాళ్ళం. విప్లవ ఉద్యమాల్లో, దళిత ఉద్యమాల్లో ఎక్కడ అన్యాయం జరిగినా కానీ, ఎక్కడ లేకపోతే బాధితులు ఎక్కడైతే ఉంటారో అక్కడికి వెళ్ళి పోరాటాలు చేసే విషయంలో, అన్యాయం జరిగిన తర్వాత ఎంత పెద్దవాడైనా ఎంత గొప్పవాడైనా ఎదిరించి వాడు మెడలు వంచి బాధితుడి పక్షాన్ని న్యాయం చేసే విషయంలో ఫైట్ చేసిన రోజులు చాలా ఉన్నాయి. అలాగానే నేను ఆ గద్రాన్నతో పాటు పరిచయాలు అవటాలు విప్లవకరుడు గద్రాన్నతో. గద్రాన్నతో పాటు గద్రాన్నకి ఎలా ఉండేదంటే గద్రాన్న చూస్తే కొట్టేవాడిని, గద్రాన్న వైపు మాటను పోతు కొట్టేవాడిని. అలాగే ఒకసారి కేంద్ర కమిటీ సభ్యుడు మావోయిస్టు లీడర్ కూడా కొట్టాను నేను. గద్రాన్న ఒకసారి ఆయన మీద 2003లో పద్దాకల ఎలిగేషన్ పెడతంటే ఒకసారి నేను గద్రాన్న కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్ళాం ఆయన తీసుకొని వద్దామని. అతను ఎక్కడ కారంటే ఎక్కకపోతుంటే 3-4 సార్లు గద్రాన్ని చెప్పాడు ఎక్కకపోతుండలు నాకే చూశాడు. చూసిన వెంటనే అంటే ఆయన చూపుల్లోనే నేను అవతలను కొట్టి ఎత్తులు అనేసి అనమాట. అంత షార్ప్గా పనిచేసేవాడిని, కొట్లాట అంటే అంత షార్ప్గా ఉండేది. రెప్పపాట్లో తప్పించుకోవడంలో అలాగే ఉండేది. కేసుల నుంచి తర్వాత ఎన్నో కేసులు 900 కోట్లు అయితే నా మీద దాదాపు చాలా కేసులు ఉన్నాయి. ఒకరోజు నేను కోర్టుకు వెళ్తే 10:30 నుంచి 5 గంటల వరకు నా కేసులు వాదించిన రోజులు కూడా ఉన్నాయి. 5 కేసులు 6 కేసులు ఒకరోజు అంతా అంటే ఒక రోజు బెంచ్ మీదకి 5 కేసులు 6 కేసులు వచ్చాయి. అన్ని కేసులు ఉన్నాయి. అప్పుడు వారంలో నేను 4-5 రోజులు 6 రోజులు కూడా జైల్లో ఉన్న రోజులు ఉన్నాయి. అంటే నాకు జైలు అప్పుడు బ్యాచులర్ రూమ్ లాగా ఉండేది. జైలు జీవితం అంటే బయట కంటే కూడా జైలే ఎక్కువ లగ్జరీ ఉండేది అన్నమాట. అన్నీ వచ్చాయి, తాగటానికి, తినటానికి, సిగరెట్లకి, ఇవన్నీ కూడా వచ్చాయి. నేను తాగటం కూడా విపరీతమైన తాగుడు తాగేవాడిని. కళ్ళు కొండ తెప్పించుకొని అందులో బ్యాక్ పేపర్ పోసి ఒకప్పుడు 100 రూపాయలు ఇస్తే ఏంటంటే 150 క్రేన్ కొట్టుకోవాలి వచ్చాయి. ఒక బండిల్ ఉండేది, 200 ఇచ్చి ఆ బండిల్స్ 2 తెప్పించేవాడిని. ఈ బండిల్ తెప్పించి మొత్తం క్రేన్ కొట్టుకాలు పాన్ పరాకులు దానిలో కలిపేసేవాడిని. కలిపేసి నేను తాగే సిగరెట్ ట్యాష్ కూడా దానిలో వేసుకొని ఆ కళ్ళులో కలిపి మందు క్రేన్ కొట్టుకాలు సిగరెట్ ట్యాష్ మొత్తం కలిపి అప్పుడు కలుపుకొని తాగేవాళ్ళం. అంత తాగితే కనుక నాకు ఎక్కేది కాదు. తాగి నాకేందంటే షివరింగ్ వచ్చి నరాలు కూడా వీక్నెస్ అయిపోయి అంటే ఇంకా అలాగే చనిపోయే పరిస్థితి అనమాట. తాగుడు లేకపోతే ఉండలేము. తాగటానికి ఉంటేనే కొద్దిగా కత్తి పట్టుకోవాలన్నా పొద్దున్నే లేచి పరకట్టు మీద తాగి ఆ ఉంటేనే కొద్దిగా నరాలు కొద్దిగా గట్టిగా ఉండే పరిస్థితులు ఉండేది. అలాంటి పరిస్థితుల్లోనే కాలం మేము అంటే కొనసాగించుకోవటం. అప్పుడు కొంతమంది చాలామంది మా దగ్గరకు వచ్చి అన్న ఈ సమస్య ఉంది ఆ సమస్య ఉందంటే వాడు డబ్బులు ఇరా మాకు తాగటానికి అంటే డబ్బులు ఇస్తే ఏం చేయమంటే చేసాను. పోలీసులు కూడా అంత చిక్కని కేసులు మేము చేసేవాళ్ళం. ఒక అంటే ఒకసారి నెల్లూరులో ఒక మందు తయారు చేసాం, పర్ఫ్యూమ్ బాటిల్ పెట్టేవాళ్ళం. పర్ఫ్యూమ్ బాటిల్ జవర్ మ్యాక్స్లో కొన్ని కెమికల్స్ వేసేవాడిని. ఇప్పుడు ఇంకు ఫిల్టరు అప్పుడు ఇంకు పెన్నులు వేయాలంటే ఫిల్టర్ ఒకటి ఉండేది, ప్లాస్టిక్ ఒకటి ఉండేది. ఆ ప్లాస్టిక్ దానిలో నల్ల త్రాసు విషయం తీసుకునేవాడిని, కొన్ని కెమికల్స్ వేసి ఈ సెంటు బాటిల్లో కలిపేవాడిని. కలిపి కుక్క మీద ప్రయోగం చేసేవాడిని, పిల్లి మీద ప్రయోగం చేసేవాడిని. ఆ కుక్క కాలుకి గ్రీన్ క్లాత్ ఒకటి, పిల్లి కాలుకి గ్రీన్ క్లాత్ ఒకటి కట్టేవాడిని. అంటే కుక్క ఈ స్ప్రే చేసినప్పుడు 2 రోజులు తినిపోతుంది, పిల్లి 2 రోజులు తినిపోతుంది, మనిషి 2 రోజులు చంపవచ్చు. అంటే స్లో పాయిజన్ ఇచ్చి మనిషిని ఈ హ్యాండ్స్ మీద కానీ ఇక్కడ కానీ సార్ ఈ సెంట్ ఎలా ఉంటుంది చూడండి అని ఇట్లా కొట్టినప్పుడు మార్కెటింగ్ అనే పిల్లలతో ప్రయోగించినప్పుడు.
1: మరి అది మనుషుల మీద ప్రయోగించారండి?
0: చేసామంట, ప్రయోగం చేసాం చేసాము. అంటే అప్పుడు డబ్బు కోసం ఏం చేసినా, తాగడానికి డబ్బు కావాలి, తిరగడానికి డబ్బు కావాలి, లగ్జరీ కావాలి, దానికోసం ఏం చేయాలనేది బ్రెయిన్ అంతా అటే పెట్టి వాడేవాళ్ళం.
1: మనుషుల్ని ఎలా చంపాలి,
0: ఎలా చంపాలి, ఎవడన్నా ఇది ఈ వ్యక్తిని లేకుండా చేయాలి అని మా దగ్గరకు వస్తే ఆ ప్రయోగాలు కూడా చేసేవాళ్ళం డబ్బు కోసం. తర్వాత ఈ ఉద్యమాల్లో ఉన్నప్పుడు కానీ లేకపోతే నక్సలిజం వైపు ఆకర్షితులైనప్పుడు.
1: అంటే మీరు కుక్క మీద జంతువుల మీద ప్రయోగించారని చెప్పారు కదా, అది సక్సెస్ అయిందండి?
0: సక్సెస్ అయినాయి. అవి దాన్ని తర్వాత కొంతమంది మీద కూడా ప్రయోగాలు చేసిన రోజులు ఉన్నాయి, అవి కూడా సక్సెస్ అయినాయి. అలాగా అంటే అప్పుడున్న పరిస్థితుల్లో ఉండేది అలాగా, యేసుప్రభుని నమ్మని పరిస్థితుల్లో. అయితే మా అమ్మ ఆమెకున్న నిరీక్షణ ఏంటంటే, మా అమ్మ మా అక్క వాళ్ళకున్న నిరీక్షణ ఏంటంటే,
1: మీరు చేస్తున్నట్టు మీ కుటుంబానికి తెలుసండి
0: గొడవలు పడతాయని తెలుసు. అంటే ఇంత డీప్గా ప్రయోగాలు చేస్తాం తెలియదు కానీ ఎప్పుడు కేసుల్లో ఉంటాం. అంటే మా అమ్మ నేను బయటకు వెళ్తే మా అక్క వాళ్ళు కానీ మమ్మల్ని కానీ ఈ వస్తాడు కంటితో చూసేదాకా నేను బ్రతుకున్న సంగతి వాళ్ళు తెలిసేది కాదు. అంత పరిస్థితుల్లో ఉండేవాడు నేను. నన్ను చూస్తే మా అమ్మ, అమ్మాయి ఈరోజు దేవుడు మా అబ్బాయిని బ్రతికించాడు, ఈరోజు మా తమ్ముడు బ్రతికించారు అని అనుకునేవాళ్ళు మా అక్క వాళ్ళు. నేను ఒకసారి ఇంట్లోంచి బయటకు వెళ్తే 10 రోజులకో 15 రోజులకో 4 రోజులకో వచ్చేవాడిని ఇంటికి. ఆ ఊర్లో ఆ ఊర్లో పోలీసు వాళ్ళు కేసుల్లో తప్పించుకోవడం అంటే ఇంట్లో కూడా కొన్నిసార్లు తెలియని రోజులు ఉండేవి. జైల్లో నన్ను పడైతే ఇందుకు వచ్చి చెప్పేవాళ్ళు కాదు, బెయిల్ కోసం కొంతమంది ఎప్పుడు తిరుగుతాను ఉండేవాళ్ళు. మా మలిలరాజు బెయిల్ కోసం కొంతమంది ఇక అదే పని మీద బైకులు పెట్టుకొని నన్ను నా కేసు పడి లోన్ కళ్ళంగానే ఇక ఊరు మా పొన్నూరు మండలంలో తిరగని ఊరు లేదు, మా పొన్నూరు మండలాల్లో నా కోసం బెయిల్ పెట్టని గ్రామం లేదు. అంటే ఈరోజు ఒక కేసు చేస్తే మళ్ళీ ఒక ఇద్దరు బెయిల్ కావాలి, ఆ ఊర్లో ఒక ఇద్దరు, ఆ ఊర్లో ఆ కేసులో ఒక నలుగురు, ఇలాగనమాట మండలం మొత్తం నాకు బెయిల్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కేసులు కూడా అలాగే ఉండే, అప్పుడు అన్ని కేసులు ఉన్నాయి నా మీద. అంత ఘోరంగా నేను చేశాను.
1: అంటే మీరు ఇంతమందిని చంపుకుంటూ వస్తున్నారు కదా అనేక విధాలుగా, అప్పుడు మీకు ఏ స్పందన అనిపించలేదండి?
0: అనిపించేది కాదు నాకు అప్పుడు. అంటే ఆ జీవితం సెటిల్మెంట్ల మీద ఉన్నప్పుడు, డబ్బు మీద ఉన్నప్పుడు, డబ్బు కూడా తాగటం కోసమే, ఏదో సంపాదించాలి ఏదో చేయాలని కాదు. నాతో పాటు ఉండే ఎప్పుడు నా దగ్గర ఒక 40-50 మంది శిష్యులు ఉండేవాళ్ళు. వీళ్ళందరూ కూడా ఏంటంటే మాకున్న ఆలోచన ఆ రోజుల్లో తాగటమే, తినటం తాగటం, తిని తాగటం కోసం మనం ఏమైనా చేయాలి. దానికోసం ఎవడు కాంట్రాక్ట్ ఇస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, ఎవడు సెటిల్మెంట్లు పిలితే వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, మనల్ని చూసి భయపడరు ఎందుకు, ఎందుకు భయపెట్టలేము మనం జనాలనే దాని మీద మేము పనిచేసేవాళ్ళం ఎక్కువగా. అదే క్రమంలోనే కొంతమంది ఉద్యమాల్లో పరిచయం అవటం, ఉద్యమాల్లోకి వెళ్తాం, పీడిఎస్ అని ఎస్ఎఫ్ఐ అని, తర్వాత గద్రాంతో పరిచయాలు కానీ. ఆ దిశగా 2003లోనే ఈడు ఇన్ఫార్మరు, నక్సలైట్లకి ఇన్ఫార్మర్ అనేది కూడా వచ్చింది నా మీద. అప్పుడు గుంటూరు జిల్లా ఎస్పీ గారు ఉన్నాడు. ఎస్పీ గారు ఒకరోజు గద్రాన్ని పిలిపించాం, పొన్నూరు గద్రాన్ని పిలిపిస్తే ఆయన పిలిపించిన సందర్భంలో మైక్ పర్మిషన్ కోసం వెళ్ళాను, అంటే మీటింగ్ పర్మిషన్ కావాలి కదా, మీటింగ్ పర్మిషన్ కోసం వెళ్ళాను. డిఎస్పీ దగ్గరికి వెళ్తే డిఎస్పీ అన్నాడు గద్ర పాంప్లెట్ చూసి, వామ్మో ఈయనకి మేము పర్మిషన్ ఎస్పీ గారి దగ్గర తెచ్చుకోమన్నాడు. అప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఇన్ఫార్మరు అయినా కానీ అసలు నక్సలైట్లు అంటేనే ఆ పేరు వచ్చిందనే చంపేసే పరిస్థితి అనమాట, అంత స్ట్రిక్ట్గా ఉంది అప్పుడు. వాళ్ళు కూడా అంత ఇదిగా ఉన్నారు. ఆ టైంలో నేను కొన్ని పాంప్లెట్లు కొన్ని బుక్స్ తీసుకొని గుంటూరు ఎస్పీ గారి దగ్గరకు వచ్చాను. రవిశంకర్ అయ్యన్నారు కానీ ఉన్నాడు. ఆయన దగ్గరకు వస్తే ఆయన పర్మిషన్ కావాలండి అన్న. ఏ పర్మిషను? మైక్కి మీటింగ్ పర్మిషన్ కావాలండి. మీటింగ్ మైక్ పర్మిషన్ కావాలంటే సరే ఆయన అన్నాడు. ఏది చూస్తే ముఖ్య అతిథి ప్రజా యుద్ధ నౌక గద్దరన్ ఉంది. ఎరా నువ్వు గద్దరం పిలిపిస్తున్నావా, అది ఇది అసలు నీకోసం ఎన్ని రోజుల నుంచో చూస్తున్నావు అని పాయింట్ బ్లాక్లో గన్ పెట్టి కాల్ చేస్తానని చెప్పి ఇష్టం వచ్చినట్టు బూదులు తేటం మొదలు పెట్టాడు.
1: మీకు ఇలా గన్ పెట్టేశారు?
0: గన్ పెట్టేశాడు. గన్ పెట్టి ఆ పాంప్లెట్ చూసిన వెంటనే అసలుకి అసలు ఉక్రోషుడు అయిపోయాడు. అయిపోయి పాయింట్ గన్ బ్లాక్లో గన్ పెట్టేశాడు. ఏం చేయాలి అప్పుడు పరిస్థితి? నేనేదో ఎస్పీ గారిని చేయటానికి వచ్చానని చెప్పి ఆయనకున్న సిబ్బంది అంతా వచ్చి ఆయన పెద్ద పెద్ద గరుస్తూ తిడుతున్నాడు కదా, నా చుట్టూరు గన్లు పెట్టుకొచ్చున్నాను. ఇంకా మరణం అంచుల్లో ఉన్నా నేను, చుట్టూరు పోలీసు వాళ్ళు ఉన్నారు గన్లు పెట్టుకొని, ఈయన ఉన్నాడు. ఇక నేనేం చేయాలి అర్థం కాదు. ఆ క్షణమే భూమి మీద నూకలు నాకు చెల్లుబాటు అయిపోయి అనుకున్నాను. ఎందుకు కళ్ళు మూసుకొని 2 నిమిషాలు ఆగి, సార్ ఒక మాట మాట్లాడాలనుకున్నాను, మాట్లాడొచ్చా అన్న. చెప్పరా ఏంటో అన్నాడు. నేను ఏదైతే కోరుకున్నానో అదే నా దగ్గర ఉంది సార్, నా ముందు ఉంది, నన్ను షూట్ చేయండి అన్న. ఏముందని ఏమనుకున్నాను అన్నాడు. వీర మరణం పొందాలనుకున్నానండి, విప్లవ మరణం పొందాలనుకున్నా, విప్లవ కాడలో చావాలనుకున్నా. ఇప్పుడు కరెక్ట్గా నాకు అది ఉంది, ఇప్పుడు కనుక మీరు నన్ను చంపేస్తే నా పేరు స్టేట్ అంతా కూడా, ఎందుకంటే గద్దర్ మీటింగ్ కోసం వచ్చాను కదా నేను, లాల్సలాం రాజు అన్న, కామ్రేడ్ రాజు అన్న అంటారు. అందుకు ఇది కరెక్ట్గా నాకు, నేను ఏదైతే కోరుకున్నానో ఆ మనం నా ముందుంది. ప్రెస్ వాళ్ళు కూడా మీ కాంపౌండ్ వాళ్ళు బయట ఉన్నారు, నన్ను చంపి నా బాడీని వాళ్ళకి అప్పచెప్పండి, ఊరూరు నా పేరు మోరమోగిపోద్దులే నన్ను. అంటే ప్రెస్ వాళ్ళు ఉన్నారని చూసినంటే నిజంగా ప్రెస్ వాళ్ళని తీసుకెళ్ళి, నాకు తెలుసు ఈ పరిస్థితి, గద్దర్ పాంప్లెట్లు తీసుకొని మీటింగ్ పర్మిషన్ కోసం వెళ్తున్నానంటేనే వస్తానో రానని కూడా తెలుసు, ఫుల్ నోట్లోకి వెళ్తున్నాను నేను. అయినా కానీ అప్పుడున్న మూర్ఖపు ధైర్యం అన్నమాట, ఏదైతే అదేం లేదు, ఈరోజు చస్తే రేపు రెండు కదా అనే ధోరణి ఉండేవాళ్ళం. వెళ్ళి నేను కోరుకున్నట్టుగానే ఆడు నా మీద ఫైర్ అవుతాం, అతను నేను ఏం చేయలేని సస్థితిలో ఉంటాం. సరే ప్రెస్ వాళ్ళని చూస్తే ప్రెస్ వాళ్ళు ఉన్నారు అక్కడ, ఇంకా వెంటనే వచ్చారు, సార్ ఉన్నారు ప్రెస్ వాళ్ళు ఉన్నారు అన్నారు. మరి ఏమనుకున్నాడు ఏమని తెలియదు కానీ వెంటనే లేచి బూతులు తిట్టి, ఈసారి దొరకపోతావా, నిన్ను కుక్కను కలిసినట్టు కలిసిపోతానా అన్నాడు. అమ్మాయి కొద్దిగా భూమి మీద నూకలు ఉన్నాయిరా అనుకున్నాను మళ్ళీ. అంటే మన నుంచి నేను ఎప్పుడైతే ఈ ఈ పరిస్థితిలో ఉంటానో, మా అమ్మ 24 గంటలు ప్రార్థన చేసింది. మా అమ్మ ప్రార్థన ఎలాగుంటుందంటే, నేను గనక కనపడకపోతే, అపాయం నా మీదకి ఏదైనా వస్తే, మరణం నా మీదకి ఏదైనా వస్తే ముందు ఫస్ట్ మా అమ్మకి తెలిసిపోయింది. అక్కడ ఆమె ఏడ్చి ఏడ్చి ఏడ్చి ఏడ్చి ఏడ్చి ఆ అపాయం నుండి నన్ను తప్పించే వరకు దేవుని పాదాలు పట్టుకుని వదలదు. ఆ ఏడుపు నాకు కొన్నిసార్లు ఏమనిపించింది అంటే, ఏం ఏడుపుకే నేను చచ్చిపోతానేమో, ఈ ఏడుపు సోపు దగ్గర నేను చస్తానేమో, నన్ను చంపేస్తారేమో అన్నంతగా ఏడ్చేది అనమాట. కానీ ఆ కన్నీళ్ళే నన్ను కాపాడుతుందనే సంగతి నేను ఎరగలేకపోయాను. ఎప్పుడైతే నన్ను అతను వెళ్ళిపోమన్నాడు, మా అమ్మ ఇంటికి రంగానే మా అమ్మ చెప్పేది, అయ్యా నీకు మరణం నేను వెంటాడుతుందిరా, నువ్వు ఎక్కడ మరణ వంచుల్లో ఉన్నావు, దేవుడు విడిపించాడు. నేను ప్రార్థన చేశానంటే నేను నోరుమయ్యానండి, ఏంది పిచ్చి పిచ్చుగా ఉందా, నేను మరణ మంచుల్లో ఉన్నమాట వాస్తవమే, నీకు ఎవరో చెప్తే తెలుసుకున్నావు, నా స్నేహితులు నాతో వచ్చిన వాళ్ళు లేకపోతే నేను ఎవరితో అంటున్నా నువ్వు విని మళ్ళీ నాకే చెబుతున్నావా, అయినా నీ దేవుడు అంత గొప్పవాడైతే ఇప్పుడు కనపడమను, ఇప్పుడు మాట్లాడమను, ఇప్పుడు రమ్మను, అసలు ఇప్పుడు ఇప్పుడు రమ్మను, నీ దేవుడు చూపించాను అన్నావు కదా ఇప్పుడు రమ్మను అనేవాడిని. కాదయ్యా, నా దేవుడు నాకు చూపించాడు, నువ్వు రాత్రి నిన్న ఇట ప్రమాదంలో ఉన్నావు. మా అమ్మ ముందుగానే చెప్పేది, అయ్యా ఈరోజు నువ్వు ఇటు ఏదో ఊరు వెళ్తున్నట్టుండో, ఎల్లబాకు నీకు ప్రమాదం పొంచి ఉంది, నిన్ను డెవిలు సాతన్ గాడి వెంటాడుతున్నాడు, నిన్ను చంపేయాలనుకుంటాడు, నువ్వు దేవుని వాగ్దానంతో ఉన్నావు, నా ప్రార్థన వ్యర్థం కాదు, దేవుడు నేను రక్షించుకుంటాననేది ముందే చెప్పేది. నేను నమ్మేవాడిని కాదు. అలాంటి పరిస్థితులు కూడా విడిపించబడి ఉన్నాయన్నమాట. ఒకసారి 2004లో కూడా రేగులగడ్డ మన పిడుగురాల దగ్గర రేగులగడ్డ మోర్జంపాడు గంగపాడు అట్టుకుంటా, అది మోర్జంపాడు గంగవరం రేగులగడ్డ అని ఒక ఊరు ఉంది పిల్లొట్ల అనే. ఈ రేగులగడ్డ అనే గ్రామం కృష్ణానది ఒడ్డు మీద ఉంటుంది. కృష్ణానది ఒడ్డు మీద అక్కడ అందరూ అన్నలే ఉంటారు. ఆ గ్రామంలో యవనస్తులు కుర్రోళ్ళు ఎలా ఉంటారంటే, ఒకడు కూడా ఉండేవాడు కాదు, ఉన్న కొద్ది మంది కుర్రోళ్ళు వీపులు పగిలిపోయి ఉంటాయి అక్కడక్కడ. వాళ్ళు సొక్కాలు ఎప్పుడు చూస్తే వాతలు జీలో ఉంటాయి. ఈ యూత్ది గుంటూరు జిల్లాలోనే కృష్ణానది ఒడ్డు మీద. నేను షాక్ అయిపోయా, ఇదేంట్రా అని అంటే, ఏముందండి పోలీసు వాళ్ళు వస్తారు, అన్నలేం చెప్పారా ఎక్కడికి వెళ్ళారని చెప్పి కొడతారు, వీళ్ళు వెళ్ళిపోతారు, అన్నలు వచ్చి వాళ్ళకేం చెప్పారని వాళ్ళు కొడతారు, అందుకే యూత్ ఎవరు లేరండి అనేవాళ్ళు. నేను ఒక విషయంలో ఒక పని మీద నేను నా శిష్యులు కలిసి ఆ గ్రామానికి వెళ్తుంటే కారులో గ్రేహాండ్స్, బీహార్ వాళ్ళకి గ్రేహాండ్స్ వాళ్ళకి తెలుగు రాదు, హిందీ వాళ్ళు, గ్రేహాండ్స్ వాళ్ళకి నేను దొరికా. అక్కడ గ్రేహాండ్స్ వాళ్ళు దొరికినప్పుడు గన్నులు చూపించి ఆ గాల్లో ఫైరింగ్ చేసి దిగండి అని అన్నారు. వామ్మ ఇళ్ళేంద్రా బాబు ఎలా దొరికాం మనం అని చెప్పి కారు దిగాం, చేతులు పైకి ఎత్తండి అన్నారు. చేతులు పైకి ఎత్తాం, దగ్గరగా ఒక్కడు వచ్చాడు, మా రెండు చేతులు వెనక్కిరిచేసాడు, మా కారు మొత్తం సోదా చేశారు. నా దగ్గర ఎప్పుడు వెపన్ లేకుండా నేను బయటకు వెళ్ళను. వెపన్స్ ఎందుకు, ఆ రోజు విజయవాడ లాడ్జ్ పిడుగురాల లాడ్జ్లో పెట్టి వెళ్ళాం. పెడితే నా సిక్స్ సెన్స్ ఎందుకు, ఇవన్నీ ఇక్కడ వదిలేయి, ఇవన్నీ ఇక్కడ వదిలేయి అంటే, సరే ఆ పిడుగురాళ్ళ గ్రామంలో పెట్టి వెళ్ళిపోయాం అన్నమాట ఆ లాడ్జ్లో. వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్తే పోలీసు వాళ్ళు దొరికాం. వాళ్ళు తీసుకెళ్ళి డ్రాయర్ మీద ప్యాంటు షర్ట్ తీసి డ్రాయర్ మీద పెట్టి 3 రోజులు దాదాపు ఒక 25 మంది పోలీసు వాళ్ళు రౌండ్ అప్ చేసి గన్నులు పెట్టి కూర్చున్నారు. మాకే హిందీ రాదు, వాడికే తెలుగు రాదు, మేమేం చెప్పాలన్నా వాడేదో అడుగుతున్నానని చెప్పి వాడు తుపాకీ మాడని తీసి కొట్టబోతాడు, లేదంటే షూట్ చేస్తానంటాడు. ఒకటికి వెళ్ళాలన్నా రెండుకి వెళ్ళాలన్నా వాళ్ళ ముందే చేయాలి, పక్కకి వెళ్ళడానికి లేదు. ఎవడు కాపాడేవాడు లేడు, ఎవడొచ్చాడు మా వాడు అని చెప్పేవాడు లేడు, మమ్మల్ని సపోర్ట్ చేసేవాడు లేడు.
1: అంటే మీరు అప్పుడు ఎందుకు వెళ్తున్నారన్నట్టు?
0: అక్కడ ఒక పని ఉండి ఒక విషయం మీద వెళ్ళాం, ఒక టార్గెట్ చేయడానికి వెళ్ళాం. వాస్తవం చెప్పాలంటే ఒక ఎలక్షన్లో ఒక టీడీపీ తరఫున ఒక వ్యక్తికి అక్కడ ఉన్న ఎమ్మెల్యే దగ్గరికి అప్పుడున్నప్పుడు ఒక టార్గెట్ చేయాలి,
1: టార్గెట్ చేయడానికి
0: వెళ్ళాం ఆ ఏరియాకి. వెళ్ళినప్పుడు నాతో ఉన్న శిష్యులందరూ కూడా కాళ్ళ మీద పడి ఏడుస్తున్నారు, పోలీసు వాళ్ళ కాళ్ళ మీద పడి, ఏ ఏడబాకర ఎందుకురా, భూమి మీద నౌకలు చెల్లుబాటు అయిపోయినాయి మనకి, ఈ రోజుతో లేదు. మాకున్న పరిస్థితి ఏంటంటే క్షణం ఆ క్షణమేక, ఒక నిమిషం గడిచిందంటే ఇంకా అమ్మాయి ఓకే ఈ నిమిషం మనం బతకనిచ్చారు అనుకున్నాను. అప్పుడు 3 రోజులు వాళ్ళు తుపాకీలు మధ్య మేము ఉన్నాం. 3 రోజులు బయట పరిస్థితి ఏంటంటే, పొన్నూరు గుంటూరు ఏరియాలో పోలీసు వాళ్ళు నా కోసం దేవులాడుతున్నారు, ఈయన ఎలాగైనా ఇన్ఫార్మర్గా మార్చుకోవాలి, ఎన్కౌంటర్ అన్న చేయాలని. నా శత్రువులు. నేనెవరినైతే గొడవ పడ్డాను, అంతకుముందు నేనెవరినైతే ఇచ్చేసాను చంపాను, వాళ్ళు ఒక టీమై తిరుగుతున్నారు. ఈ 2004 ఎలక్షన్లో ఏది ఏమైనా కానీ వీళ్ళు ఎత్తేయాలని, నా శత్రువుల పక్క పోలీసుల పక్క రెండు టీములు నా కోసం తిరుగుతున్నాయి. ఈ టైంలో నా పేరు నేను తెలియని వాళ్ళ మధ్య నేను బంధించబడ్డా. అది చూడండి దేవుని ప్లాన్ ఎలా ఉంటుందంటే,
1: ఒకవేళ వాళ్ళకి తెలిస్తే మీకు ఎన్కౌంటర్ చేసి
0: ఎన్కౌంటరే. అప్పుడు నా మీద సత్యనారాయణ అని ఒక ఎస్ఐని అపాయింట్ చేశారు. సత్యనారాయణ ఒక ఎస్ఐ పొన్నూరులో నా కదలికల మీద నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తున్నాను, ఎవరితో మాట్లాడుతాను, సీరియస్గా వర్క్ చేస్తున్నారు, ఎంట ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎంట పడుతున్నారు. లేదు కొన్నిసార్లు ఫోన్లు వచ్చాయి, గ్రీన్ టైగర్స్ అని, నల్లమల్ల కోబ్రాస్ అని, అన్న ఇక్కడ మీటింగ్ ఉందా వస్తావా అని, మీరు ఒంటరిగా రావాలన్నా అని, ఇలాగ ఫోన్లు వచ్చి కొన్నిసార్లు ఫోన్లని భయపడుతూ ఉండేవాళ్ళు. ఎందుకు చంపేస్తాం మిమ్మల్ని, కాల్ చేస్తాం మిమ్మల్ని, ఇలా కొన్ని కాల్స్ వస్తాను కానీ మేము పట్టించుకున్నాను కాదు, అంటే బ్రతుకు మీద ఎక్కువ ఆశ లేదు అప్పుడు. అప్పుడు మేము కనుక తెలుసుంటే డెఫినెట్గా ఎక్కడ చెప్పేవాళ్ళు. అంటే దేవుని నాకు తర్వాత అర్థమైందంటే, నేను దేవుని తెలుసుకున్న తర్వాత ఇక్కడ ప్రమాదం ఉందని, నీ శత్రువులు ఏంటో నీకు భోజనం సిద్ధపరుస్తాననే మాట ఉంది కదా, అది నేను చదివినప్పుడు నాకు గుర్తొచ్చింది. నా శత్రువులు నేను పోలీసు వాళ్ళు, మా ఇంట్లో దాదాపు ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు. ఒక ఆయన మల్లేలు బాబురావు గారు, ఆంధ్రప్రదేశ్ అడిషనల్ డీజీపీగా చేసి రిటైర్ అయ్యారు. మా సొంత మా మేనత్త కొడుకు మీ ఏలూరు వెన్నవుల్లిపేటలో ఉంటారు ఆయన. ఆయన కర్ణాటక డీజీపీ, అంటే బెంగళూరు రాష్ట్రం మొత్తం డీజీపీ. ఇద్దరు ఐపీఎస్ వాళ్ళని పెట్టుకొని కూడా పోలీసులు అంటే నా శత్రువులా చూసేవాడిని. అప్పుల్లో పోలీసు ఉద్యోగం అనేది అంటే నేను ఈ విప్లవ ఉద్యమాల్లో ఉన్నప్పుడు పోలీసు వాళ్ళు ఎవరిని చూసినా నా శత్రువులాగానే కనపడేవాడు. అందుకని నేనేం చేశానంటే, ఆ ఎప్పుడైతే ఆ పోలీసు వాళ్ళ మధ్యలో ఉన్నానో వాళ్ళు నన్ను ఎన్కౌంటర్ చేస్తారన్న సంగతి నాకు తెలుసు. ఆ రోజుతోనే నా జీవితం ముగించబడిందన్న సంగతి తెలుసు నాకు. తర్వాత నేను దేవుడు నమ్మిన తర్వాత నేను ఒకసారి నేను ఆలోచన చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే, దేవుడే నన్ను కావాలని, నా శత్రువులు ఎదుట నాకు భోజనం సిద్ధపరిచిన అన్నట్లుగా, ఆ చుట్టూరు నేను ఒకవేళ ఆ పోలీసులు కనుక ఆ రోజు లేకపోతే నేను బయటకు వచ్చేసేవాడిని. ఆ ఊరు నుంచి బయటకు వస్తే నా కోసం శత్రువులు రెడీగా ఉన్నారు ఇక్కడ చంపాలని పొన్నూరులో. నన్ను ఆ 3 రోజులు వాళ్ళు తిరిగి తిరిగి వీడు దొరకలేదనుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారు తెలియదు కానీ, ఆ బీహారులు ఉటారు ఉటని చెల్లరే చెల్ల అని చెప్పి వెళ్ళిపో అని చెప్పేసి నా బట్టలు నా శిష్యులకి బట్టలు ఇచ్చేసి వెళ్ళిపోమ్మని చెప్పారు. మేము ఇంటికి రంగలు మా అమ్మ గట్టిగా వాటేసుకొని ఏడుతా అయ్యా అని ఏడుతూ ఉంది. ఆ రాత్రి మా అమ్మ గోడకి అంటే ఇటు కొట్టుకొని ఏడితే నుదుటి పగిలి రక్తం కారేంతగా ఏడ్చి ప్రార్థన చేసిన కోసం. ఆ మందిరంలోకి వెళ్ళినా నేను అపాయంలో ఉన్నాను అంటగానే దేవుడు వెంటనే తెలియజేసేవాడు. తెలియజేసిన వెంటనే ఆమెకి రక్తం గారేంతగా ఎన్నోసార్లు తల పగలు కొట్టుకుని ఏడ్చిందాం బబ్బులు అంత మోకాల మీద తిరిగి. ఆమె ఏడుపులు కొన్నిసార్లు మలేలు రాజు చనిపోయాడు, ఎక్కడ చనిపోయాడు, ఎప్పుడు వస్తున్నాడు అనుకుని అంతగా ఏడ్చేదనమాట. వచ్చారా బతికొచ్చాడా ఏం కాలేదు కదా అనుకునేవాడు. అంతగా మా అమ్మ ఇంటికి రంగానే మా అమ్మ అడిగేది, అయ్యా ఏమైందిరా నువ్వు రాత్రి నిన్న మొన్న మరణం నీ దగ్గర ఉంది, నల్లటి సింహం నోరు తెరుచుకుని ఉంది, దేవుడు దర్శనంలో చూపించాడని నోరు ముయ్యి అనేవాడిని. ఇదేంట్రా నమ్మలేదు నువ్వు అనేది. నేను నమ్మేవాడిని కాదు, మా అమ్మని కొట్టడానికి వెళ్ళేవాడిని. పోలీసు వాళ్ళు నన్ను తరుణంతో ఉన్న పరిస్థితుల్లో నేను దొరికేవాడిని కాదు. 4 గంటలకి నేను మా ఇంటికి వెళ్ళేవాడిని, తెల్లారి గట్ట 4 గంటలకి. ఈ 4 గంటలప్పుడు మా అమ్మ మోకాల మీద ప్రార్థన చేసి ఎక్కి ఎక్కి ఏడుస్తూ ప్రార్థన చేసింది. మా అమ్మ మాక్క ప్రార్థన చేస్తే మా అమ్మని నేను తనటానికి వెళ్ళేవాడిని. ఆ ప్రార్థన నాకు ఎలాగుండేదంటే, నా చెవులకి ఈ 2-3 గంటలను పనుకొనికుండా ఈ ఏడుపు లేని ఈ శోకం ఈ సోపు ఏంటి అని అనుకున్నాను. అంటే శోకాలు పెట్టి ఏదో చచ్చిపోయినాడు ఏడుతున్నట్టుగా ఉండేది నాకు. ఆ సోప దగ్గర నేను చచ్చిపోతానేమో అంటారు కదా, అలాగుండేది. నేను చెప్పేవాడు మా అమ్మకి, అమ్మ నీకు ఒకటే చెబుతున్నా సీరియస్గా, వస్తే అన్నం పెట్టు సస్తే పారే, ఈ 2 తప్ప నా కోసం ఏడ్చి ప్రార్థన చేయటాలు ఏడ్చి ఉంటారు ఇవన్నీ ఏం చేయబోకు. నేను ఉన్నాను కదా ఏదో రోజు చావాల్సిందే, పుట్టిన ప్రజీవ్ పెరగాలి, పెరగటం జరిగితే చావాలి, చచ్చేదానికోసం నువ్వు ప్రార్థన చేయటాలు, చచ్చేదానికోసం నువ్వు ఇచ్చేటాలు చేయబాకు అని చెప్పి నేను చాలాసార్లు చెప్పేవాడిని. చెప్తే అయినా కానీ మా అమ్మ విసుక్కోకుండా ఆమెకి దేవుడు వాగ్దానం చేశాడు, ఏదో ఒక రోజు నీ కొడుకు నేను మార్చుకుంటాను. ఆమె ఆ నిరీక్షణ కలిగే ప్రార్థన చేసేది. ఎన్నిసార్లు నా మీద ఉన్న ప్రేమకి మా అమ్మ వాళ్ళు మా అక్కళ్ళు నేను ఏదైనా అంటే నాకు తెలుసు నా మరణం ఎవడో నన్ను చంపేస్తాడన్న సంగతి తెలుసు. నేను చేసిన పనులకి నేను చేసే సెటిల్మెంట్లకి నా వృత్తి అది కాబట్టి అప్పుడు చంపేసినప్పుడు వీళ్ళు ఏమైపోతారు తట్టుకోలేరేమని చెప్పి కొన్నిసార్లు నేనే వాళ్ళని నన్ను అసహించుకోవాలని ఇంట్లోనే మందు తాగటం ఇంట్లోనే వెపన్స్ పెట్టుకోవటం ఇంట్లోనే ఆయుధాలు పెట్టుకోవటం ఇంట్లోనే అన్నం బాగున్నా బాగలేదని ఇసురు కొట్టడం కసురు కొట్టడం కొన్నిసార్లు ఆయన కొట్టి ఇళ్ళ నుంచి తరివేయటం అంటే ఈ విధంగా చేస్తే కనుక వీళ్ళు నన్ను అసహించుకోరు అని ఇంత చేసేవాడిని నేను. అయినా కానీ వాళ్ళు నన్ను ఇసుకునేవాళ్ళు కాదు. ఏదో ఒక రోజు దేవుడు మారుస్తాడు కదా ఏదో ఒక రోజు దేవుడు ఇచ్చేస్తాడు కదా అని. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నంద్యాలలో నేను ఉన్నప్పుడు ఎస్పి సీతారామ ఆంజనేయులు అని నా ఫ్రెండ్స్ ఇద్దరిని అప్పుడు నేను ఉన్న నరేషన్ నా ఫ్రెండ్ ఉండేవాడు. నరేషన్ నా ఫ్రెండ్ని నేను ఇద్దరం కలిసి భూమ నాగిరెడ్డి దగ్గర నెలకు 5,000 రూపాయలు ఇస్తే ఖర్చులకి ఇచ్చేవాళ్ళు మాకు. అప్పుడు వాళ్ళు వ్యాన్ లంబడి తిరగటం వాళ్ళు బాంబులు ఏమన్నా కడబెట్టడం గొడవలకు వెళ్ళటం వెళ్ళిపోయి ఏమి కొట్టమంటే అని కొట్టడం ఏంటి ఎలక్షన్లు అప్పుడు బ్యాలెట్ ఓటింగ్ అనమాట ఆ బ్యాలెట్ బాక్సుల్లో సిరా పోయటం ఇంకు పోయటం ఇలాంటి గొడవలకి తిరుగుతున్న రోజుల్లో కూడా నాతో పాటు ఉన్న ఇద్దరిని ఎన్కౌంటర్ చేసాడు. మూడో వ్యక్తిగా నేను ఉండాలి.
1: ఇద్దరిని ఎన్కౌంటర్ చేశారు
0: చేసేసారు మూడో వ్యక్తి నేను ఇక నరేష్ అనేవాడు ఉన్నాడు. మమ్మల్ని ఇద్దరిని ఎన్కౌంటర్ చేయాలి. అప్పుడు నరేష్ దగ్గర మా దగ్గర 6 రౌండ్ రివల్వర్ ఉండేది దాని అనలైసిస్ దాన్ని పెట్టుకుని ఆ వెపన్తో మేము కొద్దిగా ధైర్యంగా తిరుగుతూ ఉండేవాళ్ళం. ఆ టైంలో కూడా మేము మా అమ్మకి ఒకసారి కళ్ళు పూసుకొని ప్రార్థన చేస్తుంటే మరణం నా దగ్గరలో ఉన్నదని తెలియజేసింది. వెంటనే నాకు ఉత్తరం రాసింది, అయ్యా నువ్వు నాకు బాగలేదు రారా అంటే వచ్చాను. నేను వస్తే ఎల్లంగానే కాళ్ళు పట్టుకొని ఏడ్చి చావు నిన్ను వెంటాడుతుందిరా నిన్ను చంపేయాలనుకుంటున్నారు మా మాటను అని ఏడిస్తే సరే నేను ఇంకా మళ్ళీ నంద్యాల వెళ్ళలేదు. నేను ఒక నెల 2 నెలలు వెళ్ళకపోయేదలకు నాకు వచ్చిన వార్త ఏంటంటే నాతో ఉన్న అతను కూడా చంపేశారు నరేష్ అనే అతను కూడా చంపేశారు. అప్పుడు అర్థమైంది నాకు ఓహో మా అమ్మ చెప్పింది నిజమే మనం ఈ ప్లేస్లో ఉన్నట్టయితే ఇక్కడ చంపేసేవాళ్ళు కదా మనల్ని. అక్కడ మా ఫ్రెండు ఒకడిని మస్తాన్ అనేవాడిని మాలిక్ అనేవాళ్ళు మేము ముగ్గురు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం. మస్తాన్ కూడా మటర్ అయిపోయి చనిపోయాడు గుంటూరులో చంపేశారు వాడిని. వాడిని ఒకసారి కొట్టారని చెప్పి ఒకడు మేము అతి దారాతి దారుణం కొట్టి చంపాం.
1: మీరు
0: వాడిని కొట్టారని మా ఫ్రెండ్ని కొడతావా నువ్వు అని అంత కసిగా చంపేశాను. ఒడ్డు ముక్కలనే ఒక గ్రామం ఉండేది. ఈ ఒడ్డు ముక్కలనే గ్రామంలో కూడా ఒక చిన్న మాట ట్రాక్టర్లో పొన్నూరు నుంచి 2 కిలోమీటర్లు 4 మా ఊరు రెడ్డిపురలు మా ఊరు నుంచి 2 కిలోమీటర్లు ఒడ్డు ముక్కలు ఉండదు. ఒకే ట్రాక్టర్ ఎక్కువ నేను బాగా మందు తాగున్నాను. అప్పుడు వేరే వాళ్ళని కొట్టాలని సరికర్రలు పెట్టుకొని ఉన్నాం. అక్కడ లోదరం చర్చి ఒకటి ఉంటుంది. లోదరం చర్చి దగ్గర కర్రలు పెట్టుకుని రెడీగా ఉన్నాం. వేరే వాడిని ప్లాన్ చేసి వీడేం చేసాడు ఒకడు ఆ మాటల్లో వాడు తాగున్నాడు మేము తాగున్నాం చిన్న మాట తగిలేడు. ఇంకా స్పాట్ వచ్చేలోపు అక్కడ ఆపాం. ఆపి దగ్గర అని చెప్పి అరికాలు గిలక దగ్గర నుంచి ఈ మెడ వరకు అంగులం అంగులం గ్యాప్తో కొట్టాను నేను అన్నీ 12 గంటల నుంచి 4 గంటల దాకా తెల్లారి గట్ట 4 గంటల దాకా కొడతానే ఉన్నాను. పడతా ఉన్నాడు లేపి కొట్టాను లేపి కొట్టాను లేపి కొట్టాను. ఇట్టా కొట్టిన తర్వాత అది 3 రోజులు మంచంలో ఉండి పాపం చనిపోయాడు. చనిపోతే ఊరు కూడా తెలుసు అది మల్లెలరాజు కొట్టడం వల్ల ఇదైపోయాను. కానీ అప్పుడు నా పరిస్థితి ఏంటంటే పేపర్లో 3 అంశాలు మందుకి పోతే పొడిచాడు సిగరెట్ ఇకపోతే పొడిచాడు అని ఇలాంటి న్యూస్ వస్తూ ఉండేది పేపర్లో. కానీ కొంతమంది ఇలాగా మల్లెలరాజు పొడిచాడు 3 అంశాలు మందుకి పోతే పొడిచాడు. కొంతమంది బార్లలు కబురు చేసేవాళ్ళు అన్న ఎందుకన్నా 3 అంశాలు కాబట్టి ఇక్కడ 3 ఫుల్లులు దాగాను నేను కాదని మా బార్లో కూర్చు అని ఇట్లా చేసేవాళ్ళు. అంత భయంకరమైన పరిస్థితిలో ఉండి కూడా నేను ఊహించలేని అంత ఇది అంటే ఇలాంటి లైఫ్ నాకు ఉంటుంది. 150 మంది రౌడీ షెటర్లు నా జైల్ మేట్స్ అంటే మేము ఒక టీం ఉండేవాళ్ళం. 150 మంది దాకా ఉండేవాళ్ళు నాతో పాటు జైల్లో ఉన్నవాళ్ళు జైల్ మేట్స్ వాళ్ళందరూ చచ్చిపోయారు. ఈరోజు లేరు వాళ్ళు చంపబడ్డారు. కొంతమందికి రోగాలు వచ్చి హెచ్ఐ వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది బాంబులే చంపబడ్డ వాళ్ళు ఉన్నారు. మాకు తెలిసి నారకోడు శ్రీనని నా ఫ్రెండ్ ఆయన ఉండేవాడు. బుజ్జిగాడు చెట్టుపల్లి బుజ్జి అని ఒకడు ఉండేవాడు. నేను ముగ్గురం కలిసి బాగా తిరిగేవాళ్ళం. స్టూవర్ట్పురం దొంగలతో కొన్ని పరిచయాలు ఉండేవి. ఆ దొంగ బంగారం తెచ్చేస్తూ ఉండేవాళ్ళు. దొంగ నోట్లలో వస్తూ ఉండేవాళ్ళు. అంటే ఈ ఫీల్డ్లో అన్ని రకాల వాళ్ళు కలుస్తూ ఉన్నారు. జేబు దొంగల కాడ నుంచి ఇంటర్నేషనల్ దొంగల దాకా కలుస్తూనే ఉండేవాళ్ళు. అన్ని రకాల వాళ్ళు కలిసేవాళ్ళు. అప్పుడే తాగుతూ అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ ఉండాలి. ఒకరోజు పొన్నూరు నుంచి నేను బుజ్జి అనేవాడు ఇద్దరు బయలుదేరాం. నారాకోడ రావాలి, నారాకోడ నుంచి అష్టవట్పురం వెళ్ళాలి. నేను సీను ఇతను ఒక షెటిల్మెంట్ మీద వెళ్ళాలి. ఆ క్రమంలో చేబ్రోలు రాగానే నా సిక్స్ సెన్స్ ఎందుకు పొన్నూరెళ్ళు అని పదే పదే నా మనసు చెప్తుంది. నేను చేబ్రోలు దిగేసా. చేబ్రోల నుంచి నారాకోడూరు ఎంత 2-3 కిలోమీటర్లు దూరం ఉంటుంది. నేను పొన్నూరు వెళ్ళిపోతే వీడు అన్నాడు, ఎందుకు మనం వెళ్తా అచే కదా వెళ్ళేది, కలిసి వెళ్దారా అన్నాడు. నేనన్నాను కాలుదారా పొన్నూరులో మీకోసం వెయిట్ చేస్తాను బాపట్ల బస్టాండ్లో, మీరు రండి అక్కడి నుంచి కలిసి వెళ్దామని చెప్పి నేను వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత

నేను ఈరోజు సజీవ సాక్షిగా ఉన్నానంటే అది నేను ఊహించ ఇన్ని రోజులు నేను 2024 దాకా బ్రతుకుతానని 2024లో ఈ పరిశుద్ధ గ్రామ్యం పట్టుకొని దేవుని సువార్తను బోధిస్తాను లేకపోతే యేసుక్రీస్తు పాటలు రాస్తానను అని నేను అనుకోలే. ఏ రోజు అనుకోలే, ఓ రోజు 2003లోనే గద్రన్నల కొడుకు చనిపోతే తుఫ్రాన్ వెళ్ళి మేము సమాధి చేసి వస్తున్నాం. సమాధి చేసి వస్తుంటే వచ్చేటప్పుడు హైవేలో అక్కడ కూడా గ్రేహాండ్స్ వాళ్ళు పోలీసు వాళ్ళు ఆపారు. గద్రన్ను పక్కన తీసుకుని వెళ్ళారు, నన్ను పక్కన తీసుకెళ్లారు, మమ్మల్ని చెల్ల చెదురు చేశారనమాట. చెల్ల చెదురు తీసి అడవిలో తీసుకెళ్ళి షూట్ చేస్తామని చెప్పేసి అని తుపాకీ పెట్టేశారు. మీకేం పనిరా, విప్లవకారులతో ఏం పని అది ఇదని. తర్వాత మళ్ళీ ఏమనుకున్నారు, సాయంత్రానికి 5-6 గంటలు తీసుకొచ్చి మెయిన్ రోడ్లో వదిలిపెట్టేశారు. అంటే అక్కడికి వెళ్తాం, మరణం దాకా వెళ్ళటం, మరణ పంచుల్లోంచి మళ్ళీ తిరిగి రావటం అన్నిసార్లు అనమాట, ఒకసారి కాదు చాలాసార్లు. ఈ క్రమంలోనే ల్యాండ్ సెటిల్మెంట్లో హైదరాబాద్లో అస్మత్పేటలో ఒక ల్యాండ్ కబ్జా చేసాం. వైజాగ్, మధురవాడ, కొమ్మాది, చిప్పాడ, నడిగట్టు, సబ్బవరం, గొల్లలపాలెం అనే ఏరియాలో కూడా కొన్ని 100 కోట్ల రూపాయల ల్యాండ్లు కబ్జాలు చేశాను. దేవుని తెలుసుకున్న తర్వాత అవన్నీ వదిలిపెట్టేశాను. ఆ నెత్తురు కూడా నాకు అవసరం లేదనుకున్నాను, నేను ఆ 10 కూడా వదిలిపెట్టేశాను. అలాగా నా జీవితం సాగింది. తర్వాత నేను ఇంకా టోటల్గా శత్రువులు ఎక్కువైపోయినప్పుడు, అప్పటికే నాకు కూల్ డ్రింక్ షాప్ ఉండేది పొన్నూరులో. ప్రతిరోజు గొడవలు, ప్రతిరోజు పడవటం, ప్రతిరోజులు ఇయ్యే. గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు చెప్పారు, 2 సార్లు పోట్లు ఉన్నాయంటే ఇది మల్లెల రాజుగారు పొడిచిందే కదా అని. వాళ్ళు చెప్పాలంటే పొడిపించుకుంటూ చెప్పాల్సిన పరిస్థితి లేదు. అలాంటి టైంలో నా శత్రువులు ఎక్కువైపోయారు కాబట్టి నేను కొన్ని క్షుద్ర పూజలు చేయాలి, కొన్ని చేతపడి శక్తులు నాలోకి రావాలి, కొన్ని ఉంటే బాగుంటుంది అనిపించింది నాకు. అప్పుడు నేను అనుకున్నానంటే అగోరాల దగ్గరికి వెళ్దాం, కాశీ వెళ్ళిపోదాం, అగోరాలతో ఉందాం, కొంతకాలం వాళ్ళతో జీవిద్దాం, కొన్ని మంత్రాలు, కొన్ని తంత్రాలు, కొన్ని భానుమతి శక్తులు ఇవన్నీ తీసుకుని వద్దాం అని నేను నిర్ణయించుకున్నాను. మెంటల్గా ఫిక్స్ అయిపోయాను. మా ఫ్రెండ్స్ కొంతమంది ఉంటే వాళ్ళని అడిగాను. వాళ్ళని అడిగితే వాళ్ళు అన్నారు, ఎందుకన్నా మనకి దగ్గరలో నిడుబురాల దగ్గరలో రైల్వే స్టేషన్ దగ్గరలో కొండరాజు అని ఉన్నాడు, కోయిరాజు వాడు, వాడికి చాలా చేతపడి శక్తులు తెలుసు అన్న, వాడి దగ్గరికి వెళ్దాం పదా అన్నాడు. నేను అన్నాను, ఏ కాదు నీ మొహం రా, ఇక్కడ వద్దు, మనం అక్కడికి వెళ్దాంలే, కాశీ వెళ్దాం పదండి. కాశీకి వెళ్ళి ఒక 2-3 నెలలు 4-5 నెలలు వాళ్ళతో కలిసిపోయి వాళ్ళలాగా శవాల మీద కూర్చొని శవాళ్ళు తింటూ కొన్ని శక్తులు ఇట్టా నేర్చుకున్నారా, మనం ఒంట్లోకి రావాలనుకున్నాను. అంటే వాడన్నాడు, ఎందుకన్నా ఒకసారి వెళ్దాం, ఇక్కడ చూద్దాం, ఇక్కడ చూసిన తర్వాత కాకపోతే అక్కడికి వెళ్దాం అన్నాడు. సరేరా పదా అని చెప్పేసి అని వాడిని తిట్టుకుంటూ వెళ్ళాను నేను. వాడి ముఖం వాడు ఏం చేస్తాను, బూతులు అప్పుడు బూతులకు మాట్లాడేది, బూతులు తిట్టుకుంటే నేను వాడి దగ్గరికి వెళ్ళాను. 10 మంది శిష్యులు ఉన్నాను నాతో. వెళ్ళినప్పుడు వాడు ఏమన్నాడంటే, కొండరాజు కొండరాజు అని మా ఫ్రెండ్ వాడు పిలిచాడు, కిషోర్ అనేవాడు. వాడు బయటకు వచ్చాడు. బయటకు వచ్చి అందరం చూసి నువ్వు ఒకటి లోనకరా అన్నాడు. అప్పుడు నా పరిస్థితి ఏంది, నా నీడనే నేను నమ్ముకోలేను, నా నీడని నేను నమ్ముకోలేని పరిస్థితుల్లో ఉంటే నన్ను ఒక్కడిని లోనకు రమ్మంటాడు, వీళ్ళు లాన్ ఏదో నన్ను చేయబోతున్నాడు, ఇలా వీళ్ళు ఎవడన్నా ప్లాన్ చేసుకున్నాడా, అయినా నా స్నేహితులు అలాంటి వాళ్ళు కాదు, లాన్ నా శత్రువు ఇలాంటి వాటిని పెట్టుకున్నాడనేది నాకు 100 ఆలోచనలు వచ్చినాయి. వచ్చినప్పుడు సరే నేను ఒక్కడిని లోనకు రాను, వీళ్ళందరూ లోనకు రావాల్సిందే. అప్పుడు నా దగ్గర ఎప్పుడు కూడా ఎడం చేతి కింద కత్తి, కుడి చేతి కింద ఇప్పుడు 2 కత్తులు బ్యాక్లో ఉండేవి. ఎప్పుడు కూడా నేను ఒక్కడే రాను, వీళ్ళందరూ రావాల్సింది అన్నాను. కాదు కాదు, నువ్వు ఒక్కడే రావాలి లోనకు అన్నాడు. నేను ఒక్కడే అయితే నేను రానయ్యా, నువ్వే బయట కూర్చొని చెప్పు, లేదు లోనకు రావాలంటే అందరూ వస్తామని చెప్పాను. కాదు నువ్వు ఇప్పుడు నువ్వు వస్తే నన్ను తిట్టుకుంటూ వచ్చావు కదా అన్నాడు. తిట్టిన మాట వాస్తవే, అవును తిట్టాను కదా అన్న. అంటే నువ్వు నన్ను తిట్టుకుంటూ వచ్చావు, ఇదిగో నీ పక్కన ఉన్నవాడు నేను నమ్మబాక అన్నాడు. వాడు నా రైట్ హ్యాండ్ ఉండేవాడు, వాడు మౌర్య అని, వాడిని నమ్మవద్దు అన్నాడు. అదేంట్రా, ఎందుకు నమ్మవద్దు అన్న, వీడు నీ శత్రువుల దగ్గర డబ్బులు తీసుకున్నాడు, వీడిని నిన్ను చంపేయడానికి నిన్ను వీడిని కోవట్గా మారిపోయాడు అని అన్నాడు. యారా అనే లోపు వాడు పరిగెత్తుతున్నాడు నన్ను వదిలిపెట్టి. వెంటనే కత్తి తీసి వాడి మీద ఇసిరైపోయా. ఆగాగా అన్నాడు కొండరాజు, ఏంటన్న ఇప్పుడు కాదు, వాడి సంగతి నేను తర్వాత చెప్తాను, నువ్వు నాతో రా లోనకరా అన్నాడు. అప్పుడు నేను నమ్మి లోనకు వెళ్ళాడు దగ్గరికి. మేమిద్దరం ఇలా ఎదురెదురు కూర్చున్నాము. ఎదురెదురు కూర్చుంటే వాడు ఒంటి మీద షర్ట్ లేదు, ఎర్రటి లుంగి వాడు కట్టుకొని ఉన్నాడు. నా కుడి చేతిలో కుంకు వేసి ఒక నిమ్మకాయ తీసుకొని ఇటు తిప్పటం మొదలుపెట్టాడు. మా ఇద్దరు మధ్యలో ఒక నల్లటి బొమ్మ ఒకటి, రాగి ప్లేట్ ఒకటి, తల తల మెరిసిపోదని రాగి ప్లేట్ ఒకటి పెట్టాడు ఇద్దరు మధ్యలో పెట్టి. నాకెళ్ళే చూస్తా వాడు

0: 45 నిమిషాలు వాళ్ళ దేవతల్ని దేవుళ్ళని పిలవ అంటే కొత్త కొత్త పేర్లతో పిలిచిన దేవత పేరు మళ్ళీ పిలవకుండా గుక్క తిప్పుకోకుండా వాడు దేవతను పిలుస్తూనే ఉన్నాడు. టకా టకా టకా టకా పిలుస్తున్నాడు. ఏంట్రా బాబు ఇటు పిలుస్తున్నాడు, కొత్త కొత్త పేర్లు చదువుతున్నాడు, కొత్త కొత్త దేవతలను పిలుస్తున్నాడు, ఏంద్రా అనుకుని నేను అడుకెళ్ళంతే చూస్తున్నాను. చూస్తున్న క్రమంలో ఇక కొట్లాడికెళ్ళి కోడి పుంజుకుపోయినట్టు ఊగిపోతున్నాడు, కళ్ళు పెద్ద చేసి. ఏంద్రా ఇడు ఏం చేయబోతున్నాడు, నాకేంటి వీడు చేతపడి శక్తులు చేసేవాడు కదా, శక్తులను నాలో పంపిస్తాడా లేదంటే అయ్యాన్న నా మీదకి వచ్చి నన్ను పట్టుకొని ఏమైనా చేస్తాయా చంపేస్తాయా నన్ను, ఏదేమైనా నా దృష్టి అంతా వాడి చూపు మీద ఉంది, నా మనసు అంతా నా కత్తుల మీద ఉంది, వాడు ఏదైనా ప్రయోగం చేస్తే నేను చనిపోయేలోపు వాడిని చంపేయాలి, ఇంకా మా ఇద్దరికున్నది ఇదే టార్గెట్. వాడు పిలిచి పిలిచి పిలిచి గట్టిగా ఆడు అన్నాడు, ఆడమన్నాడు వాళ్ళని. ఆడమంటే అవి అడుగున్నారు గాల్లో లేచి ఆ బొమ్మ డ్యాన్స్ చేస్తుంది, రాగి ప్లేటు డ్యాన్స్ చేస్తుంది.
1: స్పష్టంగా చూశాను,
0: చూశాను నేను, నేనే అరడుగు గాల్లో లేచి కూర్చున్నాను. నేను అరడుగు లేచి కూర్చున్నాను. అసలు నాకు అర్థం కాల, ఏంట్రా బాబు ఇది చేయబోతున్నాం, వెంటనే కత్తి మీద చేపెట్టా. రాగు అన్నాడు, ఏంటన్న కొండరాజు అన్నాడు, ఆ మల్లెల రాజు అన్న, నాది మేకపోతు కంపేరు అక్కడ, నాకేంది రెప్ప కొట్టకుండా నేను ఆ ప్లేట్ కల్లా చూస్తున్నా, ఆ బొమ్మ వచ్చి ఆయన పేక పెట్టుకుంటుందా, ఈ ప్లేట్ వచ్చి ఆయన సప్మాన్ వచ్చి పేక కోసిద్దా. నాకేందప్పుడు ఒక బుక్లో చదివాను ఏంటంటే, కొన్ని బుక్స్ చదివాడు అప్పుడు, ఈ చేతపడి శక్తులు చేసేవాళ్ళు పేకన్న కొయ్యాలి పుల్లన్న రాళ్ళు కొట్టాలి అనేది ఉండేది. నా దగ్గర చాలా షార్ప్గా వచ్చి ఉండేదిగా, పేక కొద్దామని చెప్పి వెంటనే కత్తి మీద చేయమంటే ఆగు అన్నాడు. ఏంటంటే కొండరాజు అన్నాడు, నేను మల్లెల రాజు అన్నాను. అంటే నేను నిన్నేం చేయను, నువ్వు నమ్మితే ప్రాణాలు ఇస్తావు, నువ్వు నమ్మ స్నేహానికి మంచివాడు నువ్వు, నాలో ఉన్న శక్తి లేదు తెలియటం కోసం ఇది నేను చేసి అన్నాడు. ముందు నన్ను కూర్చోబెట్టాను, కూర్చున్నా నేను కూర్చున్నా. ఒకవేళ నేను వీడు నా కంటికి కనపడిన కనకట్లే అని చేస్తున్నాడా, అంటే మ్యాజిక్ లాగా కనపడిన దారం ఏదైనా కట్టి వీటిని ఆడిస్తున్నా అని చెప్పి నేను వీటిని ఇట్టంటే అవి కూడా నాకు దారాలు కూడా నా చేతి తగలలా. ఒరే ముందు బాబు కొండరాజు వీటిని ఆపన్న అంటే తాగిపోండి అన్నాడు. అవి కింద పడిపోయి ఆయన తీసి ముందు అక్కడ నీవు లోన్ పెట్టుకుంటే తీసి పక్కన పెట్టుకున్నాడు. ఇప్పుడు చెప్పు నాకెళ్ళి భయపడకుండా, నీ జీవితంలో జరిగినవి నేను చెప్తాను, జరిగితే జరిగినాయని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. కొండరాజు ఏదో చేస్తాడని మాత్రం భయపడి చెప్పగద్దు అన్నాడు. చెప్పంలో చెప్పన్న. వాడు కూర్చొని నా కళ్ళల్లో కళ్ళబెట్టి చూస్తుంటే నేను ఏమేమి చేసాను మొత్తం చెబుతూనే ఉన్నాడు. అసలు ఎక్కడ ఏమును కొట్టాను, ఎక్కడ ఏమును పొడిచాను, ఎప్పుడు జైల్లో ఉన్నాను, ఎప్పుడు జైలుకి వెళ్ళబోతున్నాను, దొంగ నోట్ల వాళ్ళతో నాకు ఉన్న సంబంధాలు ఏంటి, లేకపోతే అప్పుడు ఉన్న వచ్చేవాళ్ళు ఆ దొంగ బంగారం తీసుకొని స్టూవర్ట్పురం దొంగలు వచ్చేవాళ్ళు కానీ ఎక్కడ ఏం చేసిన మొత్తం ఒక్కటొక్కటి చెబుతుంటే అవును అవును నేను చేసిన పనులన్నీ ఎప్పుడెప్పుడో చేసిన పనులు కూడా చెబుతున్నాడు. అటు ఏందో ఇంత కరెక్ట్ చెబుతున్నావు ప్రతిదీ అవును అవును అవును. నేను కూడా ఏంటంటే మనసులో నాకు చాలా హ్యాపీ అనిపించింది, ఓహో ఇంత గొప్ప మాంత్రికుడి దగ్గర ఉన్నాను నేను, నన్ను పైపెచ్చు నమ్మితే ప్రాణం ఇస్తా అన్నాడు, అంటే నన్ను పూర్తిగా నమ్మేశాడు, నన్ను సొంత తమ్ముళ్లా ఫీల్ అవుతా అన్నాడు, అతను కూడా నాకు అతనుకున్న విద్యలను నాకు నేర్పిస్తాడు, నేను కూడా ఆ విద్యలను నేర్చుకోవాలి, ఇక మా ఇద్దరికి ఏంటంటే అతను విద్యాభ్యాసం చేయాలి, నాకు మంత్రాలు నాలో పంపించాలి. నేను నమ్మిన తర్వాత అవును అని అన్నాను. అన్న తర్వాత నువ్వేం చేస్తున్నావో నాకు తెలుసు, నీకేం కావాలో నాకు తెలుసు అన్నాడు. ఏం కావాలన్నా, కొన్ని దయ్యపు శక్తులు కొన్ని మాంత్రిక శక్తులు నీలో పంపించాలని నువ్వు వచ్చావు కదా నా దగ్గరికి అన్నాడు. అవునన్న అన్న, అంటే నేను చేస్తాను, ఆదివారం అర్ధరాత్రి అమావాస్య రోజు మా నూరు శ్మశానంగం దగ్గర రా, అక్కడ నేను నీకు మంత్రం హోమం వేస్తాను, నేను కొన్ని రాసిస్తాను అవన్నీ తీసుకొని రమ్మన్నా నా దగ్గర. ఏమి రాసాడు, నల్ల కోడి ఒకటి, కోడిగుడ్లు, ఎండుమిరగాయలు, ఎంట్రుకులు, పసుపు, కుంకుమ, ఆకు, ఒక్క, ఇవన్నీ ఒక 13-14 రకాలు ఇవి రాశాడు. అవన్నీ తీసుకుని అమావాస్య రోజు రా, నేను మా గురువు మా జీవుడు భద్రాచలం కొండల్లో అడవుల్లో ఒకడు ఉన్నాడు, మా జీవుడు అంటాం, అతను ఎక్కువ సంవత్సరాలు బతికాడు, అతన్ని నేను వెళ్ళి అతని దగ్గర సంజీవి మూలు కొట్టుంటుంది, అది నీకోసం తీసుకొని వస్తా, అది ఇక్కడ హోమం వేసి ఆ కోడిని బలిచ్చి నేను మరణ బీజాక్షరం నీ నాలుక మీద రాసి నీ తొడలో వశీకరణ చేస్తా. ఎప్పుడైతే నీ తొడలో అది పెట్టి వశీకరణ చేస్తానో ఇక అప్పుడు ఎవడన్నా కానీ నీ దగ్గరకు వచ్చి నిన్న ఏదన్నా చెయ్యాలన్నా, నిన్ను పొడవాలన్నా, నిన్ను చంపాలన్నా, నువ్వు వాడికి వెళ్ళి చూసినా వాడు నీకెళ్ళి చూసినా నమస్తే అన్నా అని చెప్పి వాడు నీకు దండం పెట్టి వెళ్ళిపోతాడు తప్ప నిన్ను ఎవడు అంటుకోలేడన్నా. బా అంత గొప్పవాడురా నువ్వు, ఇంత టాలెంట్ పర్సన్ నువ్వు నాకు దొరికావు, ఇంత గొప్పవాడు దొరికావు అని చెప్పి నేను నమ్మి నువ్వు వెళ్ళరా అని ఇమ్మీడియట్లీ వెళ్ళమని చెప్పాను. గురుదక్షిణ కింద అని చెప్పి 10,116 ఇచ్చేసేవాడికి నేను. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ నాకు ఒక డౌట్ వచ్చింది, మరి నువ్వు ఇప్పుడు వెళ్తున్నావు కదా, ఒకవేళ వెళ్ళి వచ్చేలోపు నన్ను ఇవ్వడానికి చంపితే అని అన్నాను. అప్పుడు దాకా నీకు చంపకుండా నిన్ను కాపాడటం కోసం ఒక తాయి తెత్తని చెప్పి వాడు ఒక మంత్రించి ఒక తాయి తీసి నా మలతాళ్ళలో కట్టాడు. మరి ఈ తాయితో నాకు ఎప్పుడైనా పని చేసిద్ది అన్న, పని చేసిద్ది నేను వచ్చేదాకా ఇది ఉంటుంది, నేను వశీకరణ చేసిన తర్వాత ఇది తీసేస్తాను నీకు అని అన్నాడు. రైట్ మా నాన్న, ఎక్కడైనా పని చేసిద్దా అన్నాడు. ఎక్కడైనా పని చేసేది కానీ మీ ఇంట్లో పని చేయదు, మిగిలిన చోట అన్ని చోట్ల పని చేసిద్ది అన్నాడు. అదేంటి, మా ఇంట్లో పని చేయకపోవటం ఏంది, మిగిలిన చోట్ల పని చేసిద్ది, మా ఇంట్లో ఏముందన్న, వచ్చినా చెబుతాలే అన్నాడు. వచ్చినా చెప్పటం కాదు కొనరాజు, ఇప్పుడు చెప్పు, చెప్తే నేను కొంత జాగ్రత్తగా ఉంటా, మా ఇంట్లో ఎందుకు నాకు పని చేయదు అనేది. గిల్లి పెట్టి వెళ్తున్నానంటే కాదులే గురు నేను వచ్చినా చెప్తా అన్నాడు. అయ్యా బాబు నాకు ఈ గిల్లి తీసే ఫస్ట్, నువ్వు చెప్పు నేను జాగ్రత్తగా ఉంటా, మా ఇంట్లో ఎందుకు పని చేయదు ఇది, మిగిలిన చోట ఎందుకు పని చేసేది అన్న. తప్పదా అన్నాడు. తప్పదని గట్టిగా నిలదీస్తే వాడు చెప్పింది ఏంటంటే, మీ ఇంట్లో మెమ్మ ప్రార్థన చేసిద్ది కదా అన్నాడు. అది నీకటి తెలుసు అన్న, మీ ఇంట్లో ఇష్టం ఎంత కనపడుతుంది నాకు అన్నాడు. నాకు వెళ్ళేవాడు చేస్తున్నప్పుడు మా అమ్మ ప్రార్థన చేస్తున్నప్పుడు కనపడుతున్నాడు అంటే ప్రార్థన ముందు ఏది నిలబడదా అన్న, ప్రార్థన ముందు ఏ శక్తి నిలబడదు అన్నాడు. అప్పుడు నాకున్న ఆలోచన ఏంటంటే, ప్రార్థన అంటే మనం వల్ల కాదు, ఈ అయితే శక్తులు అయితే కొన్ని ఇది ఉంటాయి తొందరగా వస్తాయి కదా అని నేను అలాగ ఆలోచన చేసి ప్రార్థన పక్కన పెట్టేవా, నువ్వు ముందు నీ శక్తులు నాలో పంపించు, నేను ఎప్పుడు బయట తిరగల కదా, ప్రార్థన దేవుడు కాపాడుతాడో లేదో అని నేను మాట్లాడాను. మిమ్మల్ని ప్రార్థన ఆపించుకో, నేను నీకు వశీకరణ చేస్తాను. సరేళ్ళు మమ్మల్ని కొట్టబోయి గందరగోళం చేసి ఇంటికి వచ్చిన ఆ ప్రార్థన నేను వచ్చినప్పుడు ఏడవద్దు, ప్రార్థన చేయొద్దు అని చెప్పేవాడు. నేను అన్నాను, వాడన్నా నన్ను సచినలోకి ఒకటి అర్ధరాత్రి వస్తావు కదను అన్నాడు. వస్తాను నేను, నాకేం భయం లేదన్న, అంటే తోడెవరు రాకూడదు, ఒంటి మీద నూలు పోగు లేకుండా రావాలి నువ్వు నా దగ్గరికి వచ్చేటప్పుడు అన్నాడు. అంటే బట్టలన్నీ వడదీసి మొత్తం తీసేసి రావాలన్నాడు. వస్తానని చెప్పేసి అన్నాడు. నేను అప్పటికి నా పరిస్థితి ఏంటంటే, మా ఊరు శ్మశానం ఉండే, నిడుబ్రోల శ్మశానం, ప్రతిరోజు రాత్రి వెళ్ళిపోయి దయ్యాలను పిలిచేవాడిని, బాగా తాగెళ్ళి దయ్యాలారా రండి స్నేహం చేసుకుందాం, ఫ్రెండ్షిప్ చేసుకుందాం, మీరు నేను కలిసి ఉన్నాం రండి అని పిలిచేవాడిని దయ్యాలని. ఒక్క దయ్యం కూడా వచ్చేది కాదు నా దగ్గరికి. ఒకరోజు మనేను మా ఫ్రెండ్ ఉండేవాడు, వాడిని అడిగాను, మనీ దయ్యాలు ఉన్నాయంటరా అన్న, ఏ ఎందుకు లేవన్నా బలేవాడు ఉన్నాయిగా దయ్యాలు అన్నాడు. అంటే నేను అన్నాను, మరి ఉంటే ఒకటి కూడా రాదు, ఏం చేయాలి దయ్యాలు రావాలంటే ఏం చేయాలన్న, పలారం పెట్టాను వస్తాయి అన్నాడు. ఏం పలారం పెట్టాలంటే మరమరాలు పెట్టాను, ఒక 5 కిలోలు మరమరాలు తీసుకెళ్ళి సమాధుల మీద జల్లి పిలిచే దయ్యాలని. అయినా రాలా, తెల్లారు అడిగే వాడిని, అరే నువ్వు మరమరాలు పెట్టమన్నావు, మరమరాలు పెట్టినా రాలేదురా అని అంటే, ఏందన్న నువ్వు నిజంగా వెళ్ళావో ఏందన్నాడు. అవునరా నిజంగానే వెళ్ళా అన్న, అంటే శనగపప్పు బెల్లం మరమరాలు మూడు కలిపి పెట్టాను వస్తాయి అన్నాడు. మరుసటి రోజు నేను మూడు కలుపుకొని వెళ్ళాను శ్మశానానికి, వెళ్ళి మూడు కలిపి పెట్టినా దయ్యాలు రాలి నా దగ్గరికి, బూతులు తిట్టే దయ్యాలు, ఇసుకు పుట్టి కోపం వచ్చి, అసలు మీకు ధైర్యం ఉందా దయ్యాలారా, మీరు అసలు దయ్యాలేనా, పిరుకు వాళ్ళని పట్టించుకోవడం ఎందుకు, నాలాని దగ్గర అండి, నేను మీ నాలోకి రావాలని నేను కోరుకున్నా, రమ్మన్న వాళ్ళ దగ్గరికి ఎందుకు రారు మీరు, మీరు కనుక ఉంటే సిగ్గు ఉంటే శరం ఉంటే మీరు నా దగ్గర రావాలి, మీరు నాతో ఉండాలి, నేను మీతో ఉండాలి అని కోరుకున్నాను అని తెల్లారులు పిలిచి అలిసిపోయి ఆ సమాధుల్లోనే పొనుకునేవాడిని. తెల్లారి జామున 5-6 గంటల అప్పుడు ఆ బహిర్భూమికి వెళ్ళి లేడీస్ వచ్చి నన్ను లేపేళ్ళు, నిద్ర లేపేళ్ళు, ఆ పక్కన అయ్యా ఏందో ఏడ పొనుకున్నావు లేచి వెళ్ళవయ్యా అని వాళ్ళు. రాత్రి అంతా నా కేకలకి సమాధుల్లో తీసుకెళ్ళి అంటే ఆ చుట్టుపక్కల కొద్దిగా వినపడి కేకలు వినపడేవాళ్ళు, అమ్మో శ్మశానం లేదో జరుగుతుందిరా అని తొంగి చూడటానికి కూడా వచ్చేవాళ్ళు కాదు. ఈడోడు ఈ రాత్రి అర్ధరాత్రి వెళ్ళి పిచ్చి పట్టిందా లేకపోతే ఏందిరా దెయ్యాలు పిలుతున్నాడు కేకలేస్తున్నారు ఏందని గందరగోళంగా ఉండే పరిస్థితి అన్నమాట. అవన్నీ చేశాను రా బాబు, ఒక దెయ్యం కూడా వచ్చేది కాదు. ఒక బుక్లో చదివాను, ఏమని చదివానంటే, ఆదివారం అర్ధరాత్రి అమావాస్య రోజు ఊరు పొలిమేరలు దాటిన తర్వాత తెల్ల జిల్లెడు చెట్లు ఏర్లు ఈ మంత్రాలు చదివి, ఆ మంత్రాలు చదివి ఆ తెల్ల జిల్లెడు చెట్టు ఏర్లు పీగుతుంటే ఆ ఏర్లు వచ్చి మనిషిని కొడతాయి, ఆ కొట్టినప్పుడు అయినా కానీ ఓర్చుకొని కనుక ఆ ఏర్లు పీకగలిగితే మనం అప్పుడు దయ్యపు శక్తులు నాలో మీలోకి వస్తాయని చెప్పి ఒక బుక్లో చదివాను. నేను అలాగే ఒక ఇత్తడి చెంబు ఒకటి తీసుకుని వెళ్ళి తుమ్మకర్ర ఒకటి బాగా చెక్కి తీసుకుని వెళ్ళి ఆ ఇత్తడి చెంబులో గిరాగిరా తిప్పుతా మంత్రాలన్నీ చదివి ట్యాచ్లెట్ ఒకటి పెట్టుకొని చదివి పసుపు కుంకుమ దాని మీద వేసి కొబ్బరికాయలు కొట్టి ఆ జిల్లె చెట్టు ఏర్లు పీతూ ఊరకుని వచ్చాయి. తింట్రా నా మంత్రాల్లో ఏమన్నా లోపం ఉందా లేకపోతే నాకు ఎందుకు రావట్లేదు అని ఆశ్చర్యం వేసేది నాకు. అవన్నీ చేసి వచ్చిన కొండరాజుతో చెప్పా, ఇవన్నీ ప్రయోగాలు అయిపోయినాయి. నేను ఇంకా కాశీ వెళ్ళి అఘోరాలతో కూర్చుంది అనుకున్నాను. తీరా మా ఫ్రెండ్స్ నువ్వని చెప్పారు, నీ దగ్గరకు వస్తే అన్నీ కరెక్ట్గా అని చెప్పావు. ఇప్పుడు ఓకే, నాకు నువ్వేదైతే చేయాలనుకుంటున్నావు, నేను కోరుకున్నది అది నువ్వు చేయమని అడిగినాను అతను. సరే అన్నాడు. సరే అన్న తర్వాత మా ఇద్దరి మధ్యలో ఖచ్చితంగా నువ్వు వారానికి బేడీలు కనపడుతుంది నీకు అన్నాడు. అది శుక్రవారం చెప్పాడు. ఖచ్చితంగా వారంలో బేడీలు కనపడుతుంది, నువ్వు జైలుకి వెళ్తావు అన్నాడు. నేను వారంలో జైలుకి వెళ్తానా, సరే నువ్వు వెళ్ళరా, నేను జైలుకి వెళ్ళకుండా ఉంటాను, నేను కాపాడుకుంటాను అన్నాను. అని వారం రోజులు, ఆరు రోజులు కరెక్ట్గా ఈ శుక్రవారం నుంచి గురువారం అయిపోయింది, శుక్రవారం సాయంత్రం వరకు మా ఇంట్లోనే ఉన్నాను, ఎటు కాదు ఆరు రోజులకి. ఏడో రోజు శుక్రవారం కరెక్ట్ శుక్రవారానికి జైలుకి వెళ్తానడుగా, సాయంత్రం మా ఇంటి దగ్గరలో మాధవి బార్ అని ఉంటుంది, నిడుపులకి అంటే వాకబుల్ డిస్టెన్స్, కొద్ది నడుచుకుంటూ వచ్చి లుంగి మీద వచ్చి బార్లో ఒక క్వార్టర్ దాకా వెళ్ళాలని చెప్పేసి నా క్వార్టర్ దాకా వెళ్తుంటే అన్న ఏందన్నా మీ క్వార్టర్ దాకా వెళ్తానని చెప్పి ఇంకోటో క్వార్టర్ క్వార్టర్ అంటే ఫుల్ దాగిపించారు. సరే ఇంక బయటకు వెళ్తుంటే ఇద్దరు తెలిసిన వ్యక్తులే కొట్టుకుంటున్నారు అక్కడ. మనకు అనవసరంలే, ఈ కొండరాజు చెప్పాడుగా జైలుకి వెళ్తానని, అసలు ఎవడు జోలికి వెళ్ళకూడదు, ఆడి మాట అబద్ధం చేయాలి అని చెప్పి నేనేం చేశాను, వెళ్ళిపోదామని చెప్పి వెళ్తుంటే అందులో ఒకడు అన్న చూడన్న వీడు నా మీద కొత్తున్నాడు అని తెలిసినోడు మాట్లాడాడు. ఏనన్న అరే సామ్యాలు ఇందిరా గొడవ, వెళ్ళిపోరా సామ్యాలుగా అన్న. సరే అన్న నేను వెళ్ళిపోతాన్నాడు. ఆ పక్కన ఇంకోటి ఉన్నాడు, వాడు తాగి ఆ ఎల్లరు ఏం చేస్తావంట అన్నాడు. అదేంద్రా ఏం చేస్తావంటే నేను చెప్తే వెళ్ళాలి కదా నువ్వు అని అన్న. ఎలా నేను, నువ్వు చెప్తే వెళ్ళాలా, నువ్వు చెప్తే భయపడాలి మేము అన్నాడు. తమ్ముడు నేను ఎవరో తెలుసా నీకన్నా? తెలుసు అన్నాడు. నేను ఎవరు రా అన్న? మలేలరాజు అన్నాడు. మలేలరాజు చెప్పినా భయపడవను అన్న, ఎవడు చెప్పినా భయపడిన ఇక్కడ అన్న. ఇక ఇది చెప్పింది మర్చిపోయినా, కొండరాజు జైలుకి వెళ్తానే సంగతి మర్చి మైండ్లో హీడే కనపడుతున్నాడు నాకు, ఫుల్ ఆన్ అన్న. ఏంట్రా చెప్పినా వెళ్ళమంటే వెళ్ళను నేను అన్నాడు. రారా తమ్ముడు భుజం మీద చేసే గొడవలకి వెళ్ళకూడదు అనగా అసలు కత్తులు కూడా ఏం పెట్టుకోకుండా వెళ్ళింది. ఇక్కడ కళ్ళు చూడంగానే ఆ దూరంలో కొద్దిగా రెండు బీరు బాటిల్ కనపడుతుంది, మంచినీళ్ళు పోసి దానిలో బీరు బాటిల్ ఉంది, ఖాళీ బాటిల్. మాట్లాడుకుంటా, కాదురా ఎందుకు నువ్వు ఆవేశపడ్డావు, నేను వెళ్ళిపోమంటే నువ్వు ఎందుకు వెళ్ళిపోలేదని ఆ బీరు బాటిల్లా తీసుకెళ్ళా. వెంటనే బీరు బాటిల్ పగలబట్టి కసా కసా రెండు పోట్లు వేసాను, రెండే రెండు పోట్లు వేసి మోకాల మీద నుంచోబెట్టి, ఇప్పుడు చెప్పరా మలేలరాజు గారు అంటే ఏమనుకుంటున్నారు అని అన్నాడు. అన్నయ్య నీకు దండం పెడతా, తప్పు అయిపోయిందన్నా, నేను బ్రతికించన్నా బ్రతికించన్నా అన్నాడు. కాదురా నాకేదో కూసావు కదా, వెళ్ళన్నావు కదా అని ఎగిరెగిరి చూస్తూ ఉంటాం. ఎవడు ఏం చేస్తాడు అప్పుడు, మనకున్న కోపానికి మనకున్న ఇదికి ఒక వీడియోలా చూడటమే తప్ప ఎవడు అడ్డవచ్చి తీసేవాడు లేకపోతే ఇంకోటి చేసేవాడు ఎవడు కొడలేడు. అలాగే చేసాను. నా పక్కన ఉన్నవాడు పారిపోయాడు, ఈలోపు పోలీసులకు సమాచారం వెళ్ళిపోయింది. వాడు కొట్టుకులాడుతున్నాడు, కొట్టుకులాడేవాడు కూడా ఎగిరెగురుతాను నేను. పోలీసులు వచ్చారు, పట్టుకున్నారు, జైల్లో వేసేసారు. పొద్దున్నే ముత్తు దిగి ఆలోచన చేస్తే జైల్లో ఉన్నా. జేంట్రా కొండరాజు గారు అబ్బా, వారం రోజుల్లో జైలుకి వెళ్తా అన్నాడు, వారం రోజుల్లో కరెక్ట్ వారంకి నేను జైల్లో కూర్చున్నా. మళ్ళీ దానికి బెయిల్ కోసం 15 రోజులు 20 రోజులు పట్టింది. 15 రోజులు బయటకు వచ్చిన తర్వాత కొండరాజు చెప్పి నేను జాగ్రత్త కొనమన్నాను కదా, నువ్వెందుకు కొట్లాడికి వెళ్ళావు అన్నాడు. ఆదివారం అర్ధరాత్రి కోసం వాడు మళ్ళీ వెళ్ళి ఆ సంజీవ మూలికి తెచ్చాడు. వశీకరణ కోసం నేను శ్మశానంలోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆ శ్మశానం ఎంటర్ అయ్యేటప్పుడు నా బట్టలు అవన్నీ ఇడిచేసి ఆ మలతాడుగా తాయిత్తు ఉంది కదా, అది వాడు తీసేస్తాను కాబట్టి మలతాడు మీద వెళ్ళాను నేను. ఆడక్కడ హోమం వేసాడు, మొత్తం శుభ్రం చేశాడు, చుట్టూరు పారాయణం చేశాడు. పారాయణం చేసి ఆ గుడ్డు పగలగొట్టి దా హోమం వేసాడు. ఆవు నెయ్యి కూడా దానిలో పొత్తం మంటను ఎక్కువ చేశాడు. ఆడు చేస్తూనే నా రెండు రెక్కలు ఇరిసి ఆ కాళ్ళు గట్టిగా పట్టుకొని ఆ పీక కోడి రక్తం తాగేసి చిందకొండ తాగమన్నాడు. అంటే నల్లకొండ రక్తం తాగుతుంటే ఈ దౌడ్లన్నీ నొప్పులు పుట్టాయన్నమాట. ఆ పీక తెగక ఆ కొద్ది కొద్ది కొరుకుతుంటే ఆ రక్తం అంతా పోతుంది కదా అంటే నువ్వు అసలు తాగే పచ్చిది రక్తం అంతా తాగే అన్నాడు. అంతే బలంతానే పెట్టి తాగుతా ఉన్నా. చుట్టూరు పారాయణం చేయన్నాడు. పారాయణం చేశా. ఎప్పుడైతే చేస్తా నా మీద ఆ మరణ బేజాక్షం నా నాలుగు మీద రాసి తొడలో కోసి అని చెప్పి ఒక కోసి వశీకరణ చేస్తున్నాడుగా, ఆ కత్తి తీసుకున్నాడు. కత్తి తీసుకున్నాడు, ఆ సంజీవ మూలి తీసుకున్నాడు. నాకు వశీకరణ చేసే లోపు ఏదైతే వాడు తెచ్చాడో వాడు ఆ మంటల్లో వేసి వెళ్ళిపోతున్నాడు. నాకు అరే ఇంద్రా వెళ్ళిపోతున్నావు, కొండరాజు కొండరాజు ఏమైంది, కొండరాజు ఏమైపోయిందని నేను కేకలు వేస్తున్నా. వేస్తుంటే కాదు నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిపోతున్నాను అన్నాను. ఏమైందన్నా? ఏమో నా పూజలు శక్తులు నా మీద తిరగబడుతున్నాయి, అవి నన్ను బంధించేటట్టు అన్నాడు. అసలు ఎందుకు బంద్ చేస్తే నేను అన్న, నువ్వు పోయి మీ ఇంటి దగ్గర మీ అమ్మ ప్రార్థన ఆపుకోవా, మీ అమ్మ ప్రార్థన చేస్తున్నా అక్కడ పో అన్నాడు. నేను వచ్చి చూస్తే మా అమ్మ ఓ ఎక్కి ప్రార్థన చేస్తా ఉంది. ఇక మా అమ్మని తిట్టే చూడు, బీభత్సమైన తిట్లు తిట్టాలి, నోటి పట్టరాని మాట్లాడినామని గందరగోళం చేసి నా కోపం తట్టుకోలేక మా ఇంటి తలుపులను తంతే ఇనప గడుగులు కూడా బెండ్ వచ్చేసినమాట. ఆ తలుపులను బద్దలు కొట్టి చిందర వందర ఇళ్ళంతా గందరగోళం పీకి పందిరేసినమాట. అంటే ఒక మంచి మూమెంటు నాలో చెడిపోయింది కదా అని చెప్పేసి, అయినా మా అమ్మ ఇది కాకుండా ఇసుకుపోకుండా వేసారకుండా నా కోసం ప్రార్థన చేసి చేసి ఇంకా ఖచ్చితంగా నేను వాడు కొండరాజు నా కోసం ఎంతో ప్రయత్నం చేశాడు. వాడు ప్రయత్నం చేశాడు కానీ మా ఇద్దరి మధ్యలో మళ్ళీ ఆ మూమెంట్ మళ్ళీ కుదరల. అంటే చేతపడి శక్తులు నాలోకి వస్తాయి అంటే ప్రార్థన ద్వారా నా వెనకాల ప్రార్థన వస్తుంది కాబట్టి ఆ శక్తులు అవి కూడా నాలోకి రాలేకుండా ఉన్నాయి. నేను స్వశరణంలోకి వెళ్ళినా, నేను దెయ్యాలు పిలిచిన ఏం చేసినా, నేను కనపడినప్పుడల్లా మా అమ్మ ప్రార్థన చేస్తూ ఉండేది. ఈ ప్రార్థన ఎంత కాడికి వచ్చిందంటే నా దగ్గరికి ఒక ప్రాకారంలాగా ఉండి మా అమ్మ చేసే ప్రార్థన ఏ దెయ్య శక్తులు కూడా నా దగ్గర రానికుండా చేసినా, అంత గొప్ప ప్రార్థన చేసింది మా అమ్మ నా కోసం. ఇంకా నేను కరెక్ట్గా 1 మంత్లో ఇంకా ఫారెస్ట్లోకి వెళ్ళిపోతాను, పూర్తి టైం పనిచేయాలి అనుకున్నాను. కొంతమంది చెప్పేసి అన్న నేను కూడా వచ్చేస్తాను పూర్తి టైంలో, ఇక ఇక్కడ ఉంటే కాదు కష్టమని అని చెప్పాను. మా అమ్మకు కూడా చెప్పాను, అమ్మ నేను ఇంక అడవికి వెళ్తున్నాను, విప్లవకారుడు అయిపోతాను, నక్సలిజంలో చేరిపోతున్నాను, ఇంక మీరు నా కోసం ఏడవద్దు, ఒకవేళ మీ అబ్బాయి లేడు అని కనుక ఏదైనా అనుకొని ఉంటే ఇదిగో ఈ లెటర్ ఒకటి రాస్తాను, లెటర్ చూపించి తప్పించుకున్నా. ఏమన్నంటే భారతదేశ రాజ్యాంగం ప్రకారం 23 సంవత్సరాలు దాటిన వాడు మేజరు, మేజర్ అని అయిన వాడు వెళ్ళాల్సిన చోటకి వెళ్ళొచ్చు, ఉండాల్సిన చోట ఉండొచ్చు. కాబట్టి వాడు వాడిని బట్టి తల్లిదండ్రులకు కానీ బంధుమిత్రులు ఎవరికి ఏ హాని జరగకూడదు. ఒకవేళ నేను తప్పు చేశాను అనుకుంటే నన్ను పట్టుకొని నన్ను చంపాల్సిందే తప్ప నా వల్ల నా తల్లికి కానీ అక్కలకు కానీ హాని జరగకూడదని ఒక ఉత్తరం రాసి మా అమ్మకి పెట్టాను. ఇది మీ దగ్గర పెట్టుకు, ఎప్పుడైనా కాపాడుకో, ఇక నెలలో నేను వెళ్ళిపోతానని చెప్పేసి. మా అమ్మ ఏడుతూ ఉంది, ఏడుతూ అంటే స్వీట్లు తీసుకొచ్చి నోట్లో పెట్టి ఇంకా ఇది నేను వెళ్తున్నందుకు నువ్వు శుభ సందేశం అనుకో అని చెప్పేసి నేను చెప్పేదాను మా అమ్మగారు. ఆమెకేందంటే బాగా లేక 4 ఆడపిల్లల తర్వాత పుట్టిన వాడు కదా, దేవుడు వాగ్దానం చేశాడు అని ఇలాగ ఏడుతుంది. నేను నెలలో అడవికి వెళ్ళి పూర్తి టైం పనిచేయాలనుకున్నా, నెలలో నాకు కువైట్ నుంచి వీసా వచ్చింది ఒకటి. అంటే మా అక్క వాళ్ళు, మా పెద్దక్క రైల్వే కోటూరులో ఉంటారు కడప జిల్లా, ఆమె అక్కడ పాస్పోర్ట్ నాది అక్కడే తయారు చేయించి, ఇప్పుడంత ఉన్నంత స్ట్రిక్ట్ అప్పుడు లేదు, డబ్బులు కట్టి సంతకం పెడితే పాస్పోర్ట్ వచ్చేది, ఇన్ని ఎంక్వైరీలు ఇంత తలనొప్పి ఉండేది కదా. ఆమె పాస్పోర్ట్ పంపించి ఆ పాస్పోర్ట్ కాపీలు అక్కడ కువైట్ పంపించడం, కువైట్ నుంచి నాకు వీసా రావటం. నేను అప్పుడున్న పరిస్థితి ఏంటంటే నేను ఇంట్లో నుంచి ఎక్కడ కనపడపోతే నన్ను పోలీసు వాళ్ళు ఇంట్లో చేసే వాళ్ళు టార్గెట్ చేస్తారు. నాకున్న ఒక ఆలోచన ఏంటంటే, అంటే ప్రతి క్రిమినల్గా ఆలోచన చేసుకున్నాను నేను. ఇప్పుడు కువైట్ వీసా వచ్చింది, అందరికీ తెలిసినట్టు కువైట్ వెళ్ళినట్టు వెళ్ళిపోయి ఒక 2-3 నెలలు అక్కడ ఎంజాయ్ చేసుకొని 3 నెలల తర్వాత బేగంపేట ఎయిర్పోర్ట్లోకి వచ్చేసి అడవిలోకి వెళ్ళిపోతే పోలీసు వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి అందరు కువైట్లో ఉన్నాడు వీడు. నాకులాగా అక్కడ 1 సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఉత్తరం రాసి ఉన్నా, రైటింగ్ లాగా ఉత్తరం రాసి ఉన్నాను పెట్టుకొని, ఒరే నాయన ఇది ఈ అడ్రస్కి ఎప్పుడన్నా నీ అడ్రస్ ఇచ్చి ఒక ఉత్తరం రాయమను. వాళ్ళు వేసిందని సమాధానం, 4 లైన్లు నేను బాగున్నాను నువ్వు బాగున్నారా, త్వరలో వస్తానని చెప్పి ఒక ఉత్తరం రాయరని చెప్పేసి అని చెప్పి మనం వెళ్ళిపోదాం అనుకున్నాను. నేను వెళ్ళిపోదాం అనుకుని కొన్ని విప్లవ సాహిత్య బుక్స్ అవన్నీ కూడా పెట్టుకొని నా బ్యాగు బట్టల కింద పెట్టుకొని కువైట్ వెళ్ళిపోయాను. కువైట్ వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళటం వెళ్ళడంతోనే కువైట్ గల్ఫ్ ఇంట్లో నన్ను 2 సంవత్సరాల కాంట్రాక్ట్ పెట్టేశారు ఒక డ్రైవర్గా. నాకు అర్థం కాలేదు, నా పాస్పోర్ట్ లాక్కున్నారు. మనం ఇక్కడ ఏమనుకుంటాం, ఇండియాలో తిరిగినట్టు తిరిగి వెళ్ళిపోతాం అనుకుంటాం. అక్కడ పరిస్థితులు వేరే కొన్ని. అక్కడ ఎప్పుడైతే నన్ను పాస్పోర్ట్ తీసుకుని 2 సంవత్సరాలు పెట్టుకోవడానికి వాళ్ళు ఇష్టపడ్డారో, నేను ఇక మైండ్ ఇదైపోయింది, వెళ్ళిపోవాలి. ఒక నెలలో నేను వెళ్ళిపోవాలనుకున్నాను కదా, ఈ దేశం వదిలిపెట్టి అడవికి వెళ్ళాలనుకున్నా, ఈ దేశంలో ఒక పని ఒక బానిస అయిపోయింది. నా పరిస్థితి ఏంటంటే, బానిసని రాజుని చేయి, రాజును బానిస చేయబోకని సిద్ధాంతులు ఉండేవాడిని నేను. గుంటూరు ఆంధ్రాలో రాజురాగ బ్రతిక, ఎక్కడికి వెళ్ళినా శిష్యులు తాగటానికి తినటానికి తిరగటానికి షెటిల్మెంట్లు, ఈ లగ్జరీ లైఫ్ ఉండేది నాది ఎప్పుడు కూడా. అలాంటిది నేను వెళ్ళి ఒక కారు కడుక్కోవటం, టీలు అని తెచ్చటం, ఇదేంద్రా బాబు అని నాకు పక్క పైపొచ్చి. అరబిక్ భాష నాకు అర్థం కావట్లా, తెలుగు మాట్లాడేది ఎవరు లేడు. తెలుగు పేపర్ లేదు, తెలుగు టీవీ లేదు, తెలుగు మాట్లాడేవాళ్ళు లేక నా మైండ్ అసలు ఎట్టుందంటే చాలా పిచ్చి పిచ్చి ఆలోచనలు. ఎందుకు ఈ బతుకు బతుకున్నాం, చనిపోతే పోయేది అనే కాడకి వచ్చేసింది అన్నమాట. అప్పుడు నేను విప్లవ సాహిత్య బుక్స్ అన్న ఉన్నాయి కదా, అవి చదువుదామని చెప్పేసి అని నేను నా బట్టలో అడుగు బ్యాగ్ తీసి బుక్స్ తీస్తే మా అమ్మ ఏం చేసింది, ఆ బుక్స్ అన్నీ పడేసి బైబిల్ పెట్టింది. ఈ బైబిల్ ఇసురు కొట్టి నేను వెంటనే వాళ్ళని ఇసురు కొట్టాను. ఇండియాకు వచ్చిన వెంటనే ఈ బైబిల్ పెట్టినందుకు మమ్మల్ని చంపేద్దాం అనుకున్నాను ఫస్ట్. ఈ బైబిల్ నాకు ఎలా ఉందంటే చీమలు పాములు పాగినట్టు అయిపోయింది. అంత కోపం అయిపోయి ఈ బైబిల్ ఇసురు కొట్టి ఈ బైబిల్ పెట్టినది మమ్మల్ని చంపేద్దాం అనుకున్నాను. అయినా కానీ సరే ఇండియాకి వెళ్ళాలి కదా, వెళ్ళిన దాకా వెయిట్ చేద్దామని ఉన్నాం. 2 రోజులు 3 రోజులు మైండ్ అంతా మనసంతా పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి గందరగోళాల మధ్య ఇక నేను ఏం చేయాలి అర్థం కాక నేను ఏదైతే ఇసురు కొట్టానో అదే నాకు తెలుగు మాట్లాడేదిగా కనబడుతుంది. నేను ఇసురు కొట్టింది తెలుగు, ఇక అంతే. ఇక అది తప్ప నాకు తెలుగు మాట్లాడేవాళ్ళు కానీ తెలుగు కానీ ఏది లేదు. తప్పని పరిస్థితుల్లో సరే ఏదో ఒకటి ముందు తెలుగు అనేది ఉంటుంది కదా, అసలు ఏముందో తెరుద్దామని చెప్పేసి అని జిప్పు అలా తీసి అలా చదవగలను. యెషయా 41:8 కనపడుతుంది, నా సేవకుడైన ఇశ్రాయేలు నేను ఏర్పరచుకున్న యాకోబు అని ఉంది. నా సేవకుడైన ఇశ్రాయేలు నేను ఏర్పరచుకున్న యాకోబు అని ఉంది ఏంటి? అప్పటికి నేను ఈతేరు అనే ఒక గ్రామంలో, అంటే పొన్నూరుకి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఈతేరు ఉంటుంది, ఈతేరు అనే గ్రామంలో ఇద్దరు ఓసన్న ఒక మినిస్టర్లో ఇద్దరు పాస్టర్స్ని, అంటే ఓసన్న మినిస్టర్లు పాస్టర్ని, నా ఎడం చేతి కింద ఒకడిని కుడి చేతి కింద ఒకడిని, మీరు దేవుడికి ఎట్ట ప్రార్థన చేస్తారంటే నీళ్ళు మోకాలు వేసి ప్రార్థన చేస్తున్నారు ఓసన్న మందిరం వాళ్ళు. ఇక్కడైనా చికెన్ పెట్టుకున్నాను, ఇక్కడైనా ముందు పెట్టుకున్నాను, ఈ ఇక్కడోడు అక్కడోడు ఉండేవాడు. సరే వాళ్ళు చిన్న విషయం వేరు ఓడి చెప్పాడు కాబట్టి ఒక మ్యారేజ్ విషయంలో ఎంటర్ అయ్యారని ఈ చేతి ఇనుకొట్టాను, ఈ చేతి ఇనుకొట్టాను, ఉదయం నుంచి సాయంత్రం కొట్టాను వాళ్ళని. ఆడు మళ్ళీ వాడు మందు గ్లాస్ ఇవ్వాలి, వీడు చికెన్ ముక్క నోట్లో పెట్టాలి, అలాగే సాయంత్రం దాకా చేశాను. ఒక బిషప్ను చంపడానికి 7.5 లక్షలు కాంట్రాక్ట్ తీసుకున్నాను. ఏఎల్సి బిషప్ను చంపడానికి 7.5 లక్షలు మాట్లాడి తీసుకున్నాను. చర్చిల మీద మందు దాటం, పండగలు వచ్చే చర్చిల్లో పాస్టర్లని సినిమా పాటలు డాన్స్లో పెట్టడం, ఇలాగుండేది నా తీరంతా. అంటే దేవుడు అంటే భయం లేదు కదా. అప్పుడు నేను అప్పటికి ఇలాగ వెళితే ఇలాగ చేసి వచ్చినాను కదా, నా సేవకుడైన ఇశ్రాయేలు నేను ఏర్పరచుకున్న యాకోబు బూది కొనల నుండి పిలుచుకునేవాడా, నువ్వు నా దాసుడు అనియు అని. ఇదేంట్రా బాబు, అసలుకి నేను నీ సేవకుడిని ఏంటి, నేను నీ దాసుడిని ఏంటి, ఇజ్రాయేల్ అని పేరు పెడుతుంది, ఎవరు ఈ ఇజ్రాయేలు, అసలు నాకు నీకు ఏంటి. ఈ మాటలు భయపడకము, నేను నీకు దేవుని అయి ఉన్నాను, దిగులు పడకము, నేను నీకు సహాయం చేశాను అన్నాడు. అసలు నేను భయపడుతున్నప్పుడు భయపడొద్దు అంటున్నాడు, నాకు సహాయం చేసే ఆయన ఒక ఆయన ఉన్నాడా, నేనే మనుషులు వెతుకుతున్నా, ఎవర్రా ఇక్కడ నా పాస్పోర్ట్ ఇప్పించేవాడు కావాలి. వాళ్ళకే కువైట్ వాళ్ళు చెప్తున్నా నేను, బాబు నా పాస్పోర్ట్ ఇవ్వండి, నేను వెళ్ళిపోవాలి, నాకు ఇక్కడ ఏదో నేను ఇలా ఉంటుందనే సంగతి తెలియదు నాకు అని నేను తెలుగులో మాట్లాడుతున్నాను. వాళ్ళేమో కొట్టడానికి వస్తారు నా మీదకి, రాత్రిపూట ఎడారిలో తీసుకెళ్తారు. ఎడారిలో తీసుకెళ్ళి ఒక ఇసుక తీసి ఒక పార తీసుకొని గుంటలా తీసి దీనిలో పూడి చేస్తాం అనేవాళ్ళు. నన్ను అప్పటికి నమాజ్ తీసుకెళ్ళారు వాళ్ళు, ఇబ్రహీం అని పేరు పెట్టి, ఇబ్రహీం అని పెట్టి నమాజ్ తీసుకెళ్ళి 5 పూట్ల నమాజ్ ఎట్లా చేయాలి ఎలా చేయాలని వాళ్ళ భాషలో చెప్తూ ఉండేవాళ్ళు. నేనైనా అలా చేసి ఇదేంద్ర నాకు ఈ కర్మేంద్ర బాబు, అసలుకి ఎందుకు ఇక్కడ నేను వచ్చి పడ్డాను, అనవసరంగా ఎంత తప్పు చేశానరా, ఇంత తెలివిగా నేను ఉండవాడిని, మనిషి ఏడసోట బోల్తో పడ్డాలి కదా, ఏంది నేను ఇక్కడ బోల్తో పడ్డాను, ఇంత అవివేకంగా ఎందుకు వచ్చి నీకు వైట్ తీసుకుని నేను నాలో నేను మదన పడుతున్నా. ఈ మాటలు బైబుల్ మూసి మళ్ళీ నేను బయటికి వెళ్ళి వచ్చి మళ్ళీ తెస్తే మళ్ళీ యెషయా 41:8 కనపడుతుంది, నా సేవకుడైన ఇశ్రాయేలు నేనే అప్పుచ్చుకుని ఆ కోపని. ఇలా చదువుకుంటూ వెళ్ళిపోయి ఆ రాత్రి పనుకుంటే 3:30-4 గంటలప్పుడు ఒక స్వరం నేను విన్నాను. ఏం స్వరం అంటే, నిన్ను బ్రతికించింది నేనే అన్నాను. ఎవడో తెలుగోడు నాకే అనిపించింది, క్లియర్గా విన్నా నిన్ను బ్రతికించింది నేనే అని ఒక స్వరం విన్నాను. నేను అనుకున్నాను నన్ను బ్రతికించడానికి ఒకడు వచ్చాడు ఉన్నాడు అక్కడికి అని నా రూమ్ తీసుకొని తలుపు తీసుకొని బయటకు వచ్చి రూమ్ పక్కల దేవుళ్ళు ఆడితే ఎవడు కనపడలా. ఒకవేళ ఈ ఖర్జూర చెట్లు ఒక 20-30 చెట్లు ఉన్నాయి నేనున్న కువైట్ ఇంట్లో, ఆ చెట్ల దగ్గర ఏమైనా ఉన్నారేమో, ఎవరైనా ఉన్నారేమో అని ప్రతి చెట్టు దగ్గరికి వెళ్ళి చూసా. బాబు ఎవరైనా వచ్చారా నా కోసం, తెలుగుడు ఇక్కడ ఒకడు ఉన్నాడని, నన్ను కాపాడటకు నన్ను రక్షించడానికి ఎవడన్నా వచ్చాడని చెప్పేసి అని నేను అలాగా వెళ్ళాను. నేను చూస్తే ఎవడు కనపడలా, 4:30-5 గంటలకు వెతికేవాళ్ళు ఎవరు కనపడలా. మళ్ళీ వచ్చి పనుకున్నా. పనుకున్న తర్వాత నేను ఇంకా కామ కొన్నాను, ఏమై ఉంటుందని. సరే కొద్దిగా నాకు ఈ మాటలు భయపడకము, నీ దేవుడే ఉన్నాను, దిగులు పడకము, నేను నీ సహాయం చేసేదను అనే మాటలు నాకు కొంత ధైర్యం కలిగించింది. ఏమైనా కొద్దిగా నీకు సహాయం చేసేది నేనన్నాడు కదా, నాకు సహాయం చేయాలంటే నాకు కొద్దిగా ఆదరణ కావాలి, ఇప్పుడు నా కలవరం పోవాలి, నాలో ఉన్న ఆందోళన పోవాలి అని నేను అడుగుతూ ఒక్కొక్కలైన చదువుకుంటూ వస్తూ ఉన్నాను. ఒక నాకు తెలియని ధైర్యం, తెలియని ఆ నెమ్మది కలుగుతుంది ఆ మనసుకి. ఇప్పుడు వీళ్ళు కువైటోళ్ళు నన్ను తీసుకెళ్ళి నమాజ్ చేపిస్తున్నారు పక్క. ఈ నమాజ్ చేపిస్తేనే నేనేం చేసేవాడిని, అరబిక్ రాదు కదా, అసలు దేవుడే నువ్వు ఉంటే అసలు దేవుడు ఎవరో తెలుసుకోవాలని తలంపు వచ్చేసి నాకు. దేవుడు ఎవరు, ఎలాగుంటాడు, ఎక్కడుంటాడు, దేవుడు లేడు అని చెప్పే నేను, దేవుడు లేడు ఒకవేళ ఉన్నా కానీ దేవుడితో నాకేం పని లేదు, దెయ్యాలతో పని ఉండని, దెయ్యాల కోసం తిరిగిన నేను, దేవుడే కావాలి, దేవుడు ఉంటే ఎలాగుంటాడు, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి తెలుసుకోవాలని కాడుకు వచ్చేసి నేను నమాజ్ చేస్తూనే, అంటే ఆ క్రియ చేసేవాడిని, వాళ్ళు వంగినట్టు ఆచారాలను చేస్తూనే దేవుడు తెలుసుకోలేను. నన్ను ఈ మహమ్మద్ క్లాసుల దగ్గర పంపిస్తూ ఉండేవాళ్ళు. మహమ్మద్ హిస్టరీలో కొన్ని క్వశ్చన్లు, మహమ్మద్ గురించి కొన్ని సందేశాలని నేను అడుగుతూ ఉండేవాళ్ళు. నువ్వు క్వశ్చన్లు అడగకూడదు, నువ్వు ప్రశ్నలు అడగకూడదు, నువ్వు నోరు మూసుకొని వినాల్సిందే చెప్తూ ఉండేవాళ్ళు. ఈలోపు నేనేం చేశానంటే ఈ బైబుల్ అంతా చదువుతా, ఒక ఫస్ట్ ఆది కాండం నుంచి మొదటి రోజు ఏమైంది, సెకండ్ డే ఏమైంది, థర్డ్ డే, వారానికి ఎన్ని రోజులు, 7 రోజు సెలవు దినం, ఈ ఆలోచన చేస్తా ఈ లోకాన్ని తిరిగి చూస్తుంటే ఇక్కడ కూడా అంతే కదా, 6 రోజులు వర్కింగ్ డే ఉంది, 7 రోజులు సెలవు తీసుకున్నారు, ఇండియాలో ఆదివారం, కువైట్లో సోమవారం, ఇలా ఎక్కడన్నా కానీ భాష మారినా లేకపోతే డే ఒకటే కదా, హాలిడే ఒకటే కదా అని ఇలాగ నేను, అంటే నాకు వాస్తవాలకి బైబుల్కి సింక్ అవుతూ అవుతుంది. ఈ చదువుకునే గ్రామంలో ఏదైనా కానీ ముందు అసలు దేవుడు అంటే తెలుసుకోవాలి, ఎవరైనా కానీ దేవుడు అని తెలుసుకోవాలి. చర్చికి వెళ్దామని ఒకరోజు శుక్రవారం సెలవు తీసుకొని ఒక హిందీ వాడు కారు వాడు వస్తే కారు అడిగి వచ్చి రాను భాష హిందీ మాట్లాడి, బాబు నన్ను మళ్ళీ ఇక్కడే దించాలి, నువ్వు అక్కడికి వెళ్ళాలి, రావటం పోవడానికి 8 దినారులు అంటే 2 దినారులు ఏమన్నా, వెళ్ళటం ఒక దినారు, రావటం దినారు, ఈ 2 దినారుల ముందే మాట్లాడి వాడి నెంబర్ నేను తీసుకొని ఆ చర్చికి వెళ్తే అందరు అరబిక్లోనే ఆరాధన చేస్తున్నారు. అక్కడ విజేంద్రబాబు అరబిక్లో ఆరాధన చేస్తున్నారు. నేను అసలు దేవుడి గురించి ఎవరిని అడగాలి, ఏం చేయాలి అని నేను నాలో నేను మదన పడతా కళ్ళు మూసుకొని, నువ్వు దేవుడు అనేవాడు ఉంటే నాకు తెలుగులో పరిచయం చేయాలని అని నేను గుమ్మం దాటి బయటకు రంగానే బోర్డు తెలుగు పాంప్లెట్ ఎత్తున్నాడు, యేసు క్రీస్తు సంఘం తెలుగు కువైట్ అని ఉంది. తెలుగు పాంప్లెట్ చూసి అమ్మాయ బాబా అసలు అని చెప్పి గట్టిగా, తమ్ముడు నువ్వు తెలుగు అంటే అవునన్నా అన్నాడు. గట్టిగా ఓటేసుకుని ఓటేసుకొని ఆయన రా తమ్ముడు ఎవరు స్పీకర్ అంటే పాస్టర్ కె రాజబాబు గారు గండిగుంట కృష్ణా జిల్లా ఉయ్యూరు అని ఉంది. ఈయన రాడికల్స్లో పనిచేశాడు కదా, రాడికల్స్ ఉన్నాయన, ఈయన ఎప్పుడత్తరూ ఈయనతో మాట్లాడితే నాకున్న కొన్ని సందేహాలు, కొన్ని డౌట్స్ క్లియర్ అవుతాయి అని నేను కాసుకొని కూర్చున్నాను. ఓ పక్క నమాజ్కి వెళ్తున్నాను, ఇంకా ఆ నమాజ్ దగ్గర ఒకళ్ళిద్దరు తెలుగులు పరిచయారు, వాళ్ళు హిందువులు, వాళ్ళు కూడా ఏంటంటే తప్పని పరిస్థితులు, వాళ్ళు కూడా నమాజ్ రావడం జరిగింది. నేను ఇంకా వాళ్ళని వదిలిపెట్టేసి నేను తెలుగు ఈ సభలకు వచ్చేసాను. ఇది రాజబాబు గారు వచ్చే సభలకు వచ్చి ఫస్ట్ టైం నన్ను చర్చిలో, అప్పుడు దాకా చర్చిల మీద కూర్చొని ముందు తాగేవాడిని, చర్చిలో కూర్చొని డ్యాన్స్ లేపించే నేను ఫస్ట్ టైం ఆ దేశంలో, కువైట్ దేశంలో ఆ రాజబాబు గారు మీటింగ్ వినటానికి వెళ్తే ఆయనతో మాట్లాడని వెళ్ళాను. వాళ్ళు సంఘ పెద్దలు అన్నారు, మా బ్రదర్ వచ్చి లోన్ కూర్చోండి అన్నారు. నేను లోనకి రానండి, నా చర్చి అంటే పడదు, నేను ఇక్కడే ఉంటాను, కానీ ఆయనతో నాతో ఒకసారి మాట్లాడొచ్చాను అన్న. బ్రదరు ఇది వీళ్ళందరూ మాట్లాడేవాళ్ళు ఆయనతో, 3 నెలలు టైం పట్టిద్ది, ఇన్ని 100 మంది మాట్లాడాలి, మీరు కొత్తగా వచ్చి ఆయనతో మాట్లాడాలంటే కుదరదు, మీరు వచ్చి కూర్చొని వినేయాలండి ఆయన అన్నారు. నేను రాను చర్చిలోకి, నాకంటే అప్పుడు దాకేంది అహం అనమాట, మలేలరాజు కూడా ఏంది చర్చిలోకి వెళ్ళటం ఏంది, మలేలరాజు ఏంది చర్చిలో కూర్చొని ఆ మాట్లాడటం ఏంది, లోన అహం తంతుంది. అయినా కానీ ఆయనతో మాట్లాడాలి ఒక పక్క. ఆ గుమ్మం దగ్గర అంతే ఉన్నా, ప్రార్థన అయిపోయేదాకా అంతే ఉన్నా. ఆయన చివరి ప్రార్థనలో ఇక్కడికి ఒక తమ్ముడు వచ్చాడు, తన ఉద్దేశం వేరు, తన వచ్చిన ప్రాంతం వేరు, దేవుని కృప ఆయన తల్లి ప్రార్థన లేకపోతే అతను ఎప్పుడు చంపబడేవాడు, ఎన్నిసార్లు అంటే చాలాసార్లు చంపబడేవాడు. ఒక్కొక్క పరిస్థితి వెళ్ళినప్పుడు దేవుడే కాపాడుతున్నాడు, తన తల్లి కన్నీటి ప్రార్థన ద్వారా అని చెప్పి మాట్లాడుతూ మొదలుపెట్టాడు. రాజబాబు గారు మాట్లాడుతుంటే, ఫస్ట్ కే రాజబాబు గారు మాట్లాడుతుంటే మొట్టమొదట ఏడ్చినాడు నేను. అసలు అప్పుడు దాకా ఏడిపించడం తప్ప ఏడటం తెలియదు నాకు, నాకు తెలిసిందల్లా ఏమన్నా ఏడిపించడమే. ఎట్టా నేర్పిస్తా, వాడు ఎలా కూర్చొని నేర్పించేవాడిని. అలాంటి పరిస్థితుల్లో ఏడవటం నేను నాకు తెలియకుండానే కళ్ళం నీళ్ళు కారిపోతున్నాయి. ఖర్చు తీసుకున్నా ఎంత ఆపాలని చూసినా ఆప ఆపట్లా నాకు. నేను ఇంట్రా మనల్ రాజు గారు వేడుతున్నావా, ఏంట్రా నువ్వే అలవేంద్రా లోన ఒక పోరాటం గద్దెంపనమాట. నువ్వే అలవేంటి అసలు నువ్వు ఎందుకు అడుగుతున్నావని, ఎంత ఆపుకోవాలన్నా కానీ నా వల్ల కాటలా కళ్ళం నీళ్ళు కారిపోతున్నాయి. ఏడుతూ ఏడుతా ఎవరు ఆ తమ్ముడు ఇక్కడ చేయొద్దండి అన్నాడు. ఆటోమేటిక్ నేనే చేయొద్దా, ఏ సంఘ పెద్దలు పిలిస్తే నేను లోనికి వెళ్ళలేదు. అదే సంఘ పెద్దలు వచ్చి నన్ను గట్టిగా పట్టుకొని తీసుకొని రాజబాబు అన్న దగ్గర తీసుకునేళ్ళు. ఆయన గట్టిగా ఓటేసుకొని ఎవరిని పట్టుకోవాలి, నన్నే పట్టుకొని గట్టిగా పట్టుకొని, తమ్ముడా నేను వచ్చిన పని అయిపోయింది, నేను అసలు రాదలుచుకోలేదు, నా హెల్త్ బాగలేదు, అయినా కానీ వచ్చాను, నీకోసం వచ్చినట్టున్నాను, దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు అని చెప్పేసి అని ఆయన ప్రవచించి ప్రార్థన చేసి పంపించేశాడు. పంపించేసిన తర్వాత నేను ఇంకెళ్ళిపోయాను. వెళ్ళిపోయి ఒక 10 రోజుల తర్వాత మనసులో ఆయనతో మాట్లాడాలి, ఆయనతో మాట్లాడాలని అనిపిస్తుంది. డేవిడ్ రాజు గారు, గొల్లా డేవిడ్ రాజు పాస్ట్ గారు అని అంతర్వేది కర్ర అయింది ఆయన సంఘంలో. ఇంకా ఆయనతో సార్ మాట్లాడాలని పాంప్లెట్ మీద ఫోన్ అంటే ఫోన్ నెంబర్ చేసానమాట. అయితే ఆయన కూడా అదే అన్నాడు, బాబు ఇక్కడికి రావాలంటే కష్టం, అయినా నువ్వు అదాన్లో ఉంటావు, మేము మాలియాలో ఉంటాం, మాలియా సాల్మియాలో ఉంటాం, కష్టమైంది కుదరదు, చాలామంది ఉన్నారు ఆయనతో మాట్లాడాల్సిన వాళ్ళు, మా సంఘస్తో చాలామంది ఉన్నారు అన్నారు. అంటే సరేలే అయ్యగారు అని చెప్పి ఫోన్ పెట్టేసి 2 రోజుల తర్వాత మళ్ళీ రాజబాబు గారు నాకు ఫోన్ చేపించాడు, ఆ అబ్బాయితో నేను మాట్లాడాలని. మీ దగ్గరకు వస్తానన్నాడు రాజబాబు గారు, ఎక్కడుంటారు మీరు చెప్పండి అన్నాడు. అవునండి మా దగ్గరకు వస్తాడని చెప్పి నేను అడ్రస్ చెప్పాను, నేను పలానా అదాన్లో ఉన్నాను, షార్ అయింది గత ఎంత అని చెప్పేసి, మందకైది అదాన్ అని చెప్పేసి అని వచ్చారు నా దగ్గర. వచ్చిన తర్వాత అప్పుడు ఒక 2-3 గంటల చేపు కూర్చున్నాం ఇద్దరం. ఫస్ట్ కే రాజబాబు గారు నేను కూర్చొని అప్పుడు ఒక్కొక్క విషయం మాట్లాడితే, నేను చేసిన పనులన్నీ అన్నా, నేను ఇక్కడ పలానా వాళ్ళని ఎట్ట పొడిచా, ఎటు చంపా, ఇది నా బతుకు, ఇది నన్ను క్షమిస్తాడు యేసుప్రభు, నన్ను క్షమించడానికి అలా అవకాశం ఉందా, నువ్వు ఈయన క్షమించే దేవుడు అని చెబుతున్నావు, నా పాపాలన్నీ ఇలా ఉన్నాయి, తాగుడే నా జీవితం, సెటిల్మెంట్లే నా జీవితం, అన్యాయంగా నేను సంపాదించాను, అన్యాయంగా నేను కొట్లాడాను, అన్యాయంగా 100 కోట్ల రూపాయల ల్యాండ్లు కబ్జాలు చేశాను, ఇప్పుడు కూడా నా ఉద్దేశం ఏంటంటే పూర్తిటే నక్సలైట్లా అయిపోవాలి, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇరుక్కున్నా, అది ఇక్కడ ఇరుక్కుంటే ఇక్కడ ఇరుక్కోపోతే నేను నా లెవెల్ ఇంకో ఇదిగా ఉండేది. ఇక్కడ నుంచి వెళ్ళడానికైనా వీళ్ళు నా పాస్పోర్ట్ 2 సంవత్సరాలు పని చేయాల్సిందే అంటారు. వస్తానని చెప్పాను వాళ్ళకి, వాళ్ళైనా నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు అక్కడ, అటు ఇటు కాకుండా అయిపోయాను. నా జీవితం ఏందన్న అని చెప్పేసి అంటే ఆయన చెప్పాడు, అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం చదువునా, దానిలో పౌలు సౌలుగా ఉన్న వ్యక్తి అతను నీకంటే ఘోరమైన పనులు చాలా గొంతరమైన పరిస్థితులు ఉన్నాయంటే, అప్పుడు సౌలు అధ్యాయం మీద దగ్గర ఉండి చదివించాను నాతో. ఆ చదివించినప్పుడు సౌలును పౌలుగా మార్చిన తీరు, తమ్ముడే నిన్ను కూడా దేవుడు సౌలునే మార్చిన దేవుడు నిన్ను మార్చడా, యేసు ప్రభు క్షమాపణ కలిగిన వాడని ఆయన టెస్టిమనీ నా టెస్టిమనీ ఇద్దరం షేర్ చేసుకున్న తర్వాత అప్పుడు యేసు ప్రభుని నేను అంగీకరించడం జరిగింది. అప్పుడు అంగీకరించి దేవుడిని అప్పుడు బైబుల్ ఒక్కో పేజీ చదువుకుంటా నన్ను బలపరుస్తూ, ఎక్కడో దిక్కులేని చావటకు నేను వెళ్ళేదానికంటే నా బ్రతుకు కొంతమందికి దేవుని సాక్షిగా అప్పుడు తీర్మానం చేసుకున్నా, ప్రభు ఎక్కడైనా కానీ నువ్వు నన్ను బ్రతికించి ఈ దేశం వదిలిపెట్టి మళ్ళీ నేను ఇండియాకి వెళ్తే ఎక్కడైతే నన్ను పిలుస్తారో అక్కడికి వెళ్ళి నేను నీ సాక్షిగా చెప్తా అని చెప్పేసి అని అప్పుడు నేను తీర్మానం చేసుకుని రాజభవన్తో, అన్న నేను ఇండియా వచ్చినప్పుడు మాత్రం నీతో ఒక మీటింగ్ పెడతానని చెప్పి అనుకున్నాను. 2006లో ఒక అలాగే ఇండియాకి వచ్చాను, ఒక సెలవులకి వచ్చినప్పుడు ఒక మీటింగ్ పెడితే దాదాపు ఒక 20-30 వేల మంది జనం, అప్పుడు దాకా నా పేరు ఏంటంటే విప్లవకారుడు గాను రౌడీ రాజు గాను, అంటే మా ఊరోళ్ళందరూ నన్ను మలెల రాజు, మాయరాజు, మొత్తురాజు, ముసుగురాజు, వీడు కత్తుల రాజు, వీడు ఒక నక్సలైట్, వీడు ఒక విప్లవకారుడు, వీడు ఒక యుద్ధముగాడు అని పిలిచేవాడు, రకరకాల పేర్లతో పిలిచేవాడు. ఎప్పుడైతే ఆహ్వానించేవారు ఫస్ట్ కే రాజబాబు గారు, ఆహ్వానించేవారు మలెల రాజు అనందో, చుట్టుపక్కల ఊళ్ళందరూ గుంపులు తండోపతండలకు వచ్చారు. అసలు మలెల రాజు కువైట్ వెళ్ళాడు ధరల సొమ్ము కోసం ఆయన ప్లాన్ చేస్తున్నాడా, ఈ అబ్బాయి మారటమైంది, ఈ అబ్బాయి మారటమైంది అని ఇలాగా వచ్చారు. రాజబాబు అన్నకి ఇచ్చి ప్రార్థన చెప్తాను. అప్పుడు నాకు మార్మల్సు బాప్తిజం లేదు. తర్వాత మళ్ళీ నేను కువైట్ వెళ్ళినప్పుడు పీజే స్టీఫెన్ పాల్ గారు, నేను బైబుల్ అంతా చదివి తర్వాత భగవద్గీత తీసుకొని చదివి కొంత భగవద్గీత మొదటి పేజీల్లో కూడా ఇంచుమించు కృష్ణుడు ఒక రాజవంశానికి సంబంధించిన ఉన్నప్పుడు మహమ్మద్ ప్రవక్తని భగవద్గీతని బైబిల్ని కంపారిజన్ చేసుకొని ఏది వాస్తవాలకు దగ్గరగా ఉన్నది అని నేను ప్రార్థన చేసుకొని అసలు దేవుడు ఏదో తెలియాలన్నప్పుడు నాకు బైబిలే క్లియర్గా దేవుడు చూపించాడు. అప్పుడు మా అమ్మ నన్ను ఎన్నిసార్లు ప్రవచించి అంటే నా నేను బాత్రూంలోకి వెళ్ళి నా ఆయుధాలు ఎక్కడో నేను నా బట్టలు అడుగులో పెట్టుకొని కనపడకుండా నా రూమ్ సపరేట్గా ఉండేది. ఆ రూమ్లు కనపడకుండా నేను పెట్టుకున్నాయి కూడా స్నానం చేసేలోపు మా అమ్మ తీసి పారేస్తూ ఉండేది. అసలు ఎట్ట కనపడినా నీకంటే దేవుడు చూపించాడు. మా అమ్మకి నేను ఎక్కడ కత్తులు పెట్టాను ఎక్కడ ఆయుధాలు పెట్టాను కూడా దేవుడు అని చూపించాడు. నేను మమ్మల్ని అనేవాడిని, ఈ ఆయుధాలు లేకుండా ఈ ఆయుధం ఉంటే నేను 100 మందిని ఆపుకోగలుగుతాను, ఈ లేకుండా నేను బయటకు వెళ్తే ఎవడన్నా కనుక నన్ను చంపితే నా చావుకు నువ్వే కారణం, ఆ పాపకు నీకే తగిలేదని. అయినా కానీ అసలుకి ఆ మాటలేం పట్టించుకోకుండా ఏ రోజుకైనా దేవుడు నేను మారుస్తాడు. ఆమె ఒక ఉత్తరం రాసింది నేను కువైట్లో ఉన్నప్పుడు, నానా ఎప్పుడన్నా కానీ నువ్వు మైకు పట్టుకొని అలెలూయ అని చెప్పి యేసుప్రభువు ప్రకటిస్తే చూసిన తర్వాత దేవుడు నా ప్రాణాలు తీసుకుంటే నాకు హాయిరా అని అంటే నేను నవ్వుకున్నా, పిచ్చిదాని నేనేంటి బైబిల్ పట్టుకోవటం ఏంది, నేనేంటి అసలు యేసుప్రభు గురించి మాట్లాడటం ఏంది, యేసుప్రభు కూడా నాకులా ఒక విప్లవకారుడు, ఆయన 12 మంది శిష్యులు ఉంటే నాకు 50 మంది శిష్యులు ఉన్నారు, ఆయనకంటే ఎక్కువ గొప్ప ఉంది కదా, ఎక్కువ కాలం నేను సెటిల్మెంట్లు చేయగలిగాను, ఆయన 3.5 సంవత్సరాలు లేదని అంటున్నారు, ఆయన 33.5 సంవత్సరాలు కదా, ఆయనకంటే ఎక్కువ నేను బ్రతుకుతాను, ఆయనకంటే అన్ని విషయాల్లో చూసుకుంటే గొప్ప నేను అనుకుని నవ్వుకునేవాడిని. అదే నేను మారు మనసు పొంది మా ఊరు పక్కన రెడ్డిపాలెం అని ఒక 5 కిలోమీటర్ల రెడ్డిపాలెంలో ఒక 10,000 మంది జనాల మధ్య సాక్ష్యం చెప్తుంటే మా అమ్మ అదే మీటింగ్లో కూర్చుంటే ఆమె ఏడ్చుకొని అంటే నాకు అప్పుడు గుర్తొచ్చిందమ్మ, నువ్వు రాసిన ఉత్తరానికి నేను నమ్మలేదు కానీ నీ దేవుడు నన్ను ఒక సాక్షిగా మళ్ళీ ఈ దేశం పంపించాడు అని. అప్పుడు నా ఉద్దేశాలు నా తలంపులన్నీ మార్చుకొని దేవుని వైపు తిరిగి నేను ఏదైతే సెటిల్మెంట్లు చేశానో ఏమైతే ఉన్నానో అవన్నీ వదిలేసి ఇప్పుడు కొన్ని పాటలు రాసుకొని దేవుని సజీవ సాక్షిగా తిరుగుతూ ఆయన ఇచ్చిన ఈ జీవితం ఆయనకు అంకితం చేయాలని ఉద్దేశంతో ఉన్నాం.
1: ఇప్పుడు ఏం చేస్తున్నారు అయ్యగారు మీరు?
0: సేవ చేస్తున్నాను. ఇప్పుడు
1: ఎక్కడ చేస్తున్నారు?
0: గుంటూరులో నేను సేవ చేస్తున్నాను. ఆదరణకర్త మినిస్ట్రీ అని రెబకా గారు మిర్చియాడ దగ్గరలో ఒక చర్చి ఉంది, అన్న వాళ్ళతో కలిసి నేను చేస్తున్నాను. జోసఫ్ అన్న అని ఆయన పెద్ద సేవకుడు. ఆయన అంటే నేను ఎక్కడ టెస్ట్ మనం పిలిస్తే వెళ్ళి అక్కడ వాక్యం టెస్ట్ మనం కలిసి చెప్తూ ఇప్పుడు నేను అన్నవాళ్ళతో పాటు ఆదరణకర్త మినిస్ట్రీ అన్న వాళ్ళతో పాటు కలిసి నేను వెళ్తున్నాను. వాళ్ళు నన్ను అనే చోట్లకి తీసుకెళ్ళి నన్ను దేవుని సేవలో వాడుకుంటున్నారు. ప్రియమైన దేవుని ప్రజలారా, మీ అందరికీ చేతులు జోడించి నేను మీకు చెప్తున్న మాట ఏంటంటే, మల్లెల రాజు అలియాస్ కత్తులు రాజుకున్న నన్ను, నేను బాంబులు పట్టుకున్నాను, తుపాకులు పట్టుకున్నాను, కత్తులు పట్టుకున్నాను, అనేక మారణాయుధాలు పట్టుకున్నాను. అయితే దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఈ 2 అంచులు ఖడ్గం కలిగిన ఈ ఖడ్గాన్ని నన్ను దేవుడు పట్టించాడు. కారణం ఏంటంటే నా తల్లి ప్రార్థన. ఈ లోకంలో దేవుళ్ళు ఎంతమంది అయినా ఉండొచ్చు, నేను యేసు ప్రభు దేవుడు అని చెప్పటం లేదు, కానీ ఆయన ఒక్కడే దేవుడు అని చెబుతున్నాను. యేసు ప్రభు నీతో మాట్లాడగలడు, యేసు ప్రభు నీ దగ్గర రాగలడు. ఒకసారి మీరు పరీక్షించి చూడండి, నేను చెబుతున్నాను కాదు కానీ, అసలు దేవుడు ఉన్నాడా లేడా, ఉంటే నాతో ఎందుకు మాట్లాడు అని మీరు పరీక్షించి చూసుకోండి. త్రాగుబోతులైనా తిరుగుబోతులైనా వ్యభిచారులైనా రౌడీలైనా రాజకీయ నాయకులైనా, ప్లీజ్ బ్రదర్స్, నేను కూడా రాజకీయ నాయకులతో తిరిగాను, ఉన్నాను, విప్లవకారులతో ఉన్నా, రౌడీయిజం ఉన్నా, సెటిల్మెంట్లు చేసుకున్నా, బీభత్సమైన తాగుబోతుగా ఉన్నా, నేను తాగినట్లుగా నేను అన్ని కలగలుపుకొని మందు కళ్ళు క్రేన్ గొట్టుకాలు సిగరెట్ పొడి యాష కలుపుకొని తాగినట్టుగా ఎవరు తాగుండ్రేమో బహుశా అని అనుకుంటున్నాను. అలాంటి పరిస్థితులన్నీ కూడా విడిపించిన యేసుక్రీస్తు ప్రభు మీ అందరం కూడా విడిపించాలని కోరుకుంటున్నాను. అందరూ మారు మనసు పొందండి. ఇది ఇద్దరు కులాలకు లేదా తక్కువ కులాలకు సంబంధించిన దేవుడు కాదు, ప్రపంచానంతా కూడా మానవాళి ఎక్కడైతే ఉన్నారు ఈ భూ ప్రపంచం మీద, మానవులందరికీ యేసు ప్రభే రక్షకుడు, యేసు ప్రభు విమోచకుడు. ఆయనను నమ్మి మీరు పరలోక రాజ్యంలోకి వెళ్ళాలని తెలుసుకోవాలని, ఈ సత్యం తెలుసుకోవాలని నేను మీకు 2 చేతులు జోడించి చెప్తున్నాను. ప్రైజ్ లార్డ్. దేవుడు మీ అందరిని మార్చునుగాక, దేవుడే మిమ్మల్ని ఆకర్షించునుగాక. ఆమేన్.
2: చూపును ఇచ్చిన యేసయ్య ఈనాడు మన అందరినీ పిలుచుచున్నాడు. కావున చూచుచున్నాము అంటూ గుడ్డివారంగా ఉండక, శారీరక ఆత్మీయ అంధత్వము నుండి విడుదల కొరకై అడుగుదామా ఆ జాలిగల యేసుని.

షూలమ్మితి కాపరి మెచ్చిన సుందరి పావురము వలె నిష్కళంకురాలు. సూర్యకళలు చంద్రబింబ సౌందర్యము గలదై ప్రియ కాపరి ప్రేమను చూరగొన్న ధన్యురాలు. పావన చరిత గుణవతి. ఆమె యేసు ప్రేమ కావ్య రసవాహిని, పరమగీత కథానాయిక, వ్యూహిత సైన్య సమభీకర రూపిణి. ప్రేమమయీ సంఘానికి ఆమె అందమైన సాదృశ్యం.

క్షణికమైన ఈ జీవితంలో స్వార్థంతో అన్యాయస్థులమై క్షయమైన వాటి కోసం నిత్య జీవ ప్రదాత అయిన దేవుణ్ణి నిర్లక్ష్యపెట్టడం కీడుకుని తెచ్చుకోవడమే.